ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం శ్రోతలకు నమస్కారం. మీడియం వేవ్ 406.5 మీటర్లు 738 కిలోహెడ్స్, డిఆర్ఎం రిసీవర్ 729 కిలోహెడ్స్ పై ఈనాటి మా ప్రభాత ప్రసారం ప్రారంభం. శక సంవత్సరం 1948, వైశాఖ మాసం 23వ రోజు, క్రీస్తు శకము 2026వ సంవత్సరం, మే నెల 13వ తేదీ బుధవారం. నిలయంలో సమయం 5:53 దాటి 45 సెకండ్లు. శ్రోతలకు శుభోదయం.

ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఈరోజు ప్రసారం కానున్న మా కార్యక్రమాల వివరాలు తెలియజేస్తున్నాము. ప్రభాత ప్రసారంలో ఉదయం 6:10 భావనలో ఐశ్వర్యం శ్రీ వేదార్థం మధుసూదన శర్మగారి లఘు ప్రసంగం, 6:15 భక్తిరంజని కార్యక్రమంలో శ్రీ యాదగిరి లక్ష్మీ నరసింహస్వామి సుప్రభాతం వింటారు. 6:35 పొలం పనులు ఈనాటి కార్యక్రమంలో కుసుమ నూనెతో గుండె పదిలం, ఇంకా కుసుమ విత్తనోత్పత్తిలో తీసుకోవలసిన జాగ్రత్తలు, ఈ అంశంపై రైతు సోదరులకు వివరాలు. 7:00 భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సమగ్ర నివేదిక వింటారు. నివేదిక అందిస్తారు శ్రీ ఆర్ హరికృష్ణ. ఈ ఉదయం 7:15 ఉదయతరంగిణి కార్యక్రమంలో మొదటి అంశం మహాకవి చెరిగుండ ధర్మన విరచిత చిత్రభరత కావ్యం నాటి సామాజిక పరిస్థితులు, చరిత్ర, ఆచార్య సంగన భట్ల నరసయ్య గారి ప్రసంగం. ఈ కార్యక్రమం అనంతరం ఇది మన చట్టం శీర్షికన దత్తత తీసుకోవడం గురించి ప్రముఖ సంఘ సేవకురాలు మీరా మార్తి గారితో పరిచయం ప్రసారమవుతుంది. పరిచయకర్త శ్రీ ఎస్ రమేష్ సుంకసారి గారు. 8:30 కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో శ్రీమతి కె లహరి గారి గాత్రం వింటారు. వాద్య సహకారం వైలిన్పై శ్రీ ఆర్ దినకర్, మృదంగం శ్రీ వారణాసి కాళీప్రసాద్ బాబు, కంజీరాస్కి శ్రీ కె శ్యామ్కుమార్. ఈ ఉదయం 10:03 9 దశాబ్దాల ప్రజాప్రసార సౌరభం ఆకాశవాణి వైభవం, 90 ఆకాశవాణి మహోత్సవంలో భాగంగా అందిస్తున్న ప్రత్యేక కార్యక్రమం సర్వకళల సమ్మేళనం మిమిక్రీ. ప్రముఖ ధ్వన్యనుకరణ కళాకారులు డాక్టర్ నేరేళ్ల వేణుమాధవ్ గారితో పరిచయం ప్రసారమవుతుంది. పరిచయకర్త శ్రీ సిఎస్ రాంబాబు గారు. 11:03 భక్తి సంగీతం కార్యక్రమంలో శ్రీమతి ఎంవి అనంతలక్ష్మి గారు పాడిన భక్తి గీతాలు వింటారు. 11:30 హిందూస్థానీ శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో శ్రీమతి అమూల్య యోషా గారి గానం ప్రసారమవుతుంది. 12:10 యువవాణి తెలుగు కార్యక్రమం, 12:40 ఎన్సీఆర్టీ వారి ప్రాయోజిత కార్యక్రమం, 1:20 గృహ విజ్ఞాన జ్యోతి చేను కబుర్లు ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. 14:30 నిసిగంధ్ మరాఠీ కార్యక్రమం వింటారు. ఇక మా సాయంకాలం ప్రసారంలో 5:03 జానపద సంగీత కార్యక్రమంలో శ్రీమంతుడు శ్రీవల్లి ఒగ్గు కథ 3వ భాగం వినిపిస్తారు శ్రీ కచ్చు లింగయ్య బృందం వారు. 6:30 డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం వారి ప్రాయోజిత కార్యక్రమం. 6:50 వ్యవసాయ సూచనలు కార్యక్రమంలో మిరప పంటలో సమగ్ర సేద్య నిర్వహణ, ఈ అంశంపై రైతు సోదరులకు వివరాలు. రాత్రి 7:15 ఇల్లు వాకిలి కార్యక్రమం, 9:15 స్పాట్లైట్ కార్యక్రమం, 9:30 చర్చా కా విషయ్ హై, ఈ రెండు కార్యక్రమాలు ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారం. ఇక రాత్రి 10:00 కర్ణాటక శాస్త్రీయ సంగీత సభ కార్యక్రమం విజయవాడ కేంద్రం నుండి ప్రసారమవుతుంది. ఇవి ఈరోజు ప్రసారం కానున్న మా కార్యక్రమాల వివరాలు. ఆకాశవాణి సమయం 6:00 కావస్తుంది. కొద్ది క్షణాల్లో హిందీలో వార్తలు, 6:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారం.

0: ప్రభుత్వాన్ని ప్రదర్శించడమా? తన సంతానము ఇతర దేశాల్లో స్థిరపడి ఉద్యోగాలు చేస్తూ ఆస్తులు కూడబెట్టడమా? మరి వీటిలో ఏది ఐశ్వర్యం? లోతుగా ఆలోచిస్తే ఐశ్వర్యం అంటే ఇప్పుడు చెప్పినవి ఏవీ కావు. మరేంటి? సజ్జన సాంగత్యం, మంచి గురువును సంపాదించుకోవడం, సద్గ్రంథ పఠనం, సౌశీల్యమైన హృదయంతో ఇతరులతో కలిసి జీవించడం, సదాలోచనలతో కాలాన్ని గడపడం వంటివి ఐశ్వర్యం కిందికి వస్తాయి. నిండైన ఆరోగ్యముతో, మంచి ఆలోచనలతో మంచితనానికి మారుపేరుగా నిలవడం, ఏ రకమైన అప్పులు బాధలు లేకుండా నిశ్చింతగా ఉండగలగడము ఐశ్వర్యమే. మన అవసరాలకు తగినంత ధనాన్ని సమకూర్చుకోవడం, తల్లిదండ్రులను అనుక్షణం కంటికి రెప్పలా చూసుకోవడం, సదా వారి శుభాశీస్సులను పొందడం అనేవి కూడా ఐశ్వర్యవంతుల సద్గుణాలు. ఆత్మీయత అనురాగాలతో సోదరీ సోదరులతో కలిసిమెలిసి ఉంటూ భార్యాభర్తలుగా అన్యోన్యతను కనబరుస్తూ సంతానాన్ని ఏ లోటు రాకుండా చూసుకుంటూ వారికి విద్యాబుద్ధులు నేర్పించడం, వారు ఉన్నత స్థానాలకు వెళ్లి గౌరవంగా బతికేలా చేయడం అనేది నిజమైన ఐశ్వర్యం. మహాకవి శ్రీశ్రీ గారు అన్నట్లు, నిన్ను నీవుగా ప్రేమించుటకు నీకోసమే కన్నీరు నింపుకొని నేనున్నానని నిండుగా పలికే తోడు ఉండడం ఐశ్వర్యం. స్వచ్ఛంగా, స్వచ్ఛందంగా, స్వార్థరహితంగా మనల్ని ప్రేమించే మిత్రులు దొరకడం, 10 మంది చేత మనం గౌరవింపబడడం, 10 మందిలో మనం గౌరవంగా బతకగలగడం కూడా ఐశ్వర్యమే. అలాగే ఇచ్చుటలో ఉన్న హాయి వేరిచ్చటనూ లేదు అని ఆరుద్రగారు అన్నట్లు, ఇతరులకు సహాయ సహకారాలు అందజేసే గుణము మనకు ఉండడము కూడా ఐశ్వర్యమే. సమాజ హితాన్ని కోరుకుంటూ పరోపకారార్థమిదం శరీరం అనే విధంగా అన్నార్తులు, దీనులు, అనాథలకు తమకున్నంతలో సహాయం అందించడం గొప్ప ఐశ్వర్యం. శ్రీ కైవల్యపదం చేరుటకునై చింతించెదన్ అని భాగవత రచనను ప్రారంభించిన పోతనగారు ఆశించిన, ప్రబోధించిన ఐశ్వర్యం పరమోత్కృష్టమైంది. మానవ రూపం ధరించి వచ్చిన ఏ మహాత్ములకో తప్ప ఇది అందరికీ సాధ్యము కాదు. ఐహిక భోగభాగ్యాలు, అధికార దర్పాలు, అందచందాలు, శారీరక దారుఢ్యతలు, విద్యా వైశుద్ధ్యాలు ఒకటేమిటి, ఎన్నో ఎన్నెన్నో ఐశ్వర్యాలుగా భ్రమింపజేసి మనిషిని ఆత్మజ్ఞాన సాధన దిశగా చేరనీయకుండా లాక్కొని వెళ్తుంటాయి. ఈశ్వరాదిచ్చేత్ ఐశ్వర్యం అని పెద్దల వాక్యం. ఈ లోకములో లభించే ప్రతిదీ భగవంతుని వరప్రసాదమే అనే భావనతో జీవించే వారికన్నా ఐశ్వర్యవంతుడు వేరొకరు ఎవరూ ఉండరు. మనిషికి ఉన్నటువంటి 3 సద్గుణాల్లో మొదటిది సత్యమే పలుకుతూ నిజాయితీగా ఉండడం, 2వది ఓరిమి వహించి ఇతరులతో అన్యోన్యంగా ఉండడం, ఇక 3వది ధర్మపథములో ఉపాధిని సముపార్జించడం. ఈ 3 ఉత్తమ గుణాలిచ్చే ఫలితాలు ఇహపరలోకాల్లో మనుషులని ఐశ్వర్యవంతులను చేస్తాయి.
1: ఐశ్వర్యం శ్రీ వేదార్థం మధుసూదన శర్మ గారి లఘు ప్రసంగం విన్నారు. భావన కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఈనాటి భక్తిరంజని కార్యక్రమంలో శ్రీ యాదగిరి లక్ష్మీ నృసింహస్వామి వారి సుప్రభాతం వింటారు.

సుప్రభాతం. గాఢంధకార పటలం గగనం జగతి, మోహాంధకార ఇవ సన్మనుజం సమస్తం, రాగో విరాగ ఇవ

సర్వాత్మకుడను నిర్ఘాతంబుగునిదను రాముడు సర్వాత్మకుడను నిర్ఘాతంబుగునిదను రామానుజ భాష్యము నిజమను సరస్వతి.

మీరు ఇంతవరకు భక్తిరంజని కార్యక్రమంలో శ్రీ యాదగిరి లక్ష్మీ నరసింహస్వామి వారి సుప్రభాతం విన్నారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది. ఆకాశవాణి పొలం పనులు రైతు సోదరుల కోసం.

అందుకే ఈ కుసుమ పంటను సాగు చేసి రైతులందరూ మన అందరి ఆరోగ్యం కాపాడగలరని ఆశిస్తూ ఈ వివరాలు అందిస్తున్నారు మన శాస్త్రవేత్తలు. కుసుమలు విలువైన నూనె గింజల పంట. సాధారణంగా దీనిని చమురు ఉత్పత్తి కొరకు పండిస్తారు. కుసుమ నూనె ఇతర నూనెల కంటే అధిక మొత్తంలో ఓలిక్ లినోలిక్ ఆమ్లాలను కలిగి ఉంటుంది. అంతేకాకుండా ఎంతో ఖరీదైన ఆలివ్ నూనె కంటే కుసుమ నూనెలో ఎక్కువ విటమిన్ ఈ లభిస్తుంది. ఇందువల్ల ఆలివ్ ఇతర ఫంక్షనల్ నూనెలను కొనుగోలు చేయలేని వారు అంతే పోషక విలువలున్న కుసుమ నూనెను కొనుగోలు చేయవచ్చు. ఈ నూనె అసంతృప్త కొవ్వులు, రుచి, ఎక్కువ ఉష్ణోగ్రత వద్ద కూడా స్థిరంగా ఉండే ప్రత్యేక లక్షణాలను కలిగి వినియోగదారుల ఎంపికకు అనుకూలంగా ఉంటుంది. కుసుమ నూనె రంగు, రుచిలో ప్రొద్దుతిరుగుడు పువ్వు నూనెను పోలి ఉంటుంది. ఎక్కువ ఉష్ణోగ్రత వద్ద కుసుమ నూనెను వేడి చేసినా కూడా ఇందులో అధికంగా లభించే ఓలిక అమ్లాలు స్థిరంగా ఉన్నాయి అని అధ్యయనాల్లో తేలింది. ఈ నూనె తక్కువ ఉష్ణోగ్రత వద్ద కూడా స్థిరంగా ఉంటుంది. దీనివల్ల చల్లగా ఉండే ఆహార ఉత్పత్తుల అభివృద్ధికి అనుకూలంగా ఉంటుంది. కొన్ని ఫ్యాటీ ఆమ్లాలు మన ఆహారంలో లేకపోతే మన శరీరంలో కొన్ని జీవక్రియలు సక్రమంగా జరగవు. ఈ అత్యవసర ఫ్యాటీ ఆమ్లాలు మన శరీరంలో కూడా తయారు కావు, కాబట్టి మన ఆహారం ద్వారా వీటిని తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మన శరీరానికి అత్యవసర ఫ్యాటీ ఆమ్లాలు ఒక్క రోజులో 15 నుండి 25 గ్రాముల అవసరం పడుతుంది. కుసుమ నూనెలో అధిక మొత్తంలో అసంతృప్త ఫ్యాటీ ఆమ్లాలు ఉన్నాయి. సహజంగా అసంతృప్త కొవ్వు ఆమ్లాలు శరీరంలో ఉండే చెడు కొలెస్ట్రాల్ను తగ్గించడంతో పాటు శరీరానికి అవసరమయ్యే మంచి కొలెస్ట్రాల్ను పెంచడంలో గుండె ఆరోగ్యాన్ని పదిలంగా ఉంచుతుంది. దీని కారణంగా ఉత్తర అమెరికా, జర్మనీ, జపాన్ వంటి దేశాల్లో అధిక మొత్తంలో కుసుమ నూనెను వంటల్లో ఉపయోగిస్తున్నారు. కుసుమ నూనెలో లినోలిక్ అనే అసంతృప్త ఫ్యాటీ ఆమ్లాలు దాదాపు 70% ఉంటుంది. ఇందువల్ల దీనిని నూనెలలో శ్రేష్టమైన నూనెగా పరిగణిస్తారు. ఇక ఆరోగ్య ప్రయోజనాలు ఏ విధంగా ఉన్నాయని ఈ విధంగా తెలియజేస్తున్నారు శాస్త్రవేత్తలు. కుసుమ నూనె చర్మ ఆరోగ్యాన్ని పెరుగుపరచడానికి, బరువు తగ్గడానికి, జుట్టు పెరుగుదలకు వినియోగించవచ్చు. అతిరోస్కిలో రోసిన్, హైపర్ లిపిడిమియా, గుండె సమస్యల నివారణకు కుసుమ నూనెను ఉపయోగిస్తున్నారు. కుసుమ గింజల యొక్క లిగ్నానిన్స్, ఫ్లేవనాయిడ్స్, ఈస్ట్రోజన్తో సమానమైన ప్రభావాలను కలిగి ఉండడం వలన వీటిని ఫైటో ఈస్ట్రోజన్స్గా పేర్కొంటారు. ఈ ఫైటో ఈస్ట్రోజన్ యాంటీఆక్సిడెంట్, యాంటీ కార్సినోజిక్ లక్షణాలను కలిగి ఉండి ముఖ్యంగా స్త్రీలకు ఎంతో మేలు చేస్తాయి. స్త్రీలలో ఋతు సంబంధ బాధలు లేకుండా నివారించడంతో పాటు రోగ నిరోధక శక్తిని కూడా పెంపొందిస్తుంది. కుసుమలో అలర్జీ కారకాలు లేని కారణంగా కుసుమ ఉత్పత్తులను సౌందర్య సాధనాలలో వినియోగిస్తున్నారు. కుసుమ నూనె ఒక శక్తివంతమైన హైడ్రేటర్. ఇది చర్మం యొక్క తేమను పదిలంగా ఉంచుతుంది. ఈ నూనెలో ఉండే పోషకాలు చర్మ సమస్యలను తొలగిస్తూ చర్మాన్ని మృదువుగా ఆరోగ్యంగా ఉంచుతుంది. కాబట్టి దీనిని పసిపిల్లలకు మర్దన చేయడంలో ఉపయోగిస్తుంటారు. అయితే కుసుమ గింజల నుండి నూనెను గానుగ పద్ధతిలో సేకరించడం వలన వీలైనన్ని ఎక్కువ పోషకాలు పొందగలుగుతాం. కుసుమ నూనెలో అసంతృప్త ఫ్యాటీ ఆమ్లాలు అధికంగా ఉండటం వల్ల దీనిని వేడికి, వెలుతురు, గాలికి ఉంచినప్పుడు త్వరగా పాడవుతుంది. ఇందువల్ల కుసుమ నూనెను తప్పనిసరిగా చల్లని ప్రదేశాల్లోనే భద్రపరచాలి. ఈ విధంగా కుసుమ నూనెతో గుండెను పదిలంగా ఉంచుకోవాలని మన శాస్త్రవేత్తలు, పరిశోధకులు, నిపుణులు తెలియజేస్తున్నారు. కానా రైతు సోదరులందరూ ఈ పంటను పండించి మన ప్రజల ఆరోగ్యాన్ని కాపాడగలని ఆశిస్తూ, అలాగే మన ప్రజలు, మన ప్రతి పౌరుడు ఈ కుసుమ నూనెను చక్కగా వాడి వారి యొక్క ఆరోగ్యాన్ని పదిలంగా ఉంచుకోగలరని ఆశిద్దాం. వరి విత్తనోత్పత్తిలో జాగ్రత్తలు. భారతదేశంలో తెలంగాణ రాష్ట్రం విత్తనోత్పత్తికి ప్రముఖ రాష్ట్రంగా పేరు పొందింది. తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యంగా ఉమ్మడి కరీంనగర్, వరంగల్, నిజామాబాద్, నల్గొండ ఇతర జిల్లాలు వరి విత్తనోత్పత్తికి అనువైన జిల్లాలుగా ప్రాముఖ్యత పొందినవి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం యాసంగిలో ఆరుతడి పంటల సాగును ప్రోత్సహించింది. అదేవిధంగా కొన్ని ప్రత్యేక సందర్భాలలో వరి విత్తనోత్పత్తిని ప్రోత్సహిస్తుంది. ప్రభుత్వ రంగ సంస్థలైన ఎస్ఎస్టీ, టీఎస్, ఎస్డిసి ఇంకా వ్యవసాయ విశ్వవిద్యాలయాలతో కొనుగోలు ఒప్పందం ఉన్న రైతులు, ప్రైవేటు రంగ సంస్థలలో విత్తన కొనుగోలు ఒప్పందం ఉన్న రైతులు, రైతు ఉత్పత్తిదారుల సంఘాలు, కోఆపరేటివ్ సొసైటీలు, ఎన్జిఓలతో ఒప్పందం కుదుర్చుకున్న రైతులు, మిల్లర్లతో ఒప్పందం కుదుర్చుకున్న రైతులు, బహుళజాతి కంపెనీలతో హైబ్రిడ్ వరి విత్తనోత్పత్తిని కొనుగోలు ఒప్పందం ఉన్న రైతులు, ఈ విధంగా ఇప్పుడు చెప్పినటువంటి సంఘాల ద్వారా, ఈ సంస్థల ద్వారా విత్తనాన్ని సేకరించి రాష్ట్రంలో అన్ని ప్రాంతాలకు కూడా విత్తనాన్ని సరఫరా చేస్తున్నారు.

0: सामाजिक सेवा प्राधिकरण अधिनियम 1987 की धारा 12 के तहत पात्र नागरिक निःशुल्क कानूनी सहायता न्याय बंधु मोबाइल ऐप और www.probono-toj.in से प्राप्त कर सकते हैं।
1: ఈనాటి పొలం పనుల కార్యక్రమంలో కుసుమ నూనెతో గుండె పదిలం ఇంకా కుసుమ విత్తనోత్పత్తిలో తీసుకోవలసిన జాగ్రత్తలు ఈ అంశంపై సూచనలు.
2: కుసుమ నూనెతో గుండె పదిలం. ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు, పరిశోధకులు, నిపుణులు కుసుమ నూనెను వాడి ఏ విధంగా ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు, మన గుండెను భద్రంగా ఉంచుకోవచ్చు అన్న వివరాలు మన రైతు సోదరులకు, మన శ్రోతలకు అందజేస్తున్నారు.

0: ప్రభుత్వ అధికారులు. ఇక ప్రస్తుత పరిస్థితుల్లో చిరుపట్ట నుండి గింజగట్టే దశలో ఉంది. ఈ సమయంలో బెరుకుల ఏరివేత ఎంతో ప్రాముఖ్యత సంతరించుకుంది. బెరుకులు ముఖ్యంగా మూడు దశలలో ఏరివేస్తారు. దుబ్బు చేసే సమయంలో పైరు ఎత్తు, ఆకు రంగు, వెడల్పు, పొడవు ఇతర లక్షణాల ఆధారంగా బెరుకులు ఏరి వేయాలి. పూత దశలో ముందుగా పూతకు వచ్చేవి లేదా ఆలస్యంగా పూతకు వచ్చేవి, పోటాకు అమెరికాలో వ్యత్యాసాలున్న మొక్కలు పూర్తిగా తీసేయాలి. గింజ కట్టే దశలో అయితే వెన్ను లక్షణాలు, గింజ రంగు, ఆకారం, పరిమాణం మొదలగు లక్షణాల్లో తేడా ఉన్న మొక్కలను తీసివేయాలి. ఈ బెరుకులను గొలుసు మాత్రమే కాకుండా క్రింద మొదల నుండి తీసివేసినతో మొక్క మరల పెరగకుండా జాగ్రత్త తీసుకోవచ్చు. కోత మరియు కోతానంతరం తీసుకోవాల్సిన జాగ్రత్తలు అయితే ఈ విధంగా తెలియజేస్తున్నారు శాస్త్రవేత్తలు. మన తెలంగాణ రాష్ట్రంలో చాలా ప్రాంతాలలో వరి విత్తన క్షేత్రాలను యంత్రాలతో ఉపయోగించి చేస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో వేరువేరు రకాల మిశ్రమం కలిసి నాణ్యత లోపించే అవకాశం ఉంది. కావున ఒక రకాన్ని ఇంకో రకాన్ని కోసినప్పుడు యంత్రాన్ని ఎలాంటి మిశ్రమాలు లేకుండా శుభ్రపరచాలి. విత్తనాన్ని ఎండబెట్టేటప్పుడు తేమ శాతం 12% చేరే వరకు బాగా ఎండబెట్టాలి. విత్తన నిల్వకు బాగా శుభ్రం చేసిన గోనె సంచులు, కొత్త సంచులను మాత్రమే ఉపయోగించాలి. వాణిజ్య ఉత్పత్తిలో ధృవీకరణ, విత్తన నాణ్యత ప్రమాణాలు తప్పకుండా పాటించాలి. జన్యు స్వచ్ఛత, భౌతిక స్వచ్ఛత 98%, జడ పదార్థం 2% మించకుండా కనీసం మొలక శాతం 80%, తేమ 12% మించకుండా ఉండాలి. ఇక విత్తన నిల్వలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, విత్తనాన్ని సరైన ఉష్ణోగ్రత, వెలుతురు ఉండే ప్రాంతంలో నిల్వ చేయాలి. నిల్వ ధాన్యాన్ని ఆశించే పురుగులు రాకుండా సరైన జాగ్రత్తలు తీసుకోవాలి.
1: కుసుమ నూనెతో గుండె పదిలం, ఇంకా విత్తనోత్పత్తిలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి రైతు సోదరులకు సూచనలు విన్నారు. ఇప్పుడు ఒక వాణిజ్య ప్రకటన.

ఆకాశవాణి సమయం 6:45 కావస్తుంది. కొద్ది క్షణాల్లో తెలుగులో ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుండి రిలే వింటారు.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది ఎస్ మణి. ముఖ్యాంశాలు: ప్రభుత్వ సంక్షేమ పథకాల లబ్ది ప్రజలకు చేరేలా ఫ్యామిలీ బెనిఫిట్ కార్డులను తీసుకువస్తామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్లోని ప్రతి జిల్లాలో ఒక కారాగారం ఏర్పాటు దిశగా ప్రణాళిక రూపొందించాలని హోంమంత్రి వి అనిత అధికారులను ఆదేశించారు. సూర్యలంక బీచ్ను అంతర్జాతీయ స్థాయి పర్యాటక కేంద్రంగా అభివృద్ది చేస్తున్నామని ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. తెలంగాణలో పాలీటెక్నిక్ డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే టీజీ పాలీసెట్ 2026 పరీక్ష ఈరోజు జరగనుంది. అర్హులైన ప్రతి కుటుంబానికి ప్రభుత్వ సంక్షేమ పథకాల లబ్ది చేరేలా ఫ్యామిలీ బెనిఫిట్ కార్డులను తీసుకువస్తున్నామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. గుంటూరు జిల్లా ఉండవల్లిలోని క్యాంపు కార్యాలయంలో ఆర్టీజీఎస్ వివిధ శాఖల పనితీరుపై ముఖ్యమంత్రి నిన్న సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ అర్హత ఉన్న ప్రతి కుటుంబానికి సంక్షేమ పథకాలు అందేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.

0: అలాగే రైతులకు ఆధునిక వ్యవసాయ పద్దతులపై అవగాహన కల్పించడంతో పాటు ఉద్యాన పంటల వైపు ప్రోత్సహించాలని సూచించారు. పరిపాలనలో ఆధునిక సాంకేతికత వినియోగానికి ప్రాధాన్యం ఇవ్వాలని, డేటా ఆధారిత నిర్ణయాలతో వ్యవస్థను మరింత బలోపేతం చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్లో కొబ్బరి ఆధారిత పరిశ్రమల ఏర్పాటుకు ఉన్న అవకాశాలపై ప్రత్యేక దృష్టి సారించాలని సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అధికారులను ఆదేశించారు. విజయవాడలోని క్యాంపు కార్యాలయంలో ఉద్యాన శాఖ అధికారులతో మంత్రి నిన్న సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కొబ్బరి పీచు, నారు, ఇతర అనుబంధ పరిశ్రమల అభివృద్దిపై చర్చించారు. అంబేద్కర్ కోనసీమ జిల్లాలో కొబ్బరి సాగు అధికంగా ఉన్న నేపథ్యంలో అక్కడ కొబ్బరి ఆధారిత పరిశ్రమలు ఏర్పాటు చేసి ఉత్పత్తుల నాణ్యత పెంచి దేశీయ, అంతర్జాతీయ మార్కెట్లకు ఎగుమతులు ప్రోత్సహించాలన్నారు. రైతులకు అదనపు ఆదాయం వచ్చేలా చర్యలు తీసుకోవాలని మంత్రి సూచించారు. ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని ఆంధ్రప్రదేశ్ రహదారులు, భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి తెలిపారు. గుంటూరు జిల్లా మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన ప్రజా దర్బార్ కార్యక్రమంలో ఆయన నిన్న పాల్గొని ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ రెవెన్యూ సమస్యలపై ఎక్కువగా అర్జీలు వస్తున్నాయని, వాటి పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నామని మంత్రి తెలియజేస్తూ,
1: ఇక్కడికి వచ్చిన తర్వాత అనేక మంది కూడా వారి సమస్యల మీద జిల్లాధికారుల దగ్గర కానీ ఎక్కడైనా కానీ పరిష్కారం కానీ కేసులు కానీ లేకుంటే ఇక్కడికి వస్తే నాణ్యమైనటువంటి పరిష్కారం దొరుకుతుందనేటువంటి ఉద్దేశంతో చాలా మంది కూడా అక్కడికి వచ్చారు. వారి సమస్యలు విని అప్పటికప్పటికే ఏదో పేపర్ మీద రాయడమే కాకుండా సంబంధించినటువంటి కలెక్టర్లకు, ఎస్పీలకు, అదేవిధంగా ఇతర శాఖలకు కూడా చెప్పడం జరిగింది. ఈ సమస్యల పట్ల కూడా చాలా మంది సంతృప్తి చెందుతున్నారు కాబట్టి వందలాదిగా కూడా కొన్ని పరిష్కారాల కోసం లేకుంటే ఎక్కడైతే ఎగినా తొందరగా ఆ పరిష్కారం దొరుకుతుందనే ఉద్దేశంతో వస్తున్నారు.
0: ఆంధ్రప్రదేశ్లోని ప్రతి జిల్లాలో ఒక కారాగారం ఏర్పాటు దిశగా ప్రణాళిక రూపొందించాలని హోంమంత్రి వి అనిత అధికారులను ఆదేశించారు. అమరావతిలోని రాష్ట సచివాలయంలో జైలు శాఖ అధికారులతో మంత్రి నిన్న సమీక్షా సమావేశం నిర్వహించారు. రాష్టంలోని జైళ్ల పరిస్థితి, ఖైదీల రద్దీ, భద్రతా చర్యలు వంటి అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, ఉపయోగంలో లేని జైళ్లను మరమ్మతులు చేసి ఇతర కార్యకలాపాలకు వినియోగించే అవకాశాలపై నివేదిక సిద్దం చేయాలని సూచించారు. రాజమహేంద్రవరం, విశాఖపట్నం జైళ్లలో అధిక రద్దీ ఉన్న నేపథ్యంలో కొన్ని జైళ్లను పునరుద్దరించి ఖైదీలను అక్కడికి తరలించే ప్రతిపాదనలు సిద్దం చేయాలన్నారు. ఖైదీలకు నైపుణ్యాభివృద్ది శిక్షణ, మానసిక ఆరోగ్య సహాయం అందించే విధంగా కార్యాచరణ రూపొందించాలని సూచించారు. ఆంధ్రప్రదేశ్లోని సూర్యలంక బీచ్ను అంతర్జాతీయ స్థాయి పర్యాటక కేంద్రంగా అభివృద్ది చేస్తున్నామని పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. బాపట్ల జిల్లాలోని సూర్యలంక బీచ్లో పలు అభివృద్ది పనులకు రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్తో కలిసి నిన్న భూమి పూజ చేశారు. పర్యాటకులను ఆకర్షించేలా అడ్వెంచర్ వాటర్ స్పోర్ట్స్, జెట్ స్కీ రైడ్స్ను కూడా ప్రారంభించారు. సూర్యలంక బీచ్కు అంతర్జాతీయ గుర్తింపు తీసుకురావడానికి బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్ కోసం కృషి చేస్తున్నామని మంత్రి ఈ సందర్భంగా తెలియజేస్తూ,
2: 98 కోట్ల రూపాయల్ని ఇవాళ ఈ సూర్యలంక బీచ్ అభివృద్ది కోసం ప్రత్యేకించి కేంద్రం నిధులు విడుదల చేస్తుందనేటువంటి వాటిని తెలియజేస్తున్నాను. సూర్యలంక బీచ్ లో ప్రైవేట్ భాగస్వామ్యంతో రిసార్ట్స్ కానీ స్టార్ హోటల్స్ కానీ నిర్మించడానికి కూడా ఈ మధ్య కాలంలోనే ఇక్కడ కొంత భూమిని ప్రైవేట్ భాగస్వామ్యులు కూడా కేటాయించడం జరిగింది. అందులో 3 పెద్ద ప్రాజెక్టులు వస్తా ఉన్నాయి. ఆ 3 పెద్ద ప్రాజెక్టుల్లో కూడా పర్యాటకుల్లో ఒక 2-3 రోజులు ఇక్కడ ఉంచేయగలిగేలా చేసేదానికి ఒక ప్రయత్నం ప్రారంభించాం. అదేవిధంగా ఇన్నాళ్లు మనం కోరుకుంటున్నటువంటి పర్యాటక రంగానికి పారిశ్రామిక హోదా ఇవ్వాలనేటువంటి మాటను కూడా నిజం చేసే విధంగా ఇండస్ట్రీ స్టేటస్ ఇవ్వటం.
0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. తెలంగాణలోని హైదరాబాద్ నుంచి ఔషధాలను ఎగుమతి చేసేందుకు ఔషధి ఎక్స్ప్రెస్ పేరుతో దేశంలోనే తొలి ఫార్మా ప్రత్యేక రైలును భారతీయ రైల్వే ప్రారంభించిందని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి తెలిపారు. ఈ ప్రత్యేక రైలు హైదరాబాద్ నుంచి ముంబై పోర్టుకు తన తొలి ప్రయాణాన్ని విజయవంతంగా పూర్తి చేసిందని వెల్లడించారు. ఈ సందర్భంగా మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతూ, ఇప్పటి వరకు రోడ్డు మార్గంలో రవాణాకు ఎక్కువ సమయం పట్టడంతో పాటు ఉష్ణోగ్రత మార్పుల వల్ల ఔషధాలు దెబ్బతినే ప్రమాదం ఉండేదని, ఔషధి ఎక్స్ప్రెస్ ఆ సమస్యలకు పరిష్కారంగా నిలవనుందని తెలిపారు. పీఎం గతిశక్తి కార్యక్రమంలో భాగంగా ప్రారంభించిన ఈ ప్రాజెక్టును భవిష్యత్తులో దేశంలోని ఇతర ఫార్మా కేంద్రాలకు కూడా ఈ తరహా

0: రైళ్లను విస్తరించే యోచనలో కేంద్ర ప్రభుత్వం ఉందని కిషన్ రెడ్డి వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్లోని గుంతకల్లు మార్కాపురం మధ్య నూతన రైలును నంద్యాల పార్లమెంటు సభ్యురాలు బైరెడ్డి శబరి నంద్యాల రైల్వే స్టేషన్లో జెండా ఊపి నిన్న ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రయాణికులతో కలిసి రైలు సేవలను పరిశీలించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ, కొత్త రైలు ద్వారా విద్యార్థులు, ఉద్యోగులు, సాధారణ ప్రయాణికులకు మెరుగైన రవాణా సౌకర్యం కలుగుతుందని తెలిపారు. ప్రజల అవసరాలకు అనుగుణంగా భవిష్యత్తులో మరిన్ని రైళ్లను తీసుకురావడానికి కృషి చేస్తామని బైరెడ్డి శబరి తెలియజేస్తూ,
1: అమృత్ భారత్ కింద 10 కోట్లు శాంక్షన్ అయ్యాయి, పనులు కూడా ముందుకెళ్తున్నాయి, డబ్లింగ్ వర్క్ జరుగుతుంది. డబ్లింగ్ వర్క్ పూర్తవుతే మనకు ముఖ్యమైన విశాఖపట్నం గానీ, గుంటూరుకు గానీ ఇలాంటి ఎన్నో ప్రదేశాలకు ట్రైన్లు మొదలు కావచ్చు. అట్లాగే నందిపల్లి దగ్గర గూడ్స్ షెడ్ లోడింగ్ అండ్ అన్లోడింగ్ గూడ్స్, అది కూడా షెడ్ రెడీ అయిపోయింది. మొన్న కూడా మేజ్ ఏదైతే ప్రొక్యూర్మెంట్ జరిగిందో ఈ ట్రైన్ గూడ్స్ షెడ్ ద్వారా మన ట్రైన్లలో ఎక్కించాము మొట్టమొదటిసారిగా నంద్యాలలో. ఇలా ఎన్నో మంచి మంచి కార్యక్రమాలు ఆర్యుబి అయితేనేమి, ఆరోబీస్ అయితేనేమి ఇక్కడ ఖచ్చితంగా ప్రయత్నిస్తున్నాము.
0: తెలంగాణలో పాలిటెక్నిక్ డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే టీజీ పాలిసెట్ 2026 పరీక్ష ఈ ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 1:30 వరకు జరగనుంది. పరీక్షకు మొత్తం 106,439 మంది దరఖాస్తు చేసుకోగా, తెలంగాణ వ్యాప్తంగా 293 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు. పరీక్ష ప్రారంభ సమయానికి గంట ముందు నుంచే లోపలికి అనుమతిస్తారని, 1 నిమిషం ఆలస్యమైనా పరీక్షా కేంద్రంలోకి ప్రవేశానికి అనుమతి ఉండదని తెలిపారు. విద్యార్థులు ముందుగానే పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలని సూచించారు. ఆంధ్రప్రదేశ్లో విభిన్న వాతావరణ పరిస్థితులు కొనసాగుతున్నాయని, కొన్ని ప్రాంతాల్లో పిడుగులతో కూడిన వర్షాలు కురుస్తుండగా మరికొన్ని ప్రాంతాల్లో ఎండ తీవ్రత ఉందని రాష్ట విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం రానున్న 48 గంటల్లో మరింత బలపడే అవకాశం ఉందని, ఉత్తర తమిళనాడు, రాయలసీమ, కర్ణాటక మీదుగా మరట్వాడా వరకు ద్రోణి విస్తరించినట్లు తెలిపింది. ద్రోణి ప్రభావంతో అల్లూరి సీతారామరాజు, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, శ్రీ పొట్టి శ్రీరాములు, నెల్లూరు, చిత్తూరు, తిరుపతి జిల్లాలతో పాటు పోలవరం ప్రాంతంలో ఈరోజు అక్కడక్కడా పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రభుత్వ సంక్షేమ పథకాల లబ్ది ప్రజలకు చేరేలా ఫ్యామిలీ బెనిఫిట్ కార్డులను తీసుకువస్తామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్లోని ప్రతి జిల్లాలో ఒక కారాగారం ఏర్పాటు దిశగా ప్రణాళిక రూపొందించాలని హోంమంత్రి వి అనిత అధికారులను ఆదేశించారు. సూర్యలంక బీచ్ను అంతర్జాతీయ స్థాయి పర్యాటక కేంద్రంగా అభివృద్ది చేస్తున్నామని ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. తెలంగాణలో పాలిటెక్నిక్ డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే టీజీ పాలిసెట్ 2026 పరీక్ష ఈరోజు జరగనుంది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
2: ఇయం ఆకాశవాణి. సంప్రతి వార్తాః శ్రూయంతాం ప్రవాచికా రిచా ఝా. అథ వార్తాః. केन्द्रीयान्वेषणाभिकरणेन अस्य वर्षस्य राष्ट्रिय पात्रता सह प्रवेश परीक्षा नीट यूजी इत्यस्याः आयोजने प्रश्नपत्रम् अनधिकृतरीत्या बहिरागमन विषयमालक्ष्य प्रकरणं पञ्जीकृतम्. शिक्षा मन्त्रालयस्य उच्च शिक्षा विभागात् प्राप्तस्य लिखित परिवादस्य आधारे संस्थया एतत् प्रकरणं पञ्जीकृतम्. संस्थया संसूचितं यत् విశేషాణం కేంద్రీయావేషణాభీకరణదలానాం నిర్మాణం జాతం తథా ప్రకరణం అన్వేషణార్థం విభిన్నేషు స్థానేషు ఏతాని దళాని ప్రేషితాని సంతి. ఏషా నీట్ పరీక్షా అస్య మాసస్య తృతీయ దినాంకే రాష్ట్రీయ పరీక్షణ సంస్థయా ఆయోజిత ఆసీత్. నవదల్ల్యాం నీట్ పరీక్షాయాః నిరస్తీకరణ విషయే వార్తాహర సమ్మేళనం సంబోధయన్ రాష్ట్రీయ పరీక్షణ సంస్థయాః మహానిదేశకః అభిషేక్ సింహః అవదత్ యత్ రాష్ట్రీయ పరీక్షణ సంస్థ छात्रेभ्यः पुनः परीक्षाम् आयोजयिष्यति, सा च परीक्षा निष्

0: पक्षरूपेण भविष्यति, पुनः परीक्षायै अतिरिक्तशुल्कं न भविष्यति इति। भारतं श्वः आरभ्य ब्रिक्स विदेशमन्त्रिणाम् उपवेशनस्य आतिथ्यं करिष्यति। अद्य उपवेशनस्य अध्यक्षतां विदेशमन्त्री डॉ एस जयशंकरः करिष्यति। नवदिल्ल्यां वार्ताहरान् संसूचयन् विदेशमन्त्रालयस्य प्रवक्ता रणधीर जायसवालः उक्तवान् यत् उपवेशनावधौ ब्रिक्स सदस्य देशानां विदेशमन्त्रिणः पारस्परिकहितस्य वैश्विक क्षेत्रीय विषयेषु विचार विनिमयं करिष्यन्ति इति। लोकसभाध्यक्षस्य ओम बिरला वर्यस्य नेतृत्वे एकं उच्चस्तरीयं भारतीय संसदीय प्रतिनिधिमण्डलं भारत भूटान संबंधान सुदृढीकरणोद्देश्येन सह अद्य भूटानस्य यात्रां करिष्यति। एकपञ्चाशत् सदस्याः भूटान भारत संबंधानां विभिन्नेषु विषयेषु उभययोः प्रतिवेशिदेशयोः मध्ये सहयोगं संवर्धयितुं च चर्चां करिष्यन्ति इति अपेक्षा अस्ति। यात्रावधौ प्रतिनिधयः भूटान देशस्य राज्ञा तत्रत्य प्रधानमन्त्रिणा च सह मेलनं करिष्यन्ति। उत्तरप्रदेशस्य मुख्यमन्त्री योगी आदित्यनाथः राज्यस्य जनान् प्रधानमन्त्रिणः नरेन्द्रमोदिनः आह्वानं व्यावहारिकरूपेण प्रवर्तयितुं प्रार्थयत्। अनेन नागरिकेभ्यः इन्धनस्य उपभोगं न्यूनीकर्तुम् अनावश्यकं स्वर्णक्रयणं परिहर्तुं च आग्रहः कृतः। मुख्यमंत्री योगी आदित्यनाथः निर्देशं प्रदत्तवान् यत् मुख्यमंत्रिणः मन्त्रिणाम् अन्ये च जनानां संख्या तत्क्षणमेव 50% यावत् न्यूनीकर्तव्यमिति। असौ प्रार्थयत् यत् राज्ये गृहात् कार्यं कुर्वन्तु इति। महिलानां सुरक्षायै संस्थागत समन्वयं सुदृढीकर्तुं राष्ट्रिय महिला योगेन दिल्ली आरक्षकै सह एकं उच्चस्तरीयं समीक्षोपवेशनम् आयोजितम्। उपवेशनावधौ राष्ट्रिय महिलायोगस्य अध्यक्षा विजया राहतकर इत्येषा समन्वितस्य पीडित केन्द्रितस्य च दृष्टेः आवश्यकतायै बलं प्रदत्तवती। एषा अवदत् यत् महिलाभ्यः समयोचित समर्थनं न्यायञ्च सुनिश्चेतुं गृहहिंसा अधिनियमस्य अन्तर्गतम् आरक्षकयन्त्रस्य सुरक्षाधिकारिणाञ्च मध्ये प्रभावि सम्पर्कः आवश्यकः अस्ति। अमेरिकादेशस्य राष्ट्रपतिः डोनाल्ड ट्रम्प अद्य चीनदेशस्य त्रिदिवसीया यात्रायै बीजिंग नगरं सम्प्राप्स्यति। डोनाल्ड ट्रम्प इत्यस्य चीनदेशस्य राष्ट्रपतेः शी जिनपिंग इत्यस्य च मध्ये बहुप्रतीक्षिते उपवेशने द्विपाक्षिक सम्बन्धानाम् अनेकेषु विषयेषु चर्चा भविष्यति इति आशास्यते। आईपीएल इति क्रिकेट प्रतिस्पर्धायां ह्यः रात्रौ अहमदाबादस्य नरेन्द्र मोदी क्रीडांगणे गुजरात टाइटन्स दलेन सनराइजर्स हैदराबाद दलं 82 अंकैः पराजितम् इति वार्ताः।
1: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సమగ్ర నివేదిక వింటారు. నివేదిక అందిస్తారు శ్రీ ఆర్ హరికృష్ణ.
2: భద్రాచలంలో శ్రీరామనవమి తిరు కళ్యాణ బ్రహ్మోత్సవాలు వైభవంగా జరిగాయి. మార్చి 27న మిథిలా స్టేడియంలో శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవం కన్నుల పండుగగా జరిగింది. 12:00 అభిజిత్ లగ్నంలో జానకిరాముల కళ్యాణం మహోత్సాహంగా సాగింది. స్వామివారి కళ్యాణం సందర్భంగా జిల్లా యంత్రాంగం దేవస్థానం అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. కళ్యాణ టికెట్లను ఆన్లైన్లో విక్రయించడంతో పాటు ప్రత్యేకంగా బస్సులు నడిపారు. అంతేకాకుండా భక్తుల రద్దీకి అనుగుణంగా ప్రత్యేక తలం కౌంటర్లు ఏర్పాటు చేశారు. భద్రాద్రి రామయ్య కళ్యాణానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలు ముత్యాల తలంబ్రాలు సమర్పించారు. స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం కళ్యాణాన్ని వీక్షించిన సీఎం ఆ తర్వాత 351 కోట్లతో చేపట్టే భద్రాద్రి ఆలయ అభివృద్ది తొలిదశ పనులకు భూమి పూజ నిర్వహించారు. భూసేకరణ అనంతరం గోదావరి పుష్కరాల నాటికి ఆలయ పునర్నిర్మాణ పనులు పూర్తి చేస్తామని దేవాదాయశాఖ మంత్రి కొండా సురేఖ తెలిపారు. సీతారామ కళ్యాణం మరుసటి రోజున జరిగే శ్రీరామ పట్టాభిషేక మహోత్సవం అత్యంత వైభవపేతంగా జరిగింది. ఈ మహోత్సవంలో తెలంగాణ రాష్ట్ర గవర్నర్ శివప్రతాప్ శుక్ల సతీ సమేతంగా హాజరై స్వామివారికి పట్టు వస్త్రాలను సమర్పించారు. అనంతరం ఐటీడీఏ ఆధ్వర్యంలో నూతనంగా ఏర్పాటు చేసిన గిరిమార్ట్ను గవర్నర్ ప్రారంభించారు. 2027 జూన్లో

0: జరిగే గోదావరి పుష్కరాలకు సంబంధించిన ఏర్పాట్లపై జిల్లా యంత్రాంగం దృష్టి సారించింది. పుష్కర ఏర్పాట్లపై ఎమ్మెల్యేలు తెల్ల వెంకట్రావు, పాయ వెంకటేశ్వర్లు, కలెక్టర్ అంకిత్, ఐటీడీఏ పీఓ బి రాహుల్ జిల్లా అధికారులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. గోదావరి పుష్కర ఏర్పాట్లలో భాగంగా ఇప్పటికే ఉన్న ఘాట్లకు మరమ్మతులు చేయించడంతో పాటు అవసరం ఉన్న చోట నూతన ఘాట్ల నిర్మాణం చేపట్టనున్నట్లు అధికారులు తెలిపారు. భద్రాచలం ఏజెన్సీ గ్రామాల్లో 2 రోజుల శిక్షణ నిమిత్తం ఏజెన్సీలోని గిరిజన గ్రామాలకు వెళ్లిన గ్రూప్ 1 డిప్యూటీ కలెక్టర్లు ఆయా గ్రామాల ప్రజలతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు. ఈ సమస్యలను ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి దృష్టికి తీసుకువెళ్లి పరిష్కారానికి కృషి చేస్తామని వారు తెలిపారు. జిల్లాలో పామాయిల్ సాగును ప్రోత్సహించేందుకు ఉద్యానవన శాఖ అధికారులు ప్రత్యేక చొరవ తీసుకుంటున్నారు. ఆకాంక్షిత భద్రాద్రి జిల్లా గుండాల మండలం కొమ్ముగూడెం గ్రామంలో ఆయిల్ పామ్ పంటపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇందులో భాగంగా ఆయిల్ పామ్ పంట ప్రాధాన్యత, సాగు విధానం, అధిక దిగుమడులు పొందే పద్ధతులు, ప్రభుత్వ ప్రోత్సాహకాల గురించి రైతులకు ఉద్యాన శాఖ అధికారులు వివరించారు. జిల్లాలో గ్యాస్ సిలిండర్ల కొరత ఏర్పడకుండా కలెక్టర్ అంకిత్, ఎస్పీ రోహిత్ రాజ్ చర్యలు తీసుకుంటున్నారు. జిల్లాలో గ్యాస్ నిల్వలు తగినంత ఉన్నాయని, ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కలెక్టర్ స్పష్టం చేశారు. జిల్లా ప్రజలకు గ్యాస్ సరఫరా ప్రక్రియ అంతరాయం లేకుండా కొనసాగించేందుకు పోలీస్ శాఖ పూర్తిస్థాయిలో సహకారం అందిస్తుందని ఎస్పీ రోహిత్ రాజ్ తెలిపారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో యాసంగి ధాన్యం కొనుగోలుకు 168 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నట్టు కలెక్టర్ అంకిత్ తెలిపారు. అవసరాన్ని బట్టి అదనపు కేంద్రాలు కూడా ఏర్పాటు చేస్తామని కలెక్టర్ అన్నారు. ఏ గ్రేడు ధాన్యానికి 2389, బి గ్రేడుకు 2369గా ధరలు నిర్ణయించగా, సన్నరకం వడ్లకు అదనంగా మరో 500 బోనస్ ఇస్తారని కలెక్టర్ వెల్లడించారు. మార్చి 28న నిర్వహించిన జాతీయ లోక్ అదాలత్లో భాగంగా జిల్లాలో 7866 కేసులు పరిష్కారమయ్యాయని జిల్లా జడ్జి వసంత్ పాటిల్ తెలిపారు. రాజీ మార్గం ద్వారా త్వరితగతిన న్యాయం లభించడంతో పాటు సమయం, డబ్బు ఆదా అవుతుందని, కాబట్టి కక్షిదారులు లోక్ అదాలత్ ద్వారా కేసులు పరిష్కరించుకోవాలని జిల్లా కోర్టు ప్రధాన న్యాయమూర్తి కోరారు.
1: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సమగ్ర నివేదిక విన్నారు. నివేదిక అందించారు శ్రీ ఆర్ హరికృష్ణ. జిల్లా సమగ్ర నివేదిక ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది. ఈ ఉదయం 7:15 ఉదయతరంగిణి కార్యక్రమంలో మహాకవి చెరిగొండ ధర్మన విరచిత చిత్రభారత కావ్యం నాటి సామాజిక పరిస్థితులు, చరిత్ర ఆచార్య సంగనభట్ల నర్సయ్య గారి ప్రసంగం వింటారు. అనంతరం దత్తత తీసుకోవడం గురించి ప్రముఖ సంఘ సేవకురాలు మీరా మార్తి గారితో పరిచయం.

వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. న్యూఢిల్లీలోని ఎయిమ్స్ దేశంలోనే వైద్య ఆవిష్కరణలకు, అత్యున్నత ఆరోగ్య సేవలకు ప్రధాన కేంద్రంగా ఆవిర్భవించిందని ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ పేర్కొన్నారు. పశ్చిమాసియా సంక్షోభం కారణంగా ఏర్పడిన ఇంధన సరఫరా అంతరాయాలను ప్రభుత్వం సమర్థవంతంగా ఎదుర్కొందని కేంద్ర పెట్రోలియం, సహజవాయువు శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పురి తెలిపారు. తమిళనాడులో ముఖ్యమంత్రి సి జోసెఫ్ విజయ్ నేతృత్వంలోని టీవీకే ప్రభుత్వం అసెంబ్లీలో ఈరోజు తన మెజారిటీని నిరూపించుకోనుంది. ఐపీఎల్ క్రికెట్లో భాగంగా నిన్న రాత్రి అహ్మదాబాద్లో జరిగిన మ్యాచ్లో గుజరాత్ టైటాన్స్ జట్టు సన్ రైజర్స్ హైదరాబాద్పై 82 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. న్యూఢిల్లీలోని ఎయిమ్స్ దేశంలోనే వైద్య ఆవిష్కరణలకు, అత్యున్నత ఆరోగ్య సేవలకు ప్రధాన కేంద్రంగా ఆవిర్భవించిందని ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ పేర్కొన్నారు. నిన్న న్యూఢిల్లీలోని భారత్ మంటపంలో జరిగిన ఎయిమ్స్ 51వ స్నాతకోత్సవంలో ప్రసంగిస్తూ రాధాకృష్ణన్, సామాన్య ప్రజలకు అందుబాటు ధరల్లో ఉంటూనే ఎయిమ్స్

0: ఆధునిక వైద్యంలో రోగుల సంరక్షణలో అత్యున్నత ప్రమాణాలు నెలకొల్పిందని కొనియాడారు. కోవిడ్ మహమ్మారి సమయంలో చూపిన పట్టుదల నుండి గ్రామీణ ఆరోగ్య సేవల వరకు ఎయిమ్స్ అనే బ్రాండ్ దేశంలోనే కాకుండా ఆగ్నేయాసియా ప్రాంతమంతటా నమ్మకానికి చిహ్నంగా మారిందన్నారు. క్యూఎస్ వరల్డ్ ర్యాంకింగ్స్లో ఎయిమ్స్ కేవలం 2 ఏళ్లలోనే 40 స్థానాలు పైకి ఎదిగి ప్రపంచవ్యాప్తంగా 105వ స్థానానికి చేరుకుందని ఆయన గుర్తు చేశారు. త్వరలోనే ఇది టాప్ 100లోకి ప్రవేశించి భవిష్యత్తులో ప్రపంచంలోనే 1 సంస్థగా ఎదుగుతుందన్న ధీమాను వ్యక్తం చేశారు. కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి జగత్ ప్రకాష్ నడ్డా మాట్లాడుతూ, గత 11 ఏళ్లలో ఎయిమ్స్లో రోగుల సంరక్షణ, మౌలిక సదుపాయాల కోసం 2,800 కోట్ల రూపాయలు ఖర్చు చేసినట్టు వెల్లడించారు. 2014లో దేశంలో కేవలం 7 ఎయిమ్స్ సంస్థలుండగా ఇప్పుడు వాటి సంఖ్య 23కు పెరిగిందని తెలిపారు. దేశంలోని మెడికల్ కాలేజీల సంఖ్య 2014లో 390 ఉండగా ప్రస్తుతం అవి 825కు చేరాయని వివరించారు.
1: జానతే హోనే ట్రాన్స్ఫార్మేటివ్ ప్రోగ్రెస్ ట్రాన్స్ఫార్మేటివ్ ప్రోగ్రెస్ కితే హెల్త్ సిస్టమ్స్ కోఫీ స్ట్రెంగ్థన్ హారీ కోశిష క్యా హ कि हम एक्सपैंड करें अफोर्डेबल और हाई क्वालिटी के हेल्थ, और जो हमारा फोकस है वो फोकस है प्रिवेंशन पर, अर्ली डिटेक्शन पर और कॉन्टिन्यूम ऑफ केयर पर.
0: పశ్చిమ ఆసియా సంక్షోభం కారణంగా ఏర్పడిన ఇంధన సరఫరా అంతరాయాలను ప్రభుత్వం సమర్థవంతంగా ఎదుర్కొందని కేంద్ర పెట్రోలియం, సహజ వాయువు శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పురి తెలిపారు. ప్రజలపై కనిష్ట భారాన్ని మోపుతూనే దేశంలో ఉత్పత్తిని 36,000 నుండి 54,000 మెట్రిక్ టన్నులకు పెంచామని, ఇది ఒక అద్భుతమైన విజయమని ఆయన పేర్కొన్నారు. సిఐఐ వార్షిక సదస్సులో ప్రసంగిస్తూ మంత్రి, భారతదేశ చమురు కంపెనీలు ప్రతిరోజు 1,000 కోట్ల రూపాయల నష్టాన్ని చవిచూస్తున్నాయని, మొత్తం అండర్ రికవరీ 1,98,000 కోట్ల రూపాయలకు చేరుకోనుందని ఆయన వెల్లడించారు. సరఫరా పరంగా ఎటువంటి ఇబ్బందులు లేవని స్పష్టం చేస్తూ, ప్రస్తుతం మన దేశంలో 60 రోజులకు సరిపడా ముడిచమురు, ఎల్ఎన్జి, 45 రోజుల ఎల్పీజీ నిల్వలు ఉన్నాయని తెలియజేశారు. ప్రపంచ ఇంధన అవసరాల్లో 20% వాటా హార్మోజ్ జలసంధి ద్వారానే సరఫరా అవుతోందని వివరించారు. దిగుమతులపై పెట్టే ఖర్చును తగ్గించేందుకు ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఇచ్చిన సూచనలను ప్రజలు పాటించాలని మంత్రి కోరారు. నీట్ పరీక్షా పేపర్ లీక్ ఆరోపణల కేసులో నిందితుడు శుభం ఖైర్నార్ను సిబిఐ తన కస్టడీలోకి తీసుకుంది. వైద్య కళాశాలల్లో ప్రవేశాల కోసం ఈ నెల 3వ తేదీన నిర్వహించిన నీట్ యూజీ 2026 పరీక్షలో అక్రమాలు జరిగినట్టు ఆరోపణలు రావడంతో ప్రభుత్వం నిన్న ఈ పరీక్షను రద్దు చేసింది. ఈ మొత్తం వ్యవహారంపై సమగ్ర విచారణ జరపాలని సిబిఐని ఆదేశించింది. ఒక ప్రైవేట్ కోచింగ్ సంస్థ నిర్వహించిన మాక్ టెస్టులో అడిగిన 42 ప్రశ్నలు అసలు నీట్ పేపర్లోని ప్రశ్నలతో సరిపోలాయని ఆరోపిస్తూ ఒక విద్యార్థి తండ్రి లాతూర్ ఎస్పీ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. దీనిపై తక్షణ విచారణ జరిపి దోషులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఎస్పీ అమోల్ తాంబే ఆదేశించారు. దీంతో రాజస్థాన్ పోలీసులు ఇప్పటివరకు 15 మందిని అదుపులోకి తీసుకున్నారు. ఈ కుంభకోణానికి సూత్రధారిగా భావిస్తున్న మనీష్ను నిన్న జైపూర్లో అదుపులోకి తీసుకున్నారు. అంతకుముందు ఈ నెల 7వ తేదీన సీకర్కు చెందిన కెరీర్ కౌన్సిలర్ రాకేష్ కుమార్తో సహా 5గురిని డెహ్రాడూన్లో అరెస్టు చేశారు. మరుసటి రోజు 4 నీట్ అభ్యర్థులను కూడా పోలీసులు అరెస్టు చేశారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. తమిళనాడులో ఈరోజు ముఖ్యమంత్రి సి జోసెఫ్ విజయ్ నేతృత్వంలోని టీవీకే ప్రభుత్వం అసెంబ్లీలో తన మెజారిటీని నిరూపించుకోనుంది. బలపరీక్షకు ముందు మద్దతును కూడగట్టుకునేందుకు ముఖ్యమంత్రి తన మద్దతుదారుల నాయకులతో వరుస సమావేశాలు జరిపారు. మిత్రపక్షాలతో పాటు ఏఏడిఎంకే నుంచి విడిపోయిన వర్గం, అమ్మ మక్కల్ మున్నేట్ర కజగం ఏకైక ఎమ్మెల్యే ఎస్ కామరాజ్ మద్దతును టీవీకే ప్రభుత్వం పొందింది. ప్రస్తుతం అసెంబ్లీలో టీవీకేకు సుమారు 150 మంది ఎమ్మెల్యేల మద్దతుంది. ప్రభుత్వానికి మద్దతిచ్చే విషయంలో నిన్న ఏఏడిఎంకే 2 వర్గాలుగా విడిపోయింది. మాజీ ముఖ్యమంత్రి, పార్టీ ప్రధాన కార్యదర్శి ఎడప్పాడి కె పళనిస్వామి

0: నేతృత్వంలోని వర్గం టీవీకే ప్రభుత్వానికి మద్దతివ్వకూడదని తమ ఎమ్మెల్యేలను ఆదేశించింది. పార్టీ విప్ను ఉల్లంఘించిన ఎమ్మెల్యేలపై బహిష్కరణ వేటు పడుతుందని సీనియర్ నేత అగ్రి కృష్ణమూర్తి హెచ్చరించారు. 30 మంది ఎమ్మెల్యేల మద్దతుందని చెప్పుకుంటున్న మరొక వర్గం ఎస్పీ వేలుమణిని తమ శాసనసభాపక్ష నేతగా ఎన్నుకుంది. మాజీ మంత్రి సివి షణ్ముగన్ నివాసంలో సమావేశమైన అనంతరం తాము విశ్వాస పరీక్షలో టీవీకే ప్రభుత్వానికి మద్దతిస్తామని షణ్ముగం ప్రకటించారు. టీవీకే ప్రభుత్వానికి మద్దతు ప్రకటించినందుకు గాను ఏఎంఎంకే ఏకైక ఎమ్మెల్యే ఎస్ కామరాజ్ ను ఆ పార్టీ నుంచి బహిష్కరించారు. వచ్చే ఏడాది జూన్ 14 నుండి 16 వరకు ఫ్రాన్స్లోని నీస్ నగరంలో జరగనున్న అంతర్జాతీయ ఆవిష్కరణల కార్యక్రమం భారత్ ఇన్నోవేట్స్ 2026 సన్నాహకాల్లో భాగంగా కేంద్ర విద్యామంత్రిత్వ శాఖ నిన్న న్యూఢిల్లీలో ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించింది. దేశంలో వేగంగా అభివృద్ది చెందుతున్న ఆవిష్కరణల ద్వారా ప్రపంచ సహకార అవకాశాలను గురించి చర్చించడానికి ఈ సమావేశంలో వివిధ దేశాల రాయబారులు, హైకమిషనర్లు, ప్రభుత్వ అధికారులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ప్రసంగిస్తూ భారత్ కేవలం సాంకేతిక మార్కెట్గానే కాకుండా సాంకేతికతను అభివృద్ది చేసే దేశంగా, నమ్మకమైన అంతర్జాతీయ భాగస్వామిగా ఎదుగుతోందన్నారు. పరిశోధన, అభివృద్ది జాతీయ అంతర్జాతీయ సవాళ్లకు పరిష్కారాలు కనుగొనడం ఇప్పుడు ఒక ప్రాధాన్యత అంశంగా మారిందని పేర్కొన్నారు. జాతీయ విద్యా విధానం 2020, అటల్ ఇన్నోవేషన్ మిషన్ వంటి కార్యక్రమాలు యువతలో విశ్లేషణాత్మక ఆలోచనలు, విజ్ఞానాన్ని ప్రోత్సహిస్తున్నాయని మంత్రి అన్నారు.
1: ఐపీఎల్
0: క్రికెట్ లో భాగంగా నిన్న రాత్రి అహ్మదాబాద్ లో జరిగిన మ్యాచ్ లో గుజరాత్ టైటాన్స్ జట్టు సన్ రైజర్స్ హైదరాబాద్ పై 82 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ విజయంతో గుజరాత్ టైటాన్స్ పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి చేరుకుంది. టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన గుజరాత్ టైటాన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 168 పరుగులు చేసింది. 169 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన సన్ రైజర్స్ హైదరాబాద్ 14.5 ఓవర్లలో కేవలం 86 పరుగులకే ఆలౌటైంది. గుజరాత్ ప్లేయర్ కాగిసో రబడాకు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. న్యూఢిల్లీలోని ఎయిమ్స్ దేశంలోనే వైద్య ఆవిష్కరణలకు, అత్యున్నత ఆరోగ్య సేవలకు ప్రధాన కేంద్రంగా ఆవిర్భవించిందని ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ పేర్కొన్నారు. పశ్చిమాసియా సంక్షోభం కారణంగా ఏర్పడిన ఇంధన సరఫరా అంతరాయాలను ప్రభుత్వం సమర్థవంతంగా ఎదుర్కొందని కేంద్ర పెట్రోలియం, సహజ వాయువు శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పురి తెలిపారు. తమిళనాడులో ముఖ్యమంత్రి సి జోసెఫ్ విజయ్ నేతృత్వంలోని టీవీకే ప్రభుత్వం అసెంబ్లీలో ఈరోజు తన మెజారిటీని నిరూపించుకోనుంది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 12:30 జాతీయ వార్తలు వినవచ్చు.
2: ఉదయ తరంగిణి.

ఉదయతరంగిణి కార్యక్రమానికి స్వాగతం. శ్రోతలకు నమస్కారం. ముందుగా ఈనాటి కార్యక్రమంలోని అంశాలు తెలియచేస్తున్నాము. ముందుగా మహాకవి చరిగొండ ధర్మన విరచిత చిత్రభారత కావ్యం నాటి సామాజిక పరిస్థితులు, చరిత్ర, ఆచార్య సంగనభట్ల నరసయ్య గారి ప్రసంగం. ఈ కార్యక్రమం అనంతరం ఇది మన చట్టం శీర్షికన దత్తత తీసుకోవడం గురించి ప్రముఖ సంఘ సేవకురాలు మీరా మార్తిగారు

0: తో పరిచయాలు ప్రసారమవుతాయి. మరి కార్యక్రమంలో ముందుగా విందాం. మహాకవి చరిగుండ ధర్మన విరచిత చిత్రభారత కావ్యం నాటి సామాజిక పరిస్థితులు, చరిత్ర. ఆచార్య సంగనభట్ల నరసయ్య గారి ప్రసంగం.
1: మహాకవి చెరిగొండ ధర్మన రాసిన చిత్రభారత కావ్యం నాటి సామాజిక పరిస్థితులు, చరిత్ర. తెలంగాణలో చాలా చరిత్ర విస్మృతంగా ఉండిపోయింది. నిజాము పాలనలో తెలుగు పాఠ్యభాష కాదు, పత్రికలు లేవు, అక్షరాస్యత తక్కువే, ఉర్దూ రాజభాష. క్రీశకం 1475 నుండి, అంటే సర్వజ్ఞ మూడవ సింగభూపాలుడి పద్మనాయక రాజ్యం రాచకొండ కాలం నుంచి 1948 వరకు హిందూ రాజులు ఎవరూ లేకుండా కేవలం ముస్లింల పరిపాలనలో ఉన్న కారణంగా సాంస్కృతిక స్తబ్దత రాజ్యమేలింది. 1900 తర్వాత చరిత్ర నిర్మాణం మొదలైంది, సాహిత్యం వెలుగులోకి వచ్చింది. కానీ చరిత్ర పరిశోధనలో ఈ ప్రాంతం ఇప్పటికీ వెనుకబడే ఉంది. ఇక్కడి సాహిత్యం ఇతర ప్రాంతాల తెలుగు సాహిత్యానికి ఏమాత్రం తీసిపోదు. మన ప్రాచీన సాహిత్యంలో కావ్య సాహిత్యం చాలా తక్కువ. అలాంటిది పద్యకావ్యాల్లో ప్రబంధ ప్రారంభ యుగం నాటి చిత్రభారతం ఒకటి. దీని చరిత్ర కోసం, అలాగే సాహిత్యం కోసం తప్పనిసరిగా అధ్యయనం చేయవలసి ఉంది. ఈ కావ్యం చెరిగొండ ధర్మన రాశాడు. ఇంత గొప్ప కావ్యం 15వ శతాబ్ది అంతాన, అంటే 1490 ప్రాంతంలో కరీంనగర్, ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ధర్మపురి నుండి పుట్టింది. దీన్ని సాహిత్యం చరిత్ర దృష్టితో పరిశీలిద్దాం. ఈ చిత్రభారత కావ్యం బహుదీర్ఘకాలం అజ్ఞాతంలో ఉండిపోయింది. అవతరణ కాలంలో అద్భుతంగా సర్వ ప్రబంధ కవులకు అనుసంధాయకంగా ఆదరణీయంగా ఉండేది. దీనికర్త చెరిగొండ ధర్మన తల్లిదండ్రులు చెరిగొండ తిమ్మనామాత్యుడు, మాదమ్మలు. ఇతడు నారాయణ ధ్యాన తత్పరుడు, భట్ట పరాశరుని శిష్యుడు, శతలేఖిని సురత్రాణ బిరుద అంకితుడు, తెలుగులో తొలి శతావధాని. చెరిగొండ మహబూబ్నగర్ జిల్లా గ్రామం. ఈ గ్రామనామ ఇంటి పేరే. ఇతడు కరీంనగర్ జిల్లాలోని ధర్మపురిలో నివాసం ఏర్పరచుకున్న వంశము వారింటివాడు అయినాడు. ధర్మన పూర్వీకులు ధర్మపురి నివాసుడు శ్రీ లక్ష్మీనారసింహుని భక్తులైనందున ఆ వంశమున వ్యక్తుల పేర్లకు ధర్మపురి లేదా ధర్మన్న అని పెట్టుకుని ఉండవచ్చు. ధర్మపురి గ్రామనామం వ్యక్తినామంగా క్రీశకం 13వ శతాబ్దం నాటికే ప్రసిద్ధం. మాచెర్ల ధర్మపురి అనే పేరుగల ఒకనొక చారిత్రక వ్యక్తి, ఇనుగుర్తి వరంగల్ మండలం నివాసి ఒకడున్నాడు. ఇతడు ఇనుగుర్తిలో నరసింహాలయ నిర్మాత. ధర్మపురి లక్ష్మీనారసింహుని వృద్ధాప్యమును సందర్శించలేక తన గ్రామం నందు గుడి కట్టి నెలకొల్పుకున్నాడు. చిత్రభారతం వీరేశలింగం పంతులుగా రచ్చువేశారు. దీనికి 36 సంవత్సరాల తర్వాత ఓలేటి వెంకట రామశాస్త్రి గారు 1934 వావిళ్ల వారి కోసం సంపాదించడం జరిగింది. వీరేశలింగం పంతులు గారు కృతిభర్తను ఇనుములపల్లి వారని, ప్రభు పేరు మానభూనాథుడని పేర్కొన్నాడు. కానీ వేటూరు వారిచ్చిన ప్రతిన ఆధారంగా ఇది ఎనుములపల్లిగా మానభూపాలుడు చితాంబుఖాన ఘనుడని పాఠమును స్వీకరించి వావిళ్లప్రతిలో సవరించినారు. తెలంగాణలో పుట్టిన గొప్ప కావ్యం ఇది. వీరేశలింగం పంతులు గారు తనకు పూర్తి పాఠం లభించక కావచ్చు, రాజు పేరు మానభూపాలుడని, ఈ కవికాలం శ్రీరంగరాయల కాలమని, అతని కాలపు ఒక మాండలిక ప్రభు అని తన ఆంధ్ర కవుల చరిత్రలో రాసినారు. దీనికి శ్రీరంగరాజ సేవా పారంగత హృదయ అన్న అష్టమాశ్వాస ప్రథమ పద్యం ఉదహరించాడు. ఓలేటివారు దాన్నే గ్రహించారు. మొదట రెండవ శ్రీరంగరాయ ప్రభువుల విజయనరాజుల కాలములు భావించి కృతినాయక వంశవర్ణంలోని కందాళ అప్పయాచార్యులను స్వీకరించి తెనాలి రామకృష్ణుని కాలంగా భావించారు. పై ఇరువురి అభిప్రాయములు సరి అయినవి కావు. మానభూపాలుడన్నది చితాపఖానునికి విశేషణం. శ్రీరంగరాజ అన్నది రాజు పేరు కాదు, శ్రీరంగేశ్వరుడి పేరు. శ్రీరంగధామ సదృశ్య భట్ట పరాశర ప్రభు అని 17వ పద్యంలో మరొకమారు ఇదే అర్థంలో ప్రయోగించాడు. చితాపఖానుడు నాటికి చారిత్రక వ్యక్తిగా వీరికి తెలియదు. చితాపఖానుడి శాసనం నాటికి లభించలేదు. అయినా అతడు ఓరుగల్లు పాలకుడన్న సంగతిని వివరించిన కృత్యావతారిక పద్యములను వారెందుకో పట్టించుకోలేదు. స్వీకరించినచో ఒక మండలేశ్వరుడు అని ఓలేటివారు చెప్పేవారు కాదు. పైగా వారే పీఠికలో ఉట్టంకించిన కృతిపర్తు పరిచయ పద్యంలో 3వ పాదాంతంలో శ్రీరంగధామ సదృశ్య ఇత్యాది అంశములలో శ్రీరంగరాయలు అన్న ఊహ సరికాదని తెలుపుతోంది. కందాళ అప్పగురుడు తెనాలి రామకృష్ణుని కాలంలో కాదు, గురుస్థానంగా విస్తృత విశిష్టాద్వైత కుటుంబీకుల నామంగా ముందు తరాల్లో కూడా ఉండే అవకాశం ఉంది. ధర్మపురిలో కందాళ ఇంటివారు నేటికి దేవాలయ పురోహితులు ఉన్నారు. ఈ కందాళప్ప 15వ శతాబ్ది తొలిపాదం వాడు.

నల్గొండ ధర్మన కాలం 15వ శతాబ్ది అంతం. చిత్రభారతం తొలి ముద్రణ 1934లో వచ్చింది. ధర్మన్న మొదటి శ్రీరంగరాయల కాలం వాడని భావించారు, కానీ ఈ కాల నిర్ణయంలో ప్రామాణికత లేదు, అందుకే ఇది సరైంది కాదు. చరిగొండ ధర్మన్న కృతినం అంకితం చేసిన ఎరుములపల్లె పెద్దన్న చితాబ్ ఖానుని మంత్రి. ఈ రాజుకు షితాబ్ ఖాన్ అని మరో పేరు. ఇతడు తొలుత హిందువే, పేరు సీతాపతి రాజు, చితాంబు ఖానుడని చిత్రభారతం తెలిపింది. ఇతనిని ఓరుగంటి ప్రభువుగా పేర్కొంది. వరంగల్ కోటలో షితాబ్ ఖాన్ సభామందిరం ఖుష్ మహల్ పేరుతో నేటికీ ఉంది. ఇది ఆయన కట్టించిందే. ఈ సుల్తాను శాసనం క్రీస్తు శకం 1504 నాటిది. ఓరుగల్ కోటలో ఇక్కడే ఉంది. 1500 నుంచి 1505 మధ్య పరిపాలనలో షితాబ్ ఖాన్ ఉండగా ఆయన మంత్రి అయినటువంటి ఎనుములపల్లి పెద్దన్నకు అంకితంగా ఈ చిత్రభారత రచన నడిచింది. కాలాన్ని ఇలా నిర్ధారించడానికి గల కారణం, చరిగొండ ధర్మన్న తన కావ్యావతారికలో చితాబ్ ఖానుడు ఓరుగలు నేలుతున్నాడని వర్తమాన కాలాన్నే సూచించాడు. ఈ షితాబ్ ఖాన్ తొలుత బహుమని రాజుల సైన్యాధ్యక్షునిగా ఉండి తరువాత బలవంతుడై ముస్లిముల ఏలుబడిలో పలు తెలంగాణ దుర్గములను వారి నుండి జయించి తెలంగాణలో ఒక గొప్ప వీరుడైన రాజుగా ప్రసిద్ధుడు. అతని మంత్రిగా ఎనుములపల్లి పెద్దన్న ఆ రాజేంద్ర శిఖావతంస నిజబాహాయత్త విశ్వంభరా ధౌరేయుండు ఎనుములపల్లి మాధవిభు పెద్దామాత్యుడు అని పీఠికల 15వ పద్యంలో చిత్రభారతంలో పేర్కోవడం అనేది జరిగింది. నిజబాహ అనడంలో పెద్దన కత్తిపట్టిన వీరుడని తెలుస్తుంది. పెద్దన సొంత తమ్ముడు సింగన కూడా మంత్రే. అతడు కూడా చితాబ్ ఖానుని వద్దే పనిచేశాడు. రెండవ తమ్ముడు ఓరుగల్లులో పాంచాలీశ్వర దేవాలయం ప్రాంగణంలో లక్ష్మీదేవికి మందిరం కట్టాడు. పెదనాన్న నారయ్య రెండవ కుమారుడు రంగనాథుడు కూడా సైన్యాధిపతే. అతడు దండనాథ కుల శేఖరుడు. అతడు కురవిలో నరసింహాలయం కట్టించాడు. కుటుంబమంతా యోధులే. ఓరుగల్లు తురుష్కాక్రాంతమైనాక తెలంగాణలో హిందూ మతస్థులకు రక్షణ కరువైంది. అనేక దేవాలయాలు పాడు చేశారు. షితాబ్ ఖాన్ మళ్లీ ఈ ఆలయాలన్నింటినీ కూడా నిలబెట్టాడు. ఇతడు హిందూరాజు. ఖాన్ శబ్దం బహుమనీయుల సైన్యంలో ప్రదర్శించిన పరాక్రమానికి లభించిన బిరుదు. అతడు ఓరుగల్లో స్వయంభూ దేవాలయం అలాగే పాంచాలరాయాలయం వంటివి పాడుకాగా వాటిని పునరుద్ధరించినట్లు వరంగల్ శాసనంలో పేర్కొబడ్డాడు. ఆలయ మత విధ్వంసాలకు ఇష్టపడని వీరిద్దరూ రాజు సైన్యాధిపతులుగా ఓరుగంటి నేలి హిందూ ధర్మాన్ని ఆలయాలను పునరుద్ధరించారు. షితాబ్ ఖాన్ పాకాల చెరువును బాగు చేసినట్లు కూడా శాసనంలో ఉంది. కృతికర్త ధర్మనకు ధర్మపురే స్వగ్రామం. పంప మహాకవి వేములవాడ నేలిన చాళుక్య ప్రభు ఇమ్మడి అరికేసరి చేత ధారాదత్తం అయిన గోదావరి తీరస్థ ధర్మపురి గ్రామం నేటికి గొప్ప చారిత్రక సాంస్కృతిక కేంద్రం. పింగళ సూర్యుని తన కళాపూర్ణోదయంలో 4 వేదాలు 4 బ్రాహ్మణ కుమారులుగా ధర్మపురిలో పుట్టినట్టు రాసినాడు. ఈ ఊరిలోనే పుట్టిన చతుర్వేదుల నరసింహ భట్టు విజయనగర సామ్రాజ్యంలో చక్రవర్తి సదాశివరాయలచే మంత్రి అళియరామరాయల చేత పల్లకీ మోయించుకున్న వేద స్పర్ధ విజేత. ఇలాంటి పోతుగడ్డపై పుట్టిన బ్రాహ్మణుడు ఎనుములపల్లి పెద్దనామాత్యుడు యోధినిగా, ఖడ్గవీరునిగా, యుద్ధ విజేతగా, మహామంత్రిగా, మనోహర కావ్యకృతి భర్తగా 15వ శతాబ్దిలో మెరసి శాశ్వత యశస్సంపన్నుడైనాడు. అతని సఖుడుగా మహాకవి చరిగొండ ధర్మన్న అక్కడే చిత్రభారతం రాసినాడు. కృతిభర్త ఎనుములపల్లి పెద్దనామాత్యుడు అక్కడి నరసింహాలయాన్ని పాడు చేసినటువంటి ఆ ముస్లిం సర్దార్ను తిరిగి తాను ప్రతిజ్ఞ చేసి వధించినట్టుగా ఈ చిత్రభారతంలో ఉంది. కృతిభర్త పెద్దన గ్రంథం అంకితం స్వీకరించే నాటికి వయసులో చాలా పెద్దవాడు. ఆ సంగతి చిత్రభారతంలో ఓ పద్యంలో అంతఃసాక్ష్యంగా ఉంది. షితాబ్ ఖాన్కు మంత్రి అయ్యే నాటికి ఇతడు పూర్వ ప్రభువులకు మంత్రిత్వం నిరపి ప్రశంసలు పొందినాడని పూర్వక్ష్మానాయక వినుత చరిత మాదయ్య పెద్ద అన్న ధర్మన్న సంబోధనలో అర్థమవుతుంది. ఇతన్ని కావ్యారంభంలోనే ధర్మపురిలో వెలసిన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆశీర్వాదం ఇచ్చినట్టుగా పద్యంలో రాయడం జరిగింది. ఇది ఈ కావ్యంలో మొదటి పద్యం. శ్రీ లక్ష్మీ కుచపారిజాత కలికాశ్లిష్టోరు వక్షుండు దేవాళి మౌళిమణి ప్రభారుచిర పదాంభోజుడు ఉద్యద్దయాలీలన్ ధర్మపురీశ్వరుండు గుణశాలిన్
మదనాంభోనిధి ప్రాలేయద్యుతి పెద్దన ప్రభున్ సమగ్ర శ్రీయుతుంజేయుతన్.

చరిగొండ ధర్మన్న శతావధాని. వేదములో అవధానం చేయడం చరిత్రలో ఉంది, కానీ సాహిత్యంలో తానొక శతావధానిని చెప్పుకున్నటువంటి తెలుగు సాహిత్యంలోని ప్రాచీన కాలంలోని కవులలో ఇతడే మొదటివాడు. శతలేఖిన్యవధాన పద్య రచనా సంధా సురత్రాణ చిహ్నిత నామా అని కృతికర్త మిత్రుడు సహగ్రామవాసి అయిన పెద్దన నోరారే పిలిచినట్లు ఈ పుస్తకంలో రాసుకున్నాడు. శతావధాని మాత్రమే కాదు, శతావధానులలో సురత్రాణుడు అంటే సుల్తాన్ అందరికంటే గొప్పవాడు అని అదొక బిరుదుగా చెప్పుకున్నాడు. ఆ విధంగా ఆనాడు తెలంగాణలో శతావధానులు కూడా అనేకులు ఉన్నారని తెలుస్తుంది. ఇతన్ని చూసే భట్టుమూర్తి తనను శతలేఖిన్ని పద్య సంధాన ధౌరేయు అని రాసుకున్నాడు. చరిగొండ ధర్మన్న చిత్రభారతంపై ప్రబంధ లక్షణాలు మెండుగా నిండుగా ఉండి ఇది తొలి ప్రబంధ కావ్యమై నిలిచింది. శ్రీకృష్ణుని విజయ గాథ ఏకవస్తువుగా వీరశృంగార రసాలు కావ్యగత కథాంశములలో నిర్భరమైనవి. ఇది శ్రీకృష్ణుని వీరగాథ, శ్రీకృష్ణుడే నాయకుడిగా, ఉపకథలు కేంద్ర కథకు ఉపబలకంగా అంటే పారిజాత వర్ణం మొదలైన కథలు, అష్టాదశ వర్ణనలు, రాజు, యుద్ధం, నది, ఋతువులు, వనం, మృగయ, యాత్రలు కథా సందర్భంగా వర్ణించబడ్డాయి. శబ్దాలంకారాలు, భావచిత్రాలు ఎడనెడా ఉన్నాయి. సంవాద శైలి గురించి చెప్పే పనే లేదు. సంవాద శైలి అంటే నాటకీయంగా సంభాషణలతోటి నడిచే పద్ధతి. శ్రీకృష్ణార్జున యుద్ధం, తుల్య రంభా సంవాదాలు, కౌరవ పాండవ సంవాదాలు నాటకీయతతో నిండినవి. రాజనీతి వర్ణన, నాయిక ఏడుపు ఇవి తొలుత ప్రవేశపెట్టింది ధర్మన్నే. ఇవన్నీ ప్రబంధ కవులకు తర్వాతి కాలంలో కృష్ణదేవరాయల కాలంలో వజ్రబంతులైనవి. కృష్ణదేవరాయలు, అలసాన్ పెద్దన, నందితిమ్మన, రామరాజభూషణుడు, పింగళి సూరణ ఇతనిని అనుకరించారు. తెలుగు సాహిత్యంలో తొలి కల్పిత కథా కావ్యం కూడా చిత్రభారతమే. తెలంగాణలో కల్పిత పురాణ గాథలు అనేకంగా ఉండేవి. వాటికి ఇది ఈ ప్రాంతం నిధి వంటిది. బుద్ధారెడ్డి తన రామాయణంలో అనేకంగా అవాల్మీకి కల్పిత స్థానిక గాథలు చేర్చినాడు. కొరై గోపరాజు మూలభిన్నంగా కథల్లో మార్పు చేసినాడు. సుప్రసిద్ధ కల్పిత కథాకావ్య నిర్మాత పింగళి సూరణ మూలాలు తెలంగాణలో ఉన్నాయి. చివరి ఇద్దరు ఏకంగా తమ గాథల్లో ధర్మపురిని పేర్కొన్నారు. పంప మహాకవికి ఇది ధారాదత్తం. వీరికంటే ముందు ఈ గ్రామంపై అభిమానం ప్రకటించిన వీరిద్దరికీ ఆదర్శమైన పూర్వజుడైన ధర్మపురివాసి ధర్మన్న ఏకంగా కావ్యమే విచిత్ర భారతంగా కాల్పనికంగా రాయడం అనేది జరిగింది. ఇది చిత్రభారతం, కథ విచిత్రం. భారత పాత్రలే కానీ వ్యాసుని భారత పాత్ర లక్షణాలున్నవే కానీ మరి భారతంలో లేని వింత సంఘటనలు దీంట్లో ఉంటాయి. చతుర్ధనుని ముందుగా తెలియక అతనికి అభయమిచ్చి తత్కారణంగా ప్రాణసఖుడు బాబా పాండవ రక్షకుడైన శ్రీకృష్ణుడితో యుద్ధ సన్నద్ధుడు కావడం అర్జునుడు జీవితంలో ఒక వింత కథ. దీని వెంబడి అనేక చిత్రాలు. చిలకమర్తి వారు ఇదే కథను గయోపాఖ్యానం పేరుతో నాటకంగా రాయడం జరిగింది. చిలకమర్తి వారిది ఆధునిక కథలో ప్రతినాయకుడు గయుడు అనేక లోకాలు తిరుగుతాడు శరణు కోసం. ధర్మన కథలో ఈ గయును స్థానంలో ఉన్న చతుర్ధనుడు భూలోక ప్రభువుగా అతనికి రంభ ఇచ్చిన మంత్రం వల్ల అందరూ దేవతలను తన వద్దకే రప్పించుకోవడం జరుగుతుంది. అర్జునుడు కూడా కుండిన రాజ్యహద్దుల్లోకి వస్తాడు. భిల్లుని వలన సమాచారం తెలిసిన రాజైన చతుర్ధనుడు అర్జునుని శరణు వేడుతాడు. తరువాత కృష్ణార్జునులకు యాదవ పాండవ యుద్ధం జరుగుతుంది. చిత్రభారత కథ మొత్తం కల్పిత కథ పింగళి సూరణకు మరో కల్పిత కావ్యం కళాపూర్ణదని రాయడానికి ప్రేరణైంది. అలసాని పెద్దన్న ప్రబంధాల్లో వేటవర్ణనకు, కృష్ణదేవరాయల ఆముక్తమాలేదులో రాజనీతికి, నందితిమ్మన్న పారిజాత వర్ణ కథ రాయడానికి, కనుపర్తి అబ్బయామాత్యుడు అనురుద్ధ చరిత్రను రాయడానికి ఇలా ఎందరికో కథాభిక్షను వర్ణనాభిక్షను ప్రసాదించిన ఘన కావ్యం ఇది. నురుగు దోసిట్లో పడిందని ధర్మన రాయగా ఉమ్మి పైనుంచి పడిందని చిలకమర్తి రాశారు. చతుర్ధన మహారాజుకు బదులు గైడు దోషి. ఇక్కడ యక్షగానంలో ఇలాంటిదే ఈ కథతోనే వచ్చింది మరొక పేరు. ఈ విధంగా కథలో చిన్న చిన్న మార్పులు జరుగుతుంటాయి. దైవం అయినటువంటి కృష్ణ చేతిలో గైడు ఉమ్మివేయడం కంటే పైలోకాల్లో విహరించే గుర్రమలసి నురగల కక్కి గాలికి జారి కృష్ణ చేతిలో పడడం అనేటువంటి ధర్మన్న కథనే ఔచిత్యవంతంగా ఉంది. చిలకమర్తి కాలానికి కృష్ణార్జునులు విరగదిట్టుకున్నారు. ధర్మన్న కాలానికి పాత్రల ఔచిత్యానికి భంగం కలగలేదు. ధర్మన్న ఔచిత్యాన్ని పాటించే సుకవి. రాను రాను తెలుగువారికి దూషణ యుద్ధాలే రుచించాయి. అది కాలప్రభావం. చతుర్ధనునికి ముందే తెలియక అతనికి అభయమిచ్చి తత్కారణంగా పాండవరక్షకుడైన శ్రీకృష్ణుడితో యుద్ధ సన్నద్ధుడు కావడం దీంట్లో ఉన్నటువంటి ఒకనొక వింత కథ. దీని వెంబడే అనేక చిత్రాలు. ఇలా మనోహరమైన కల్పనలకు పద్యాలకు గని అయి

0: ఈ అందమైన పద్యకావ్యం తప్పకుండా అందరూ చదవవలసిందే. శతలేఖిన్యవధాన పద్య రచనా సంధాసురత్రాణ చిహ్నిత నామా చరిగొండ ధర్మసు కవి నీ వాగ్విలాసంబులు ఆసితి కంఠోజ్వలజూట కోటర కుటీ సీతాంశురేఖా సుధాన్విత గంగా కనకాబ్జర్ నిర్భర రసావిర్భూత మాధుర్యముల్లు. స్వస్తి.
1: మీరింతవరకు మహాకవి చరిగొండ ధర్మన విరచిత చిత్రభారత కావ్యం నాటి సామాజిక పరిస్థితులు చరిత్ర ఆచార్య సంగనభట్ల నరసయ్య గారి ప్రసంగం విన్నారు.

ఉదయతరంగిణి కార్యక్రమంలో ఇప్పుడు విందాం. ఇది మన చట్టం శీర్షికన దత్తత తీసుకోవడం గురించి ప్రముఖ సంఘ సేవకురాలు మీరా మార్తి గారితో పరిచయం. పరిచయకర్త శ్రీ ఎస్ రమేష్ సుంకసారి గారు.

0: శ్రోతలకు నమస్కారం. ఇది మన చట్టం శీర్షికన దత్తత తీసుకోవడం. ఈ అంశం గురించి తెలియజేయడానికి ప్రముఖ సంఘసేవకురాలు, ఈ అడాప్షన్ సంబంధించిన విషయాల్లో ఎంతో కృషి చేసిన మీరా మారుతి గారు మన స్టూడియోస్కి వచ్చేసారు. వారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం అండి మీరా గారు.
1: నమస్కారం సార్.
0: చాలామంది సంతానం లేనివారు జీవిత చిరమాంకంలో తోడు ఎవరూ లేరు అన్న బాధ తప్పించుకోవడానికి పిల్లల్ని దత్తత తీసుకోవడం, అంటే అటు కుటుంబ సభ్యుల్లో వాళ్ళ బంధువుల్లో ఉండే పిల్లలు కానీ లేదంటే అనాథ పిల్లల్ని కానీ దత్తత తీసుకుని వారికి ఒక ఆరోగ్యకరమైన జీవితాన్ని ఇస్తూ వీళ్ళకి ఒక తోడుని ఎంచుకునే ప్రయత్నం చేస్తుంటారు. అయితే ఈ దత్తత తీసుకోవడంలో ఏ రకమైన పద్ధతులు అవలంబించాలి, ఏ ఏ అంశాలని గుర్తుపెట్టుకోవాలన్న విషయం కొంచెం తెలియజేస్తారా?
1: మన దేశంలో సెంట్రల్ అడాప్షన్ రిసోర్స్ అథారిటీ అనేది అడాప్షన్ లాస్ ని గవర్న్ చేస్తుంది అండర్ ద జువెనైల్ జస్టిస్ యాక్ట్, కారా అంటారు. దాంట్లో ఒక పోర్టల్ ఉంటుంది కేరింగ్స్ అని, దాంట్లో వెళ్లి ప్రాస్పెక్టివ్ పేరెంట్స్ అంటాం, అంటే దత్తత తీసుకోవాలని అనుకున్న పేరెంట్స్ అక్కడికి వెళ్లి రిజిస్టర్ చేసుకుంటారు. అలాగే పిల్లలు ఎలిజిబిలిటీ ఉండి, పిల్లలు ఎవరు అడాప్షన్కి ఎలిజిబుల్ ఉన్నారో, దత్తత్కి ఎలిజిబుల్ ఉన్నారో, వాళ్ళని కూడా ఈ కేరింగ్స్ పోర్టల్లో లోకల్ ఉమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్ అథారిటీస్ పెడతారనమాట. అక్కడ మ్యాచింగ్ జరుగుతుంది. సో దత్తత అనేది మన దేశంలో దట్ ఈస్ ఓన్లీ లీగల్ వే ఆఫ్ అడాప్షన్. సో కారాలో వెళ్లి రిజిస్టర్ చేసుకుని దేర్ ఇస్ అ ప్రాసెస్ ఎంటైలింగ్ ద హోల్ అడాప్షన్ ప్రాసెస్.
0: మీరా గారు, గతంలో మనం కొన్ని సినిమాల్లో కూడా గమనిస్తుంటాము, అక్క పిల్లల్ని తమ్ముడికి దత్తత ఇవ్వడము, లేదంటే బంధువుల మీద మామ పిల్లల్ని ఎవరో ఒకళ్ళు, మాకు లేరు మీకున్న పిల్లలు ఉన్నారు కదా మాకు ఒకళ్ళని ఇస్తే దత్తత తీసుకుంటామని ఏదో చిన్నగా పూజాక్రమం చేయించేసి వీళ్ళు వాళ్ళు వదిలి ఒళ్ళో ఇచ్చినట్టుగా చూసి అలా కంటిన్యూ అవుతారు. అయితే ప్రస్తుతం ఉన్న న్యాయ వ్యవస్థలో అలా చెల్లుబాటు అవుతుందా?
1: అది సార్, అది హిందూ అడాప్షన్ మెయింటెనెన్స్ యాక్ట్ అనేది ఇంకో లా కూడా ఉంది మన దీంట్లో, అది మినిస్ట్రీ ఆఫ్ లా అండ్ జస్టిస్ కింద వస్తుంది. అలా చేసుకోవడం ఇంకా నడుస్తోంది, కానీ దాంతోపాటు డాక్యుమెంటేషన్ ఆల్సో ఇస్ బికమింగ్ వెరీ ఇంపార్టెంట్. సో అలా చేసుకున్నప్పుడు ఫ్యామిలీ అడాప్షన్ లాయర్ని కానీ, ఒక నోటరైజ్డ్ అడాప్షన్ డీడ్ కానీ చేసుకోవాల్సిన అవసరం చాలా ఉంది. ఇంకా రిలేటివ్ అడాప్షన్ అనేది కేరింగ్స్ పోర్టల్ పైన కూడా ఇప్పుడు లాస్ట్ ఇయర్ చేశారు. సో ఇలాంటి దత్తత మీరు తీసుకోవాలంటే కేరింగ్స్ పోర్టల్లో కూడా వెళ్ళి డైరెక్ట్గా తీసుకుంటే బర్త్ సర్టిఫికేట్ కానీ అడాప్షన్ డీడ్ కానీ వెంటనే మీకు దాని ద్వారా కూడా లీగలైజ్ అయిపోతుంది.
0: డిజిటలైజేషన్కి ప్రజలు, అంటే ప్రస్తుత సమాజము చాలా వేగవంతంగా అడాప్టేషన్కి వెళ్తుంది. ఈ కారా అంటే సెంట్రల్ అడాప్షన్ రిసోర్స్ అథారిటీ, దీంట్లో కూడా బంధువుల మధ్యలో ఉండే రిలేటివ్స్ మధ్యలో పిల్లల్ని అడాప్ట్ చేసుకోవాలంటే కూడా ఈ ఫెసిలిటీ ఎప్పటి నుంచి మొదలైందంటారు?
1: ఇది ఒక 1.5 ఇయర్ ముందు ఒక అడాప్షన్ రెగ్యులేషన్స్ అనే దీంట్లో అమెండ్మెంట్ తీసుకొచ్చారు. అక్కడ రిలేటివ్ అడాప్షన్ అనేది ఇప్పుడు యాక్చువల్లీ డిస్టెంట్ రిలేటివ్ అడాప్షన్ కూడా ఫెసిలిటేట్ చేస్తున్నారు.
0: అంటే అంతకు పూర్వము కేవలం అనాథ పిల్లలు ఎక్కడైతే వెల్ఫేర్ సెంటర్స్ లో ఉంటారో, ప్రొటెక్షన్ సెంటర్స్ లో ఉంటారో, వాళ్ళ డీటెయిల్స్ అన్ని పొందుపరిచి ప్రాస్పెక్టివ్ పేరెంట్స్ గా ఉండేవాళ్ళు, వాళ్ళు రిజిస్టర్ అయినప్పుడు వాళ్ళ వాళ్ళ స్థితిగతులను బట్టి మ్యాచ్ చేసి అడాప్షన్ ఇచ్చేవాళ్ళు.
1: అన్ని మ్యాచింగ్ ఆన్లైనే అవుతుంది సార్. పేరెంట్స్ ప్రిఫరెన్సెస్ ఇస్తారు, అంటే వాళ్ళకి ఏ జెండర్ కావాలి, ఎంత ఏజ్ కావాలి,
0: అబ్బాయి కావాలా,
1: అమ్మాయి కావాలా, లేకపోతే హెల్దీ చైల్డ్ కావాలా, స్పెషల్ నీడ్స్ లో ఏదైనా చైల్డ్ ని

0: ఎన్నుకుంటారా, అవి అన్ని వాళ్ళు ప్రిఫరెన్సెస్ ఇస్తారు. ఆ ప్రిఫరెన్సెస్ బట్టి, అవైలబుల్ చైల్డ్ బట్టి మ్యాచ్ చేస్తుంది సిస్టమ్, అల్గారిథం ఉంటుంది. అన్ని ఆన్లైన్ సిస్టమ్ అన్నమాట ఇది. దాని తర్వాత రెఫరల్ వెళ్తుంది పేరెంట్స్ కి.
1: అంటే ఇప్పుడు బంధువులు అయితే సమస్య లేదండి, ఎందుకంటే వాళ్ళు దే నో ద చైల్డ్, దే నో ద పేరెంట్స్, దే కెన్ గివ్ ఇట్ అవుట్. బట్ డెస్టిట్యూట్స్ అంటే అనాథగా ఉండే వాళ్ళకి వాళ్ళ పేరెంట్స్ ఎవరో తెలియదు, ప్లస్ వాళ్ళు ప్రభుత్వ సంరక్షణలో ఉన్నారు. సో వాళ్ళకుండే ఆరోగ్య పరిస్థితులు కానీ, వాళ్ళ ఏజ్, మిగతా పరిమితులు అన్ని పారామీటర్స్ అన్నీ కూడా వెరిఫై చేసి పెట్టుకొని ఇవి చూడడానికి ప్రాస్పెక్టివ్ పేరెంట్స్ అవకాశం ఉంటుందా?
0: ఎస్ సార్. అంటే ఇది రెఫరల్ ప్రాసెస్ అంటారు సార్. ఆ రెఫరల్ ప్రాసెస్ లో వాళ్ళకి ఒక చైల్డ్ స్టడీ రిపోర్ట్ అంటారు అండ్ మెడికల్ ఎగ్జామినేషన్ రిపోర్ట్ ఆఫ్ ద చైల్డ్ వాళ్ళకి అది అందుబాటులో ఉంటుంది. సో వాళ్ళు చూసుకుని దే కెన్ మేక్ అన్ ఇన్ఫార్మ్ డెసిషన్, ఈ చైల్డ్ ని మేము అడాప్ట్ చేసుకోవాలా వద్దా అని చెప్పి అప్పుడు రిజర్వ్ చేసుకోవచ్చు సార్. స్క్రీనింగ్ చేసుకోవచ్చు. అంటే ఇది అనానిమస్ రెఫరల్ సార్. మీకు తెలియదు ఏ బాబో పాపో మీకు రెఫరల్ వస్తున్నారని చెప్పి, అన్లెస్ యూఆర్ చూసింగ్ అ స్పెషల్ నీడ్స్ చైల్డ్. స్పెషల్ నీడ్స్ లిస్ట్ అనేది ఓపెన్ ఉంది కేరింగ్స్ పోర్టల్ మీద. ఎందుకంటే స్పెషల్ నీడ్స్ చిల్డ్రన్ చాలా తక్కువ మంది అడాప్ట్ చేసుకుంటారు సార్, సో అది ఓపెన్ పెట్టారనమాట. కానీ మీరు హెల్దీ కేటగిరీలో మాత్రం ఏదైనా పేరెంట్ రిజిస్టర్ అవుతే వాళ్ళు రెఫరల్ అనే ప్రాసెస్తోనే వాళ్ళకి ఒక్కొక్క చైల్డ్ ప్రొఫైల్ చూపిస్తారు. కానీ వాళ్ళకి మల్టిపుల్ చాయిసెస్ ఇవ్వరు, ఒక రెఫరల్ పర్ పేరెంట్ పర్ టైమ్, అలా 3 రెఫరల్సే ఇస్తారు. ఒకవేళ రిజెక్ట్ చేశారంటే మళ్ళీ వాళ్ళు మళ్ళీ రిజిస్టర్ చేసుకోవాల్సిందే. అంటే ఇది సార్ చైల్డ్ షాపింగ్ టైప్ లో కాదు కదా, చైల్డ్ షాపింగ్ కొంచెం తక్కువ చేద్దాం అనేది ఇది. లేకపోతే కలర్ బాగాలేదు, ఫేర్గా లేడు, మచ్చలున్నాయి, అలాంటి రీజన్స్ లో కూడా రిజెక్ట్ చేసే పరిస్థితి ఉండింది ముందు. సో అది అవాయిడ్ చేయడానికి 3 రెఫరల్స్ తర్వాత మళ్ళీ రీరెజిస్టర్ చేసుకుని మళ్ళీ వెయిటింగ్ లిస్ట్ లో రావాల్సిందే.
1: అంటే నిజంగా మానవత్వపు హృదయంతో వాళ్ళని దగ్గర తీసుకొని జీవితంలో వాళ్ళకంటూ ఒక మంచి జీవితాన్ని ఇస్తూ తమకంటూ ఒక తోడును సంపాదించుకోవాలన్నప్పుడు ఈ కలరు, మీరన్న ఈ పారామీటర్స్ అన్ని అనవసరం. అయినప్పటికీ కూడా వీళ్ళు ఒక ముగ్గురిని మటుకు రెఫరల్స్ కింద పంపిస్తారు, ఆ ముగ్గురులో సెలెక్ట్ చేసుకోవాలి. ఏదైనా కారణాల చేత ఆ ముగ్గురు వీళ్ళకి నచ్చకపోతే తిరిగి మళ్ళీ వాళ్ళు రీరిజిస్టర్ చేసుకుని మళ్ళీ మొదలు పెట్టాలి. ఒక పిల్లల్ని అడాప్ట్ చేసుకుంటే, దత్తత తీసుకున్నట్లయితే వాళ్ళకి ఏ రకమైన సర్టిఫికెట్ ఇవ్వబడుతుంది, వారు ఏ రకమైన అండర్టేకింగ్స్ ఇవ్వాల్సి ఉంటుంది?
0: రిజిస్టర్ చేసుకున్నప్పుడు పోర్టల్లో, కేరింగ్స్ పోర్టల్లో ఒక 10 I think 12 డాక్యుమెంట్స్ ఉన్నాయి సార్. ఫైనాన్షియల్లీ స్టేబుల్ ఉన్నారా, మీకు ఏమైనా టెర్మినల్ ఇల్నెస్ లాంటిది ఏదైనా ఉందా, సో మీ అడ్రస్ ప్రూఫ్ కానీ మీ ఇంకేమైనా ప్రాపర్టీస్ ఏమైనా ఉన్నాయా, ఒక 12 డాక్యుమెంట్స్ అలా వాళ్ళు అప్లోడ్ చేయాల్సి వస్తుంది. దాని తర్వాత హోమ్ స్టడీ చేస్తారు సార్. లోకల్ సోషల్ వర్కర్ వెళ్ళి ఇంట్లో యాక్చువల్లీ వీళ్ళు ఎగ్జిస్టింగా కాదా, ఎక్కడున్నారు, అడ్రస్లో వాళ్ళు ఉన్నారా, నేబర్స్ని కనుక్కుని కొంచెం బిహేవియర్ ఎట్లా ఉంది, కాండక్ట్ ఎట్లా ఉంది వీళ్ళది, అన్ని కొంచెం చర్చిస్తారు సార్. దాని తర్వాతనే వెయిటింగ్ స్టార్ట్ అవుతుంది. సో అండర్టేకింగ్ అంటే మీరు అనేది రెఫరెన్స్ ఇవ్వాల్సి వస్తుంది. అంటే బంధువులు కానీ ఫ్రెండ్స్ కానీ, ఓకే వీళ్ళు మాకు తెలుసు ఒక 10 ఏళ్ల నుంచి ఆర్ 5 ఏళ్ల నుంచి, ఏదైనా వీళ్ళు మంచి వాళ్ళు, మాకు తెలిసినంత వరకు వీళ్ళు పిల్లల్ని మంచిగా పెంచుతారు, అలాంటి రెఫరెన్స్ కావాలి. అండ్ గార్డియన్ అండర్టేకింగ్ అంటారు. ఒకవేళ ఇద్దరికి ఏమన్నా అవుతే, ఆర్ సింగిల్ పేరెంట్ అడాప్ట్ చేస్తే వాళ్ళకి ఏమన్నా అవుతే ఇంకెవరో ఉన్నారు వీళ్ళని చూసుకోవడానికి అనే ఒక హామీ లెటర్ ఇవ్వాల్సి వస్తుంది.
1: పెనం మీద నుంచి పొయ్యిలో పడ్డట్టు జరగకూడదని, పేరెంట్స్ ఎవరి వద్దకి అయితే అడాప్షన్ గా వెళ్తున్నారో అక్కడ వాళ్ళ భవిష్యత్తు గానీ, వాళ్ళ భద్రత గానీ, వాళ్ళ భవిత గానీ సురక్షితంగా ఉందా లేదా అన్న విషయాన్ని గమనించి ముందు ఒక హోంవర్క్ చేసి ఆ తర్వాతే నిర్దిష్టమైన భావనకు వచ్చిన తర్వాతే గానీ ఆ పిల్లవాడిని వాళ్ళకి అప్పచెప్పరు.
0: ఎస్ సార్. కౌన్సిలింగ్ కూడా మ్యాండేటరీ సార్. 2 కౌన్సిలింగ్ సెషన్స్ చేయాలి. అంటే ఇది కారా కూడా కౌన్సిలింగ్ సెషన్స్ ఇస్తుంది, లేకపోతే వాళ్ళ లోకల్ డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రొటెక్షన్ యూనిట్ లో కౌన్సిలర్స్ ఉంటారు, వాళ్ళు కూడా కౌన్సిలింగ్ చేస్తారు. కౌన్సిలింగ్ టు అండర్స్టాండ్ మీరు ఎందుకు దత్తత తీసుకుంటున్నారు, అసలు ఏం రీజన్స్ వల్ల. రైట్, చాలా మంది వేరే వేరే రీజన్స్ చెప్తుంటారు. చాలా మంది పిల్లలు లేక కనలేక వస్తున్నామంటారు. కానీ ఆ రీజన్స్ తెలుసుకోవడం, మోటివేషన్ తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. సో అలాంటి మోటివేషన్ కానీ ఎందుకు చేసుకుంటున్నారు మీరు పిల్లలకి చెప్తారా, డిస్క్లోజర్ అంటాం మేము దాన్ని, డిస్క్లోజ్ చేస్తారా దట్ దే ఆర్ అడాప్టెడ్ అవి. అండ్ జనరలీ మనస్థితి ఎలా ఉంది అడాప్షన్ కి? చాలా మంది ఏం చేస్తారంటే ఒక 10 ఏళ్ళు 12 ఏళ్ళు ట్రై చేశాం పిల్లలకి, ఇప్పుడు రెడీమేడ్ బేబీ దొరుకుతుంది, పర్ఫెక్ట్ గా ఉంటారు, ఏం ప్రాబ్లమ్స్ ఉండదు, అలా వెళ్తారు అడాప్షన్ కి. కానీ ఎవ్రీ చైల్డ్ హ్యాజ్ అ పాస్ట్ అడాప్షన్ కి వచ్చింది. సో వాళ్ళని ఎలా చూసుకోవాలి, ట్రామా రిడన్ బేబీ అయితే ఎలా చూడాలి, వాళ్ళకి ఏం సదుపాయాలు అందుబాటులో ఉండాలి, అవన్నీ కూడా ఆ పేరెంట్ కి తెలియాల్సిన అవసరం చాలా ఉంది. సో

0: అలాంటి కౌన్సిలింగ్ చేస్తారనమాట. టూ మ్యాండేటరీ కౌన్సిలింగ్ సెషన్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. చాలామంది ఇవాళ రేపు లాస్ట్ ఆప్షన్ అనుకుంటారు అడాప్షన్, కానీ యూ విల్ బి సర్ప్రైజ్డ్, చాలామంది ఫస్ట్ చాయిస్ ఆఫ్ పేరెంటింగ్ ఇస్ అడాప్షన్ దీస్ డేస్. సో మాకు తెలిసిన వాళ్ళు చాలామందికి ఇద్దరు పిల్లలు త్రూ అడాప్షనే. మాకు యాక్చువల్లీ ఐ హ్యావ్ అ చైల్డ్ హూ వీ అడాప్టెడ్ అండ్ ఐ హ్యావ్ అ బయాలజికల్ చైల్డ్. సో చాలామంది అలా కూడా ఫ్యామిలీ ఎక్స్టెండ్ చేయడానికి కూడా అడాప్ట్ చేసుకోవాలనుకుంటారు. కానీ మైండ్ సెట్ షుడ్ బి క్లియర్, ఎందుకు అడాప్ట్ చేసుకుంటున్నాం అన్న మైండ్ సెట్ క్లియర్ గా ఉండాలి. దత్తత అనేది ఫస్ట్ మీరు పాప బాబో కోసమే చేస్తున్నారు, ఫ్యామిలీ ఇవ్వడానికి చేస్తున్నారు. ఇట్స్ అ చైల్డ్స్ రైట్ టు ఫ్యామిలీ, అది చూసుకోవడం ముఖ్యం. మనం నరేటివ్ కొంచెం చేంజ్ చేయాలి. ఎప్పుడు దత్తత అనేది పేరెంట్స్ కోసం అనేది యాక్చువల్లీ చాలా పాతకాలం నుంచి మనం అనుకుంటాం, కానీ దత్తత అనేది మనం ఇప్పుడు చైల్డ్ కోసం అనేది మనము డిసైడ్ చేసుకోవాలి,
1: గుర్తుంచుకోవాలి. ఎందుకంటే రేపటి భవిష్యత్తు వాళ్ళదే కాబట్టి ఏదైతే పరిస్థితుల్లోంచి కుటుంబంలోకి వస్తున్నారంటే, అంటే ఒక కేరింగ్ సెంటర్ లోంచి ఒక కుటుంబంలోకి వస్తే తనకంటూ ఒక ఫ్యామిలీ ఏర్పడి అందులో కేరింగ్ అండ్ షేరింగ్ రెండు ఉన్నట్లయితే వాళ్ళ ఎదుగుదల ఉన్నతంగా ఉంటుంది. అలా కాకుండా వాళ్ళని ఏదో పని వాళ్ళలాగానో ఇంకేదైనా తక్కువ భావంతో చూసేటట్లయితే ఇంతకంటే అక్కడే ఉండడం మేలేము.
0: దత్తత తీసుకోవడం అప్పుడు న్యాయం కాదు.
1: అడాప్షన్ ఇచ్చినప్పుడు ఉండే ప్రవర్తన కొంతకాలం తర్వాత మారిందా, వాళ్ళ పట్ల సరిగ్గా చూస్తున్నారా లేదా కనుక్కోవడానికి ప్రభుత్వం తరఫు నుంచి ఈ కారా తరఫు నుంచి ఏమన్నా స్టెప్స్ తీసుకుంటారా?
0: అడాప్షన్ డీడ్, బర్త్ సర్టిఫికేట్ అంతా ఫైనలైజ్ అయిన తర్వాత 2 ఇయర్స్ పోస్ట్ అడాప్షన్ ఫాలో అప్ చేస్తారు సార్. 6 మంత్స్ కి ఒకసారి సోషల్ వర్కర్ మళ్లీ విజిట్ చేస్తారు ఆ హోమ్ కి, ఫ్యామిలీకి ఎలా ఉన్నారు, పిల్లలు కొంచెం పెద్దగా ఉంటే వాళ్ళతో మాట్లాడతారు. సో 4 పోస్ట్ అడాప్షన్ ఫాలో అప్స్ 2 ఇయర్స్ కి చేస్తారు. సో దట్ చైల్డ్ సెటిల్ అయ్యారా లేదా అని చెప్పేసి దానికోసం ఫాలో అప్స్ అయితే డెఫినెట్లీ ఉన్నాయన్నమాట.
1: ఈ వెబ్సైట్ డీటెయిల్స్ చెప్తారా మీరా గారు?
0: కారా డాట్ డబ్ల్యూసీడీ డాట్ జీఓవీ డాట్ ఇన్.
1: CARA డాట్ డబ్ల్యూసీడీ డాట్ జీఓవీ డాట్ ఇన్.
0: ఎస్ సార్, ఇది మెయిన్ కారా వెబ్సైట్ సార్. దాంట్లోనే మీకు కేరింగ్స్ పోర్టల్ అనేది అక్కడే ఆప్షన్ ఉంటుంది. వెళ్ళి రిజిస్టర్ చేసుకోవడానికి ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటి, పేరెంట్స్ ఏజ్ ఎంత ఉండాలి, అన్ని డీటెయిల్స్ అక్కడ ఉన్నాయి.
1: ఇది కాకుండా ఏదైనా టోల్ ఫ్రీ నెంబర్ ఉందా?
0: 1800-11-1311 ఈ టోల్ ఫ్రీ హెల్ప్ లైన్ నంబర్ కారాది. ఇట్స్ అవైలబుల్ బిట్వీన్ 8 AM to 8 PM ఆన్ ఆల్ వర్కింగ్ డేస్ మండే టు ఫ్రైడే.
1: స్థానికంగా ఈ అడాప్షన్ గురించి డీటెయిల్స్ కనుక్కోవాలంటే ఎక్కడ కలవాలంటారు?
0: ఇక్కడ మధురా నగర్ మెట్రో స్టేషన్ దగ్గర ఉమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్ కమిషనరేట్ ఉంది సార్. ఆ కమిషనరేట్ ఆఫీస్లో ఒక అడాప్షన్ సెల్ ఉంది, అక్కడ వాళ్ళకి అడాప్షన్ కౌన్సిలింగ్ హెల్ప్ డెస్క్ కూడా ఉంది. అక్కడికి వెళ్లి కలిస్తే వాళ్ళు పర్సనల్గా కూడా కౌన్సిలింగ్ చేస్తారు అండ్ ఫోన్ నంబర్ కూడా ఇస్తారు. ఫోన్ నంబర్ ఫోన్లో కూడా కౌన్సిలింగ్ చేస్తారు. సో ఇట్ ఈస్ ఆల్సో ఓపెన్ మండే టు ఫ్రైడే.
1: ఈ దత్తత తీసుకోవాల్సినప్పుడు ఏ అంశాలు మనం దృష్టిలో పెట్టుకోవాలంటారు?
0: ఒకటి సార్, ఏజ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ సార్. సో కాంపోజిట్ ఏజ్ తీసుకుంటారు ఇఫ్ కపుల్ ఇస్ మ్యారీడ్ అండ్ సింగిల్ పేరెంట్ అయితే 1 ఏజ్. సో డిఫరెంట్ ఏజ్ గ్రూప్స్ ఆఫ్ చిల్డ్రన్ ఎవరు అడాప్ట్ చేసుకోవచ్చు అనేది ఎలిజిబిలిటీ క్రైటీరియా ఇస్ గివెన్ ఆన్ ద కారా వెబ్సైట్. సో ఫర్ ఎగ్జాంపుల్ 0 to 2 ఇయర్స్ అడాప్ట్ చేసుకోవాలంటే ద కాంపోజిట్ ఏజ్ ఆఫ్ ద కపుల్ షుడ్ బి 85 ఇయర్స్ అండ్ సింగిల్ పేరెంట్ ఏజ్ షుడ్ బి 40 ఇయర్స్. ఒకటి 40, ఒకటి 45 ఉండొచ్చు అలా. సో అది కాంపోజిట్ ఏజ్ అంటారు దాన్ని. 40 పైన గనక ఉంటే ఏజ్ గ్రూప్ పిల్లలది పెరిగిపోతుంది. సో 2 to 4 అయిపోతుంది, 4 to 8 అట్లా డిఫరెంట్ ఏజ్ గ్రూప్స్ వాళ్ళది ఉంది. మాక్సిమం ఏజ్ పేరెంట్స్ కెన్ అడాప్ట్ ఇస్ 110 కాంపోజిట్ ఏజ్
1: అండ్
0: అండ్ 55 ఇస్ ద మాక్సిమం సింగిల్ పేరెంట్ ఏజ్. కానీ వాళ్ళు ఓన్లీ 8 and above year పిల్లల్ని అడాప్ట్ చేసుకోవచ్చు బికాస్ ఆఫ్ ద ఏజ్ దే ఆర్ ఇన్. So that is one major eligibility criteria you have to remember. Parent medical lo terminal illness edi undakoddu ante long term chronic illness type lo diabetes blood pressure lanti idi okay but ante cancer lanti idi kani big disease ante disabled undochu physically challenged undochu
1: కానీ తీవ్రమైన అనారోగ్యం ఉండకూడదు. మీరా గారు, ఈ అడాప్షన్ ప్రాసెస్ కంప్లీట్ అయిన తర్వాత ఏదైనా అథెంటిక్ డాక్యుమెంట్ ఇవ్వబడుతుందా వీళ్ళకి అడాప్షన్ తీసుకున్నట్టుగా?
0: ఎస్ సార్. సో అడాప్షన్ అయిన తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక ప్రీ అడాప్షన్ ఫాస్టర్ కేర్ అగ్రిమెంట్ ఉంటుంది సార్, అది సైన్ చేయాల్సి వస్తుంది. అది ప్రీ అడాప్షన్ ఫాస్టర్ కేర్ ఎందుకంటారంటే ఇంకా అడాప్షన్ లీగలైజ్ కాలేదు. సో దాని తర్వాత ఒక 2-3 మంత్స్ తర్వాత డిస్ట్రిక్ట్ మ్యాజిస్ట్రేట్ నుంచి కాల్ వస్తుంది మీకు అడాప్షన్ లీగలైజ్ చేయడానికి. అప్పుడు ఒక అడాప్షన్ డీడ్ అనేది లీగల్ అడాప్షన్ డీడ్ ఉంటుంది.

0: దానిపైన మీరు పేరెంట్స్ అని చెప్పేసి అది రాసిపడి ఉంటుంది. ఇట్ ఈస్ అ వెరీ వెరీ లీగల్ డాక్యుమెంట్ సైన్డ్ బై ద డిస్ట్రిక్ట్ మ్యాజిస్ట్రేట్ ఆఫ్ ద డిస్ట్రిక్ట్, అండ్ బర్త్ సర్టిఫికేట్ కూడా ఆ పేరెంట్స్ పేరు మీద వచ్చేస్తుంది అడాప్షన్ ఆర్డర్ వచ్చిన తర్వాత.
1: దాని తగ్గట్టు వాళ్ళకి కావాల్సిన సొంత ఇంటి పాపలాగా అన్ని హక్కులు చేరుకుంటాయి.
0: ఇది మన చట్టం.

0: మీరు ఇంతవరకు ఇది మన చట్టం శీర్షికన దత్తత తీసుకోవడం గురించి ప్రముఖ సంఘ సేవకురాలు మీరా మార్తి గారితో పరిచయం విన్నారు. పరిచయకర్త శ్రీ ఎస్ రమేష్ సుంకసారి గారు.
1: తెలంగాణ ఆవిర్భావం తర్వాత రాష్ట్రం మొదటిసారిగా జనాభా లెక్కింపునకు సిద్ధమవుతోంది. మొదటి దశ జనగణన ఏప్రిల్ 26 నుంచి జూన్ 9 వరకు, మే 11 నుంచి జూన్ 9 వరకు జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఇంటింటి సర్వేలో ఎనుమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు, మీ ఇండ్ల సమాచారం ఇవ్వటం పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎన్యూమరేటర్ కు అందజేయండి. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
2: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన అభివృద్ధి.

శ్రోతలకు మరొకమారి పూట ప్రసారం కానున్న మా కార్యక్రమాల వివరాలు తెలియజేస్తున్నాము. ఈ ఉదయం 8:30 కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో శ్రీమతి కె. లహరి గారి గానం వింటారు. వీరికి వాద్య సహకారం అందిస్తున్నవారు వయలిన్పై శ్రీ ఆర్. దినకర్, మృదంగం శ్రీ వారణాసి కాళీప్రసాద్ బాబు, కంజీరా శ్రీ కె. శ్యామ్కుమార్. 10:03 9 దశాబ్దాల ప్రజాప్రసార సౌరభం ఆకాశవాణి వైభవం 90 ఏళ్ల ఆకాశవాణి మహోత్సవంలో భాగంగా అందిస్తున్న ప్రత్యేక కార్యక్రమం సర్వకళల సమ్మేళనం మిమిక్రీ. ప్రముఖ ధ్వన్యనుకరణ కళాకారులు డాక్టర్ నేరెళ్ల వేణుమాధవ్ గారితో పరిచయం వింటారు. పరిచయకర్త శ్రీ సిఎస్ రాంబాబు గారు. ఈ కార్యక్రమం ఈ ఉదయం 10:03 ప్రసారమవుతుంది. భక్తి సంగీతం కార్యక్రమంలో శ్రీమతి ఎంవి అనంతలక్ష్మి గారు పాడిన భక్తి సంగీత గీతాలు వింటారు. 11:30 హిందుస్థానీ శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో శ్రీమతి అమూల్య యోషా గారి గానం ప్రసారమవుతుంది.

విన్నారులా, ఆకాశవాణికి 90 ఏళ్ళంట. అందుకే ఈ నెల 14వ తారీఖు ఆకాశవాణోళ్ళు పల్లె సుద్దుల ప్రోగ్రాం పెట్టిండ్రంట. ఏడా అంటారా, నాంపల్లి తెలుగు యూనివర్సిటీలా బందూకంగా 6 గంటలకి.

0: దాంట్లో ఏనుగుల ధర్మయ్య సారేమో ఒగ్గుక తినిపిస్తాడంట.
1: ఎవరి నెత్తిన చేపెడితే వాళ్లే మరణం అవుతురు కాక అని కోరుకున్నారమ్మా. శంకరుడు నెత్తిన చేపెట్టని కురుకుతున్నారట. శంకరుడు కళ్ళ చూసినాడే.
0: మళ్ళా మన గడ్డం రమేష్ అన్ననేమో పల్లె సుద్దులు వాడతాడంట. పద్నాలుగో తారీఖు పొద్దుకంగా 6 గంటలకి పల్లె పాటల పండుగ అంద

ఇప్పుడు ఒక సినీ గీతం వింటున్నారు. చిత్రం సిరివెన్నెల. ఆలపించిన వారు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల. గీతరచన సిరివెన్నెల సీతారామశాస్త్రి. సంగీతం కెవి మహాదేవన్.

0: తెలంగాణ ఆవిర్భావం తర్వాత రాష్ట్రం మొదటిసారిగా జనాభా లెక్కింపునకు సిద్దమవుతోంది. మొదటి దశ జనగణన April 26 నుంచి June 9 వరకు, May 11 నుంచి June 9 వరకు జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఇంటింటి సర్వేలో ఎనుమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు, మీ ఇండ్ల సమాచారం ఇవ్వటం పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎన్యూమరేటర్ కు అందజేయండి. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
1: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన అభివృద్ధి.

గౌడమలహర్ రాగంలో ముత్తయ్య భాగవతార్ రచన విన్నారు. ఇప్పుడు విందాం సూర్యకాంతం రాగం ఆదితాళంలో సద్గురు త్యాగరాజస్వామి కృతి ముద్దు మోము.

సూర్యకాంతం రాగంలో త్యాగరాజస్వామి కృతి విన్నారు. కార్యక్రమంలో ఇప్పుడు విందాం భావయే పవమాన నందనం, బిలహరి రాగం ఆదితాళంలో రామదాసు కీర్తన.

మీరింతవరకు కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో శ్రీమతి కె. లహరి గారి గానం విన్నారు. వాద్య సహకారం వైలిన్పై శ్రీ ఆర్. దినకర్, మృదంగం శ్రీ వారణాసి కాళీప్రసాద్ బాబు, కంజీర శ్రీ కె. శ్యామ్కుమార్. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. దేశవ్యాప్తంగా న్యాయస్థానాల ఆధునీకరణ, మౌలిక సదుపాయాల కల్పనకు ప్రణాళిక సిద్దం చేయడానికి ఉన్నతస్థాయి కమిటీని భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ నియమించారు. అమాయక ప్రజలను మోసం చేయడం ద్వారా గడించిన మొత్తాలను బదిలీ చేయడానికి సైబర్ నేరగాళ్లు ఉపయోగించే మ్యూల్ ఖాతాల కట్టడికి భారత సైబర్ నేరాల సమన్వయ కేంద్రం, రిజర్వ్ బ్యాంక్ ఇన్నోవేషన్ హబ్ల మధ్య ఒప్పందం కుదిరిందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా వెల్లడించారు. పుదుచ్చేరి రాష్ట ముఖ్యమంత్రిగా ఐదవసారి రంగస్వామి ఈ ఉదయం 9:47 రాజ్నివాస్లో ప్రమాణస్వీకారం చేస్తారు. ఎలాంటి ఆడంబరం లేకుండా కార్యక్రమం నిర్వహిస్తారు. కార్యక్రమంలో బీజేపీ జాతీయ అధ్యక్షులు నితిన్ నబీన్, కేంద్ర మంత్రి మన్సుఖ్ మాండవీయ తదితరులు పాల్గొంటున్నారు. కృష్ణా బోర్డు త్రిసభ్య కమిటీ తాగునీటి అవసరాల కోసం తెలంగాణకు 23.48 టీఎంసీలు, ఏపీకి 10 టీఎంసీల జలాలను కేటాయించింది. శ్రీశైలంలోని 5.27 టీఎంసీలను తెలంగాణకు, సాగర్లోని 28.21 టీఎంసీలలో ఏపీకి 10, తెలంగాణకు మిగతా 18.21 టీఎంసీలను విడుదల చేయాలని నిన్న జరిగిన సమావేశంలో నిర్ణయించారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అధ్యక్షతన ఎర్రవెల్లి పామ్ ఫామ్ హౌస్లో నిర్వహించిన సమావేశం దాదాపు 6 గంటల పాటు సాగింది. ఈ సమావేశంలో ఈసీఐ చేపట్టిన ఎస్ఐఆర్ ప్రక్రియతో పాటు ఓటర్ లిస్టు సవరణ తదితర కార్యాచరణ మొత్తం డిజిటల్లో జరుపుతున్న నేపథ్యంలో పార్టీ సభ్యత్వం కూడా డిజిటలైజేషన్ పద్దతిలోనే జరపాలని నిర్ణయించారు. తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవితకు రైల్వే కోర్టు నుండి సమన్లు జారీ అయ్యాయి. గతంలో కామారెడ్డిలో నిర్వహించిన రైల్ రోకోకు సంబంధించి నమోదైన కేసు విచారణలో భాగంగా ఈ ఉదయం 10:30 సికింద్రాబాద్ రైల్వే కోర్టుకు హాజరు కావాలని న్యాయస్థానం ఆమెను ఆదేశించింది. థాయిలాండ్ ఓపెన్ ప్రపంచ టూర్ సూపర్ 500 టోర్నీలో భారత స్టార్ డబుల్స్ క్రీడాకారులు సాత్విక్ సాయిరాజ్, చిరాగ్ శెట్టి శుభారంభం చేశారు. నిన్న పురుషుల డబుల్స్

తొలి రౌండ్లో టాప్ సీడ్ సాత్విక్ చిరాగ్ జోడీ 21-19, 21-23, 21-10తో ఇండోనేషియా జోడీ పుత్ర ఇర్వియన్సియా బాగాస్ మౌలానాపై విజయం సాధించారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @ ఏఆర్ న్యూస్ _HVDని ఫాలో అవ్వండి. ఏఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం.

ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. చిత్రసీమ సినీ గీతాలు వింటారు.

0: తెలంగాణ ఆవిర్భావం తర్వాత రాష్ట్రం మొదటిసారిగా జనాభా లెక్కింపునకు సిద్దమవుతోంది. మొదటి దశ జనగణన April 26 నుంచి June 9 వరకు, May 11 నుంచి June 9 వరకు జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఇంటింటి సర్వేలో ఎనుమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు, మీ ఇండ్ల సమాచారం ఇవ్వటం పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎన్యూమరేటర్ కు అందజేయండి. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
1: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన అభివృద్ధి.
2: చిత్రసీమ కార్యక్రమంలో ఇప్పుడు వినండి ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం. ఈ చిత్రం కోసం హరిహరన్ కౌసల్య పాడిన పాట. గీతరచన కందికొండ, సంగీతం

నారుల్లా, ఆకాశవాణికి 90 ఏళ్ళంట. అందుకే ఈ నెల 14వ తారీఖు ఆకాశవాణోలు పల్లె సుద్దుల ప్రోగ్రామ్ పెట్టిండ్రంట. ఏడా అంటారా, నాంపల్లి తెలుగు యూనివర్సిటీలా పొద్దుకంగా 6 గంటలకి.

0: దాంట్లో ఏనుగుల ధర్మయ్య సారేమో ఒగ్గుక తినిపిస్తాడంట.
1: ఎవరి నెత్తిన చేపెడితే వాళ్లే మరణం అవుతురు కాక అని కోరుకున్నారమ్మా. శంకరుడు నెత్తిన చేయిబెట్టని కురుకుతున్నారట. శంకరుడు కళ్ళ చూసినాడే.
0: మళ్ళా మన గడ్డం రమేష్ అన్ననేమో పల్లె సుద్దులు వాడతాడంట. మర్వకుండ్రుల్లా 14వ తారీఖు పొద్దుకంగా 6 గంటలకి పల్లె పాటల పండుగ, అందరు రావాలి.
2: చిత్రసీమ కార్యక్రమంలో శ్రోతలు సినిమా పాటలు వింటున్నారు. ఇప్పుడు విందాం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన మన్మధుడు చిత్రం నుండి సిరివెన్నెల రచన. సంగీతం సమకూర్చిన వారు దేవీశ్రీ ప్రసాద్.

0: ఎల్ఐసి యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం, ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైం రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.
1: చిత్రసీమ కార్యక్రమంలో ఇప్పుడు విందాం చెన్నకేశవరెడ్డి. ఈ చిత్రం కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, సునీత పాడిన పాట, వేటూరి సుందర్రామూర్తి గీత రచన, మణిశర్మ సంగీతం.

0: తెలంగాణ ఆవిర్భావం తర్వాత రాష్ట్రం మొదటిసారిగా జనాభా లెక్కింపునకు సిద్దమవుతోంది. మొదటి దశ జనగణన April 26 నుంచి June 9 వరకు, May 11 నుంచి June 9 వరకు జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఇంటింటి సర్వేలో ఎనుమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు, మీ ఇండ్ల సమాచారం ఇవ్వటం పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎన్యూమరేటర్ కు అందజేయండి. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
1: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన అభివృద్ధి.

శ్రోతలకు మరకుమారి పూట ప్రసారం కానున్న మా కార్యక్రమాల వివరాలు తెలియజేస్తున్నాము. ఈ ఉదయం 10:03 9 దశాబ్దాల ప్రజాప్రసార సౌరభం ఆకాశవాణి వైభవం 90 ఏళ్ల ఆకాశవాణి మహోత్సవంలో భాగంగా అందిస్తున్న ప్రత్యేక కార్యక్రమం సర్వకళల సమ్మేళనం మిమిక్రీ. ప్రముఖ ధ్వన్యనుకరణ కళాకారులు డాక్టర్ నేరేళ్ల వేణుమాధవ్ గారితో పరిచయం వింటారు. పరిచయకర్త శ్రీ సిఎస్ రాంబాబు. పదకొండు గంటల 3 నిమిషాలకు భక్తి సంగీత కార్యక్రమంలో శ్రీమతి ఎంవి అనంతలక్ష్మి గారు పాడిన భక్తి సంగీత గీతాలు వింటారు. వీరికి వాద్య సహకారం అందిస్తున్నవారు వయలిన్పై శ్రీ పి కౌండిన్య, మృదంగం శ్రీ పెరవెల జయభాస్కర్ గారు. 11:30 హిందుస్థానీ శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో శ్రీమతి అమూల్య యోషా గారి గానం ప్రసారమవుతుంది. వీరికి వాద్య సహకారం హార్మోనియంపై శ్రీ రాహుల్ అరవింద్ దేశ్ పాండే, తబలా శ్రీ నరసింగరావు పంచ్పోలి.

మీరు వింటున్న పాట ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన ప్రేమించుకుందాంరా ఈ చిత్రం నుండి. గీత రచన సిరివెన్నెల సీతారామ శాస్త్రి, మహేష్ సంగీతం.

0: దాంట్లో ఏనుగుల ధర్మయ్య సారేమో ఒగ్గుగా తినిపిస్తాడంట.
1: ఎవరి నెత్తిన చేపెడితే వాళ్ళే మరణం అవుతురు కాక అని కోరుకున్నారమ్మా. శంకరుడు నెత్తిన చేయిబెట్టని కురుకుతున్నారట. శంకరుడు కళ్ళ చూసినాడే.
0: మళ్ళా మన గడ్డం రమేష్ అన్ననేమో పల్లె సుద్దులు వాడతాడంట. పద్నాలుగో తారీఖు పొద్దుకంగా 6 గంటలకి పల్లెపాటల పండుగ, అందరు రావాలి.
2: చిత్రసీమ కార్యక్రమంలో ఇప్పుడు విందాం చక్రి స్వీయ సంగీత సారథ్యంలో ఆలపించిన పాట. గీత రచన సాయిశ్రీ హర్ష, చిత్రం అవును వాళ్ళిద్దరూ ఇష్టపడ్డారు.

విన్నారల్లా, ఆకాశవాణికి 90 ఏళ్ళంట. అందుకే ఈ నెల 14వ తారీఖు ఆకాశవాణోళ్ళు పల్లె సుద్దుల ప్రోగ్రాం పెట్టిండ్రంట. ఏడా అంటారా, నాంపల్లి తెలుగు యూనివర్సిటీలా పొద్దుకంగా 6 గంటలకి.

ఏం రత్నం రచన శివగణేష్ రచన ఏఆర్ రెహమాన్ సంగీత సారథ్యంలో బాయ్స్ ఈ చిత్రం కోసం ఉదిత్ నారాయణ్ సాధనా సర్గం ఆలపించిన గీతం విందాం.

ఇప్పుడు విందాం బొమ్మరిల్లు. ఈ చిత్రం కోసం జైన్స శ్రీనివాస్, గోపికా పూర్ణిమ ఆలపించిన పాట. గీతరచన భాస్కర భట్ల రవికుమార్, సంగీతం సమకూర్చిన వారు దేవిశ్రీప్రసాద్.

ఈ ఉదయం 10:03 9 దశాబ్దాల ప్రజాప్రసార సౌరభం ఆకాశవాణి వైభవం 90 ఏళ్ల ఆకాశవాణి మహోత్సవంలో భాగంగా అందిస్తున్న ప్రత్యేక కార్యక్రమం సర్వకళల సమ్మేళనం మిమిక్రీ. ప్రముఖ ధ్వన్యనుకరణ కళాకారులు డాక్టర్ నేరేళ్ల వేణుమాధవ్ గారితో పరిచయం ప్రసారమవుతుంది. పరిచయకర్త శ్రీ సిఎస్ రాంబాబు గారు. ఈ కార్యక్రమం ఈ ఉదయం 10:03 ప్రసారమవుతుంది.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐ తదుపరి డైరెక్టర్ ఎంపిక కోసం ప్రధానమంత్రి నరేంద్రమోదీ నేతృత్వంలోని ఉన్నతస్థాయి కమిటీ నిన్న సాయంత్రం ఢిల్లీలోని ప్రధానమంత్రి అధికార నివాసంలో సమావేశమైంది. ఈ కమిటీలో ప్రధానమంత్రితో పాటు సీజేఐ జస్టిస్ సూర్యకాంత్, లోక్సభలో విపక్ష నేత రాహుల్ గాంధీ సభ్యులుగా ఉన్నారు. బంగారం, ఇతర విలువైన లోహాలపై పెంచిన దిగుమతి సుంకాలు ఈరోజు నుండి అమల్లోకొస్తున్నాయి. బంగారం, వెండిపైన 5%, ప్లాటినంపైన 5.4% పన్ను విధిస్తూ ఆర్థిక మంత్రిత్వశాఖ నిర్ణయం తీసుకోగా, నిబంధనలకు లోబడి మెటల్ స్పెంట్ క్యాటలిస్ట్పై 4.35% సుంకం వర్తిస్తుంది. నర్సింగ్ ఆఫీసర్లకు నియామక పత్రాలు అందజేసిన మంత్రి దామోదర రాజనరసింహ త్వరలోనే ఏఎన్ఎం నోటిఫికేషన్ విడుదల చేస్తామన్నారు. నూతనంగా 16 నర్సింగ్ కళాశాలలు ప్రారంభించామని, రాష్ట్ర వ్యాప్తంగా 180,000 మంది నర్సింగ్ సిబ్బంది ఉన్నారని పేర్కొంటూ టిమ్స్ ఆసుపత్రిని త్వరలోనే అందుబాటులోకి తెస్తామని వెల్లడించారు. ప్రభుత్వాలు అనుమతించినా కూడా సింగిల్ స్క్రీన్ థియేటర్లలో ఇకపై టికెట్టు ధరలను పెంచకూడదని తెలుగు రాష్ట్రాల ఎగ్జిబిటర్ల అసోసియేషన్ కీలక నిర్ణయం తీసుకుంది. అక్కినేని నాగార్జున పర్సనాలిటీ రైట్స్ ఉల్లంఘన కేసులో ఢిల్లీ హైకోర్టు తీవ్రంగా స్పందించింది. అనుమతి లేకుండా ఫొటోలను వాణిజ్యానికి వాడటంపై వ్యాపారిని నిలదీయగా, తాము సదరు సినిమాకు అధికారిక మర్చంటైజింగ్ భాగస్వాములము అని, ఆ వస్తువులను నాగార్జున స్వయంగా ప్రమోట్ చేశారని సదరు వ్యాపారి తరపు న్యాయవాది కోర్టుకు వివరించారు. ఇరాన్ సైనిక వ్యవస్థ పూర్తిగా దెబ్బతిందని, యుద్దంలో అమెరికా శాంతియుతంగా లేదా మరో విధంగానైనా గెలుస్తుందని అగ్రరాజ్య అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తెలిపారు. యుద్దం ముగింపులో అమెరికాకు చిత్తశుద్ది లేకపోవడమే ప్రధాన అడ్డంకి అని ఇరాన్ విదేశాంగ మంత్రి సయ్యద్ అబ్బాస్ అరాక్చి తెలిపారు. తెలంగాణలో ఈరోజు నుండి తీవ్ర వడగాల్పులు మొదలవుతున్నాయి. ఉత్తర జిల్లాల్లో 45 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉండగా, హైదరాబాద్లో 43 డిగ్రీలకు చేరవచ్చు. మరోవైపు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో అక్కడక్కడ ఉరుములతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఐపీఎల్ క్రికెట్లో భాగంగా ఈరోజు రాయ్పూర్ వేదికగా జరిగే మ్యాచ్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, కోల్కతా నైట్ రైడర్స్ జట్లు తలపడతాయి. ఈ మ్యాచ్ రాత్రి 7:30 ప్రారంభమవుతుంది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @ఏఆర్

ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం 9 దశాబ్దాల ప్రజాప్రసార సౌరభం ఆకాశవాణి వైభవం 90 ఏళ్ల ఆకాశవాణి మహోత్సవంలో భాగంగా అందిస్తున్న ప్రత్యేక కార్యక్రమం సర్వకళల సమ్మేళనం మిమిక్రీ. ప్రముఖ మిమిక్రీ కళాకారులు డాక్టర్ నేరేళ్ల వేణుమాధవ్ గారితో పరిచయం వింటారు పరిచయకర్త శ్రీ సిఎస్ రాంబాబు.

0: పద్మశ్రీ డాక్టర్ నేరుల వేణుమాధ గారు నమస్కారం అండి.
1: నమస్కారం అండి.
0: మీకున్న అపారమైన అనుభవంతో మీరు మిమిక్రీ సిలబస్ కూడా తయారు చేశారు కదా, మిమిక్రీ సిలబస్ కానివ్వండి లేదంటే మిమిక్రీ కళాకారుడికి ఉండవలసినటువంటి కొన్ని లక్షణాలు ఏమిటి సార్? ఈ మీరు చెప్పే విషయాలన్నీ కూడా మా శ్రోతలకు ఎంతగానో ఉపయోగపడతాయి కాబట్టి మరి ఈ మిమిక్రీ సిలబస్ గురించి, మిమిక్రీలో ఉన్నటువంటి కొన్ని లక్షణాలు, ఆర్టిస్ట్కి ఉన్నటువంటి కొన్ని లక్షణాలు ఇవన్నీ చెప్తారా?
1: మెకాలే ఏర్పాటు చేసిన చదువుల సిలబస్ మానవుని సహజ సిద్ధమైన శక్తులకు పెద్దగా దోహదం చేయలేదు. ఆ చదువులు గుమాస్తాల ఉద్యోగాలకే ఉపయోగపడ్డాయి. అన్ని ఉద్యోగాలకు ఇంగ్లండ్ నుండి తేలేక వాళ్ల అవసరం కొద్దీ ఏర్పాటు చేసిన సిలబస్ చదవలసి వచ్చిన వారిలోని కోటాను కోట్ల గ్రాడ్యుయేట్లలో నేనొకడిని. నా కళకు సంబంధించిన చదువు మెకాలే ఏర్పాటు చేసిన సిలబస్లో లేదు. ఇన్నేట్ ఎబిలిటీస్ అంటే సహజ సిద్ధమైన శక్తులను అభివృద్ధి చేసే విద్యా విధానమే చాలా గొప్పదని నా అభిప్రాయం. ఇన్నేట్ ఎబిలిటీస్ అంటే ఉదాహరణకు ఇప్పుడు మ్యూజిక్ ఒకరికి ఇంట్రెస్ట్ ఉంటుంది, ఒకరికి డ్రామాలో యాక్ట్ చేయాలంటుంది, ఒకరికి మ్యాజిక్ ఉంటుంది, ఒకరికి మిమిక్రీ ఉంటుంది, ఒకరికి సింగింగ్ ఉంటుంది. అది సహజ సిద్ధమైన శక్తులు. అవి డెవలప్ చేస్తే ఈ చదువుతో పాటు ఈ రెండు కూడా కలిపితే బంగారానికి పరిమళం అయినట్టుగా ఉంటుంది. యాపిల్ పండు చెట్టు నుండి రాలితే కింద పడుతుందని ఎవరికి తెలియదు? అందరికీ తెలిసిందే. కానీ న్యూటన్ పండు కింద పడగానే ఒక కొత్త విషయాన్ని కనుక్కున్నట్లుగా పరమానంద భరితుడైనాడు. భూమికి గురుత్వాకర్షణ శక్తి కలదు అని అన్నారాయన. అలాగే అందరికీ తెలిసిన వాటినే సైంటిఫిక్ గా చెప్తారు సైంటిస్ట్ అయిన వారు. కళాకారుడు తన అనుభవంతో సాధన చేత ఒక కొత్త కళారూపాన్ని ఇవ్వవచ్చు. అలా కొత్త రూపాన్ని ప్రజలు ఆదరించినాడు ఆ కళకు సైన్స్ గాని అఖండమైన గౌరవం లభిస్తుంది. నృత్యాల్లో అనేక నృత్యాలకు సిలబస్ ఉంది, లెక్కలు జాగ్రఫీ ఇత్యాదులకు సిలబస్ ఉంది. అలాగే అనేక సంవత్సరాల అనుభవం వల్ల మిమిక్రీ సిలబస్ రాసే అవకాశం నాకు దక్కింది. మిమిక్రీ అంటే అనుకరించి నవ్వించడం అని అర్థం. ఈ కళకు సంబంధించిన పుస్తకాలు ఏమైనా ఉన్నాయని వెతికితే ప్రపంచంలో ప్రముఖ పట్టణాల్లోని గ్రంథాలయాల్లో పుస్తకాల కొట్టలో ఈ కళకు సంబంధించినది ఏమీ దొరకలేదు. అనేక మంది మేధావులు, విమర్శకులు, కవులు, గాయకులు, రచయితలతో ముచ్చటిస్తే ఎవరు ఏమీ చెప్పలేకపోయారు. ఎవరి దృష్టిలోనైనా పశుపక్షాదులను అనుకరించేవరకే పరిమితంగా చెప్పారు. నృత్యము, సంగీతము, లఘు సంగీతము, నాటిక, నాటకంలాగా మిమిక్రీ కళకు కూడా సమాన ప్రతిపత్తి ఎందుకు రాకూడదు అనే ఆలోచనతో ప్రతినిత్యం నన్ను వెంటాడింది. బాగా యోచించాను. చిత్తూరు నాగయ్య గారి సినిమాలు చూసి కళారంగం మీదకు మనసు మరలింది. బాగానే ఉంది. కానీ నాగయ్య గారి సినిమాలకు మిమిక్రీకి సంబంధం లేదు. తర్వాత మిమిక్రీ కళ మీద పరిశోధన మొదలుపెట్టాను. 4 దశాబ్దాల అనుభవంతో మిమిక్రీ కళాకారుల కోసం, మిమిక్రీ కళ కోసం చిన్న సిలబస్ రాశాను. ఆ సిలబస్ ప్రకారం కార్యక్రమాలు ఇచ్చాను. అందరూ పరమానంద భరితులైనారు. పండిత బామర్లు నేను రాసిన మిమిక్రీ సిలబస్ ను ముక్తకంఠంతో మెచ్చుకున్నారు. చతుష్షష్టి కళల్లో స్వరవంచన కలదు. త్రేతాయుగంలో ఈ కళకు మూలం శ్రీరామచంద్రుడు మాయలేడిని వేటాడడానికి వెళితే ఆ లేడి చనిపోతూ మారీచుడు రూపంలో హా లక్ష్మణ అని శ్రీరామచంద్రుడి గొంతును అనుకరించాడు. ఆ గొంతు విని లక్ష్మణుడు ఆ మాయలేడి పడిపోయిన స్థలం దగ్గరికి వెళ్తాడు. ఇది అమెరికాలో అడిగారు, మీ కళ ఎప్పుడు పుట్టిందండి, మీ దేశం పుట్టముందు పుట్టిందన్నాను. అంటే వాళ్ళు ఆశ్చర్యపోయి అప్పుడు ఈ చెప్పాను, ఆ శ్రీరామచంద్రుడు మాయలేడిని అనుకరించడం ఇది కొన్ని వేల సంవత్సరాల కింద, మీ దేశం 500 సంవత్సరాలే కదా, మా కళ చాలా ప్రాచీనమైనటువంటిది, 64 కళ్ళలో స్వరవంచన ఉంది అని చెప్పాను. రామాయణంలో బాలకాండలో అహల్య వృత్తాంతంలో ఇంద్రుడు కోడిలాగా కూయడం, నర్తనశాలలో భీముడు దుప్పటి కప్పుకుని సైరంధ్రిని అనుకరించడం, కీచకుణ్ణి వధించడం, అరిస్టాటిల్ ఏమన్నాడంటే మానవునిలోని హావభావాలను కదిలించేందుకు తోడ్పడుతుందన్నారు మిమిక్రీ. కళ యొక్క ధ్యేయం పరమావధి ఎలా ఉండాలంటే సామాజిక స్పృహ కలిగింపజేయాలి, ఆనందాన్ని కలిగింపజేయాలి. ఈ రెండు ఉంటేనే బాగుంటుంది. ఎవరో ఇప్పుడు గర్ల్ ఫ్రెండ్ ఇంకో ఫ్రెండ్ మాట్లాడినంటే మిమిక్రీ ఆర్టిస్ట్ పిలిచి అమ్మాయిలాగా మాట్లాడరా ఇలాంటివి చేస్తూ ఉంటారు కొంతమంది. దే ఆర్ మిస్యూజింగ్ ది ఆర్ట్.
0: అవునండి.
1: అందువల్ల దీనికి చాలా విస్తృతమైనటువంటి ఒక పరిధి ఉంది. దీనికి మిమిక్రీ ఆర్టిస్ట్ కు ఎన్ని గుణాలు ఉండాలంటే అన్ని గుణాలు ఇందులో అవసరంగా ఉండాలి. ముఖ్యంగా మిమిక్రీ ఆర్టిస్ట్ ఈజ్ సూపర్ యాక్టర్. వాడు నటుడై ఉండాలి. నటుడికి నేను ఒక సంవత్సరం కోర్సును

0: ఒక 6 వాక్యాల్లో మీకు చెప్తాను నటన గురించి.
1: చెప్పండి.
0: ఈ సంవత్సరం కోర్సు వాడికి అక్కర్లేదు మిమిక్రీ ఆర్టిస్ట్కు. ఈ 5-6 వాక్యాలు ఆ సారాంశాన్నంతా నేను 6 వాక్యాల్లో పెట్టేశాను. మిమిక్రీ ఆర్టిస్ట్ ముందు నటుడు అయి ఉండాలి. నాటకంలో ఒక పాత్ర నటించడం, ఆ పాత్ర స్వభావమును పూర్తిగా ఆగణించుకున్న తర్వాత నటుడు తన అనుభవంతో, ఇతరుల సలహాలతో, దర్శకుడి తోడుతో తన ఊహాశక్తిని జోడించి రిహార్సల్స్ చేసి ఇంప్రవైజ్ చేసి పాత్రల బాహ్యవైఖరులనే కాక అంతర్జీవితాలను కూడా కళాస్వరూపాలలో వ్యక్తీకరిస్తే ఉత్తమ నటుడవుతాడు, అందరి మెప్పు పొందుతాడు. ఒక్కొక్క నటుడికి ఒక పద్ధతి ఉంటుంది. కొంతమంది నటులు అనేక పాత్రలకు సరిపోతారు, కొంతమంది వారి వారి శరీర సౌష్ఠవాలను అనుసరించి కొన్ని పాత్రలకే సరిపోతారు. ఫర్ ఎగ్జాంపుల్ నాటకంలో ప్రాంప్టర్ అవసరం. ఆ ప్రాంప్టర్ కూడా ఏం చేస్తాయంటే చాలా మంది అసలు ప్రాంప్టర్ యొక్క విధులు ప్రాంప్టర్స్ కూడా చాలా మందికి తెలియవండి. ప్రాంప్టర్ మొదటి నుంచి ఏకరు పెడుతూ ఉంటాడు, డైలాగ్ మొత్తం చెబుతూ ఉంటాడు. ప్రాంప్టర్ కూడా రిహార్సల్స్ లో అటెండ్ అయ్యి ఏ ఆర్టిస్ట్ ఎక్కడ దూడ వేస్తున్నాడు, ఏ ఆర్టిస్ట్ ఎక్కడ నట్టుబడుతున్నాడు, ఏ ఆర్టిస్ట్ ఎక్కడ తప్పు చేస్తున్నాడు అవి చెప్పాలి. కానీ మొత్తం డైలాగులు వీడంతా చెప్తే ఎట్లాగండి? కానీ మిమిక్రీ ఆర్టిస్ట్ ప్రాంప్టర్ అసలు ఉండకూడదు. మిమిక్రీ ఆర్టిస్ట్ ప్రాంప్టర్ ఉంటే అది విధానమే కాదు, రాత్రి 12 గంటల సమయంలో లేపి ఆ డైలాగ్ తర్వాత ఏం డైలాగ్ ఉంది అంటే వాడు చెప్పాలి.
1: మంచి జ్ఞాపక శక్తి,
0: గ్రహణశక్తి ఉండాలి. బహుపాత్రాభినయం కూడా తెలియాలి మిమిక్రీ ఆర్టిస్ట్ కు. ఒకే నటుడు నాటకంలో అన్ని పాత్రలు కానీ లేక కొన్ని పాత్రలతో కూడుకున్న సీను కానీ ఏకకాలంలో నటించడం, ఈ ప్రక్రియను అసాధారణమైన ప్రతిభ ఉండాలి. పాత్రోచితమైన సంభాషణ, పాత్రోచితమైన నటన, ముఖ కవళికలు వెంట వెంట మార్చాలి. బ్రహ్మాండమైన ఏకాగ్రత ఉండాలి. ఈ ప్రక్రియలో ప్రాంప్టర్ ఉండకూడదు. రాత్రి 2 గంటలకు నిద్ర లేపిన నాటకంలోని సన్నివేశాన్ని అనర్గళంగా చెప్పాలి. అంత స్థితి వచ్చే వరకు సాధన చెయ్యాలి. ప్రేక్షకులకు ఆయా అన్ని పాత్రల అనుభూతి ఏకకాలంలో కలగాలి. ఈ ప్రక్రియకు ఆహార్యం అక్కర్లేదు. సాధారణమైన దుస్తులు చాలు, పాత్రోచితమైన దుస్తులు అక్కర్లేదు. ఏ భాషలోనైనా చెప్పొచ్చు, కానీ ఆయా భాషోచ్చారణలు తెలియాలి. ఆయా భాషలు తెలిసిన వారితో సంప్రదించాలి. ఆయా భాషలు తెలిసిన వారితో సంప్రదిస్తే ఆయా భాషల ప్రామాణిక వ్యవహారిక ప్రాంతీయోచ్చారణలు తెలుస్తాయి. ఈ ప్రక్రియలో ఒక పాత్ర నటిస్తున్నప్పుడు ఇంకో పాత్ర రియాక్షన్ మిస్ అవుతుంది. అందువల్ల ప్రక్రియ బాగా ప్రాక్టీస్ చేసిన వారు నాటకంలో ఒకే పాత్ర నటించినప్పుడు ఎంతో జాగ్రత్తగా నటించాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒథెలో డెసిడెమోన అన్నప్పుడు వాడి ఒక ఎక్స్ప్రెషన్ ఉంటుంది, అది ఇందులో ఉండదు. రెండు చెప్పేయాలి, దుర్యోధనుడు, గాంధారి, ధృతరాష్ట్రుడు.
2: నాయన సుయోధన, ఇవి సుమ్మున మాట్లాడు, న్యాయమా? నా మాట విను నాయన.
3: తండ్రి, చెప్పవలసిన వారు కావున చెప్పి తిరి, అది ఎటుండ నిండు సమరము సేయరే బోధము చాలిన
0: అని ఇలా పద్యం చదువుతుండు.
2: నాయన సుయోధన, ఈ విధమును మాట్లాడు, న్యాయమా
0: అని ఇలా జోలి
1: గాంధారి పాత్ర రావాలి. మళ్ళీ
0: వాడు ఇమీడియట్ రావాలి. ఇప్పుడు ధృతరాష్ట్రుడు వేషం వేసుకుని
2: నాయన సుయోధన అని
0: ఆ డైలాగ్ చెప్పి లోపలికి వెళ్ళి దుస్తులు మార్చుకుని మళ్ళీ
3: తండ్రి చెప్పవలసిన వారు కావున చెప్పి
0: మళ్ళీ ఇక్కడికి వచ్చి ఆ డైలాగ్ చెప్పి మళ్ళీ ఆమె
2: నాయన సుయోధన
0: ఆడవేషం వేసుకుని ఇన్ని ఎక్కడ కుదురుతుందండి? నటన ప్రధానమైనటువంటిది.
1: ఏకకాలంలో బహుపాత్రాభినయం,
0: బహుపాత్రాభినయం ఉండాలి. ఇప్పుడు గిరీశం మాట్లాడతాడు, వెంకటేశం ప్రవేశిస్తాడు. గిరీశం మాట్లాడేది ఏకపాత్రాభినయం, వెంకటేశం ప్రవేశిస్తే బహుపాత్రాభినయం అవుతుంది. అందువల్ల బహుపాత్రాభినయంలో ప్లెయిన్ దుస్తులు చాలు, అసాధారణమైనటువంటి ప్రతిభ ఉండాలి, పాత్రోచితమైన సంభాషణలు చెప్పాలి. అన్ని వృద్ధుడు ఒక పడుచు భార్య ఏదో ఉందనుకోండి, వైవిధ్యం వెంటనే
2: ఏమిటక్కడ ఏం చేస్తున్నావు షే, మీ ప్రతి మాట మీకు ఎక్కడ కూర్చున్నా ఏం చేసిన అనుమానాలే మీకు.
4: అడిగాడు ఎవరు మాట్లాడు, ఎవడక్కర్రాడు?
2: మా మేనరుడు చిన్నప్పుడు నా ఒళ్ళో పెరిగాడు.
4: చిన్నప్పుడు ఒళ్ళో పెరిగాడు అని ఇప్పుడు పెట్టుకునే ఒళ్ళు అంటే కాడు, వాటితో కొంచెం దూరంగా ఉండి మాట్లాడు.
2: ఏమిటండి అర్థం లేకుండా మాట్లాడుతున్నారు మీరు
0: అని రెండు వైవిధ్యం చెప్పడానికి ఓ పాత్ర నుంచి ఓ పాత్ర జంప్
1: చేయాలి.
0: ఒక సింగర్ ఇమిటేట్ చేస్తే ఇంకో సింగర్ ఇమిటేట్ చేసే మధ్య కూడా అండాన్ని వీల్లేదు, టకామన సింగర్ లాగా వెళ్ళిపోవాలి. ఇది బహుపాత్రాభినయంలో ఇది చాలా టఫెస్ట్ జాబ్. ఇది ఏమిటంటే
1: ఇవన్నీ కూడా ఏకకాలంలో
0: జరగాలి.
1: మీరే సర్వకళ సమ్మేళనం మిమిక్రీ అని చెప్పి అంటుంటారు,
0: సర్వకళ సమ్మేళనం. అంచేత మిమిక్రీ ఆర్టిస్ట్ బహుపాత్రాభినయం చేసేటప్పుడు ప్లెయిన్ దుస్తులు సార్, కానీ వీడికి వాయిస్ కల్చర్ బాగా ఉండాలి. వాయిస్ కల్చర్ దానికి అనేక ఎక్సర్సైజెస్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్

0: ఈ రెండింటి మధ్య నుండి ఎవడి గొంతైనా, ఎంత బకాసుడు గొంతైనా ఎవడి గొంతైనా. అంచేత ఈ వాయిస్ కల్చర్ దానికి ఎక్సర్సైజ్ అది అది అది వేరే సబ్జెక్ట్ అనుకోండి. ఆరోహణం అండి, అవరోహణం తెలిస్తే అన్ని పాత్రలు కానీ ఏ పాత్ర అయినప్పటికి కూడా యాక్ట్ చేయాలి. కానీ ఇది యాక్టర్లను ఇమిటేట్ చేయకూడదు. బహుపాత్ర నేను చెప్పిన వృద్ధుల్లాగా మాట్లాడదు. గోవిందరాజు సుబ్బారావులా ఎందుకు మాట్లాడాలి, వృద్ధుల్లాగా మాట్లాడు. నువ్వు నటుడై ఉంటే నీకు అనుభవం వస్తుంది. ఇమిటేటింగ్ ఆర్టిస్ట్ ఒక భాగం మాత్రమే కానీ ఇమిటేటింగ్, ఇప్పుడు వాడు సన్నగా ఉన్నాయండి ప్రాణం బయట, వాడు యశ్వీ రంగారావులో యాక్ట్ చేస్తానంటాడు. వాడు బిగ్గర్లాగా యాక్ట్ చేయాలి. వాడు యశ్వీ రంగారావులో ఎందుకు యాక్ట్ చేయాలి? యశ్వీ రంగారావులు కావాలంటే ధ్వన్యంలో భాగంలో చెప్పొచ్చు. అందువల్ల బహుపాత్రాభినయం అసాధారణమైనటువంటి ఒక ప్రతిభ ఉండాలి. అలాగే మిమిక్రీ ఆర్టిస్ట్ అనుకరణ విద్య బాగా తెలియాలి. అనుకరణలో రెండు రకాలు, రెండు భాగాలు. ధ్వని అనుకరణ అంటే ఎవరిలా మాట్లాడితే అలా మాట్లాడడం. రెండవది విచిత్రమైన అలవాట్లు, చేష్టానుకరణం, మేనరిజమ్స్ మరియు ఇడియోసింక్రసీస్ ఉంటాయి. అవి నైజము, ప్రకృతి, దేహ స్వభావము, వ్యక్తి స్వభావము. అనుకరించడం, ధ్వని అనుకరణ మరియు చేష్టానుకరణం రెండు అనుకరించాలి. ఈ రెండింటిని ఏకకాలంలో ఆర్టిస్టులు ప్రదర్శిస్తే ప్రేక్షకుల ఆనందానికి అవధులుండవు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కొంతమంది మాట్లాడుతూ కారర్ నోట్లో పెట్టుకుంటారు. చూస్తుంటేనే ఆయన తింటాను అని అడంగా వాడు వచ్చాడు, వచ్చాడు వీడు అడంగా, ఎందుకు వచ్చాడు అడంగా, వీడు మమ్మటి వచ్చాడు, వీడు అడంగా వచ్చాడు, అడంగా అడంగా ఊరు వస్తాడు. ఇవన్నీ ఏకకాలంలో ఉంటే ఏమవుతుంది, మేనరిజమ్స్ అండ్ ఇడియమ్స్. కొంతమంది కోట్ బటన్ పట్టుకుని మాట్లాడుతుంటారు, కొంత జేబులో చేయి పెట్టుకుని మాట్లాడుతుంటారు. ఏకకాలంలో చెప్తే చాలా బాగుంటుంది. అనుకరణ ఏడు భాగాలుగా విభజించవచ్చు. రాజకీయ నాయకులను అనుకరించడం, రెండు నటీ నటులు, గాయకులు, గాయనీమణులను మరియు డాన్సర్స్ను అనుకరించడం, మూడు కవులను, పండితులను, విమర్శకులను, రచయితలను అనుకరించడం, పశుపక్షాదులను అనుకరించడం, వాద్యములను అనుకరించడం, నిత్య జీవితంలోని ప్రాంతీయతను అనుకరించడం, నేటివిటీని ఇమిటేట్ చేయాలి. డ్రామా ఇస్ ఇమిటేషన్ ఆఫ్ లైఫ్. నాటకంలో నటించడానికి నిత్య జీవితంలోని అనేక సంఘటనల్ని మరియు విచిత్ర వ్యక్తులను అనుకరించడం. ఈ శీర్షిక మీద పుస్తకమే వ్రాయొచ్చు, సంక్షిప్తంగా చెబుతున్నాను. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కామెడియన్ అవుతున్నాడు అనుకోండి, రేలింగ్ ఇమిటేట్ చేస్తాడు. రేలింగ్ ఇమిటేట్ చేస్తే రేలింగ్ కనబడతాడు కానీ వీడు కనబడ్డు. ఆనందానికి మాత్రమే ధ్వని అనుకరణ. ఈ ఇమిటేషన్ నేటివిటీని ఇమిటేట్ చేయండి, మీకు చాలా అద్భుతంగా కనబడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఆస్తమా ట్రబుల్ ఉన్నవాడు ఉన్నాడు. ఆస్తమా ట్రబుల్ ఉన్నవాడికి ఏమేమి అలవాటు ఉంటాయన్నది ఆర్టిస్ట్ కి ఏం తెలుస్తుందండి? ఆస్తమా ట్రబుల్ ఎలా ఉన్నాడు వాడిని చూడాలి.
1: కొంత పరిశీలన జ్ఞానం కూడా అవసరం.
0: పరిచయ జ్ఞానం తీసుకుని దాన్ని ఇంప్రూవైజ్ చేయాలి. ఇంప్రూవైజ్ చేసి యాక్ట్ చేయండి, వాడిని నిలబడతాడు. రేలింగ్ ఇమిటేట్ చేసి, అలునావలింగ్ ఇమిటేట్ చేసి వాడు గాలి కొట్టుకుపోతాడు. అది ఆనందానికి మాత్రం, నటీ నటులను అనుకరించడం ఒక ఆనందం మాత్రమే కానీ అది మంచిది కాదు. దీంట్లో ఏమిటంటే నేటివిటీని అనుకోవచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రాజమండ్రిలో ఆయన చూశాను, ఆహా వీరు దుర్యోధనుడు వేస్తే బాగుంటుంది అనుకున్నాను. తీరా పరిచయం చేశాను, నమస్కారం ఆచార్య బాగున్నారు అన్నాడు. చూడండి అలా కొత్త క్యారెక్టర్ పెట్టండి, వంద క్యారెక్టర్ ఉన్నాయి. ఓ వైస్ ఛాన్సలర్ మాట్లాడాడు, షిట్ ఇస్ ఆన్ సిఫాయ్ స్పీక్ ఇన్ తెలుగు, యు మే థింక్ దట్ ఐ డోంట్ నో ఇంగ్లీష్. అది ఒక కొత్త వాయిస్. ఈ మన వాస్తమాటబుల్న వాడు మాట్లాడుతుంటే వాయిస్ పూడ్చుకుపోతూ ఉంటుంది. పూడ్చుకుపోయినప్పుడు పంపు తీసుకుని ఇలా ఇలా అంటాడు, ఏమండి నేను కొండ మీద నుంచుని ఆ కింద నుంచుని రమ్మని చెప్పి అప్పుడు ఆ వాయిస్ పూడుకుతూ చిన్న పంపు తీసుకుని నోట్లో అంటే వాయిస్ క్లియర్ అయింది. అప్పుడు ఆయన పైకొచ్చాడు, పైకొచ్చాక నేను ఇన్ని మెట్లకి వచ్చి అప్పుడు చూస్తుంటే ఇన్ని మెట్లు వచ్చి 15 మెట్లు కూర్చోండి, 15 కాదే 150 అన్నాడు. మీతో మాట్లాడుతూ 15 అనిపించింది, అలా కాదే.
1: ఇదే మీరు పెట్టండి కొత్త క్యారెక్టర్.
0: నిత్య జీవితంలో నేటివిటీ ఇమిటేట్ చేయమంటే రిక్షా వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటే బాడుగ వచ్చినప్పుడు ఎలా ఉంటుంది, బాడుగ రానప్పుడు ఎలా ఉంటుంది, ఇంతటితో ఎవడన్నా బాగా వాడు తాగి పూసిన వాడు ఎలా ఉంటాడు. ఒకసారి మీరు ఆ సెంటర్లోకి వెళ్ళి చూడండి, డ్రామా ఇస్ ఇమిటేషన్ ఆఫ్ లైఫ్. ఓ లెక్చరర్ ఎలా ఉన్నాడు, పాఠం చెప్పేవాడు ఎలా ఉన్నాడు, ఒకసారి ఎలా ఉన్నాడు.
1: జీవిత పరిశీలన అనేది చాలా అవసరం.
0: డ్రామా ఇస్ ఇమిటేషన్ ఆఫ్ లైఫ్. నాటకం నిత్య జీవితం యొక్క ప్రతిబింబం. ఇది సాంఘిక నాటకానికి చాలా ఉపయోగపడుతుంది, పౌరాణిక నాటకానికి కూడా ఉపయోగపడుతుంది. ఉదాహరణకు శివుడు ఎలా ఉన్నాడో మనం చూసామా, రవివర్మ బొమ్మ ఒక్కసారి ఆ నిలబడి చూపిస్తే ఆ కండరాలతో సహా నిలబడి ఒక్క పాశ్చర్ ఇస్తాడు. ఆ పాశ్చర్ని చూసి మీరు అనుకరించండి, ఆ పాశ్చర్ని తీసుకుని ఇన్స్పిరేషన్ తీసుకుని మీరు చెప్పండి, ఇంప్రూవైజ్ చేసి, లేకపోతే

0: ఇంకొక విధానం కూడా ఉంది, ఏవి చూడకుండా కూడా ఊహించి చెప్పొచ్చు అది. అదొక విధానం. అనేకమైనటువంటి విధానాలు మిమిక్రీ ద్వారా తేలడానికి అవకాశం ఉంటుందని మనం చేస్తున్నాను. 7, విమానము, స్కూటరు, సైరన్, కారు, మోటార్ బైకు, రైలు ఇత్యాదులు. దీంట్లో 7 భాగాలున్నాయండి. సినిమా యాక్టర్ని ఇమిటేట్ చేయడమే భాగం మాత్రం కాదు,
1: చాలా మంది అనుకుంటారు
0: అది
1: అట్లా.
0: చాలా మంది అనుకుంటారు. అది అదే ఇంపార్టెంట్ మాత్రం కాదు. 7 భాగాలని అందులో ఇట్ ఇస్ వన్ ఆఫ్ దెమ్.
1: గొంతుని అనుకరించడమే ప్రధానం అనుకుంటారు కానీ కాదు,
0: ఆనందాన్ని మాత్రమే. వెంట్రిలోక్విజం, దూరం నుండి వస్తున్న శబ్దాన్ని దూరం నుంచి వస్తున్నట్లు నోరు మూసుకుని మైక్ దగ్గర గాని మైక్ లేకుండా గాని వినిపించాలి. బొమ్మలు చేతిలో పట్టుకుని ఆర్టిస్ట్ నోరు మూసుకుని మాట్లాడుతుంటే బొమ్మ మాట్లాడుతున్నట్టు ఉంటుంది. మిమిక్రీలో వెంట్రిలోక్విజం చాలా సందర్భాల్లో అవసరం అవుతుంది, కానీ బొమ్మలు అక్కర్లేదు. చేతిలో బొమ్మ లేకుండా చెప్పాలి. వెంట్రిలోక్విజం ఇస్ ఎ స్పెషల్ ఆర్ట్. ప్రపంచంలో నేను అనేక పట్టణాల్లో మిమిక్రీ మీద పుస్తకాలు దొరకలేదు, అసలు పుస్తకం లేదు, అందువల్ల నేనే రాశాను. వెంట్రిలోక్విజం మీద పుస్తకాలు ఉన్నాయి, డ్రామా మీద పుస్తకాలు ఉన్నాయి, అనేక వాటి మీద పుస్తకాలు ఉన్నాయి. వెంట్రిలోక్విజం అంటే వెంటర్ అంటే కడుపు, లోక్వి అంటే స్పీచ్. యు మస్ట్ త్రో ది వాయిస్ ఇన్ సచ్ అవే దట్ ఇట్ ఈస్ కమింగ్ ఫ్రమ్ ఎ లాంగ్ డిస్టెన్స్, దూరం నుంచి వస్తున్నట్లుగా వినిపజేయాలి. అంచేత బొమ్మలు పట్టుకుని చెప్పడం వేరు, సెపరేట్ ఆర్ట్. బొమ్మలు లేకుండా చెప్పడం వేరు. 3 మైళ్ళ దూరంలో గురబిడగల శబ్దాలు వస్తున్నాయి. ఓ సందర్భంలో ఏదో మెకానిక్స్ గోల్డ్ ఏదో సినిమాలు చెప్పాల్సి వచ్చింది, అప్పుడు వెంట్రిలోక్విజం కూడా ఇందులో ఉపయోగించడానికి అవకాశం. సర్వకళల సమ్మేళనం చెప్పాను, అందువల్ల వెంట్రిలోక్విజం కూడా అవసరం. మైమ్ కళ కూడా చాలా అవసరం, షార్ట్ హ్యాండ్ అవసరం, జర్నలిజం అవసరం. మా శిష్యులు అడిగారు షార్ట్ హ్యాండ్ ఎందుకు నేర్చుకోవాలి సార్ అన్నాడు. ఒకసారి వింటే జ్ఞాపం కావాలి, ఏకసంత గ్రాహి అయి ఉండాలి. ఒకసారి వింటే జ్ఞాపం కాకపోతే షార్ట్ హ్యాండ్ రైటర్ని పిలిపించుకుని నేను అదంతా రాసుకోరా అని చెప్పి రాసుకుని అప్పుడు చెప్పాలి. వెర్బేటం డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ గారిని అనుకరిస్తున్నారు, మీకు ఇష్టం వచ్చినట్టు చెప్తే ఎట్లా, ఆయన చెప్పింది చెప్పాలి. ఇంగ్లీష్ ఎలా మాట్లాడాలి అది వేరే సబ్జెక్ట్, ఆ గంట సేపు కార్యక్రమం ఉంటుంది. రాధాకృష్ణ గారి ఉపన్యాసం సర్వోత్కృష్టమైనటువంటిదని చెప్పాను, అలా తీసుకున్నాను. దాన్ని వైజ్ఞానికంగా చెప్పాలి, సామాజిక స్పృహ కలగాలండి, ఎలా కలగాలండి అని అడిగాడు ఆయన. 6 కుర్రాళ్ళు వెళ్తున్నారు, ఒక అబ్బాయిని పిలిచి అడిగాను, నీకు బ్రదర్స్ ఎంతమంది ఉన్నాయి?
2: 8 డిగ్రీ.
0: మీకు సిస్టర్స్ ఎంతమంది?
2: 8 డిగ్రీ.
0: మీ నాన్నగారు ఏం చేస్తున్నారు?
2: ఇదే చేస్తుంటారని.
0: ఇద్దరు ముసలాళ్ళు రైల్లో మాట్లాడుతున్నారు, ఆనందం కలిగిస్తుంది.
2: వరే నీ వయస్సు ఎంత? వేసుకో చీరవి 26 మధ్య. నీ వయస్సు ఎంత? వేసుకోటు 30 36.
0: ఇద్దరు మాట్లాడుతుంటే పై భర్త నుంచి కుర్రాడు కింద
2: ఎవడు రాను పుట్టే, నేను ఇప్పుడే పుట్టాను.
0: ఇద్దరు ముసలాళ్ళు ఉన్నారు, బహుపాత్ర అభినయం ఉంది, ధ్వని ఉంది, నేటివిటీ ఉంది, ఏ సినిమా యాక్టర్ లేడు ఇందులో. అంచేత ఇవన్నీ ఏమిటంటే పై కళలన్నీ తెలిస్తే, ఈ కళలన్నీ తెలిస్తే మిమిక్రీ కళకు ఎంతో ఉపయోగపడతాయి. మిమిక్రీ అంటే అనుకరించి నవ్వించడం. మిమిక్రీ కళలో జోక్స్ చెప్పడం ఒక భాగం. జోక్స్ చెప్పేటప్పుడు ఆయా పాత్రలు వచ్చినప్పుడు గొంతులు మారుస్తూ, సౌండ్స్ వచ్చినప్పుడు సౌండ్స్ని అనుసరించి ఆయా ధ్వనులు ఆ జోక్స్ని అనుకరించి ఆ జోకులు చెప్తే ఈ ప్రక్రియకు నూతనత్వం నిండుదనం వస్తుంది. ఊరికనే జోక్ చెప్తారండి. ఇప్పుడు బస్సు డ్రైవరు బ్రహ్మాండగా నడుపుతున్నాడు, నడుపుతూ ఉంటే పక్కన ఎమ్మెల్యే గారండి, నాయన బ్రహ్మాండంగా నడుపుతున్నావా, నా 30 సెల్ఫ్లో నడిపినా చాలా గొప్పగా ఉంది, కంగ్రాచులేషన్ సార్. ఓనండి సార్, బ్రేకులు ఫెయిల్ అయిన ఏది వస్తుంటే అన్నాడు ఆ ఎమ్మెల్యేది. ఊరికనే గొంతులు చెప్తే ఏం బాగుంటుంది, ఓ పాత్ర వస్తున్నది, పాత్ర చెప్పాలి. మథురా స్టేషన్ బోలిమేనలో ఒక రైలు ఆగుతుంది, ఓ రేడియో ఆన్ చేశాడు, ఏమనిపించింది వాడికి? ఏ ఆకాశవాణి నై ఢిల్లీ హే. ఆకాశవాణి నుండి వెళ్ళి వినిపించగానే ఈ నల్లమందు తిన్న వ్యక్తి దిగిపోయాడు, ఢిల్లీ అనుకుని దిగిపోయాడు. ఆకాశవాణి నై ఢిల్లీ హే అని అంటే ఎక్కడ దిగాడు? మథురలో దిగాడు. మథురలో గుర్రపండి వాడు కూడా, వాడు కూడా మన ఈ నల్లమందు సేవించాడు. వాడు సేవించింది వీడి తెలియదు, వీడి సేవించింది వాడు తెలియదు. నల్లమందు తినేవాడికి డ్రింక్ చేసేవాడికి తేడా ఉంటుంది. వీడు అన్నాడు, వీడు డ్రింక్ చేసేవాడు అంటాడు. అది తర్వాత చెప్తాను. ఈ మైన్యూట్ అలవాటు కూడా మిమిక్రీ ఆర్ట్, అది యాక్టర్ ఉంటే కానీ తెలియదు. ఏమయ్యా నన్ను లాల్ ఖిలా తీసుకెళ్ళమన్నాడు, సరే పడవా అన్నాడు. ఏమయ్యా లాల్ ఖిలా ఎప్పుడు వస్తున్నాడు? 1 గంట వరకు ఇక్కడే ఉండదండి, 2 గంటల నుంచి కనిపించట్లేదు, సాయంత్రం 5 గంటకు వస్తుందన్నాడు. వీడు ఏం బాడు ఇచ్చాడు, వాడు ఏం చూసాడు మనకు తెలియదు. సాయంత్రం 5 గంటలు కళ్ళు తెరిచి చూశారు, ఒక స్ట్రేంజర్ ఎలా పెడుతున్నాడు. వాడు నల్ల మంది ఉన్నాడు, వాడు నల్ల మంది ఉన్నది వీడు తెలియదు, వీడి నల్ల మంది ఉన్నది వాడు తెలియదు. ఏమయ్యా లాల్ ఖిలా ఎప్పుడు వస్తుందన్నాడు. అంత కోపానికి వస్తానండి, లాల్ ఖిలా ఎప్పుడు వస్తుందా, నేను 6 నెలల నుంచి కుతుబ్మినార్ చదువుతున్నా అన్నాడు. 3 పాత్రలు ఉన్నాయి, గుర్రం ఉంది, డ్రింక్ చేసేవాడికి, నల్లమంది ఉన్నవాడికి తేడా. డ్రింక్ చేసేవాడు మధ్య అనడానికి అవకాశం లేదు, నల్లమంది అనేవాడు అనడు. అంటే అంత మైన్యూట్ గా స్టడీ చేయాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, వాడు బాగా తాగి రాత్రి ఫోన్ చేసినాడు,

0: మీ కొట్టు ఎప్పుడు తెలుస్తారు బాబు అన్నాడు. వీడు ఇంటి ఓనర్ అన్నాడు, బాబు ఉదయం 10 గంటలకు తెరుస్తారే అన్నాడు. మళ్ళీ 6 గంటలకి నరసింహ బాబు మీ కొట్టు ఎప్పుడు తెరుస్తారు బాబు అన్నాడు. ఏమయ్యా? ఉదయం 10 గంటలకు తెరుస్తారు సార్. మళ్ళీ 12 గంటలకు అడిగాడు, నరసింహ బాబు మీ కొట్టు ఎప్పుడు తెరుస్తారు బాబు అన్నాడు. బాబు నువ్వు విస్కీ విస్కీ ఏమైనా రావాలనుకుంటే రేపు పొద్దున 10 గంటలకు రా, మా దుకాణం తెరుస్తారు. బాగా మీ కొట్టు ఎప్పుడు తెలుస్తారు బాబు? ఇక్కడి నుంచి మాట్లాడుతున్నారు, మీ కొట్లో మీకు మైండ్ పాయింట్స్ యాక్టర్ ఏమిటంటే మిమిక్రీ ఆర్టిస్ట్ కు డీటెయిల్స్ తెలియాలి. చాలా పెద్ద సబ్జెక్ట్,
1: అబ్జర్వేషన్ అనేది చాలా అవసరం,
0: చాలా అవసరం. అన్ని జోక్స్ లో వచ్చినప్పుడు ఊరికే జోక్ చెప్తే ఉంది, నేను చెప్పొచ్చు, మీరు చూపించు, ఎవరైనా చెప్పొచ్చు. ఈ పాత్రలో లీనమై మీరు దాంట్లో వచ్చేవారు, లీనమైన ఉన్నది మళ్ళీ పెద్ద సబ్జెక్ట్. పాత్ర పాత్రోచితమైన సంభాషణ చెప్పి ఆ జోక్ చెప్తే డ్రామా ఉంది.
1: అంటే సన్నివేశం తాలూకు వాతావరణం బాగా కనిపించాలి.
0: సన్నివేశం తాలూకు వాతావరణమే కనపడాలి, వాతం కనపడకూడదు, వాతావరణం కనపడాలి. దాంట్లో ఏమిటంటే వీడు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక వృద్ధుడు బస్సులో వెళుతున్నాడు, దగ్గుతున్నాడు. పక్కన విద్యార్థి, తాతగారు మీరు బాగా దగ్గుతున్నట్టున్నారు, ఈ ట్యాబ్లెట్ వేసుకోండి. థ్యాంక్ యూ. ట్యాబ్లెట్ నోట్లో వేసుకున్నాక దగ్గు అంతర్ధానం అయిపోయింది. నాయనా ఏమి ట్యాబ్లెట్ అయ్యా, అరగడం లేదు, తరగడం లేదు, దగ్గు అంతర్ధానం అయిపోయింది, ప్రిస్క్రిప్షన్ రాసి నాయన. ఎందుకు సార్ మీకు తగ్గిపోయింది కదా అన్నాడు. రాయబడి మీరు దిగొద్దు, మీ బాధపడలేక నా కోట్ బటన్ లాగేసి ఇచ్చాను అన్నాడు. ఇంటి వృద్ధుడు ఉన్నాడు, కుర్రాడు ఉన్నాడు, జోక్ ఉంది, అనుకరించి నవ్వించిన మిమిక్రీ. మిమిక్రీ అన్ని భాషల్లో చేయొచ్చు. మిమిక్రీ ఐటమ్స్ క్లుప్తంగా ఉండాలి, ఎక్కువసేపు ఐటమ్ పొడిగించకూడదు, పొడిగించి మెలో డ్రామా చేయకూడదు. కథ వ్రాసేటప్పుడు రచయిత ఆరంభం మధ్య ముగింపుకు ఎంతో ప్రాముఖ్యం ఇస్తాడో అలాగే మిమిక్రీ ఐటమ్కు ఆరంభం మధ్య మరియు ముగింపుకు కూడా అంతే ప్రాధాన్యం ఉండాలి. మిమిక్రీ ఐటమ్ చాలా షార్ట్గా ఉండాలి. మిమిక్రీ ఆర్టిస్ట్ ప్లెయిన్ దుస్తుల్లో ఉండాలి, ఆహార్యం అవసరం లేదు, వాద్యములు అవసరం లేదు, గొంతు మీద కమాండ్ ఉండాలి, ఒకరే ప్రదర్శించాలి, నిరంతర సాధన అవసరం, స్వయంగా ఐటమ్స్ వ్రాసుకోవాలి, 10 మంది స్నేహితుల మధ్య వినిపించాలి, వాళ్ల రియాక్షన్ చూచి ఐటమ్స్ నిర్ణయించుకోవాలి, సడన్ గా ప్రేక్షకులకు వినిపించకూడదు, ముందు ప్రదర్శకునికి తృప్తి అయిందా లేదా చూసుకోవాలి. ఆరోహణం అండ్ అవరోహం ప్రాక్టీస్ చేయడం వల్ల గొంతుకు మంచి ఎక్సర్సైజ్ అవుతుంది, వ్యాయామం చేయాలి. ఒకరికి కొబ్బరి తింటే, ఐస్ క్రీమ్ తింటే గొంతు పట్టుకుంటుంది, మరొక ఆర్టిస్ట్ కు సిగరెట్లు తాగితే గొంతు పట్టుకుంటుంది, మరొకరికి విస్కీ తాగితే గొంతు పట్టుకుంటుంది. అందువల్ల మిమిక్రీ కళాకారుడు ఎవరిని ఏమి అడగని అవసరం లేకుండా తనకు ఐస్ క్రీమ్ లేక కొబ్బరి లేక ఇంకేదైనా సరిపడుతుందా లేదా తానే టెస్ట్ చేసుకుంటే తెలుస్తుంది. కొంతమందికి ఏం తిన్నా గొంతుకేం కాదు. గ్రంథపఠనం, ప్రముఖుల ఉపన్యాసాలు, దేశంలో పేరుగణించిన నాటకాలు, హరికథలు, పురాణ కాలక్షేపాలు, జానపద కళారూపాలన్నింటికి చూడాలి. పౌరాణిక జానపద సాంఘిక చరిత్రాత్మక నాటకాలు చూడాలి, చదవాలి. నాటకాలు 4 రకాలు, పౌరాణిక నాటకము, సాంఘిక నాటకము, చరిత్రాత్మక నాటకము, జానపద నాటకం. ఈ 4 గింటిలోంచి కూడా అనేకమైనటువంటి విషయాలు రోషనారావు దాని గణితలో సీన్ యాక్ట్ చేయొచ్చు.
2: పత్ని సర్వ సుఖముల
0: రామోజీని సీన్ సన్నివేశాలు, సీన్ సీన్ కూడా చెప్పొచ్చు, అప్పుడు నాటకం అంతా కూడా చెప్పొచ్చు. వెనకటి రోజుల్లో నాటకం అంతా చెప్పినా వినేవారు, 2 రంగాలు చెప్పినా వినేవారు, ఇప్పుడు అంత ఈ కాలంలో ఓపిక లేదు, జోక్స్ వరకే పరిమితం అయిపోయింది. అందువల్ల ఈ నాటకాలు కూడా చదవాలి, తెలుసుకోవాలి. అందులో ఘట్టాలు కళాకారుడు ఎన్నుకుని మిమిక్రీలో ప్రదర్శించవచ్చు. అనుభవంతో కళాకారుడు స్వయంగా ఘట్టాన్ని వాడుకోవాలి. ముఖ్యంగా కళాకారుడికి తాను ప్రదర్శించే కళ పట్ల కమిట్మెంట్ ఉండాలి, అహంకారాన్ని దగ్గరికి రానియకూడదు. ప్రదర్శించేటప్పుడు ఆత్మవిశ్వాసం ఉండాలి. సన్మానాలు సత్కారాలు జరగానే తృప్తి పడకూడదు, వాటి వల్ల బాధ్యతలు పెరిగాయనుకోవాలి. సుహృన్మిత్రుల విమర్శన సహృదయంతో స్వీకరించాలి. ఈ మిత్రులు కూడా చిత్రంగా ఉంటుందండి, వాడు కళ్ళు చెప్తాయి వీడు సరిగా చెప్తున్నాడా లేదా అని, ఆ గుణం కూడా రావాలి. మనిషి ఎదుటివాడిని బట్టి ఎదుటివాడి యొక్క సైకాలజీ కూడా గమనించే శక్తి ఉండాలి. వీడు మన మీద ఈర్ష్యతో చెప్తున్నాడా, ప్రేమతో చెప్తున్నాడా, వీడు ఎలాంటి వాడు అనేటువంటి ఒక జ్ఞానం కూడా మనకు ఉండాలి. వాడు తప్పుదో పట్టిస్తారు, జాగ్రత్తగా ఉండాలి, అజాగ్రత్తగా ఉండకూడదు. సుహృన్మిత్రుల విమర్శన సహృదయంతో స్వీకరించాలి. పై కళలన్నీ కలిపితే మిమిక్రీ కళకు నిడుదన వస్తుంది. మిమిక్రీ కళను ఒకడే ప్రదర్శించాలి. ఆర్టిస్టుకు అతని ప్రదర్శనలో సందర్భంలో ఎప్పుడు రెస్ట్ అంటే తాను ఐటమ్స్ ఇచ్చిన తర్వాత ప్రేక్షకుల కరతాళ ధ్వని సమయంలోనే రెస్ట్. ఆ కరతాళ ధ్వని అయిపోగానే

0: వెంటనే ప్రేక్షకులను ఎంగేజ్ చేయాలి. ప్రేక్షకులు నవ్వినప్పుడు కళాకారుడికి రెస్ట్. ప్రేక్షకులు నవ్వు అయిపోగానే వెంటనే వాడిని ఎంగేజ్ చేయాలి, లేకపోతే పక్కవాడు సిగరెట్ ఎలా తేనంటాడు. టకామని అయిపోగా టకామని వెంటనే మొదలెట్టేయాలి.
1: చాలా అలర్ట్ గా ఉండాలి.
0: ఇప్పుడు అమ్మాయి పాడుతుంది, ఇక్కడ వాళ్ళు ఇక్కడ వెళ్ళిపోయారు, ఒక్కడు మాత్రం కూర్చున్నాడు. నాయనా నువ్వు ఎందుకు కూర్చున్నావు, నీ ప్రోగ్రాం తర్వాత నా ప్రోగ్రాం ఉందమ్మా అన్నాడు. ఆ నవ్వు డ్యూరేషన్ చూసుకోవాలి, అయిపోగానే మళ్ళీ పట్టుకోవాలి ప్రేక్షకుల్ని. పెట్టుకుంటే ఏమవుతుందంటే మసలడానికి వీల్లేదనమాట.
1: ప్రేక్షకులు నాడీ అవసరం,
0: నాడీ అవసరం అది. అప్పుడే రెస్ట్ ఆర్టిస్ట్ మీరు నవ్వినంతసేపు. ఆ కరతాళ ధ్వనులు అయిపోగానే ప్రేక్షకులను వెంటనే ఎంగేజ్ చేయాలి. సమయస్ఫూర్తి అవసరం. సర్కస్ లో బఫూన్ కు సర్కస్ లో అన్ని ఫీడ్స్ ఎలా తెరుస్తాయో అలాగే మిమిక్రీ ఆర్టిస్ట్ కళారంగంలో అన్ని మెడగోళ్ళు తెలియాలి. ఇది మిమిక్రీ సర్వకళల సమ్మేళనం.
1: చాలా బాగుంది.
0: సందేహాలు అడగండి.
1: మీ అనుభవంతో మీరు ఇవన్నీ ఎలా సాధన చేశారు?
0: ఇవన్నీ
1: మిమిక్రీ అంటే మీరును మిమిక్రీ ఒక సినిమా సార్.

0: డిప్లొమా కోర్సుకు విజిటింగ్ ప్రొఫెసర్ ఉన్నాను.
1: అవునండి,
0: నలుగురు ఉంటారండి.
1: సిలబస్ కూడా మీరు రూపొందించింది,
0: రూపొందించి ఇదే చెప్పి దీన్నే యూనివర్సిటీ పద్ధతిగా నాలుగు పేపర్స్ చేసి చేశామన్నమాట. అయితే ఒక అబ్బాయి వచ్చాడండి, వాడు పందిలాగా అరిచాడండి. మేమంతా భయపడిపోయామండి, ఎవడూ వాడిని సెలెక్ట్ చేయలేదు. మిగతా ముగ్గురు నేనే సెలెక్ట్ చేశాను దాన్ని. ఈ మిగతా ముగ్గురు సెలెక్ట్ చేయలేదు. అదేమిటండి, ఒక ప్రముఖ సినీ నటుడిని ఇమిటేట్ చేశాడు వాడు, వాడిని సెలెక్ట్ చేశారు. ఓ ప్రముఖ హిందీ నటుడిని ఇమిటేట్ చేశారు, వాడిని సెలెక్ట్ చేశారు. పంది వాడిని చేయలేదు. ఉన్న వాళ్ళందరం భయపడిపోయాము. నేనన్నాను, ఆ తెలుగు ఆర్టిస్టు ఆంధ్రదేశం వరకే తెలుసు, ఈ హిందీ ఆర్టిస్టు ఔత్తరాహికులకే తెలుసు, పంది ప్రపంచం అంతా తెలుసు. హిందీ ఆర్టిస్ట్ ఔత్తరాహికులకే తెలుసు, పంది ప్రపంచం అంతా తెలుసు. ఇన్నేట్ ఎబిలిటీ ఉందా లేదా వాడికైనా చాలా ప్రధానమైనటువంటిది అని ఆర్ట్ను చాలా చక్కగా ప్రొజెక్ట్ చేయాలండి. ఫర్ ఎగ్జాంపుల్, పిల్లి ఉంది, బాగా నల్లమంది నోడు స్నానం చేస్తున్నాడు పిల్లికి చలికాలంలో చన్నీళ్ళతోని. ఓ ఫ్రెండ్ అలా పెడుతూ, ఎరా నేను బుద్ధి ఉందా నీకు, చలికాలంలో చన్నీళ్ళతో పిల్లికి స్నానం చేస్తా ఉండండి. 50 పిల్లులకు స్నానం చేయించాను, ఇది 50 పిల్లి పోరాడు. మళ్ళీ వచ్చి అని ఏడుస్తున్నాడు. పిల్లిని ఎలా స్నానం చేయాలి, దానికి మోటివేషన్. ఆ నీళ్లు పోస్తున్నప్పుడు ఆ మోడ్యులేషన్స్ మనకు తెలుస్తాయి. ఇలా వాడు స్నానం చేసినప్పుడు పిల్లి ఇలా అన్నదయ్య అనుకోండి, వచ్చిన ఈ పిల్లిని స్నానం చేయించేవాడు ఏడుస్తున్నాడు. ఎందుకు ఏడుస్తున్నావు రా అన్నాడు. అప్పుడు పిల్లి చచ్చిపోయింది అన్నాడు. ఎందుకు చచ్చిపోయింది, నిషాడా నేను దాన్ని ఉతికేసాను అన్నాడు. ఒక సందర్భంలో చెప్తే బాగుంటుంది. అక్బర్ సభలో బీర్బల్ ఆలస్యంగా వచ్చాడు. ఎందుకు ఆలస్యంగా వచ్చాడు అంటే ఇంట్లో పిల్లలు అల్లరి చేస్తున్నారు, అందువల్ల ఆలస్యంగా వచ్చాను. మరి నాకు ఎలా తెలియాలి, మీ తండ్రి కంటే నేను కొడుకు అవుతాను, నేనేం చెప్తా తెప్పించాలని. చక్రవర్తిని నీకు ఏది కావాలంటే తెప్పిస్తాను. కుక్కను తెప్పిస్తున్నాడు, కుక్కను తెప్పించాడు. ఇంకేం కావాలి, కప్పులు కావాలి, ఇంకేం కావాలి, మేక కావాలను, ఇంకేం కావాలన్నాడు, గేది కావాలి, ఇంకేం కావాలన్నాడు, నాకు కోకిలు కావాలి, ఇంకేం కావాలి, నెమలి కావాలన్నాడు, నెమలి తెప్పించాడు, ఇంకేం కావాలన్నాడు, కొంగ కావాలి, ఇంకేం కావాలన్నాడు, నాకు ఏనుగు కావాలన్నాడు, ఇంకేం కావాలన్నాడు, చిన్న చెంబు కావాలన్నాడు, ఇంకేం కావాలన్నాడు, ఆ ఏనుగు నీకు చెంబులోకి దించండి అన్నాయి. ఇది ఒక సందర్భంలో చెబితే బాగుంటుంది. ఆయన పశుపక్షాది నుండి పెంట మీద కుక్క ఇలా ఉంది, అక్కడ ఏదో ఇది ఎలా ఉంది, ఇది ఇలా ఉంది అంటే అది కొంచెం చీపుగా కనబడి నాకు అనిపించింది. 1947 కళారంగంలోకి వచ్చాను నేను.
1: చాలా బాగుంది.
0: అప్పుడు దీనికి ఈ నృత్యానికి యాక్టింగ్ కు వీళ్ళన్నిటికీ ఒక ప్రతిపత్తి వచ్చినట్టు, మిమిక్రీకి ఎందుకు రాకూడదు అనేటువంటి ఒక కంకణం కట్టుకుని ఆ విషయం ఈ సిలబస్ రూపంలో తీసుకురావడం జరిగింది.
1: చాలా బాగుందండి. మరి చాలా మంది విద్యార్థులు కూడా ఈ సిలబస్ ని ఫాలో
0: అవుతూ
1: పూర్తి చేస్తారు కదా. మిమిక్రీ సర్వకళ సమ్మేళనం ఎలా అవుతుందో మరి మీరు ఎప్పుడు చెప్తూ ఉంటారన్నమాట. ఈరోజు మరీ మరొకసారి మరి శ్రోతలందరికీ వినిపించారు ఎలా అవుతుందనేది. మీ సూచనలు ఏవైతే మీ అనుభవం దృష్టిలో పెట్టుకుని కొత్తగా మిమిక్రీ నేర్చుకోవాలి అనుకునే వారికి అవన్నీ చాలా ఉపయోగపడతాయని ఆశిస్తూ సెలవు తీసుకుంటారు. నమస్కారం.
0: థ్యాంక్ యూ. నమస్కారం.

మీరింతవరకు 9 దశాబ్దాల ప్రజాప్రసార సౌరభం ఆకాశవాణి వైభవం 90 ఏళ్ల ఆకాశవాణి మహోత్సవంలో భాగంగా అందిస్తున్న ప్రత్యేక కార్యక్రమం విన్నారు. సర్వకళల సమ్మేళనం మిమిక్రీ ప్రముఖ మిమిక్రీ కళాకారులు డాక్టర్ నేరేళ్ల వేణుమాధవ గారితో పరిచయం విన్నారు పరిచయకర్త శ్రీ సిఎస్ రాంబాబు గారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి వరంగల్ కేంద్ర సమర్పణలో ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది.

విన్నారల్లా, ఆకాశవాణికి 90 ఏళ్ళంట. అందుకే ఈ నెల 14వ తారీఖు ఆకాశవాణి వాళ్ళు పల్లె సుద్దుల ప్రోగ్రాం పెట్టిండ్రంట. ఏడా అంటారా, నాంపల్లి తెలుగు యూనివర్సిటీలా.

0: శంకరుడు నెత్తిన చేయబెట్టని కురుకుతున్నారట. శంకరుడు కళ్ళ చూసినాడు.
1: మళ్ళా మన గడ్డం రమేష్ అన్ననేమో పల్లె సుద్దులు వాడతాడంట. యాదమర్గపుండ్రుల్లా 14వ తారీఖు పొద్దుకంగా 6 గంటలకి పల్లె పాటల పండుగ అన్న.

ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం చిత్రసీమ కార్యక్రమంలో సినీ గీతాలు వింటారు. ముందుగా అంతులేని కథ చిత్రం కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం సాయిబాబా పాడిన ఆత్రేయ రచన విందాం. ఎంఎస్ విశ్వనాథన్ సంగీతం.

చిన్న కవిని నేను, వినండి ఒక కథ చెబుతాను. కాకులు దూరని కారడవి. అందులో కాలం ఎరుగని మానొకటి, ఆ అందాల మానులో, ఆ అద్భుత వనంలో

మీరు వింటున్న పాట ఎస్పి బాలసుబ్రహ్మణ్యం జానకి పాడిన మయూరి చిత్రం నుండి. వేటూరి రచన ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, సంగీతం.

0: చిత్రసీమ కార్యక్రమంలో సినీ గీతాలు విన్నారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది.
1: ఆకాశవాణికి 90 ఏళ్ళంట, అందుకే ఈ నెల 14వ తారీఖు ఆకాశవాణిలో పల్లె సుద్దుల ప్రోగ్రాం పెట్టిందంట. ఏడా అంటారా? నాంపల్లి తెలుగు యూనివర్సిటీలా పొద్దుకంగా 6 గంటలకి.

0: దాంట్లో ఏనుగుల ధర్మయ్య సారేమో ఒగ్గుగా తినిపిస్తాడంట.
1: ఎవరి నెత్తర చేపెడితే వాళ్లే మరణం అవుతురు కాక అని కోరుకున్నారమ్మా. శంకరుడు నెత్తర చేయబెట్టని కురుకుతున్నారట. శంకరుడు కళ్ళ చూసినాడే.
0: మళ్ళా మన గడ్డం రమేష్ అన్ననేమో పల్ల సుద్దులు వాడతాడంట. మర్వకుండ్రుల్లా 14వ తారీఖు పొద్దుకంగా 6 గంటలకి పల్లె పాటల పండుగ, అందరు రావాలి.
2: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం, సమయం 11 గంటలు, వార్తల ముఖ్యాంశాలు వింటారు.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. దేశవ్యాప్తంగా న్యాయస్థానాల ఆధునీకరణ, మౌలిక సదుపాయాల కల్పనకు ప్రణాళిక సిద్దం చేయడానికి ఉన్నతస్థాయి కమిటీని భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ నియమించారు. పుదుచ్చేరి రాష్ట ముఖ్యమంత్రిగా 5వసారి రంగస్వామి ప్రమాణ స్వీకారం చేశారు. 2030 నాటికి తెలంగాణలో 6,000 ఈవీ ఛార్జింగ్, బ్యాటరీ స్వాపింగ్ స్టేషన్లు ఏర్పాటు చేయాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నట్టు ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి నవీన్ మిత్తల్ పేర్కొన్నారు. 2035 నాటికి రాష్ట్రంలో 12,000 ఛార్జింగ్ స్టేషన్లు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్నట్టు వెల్లడించారు. కృష్ణా బోర్డు త్రిసభ్య కమిటీ తాగునీటి అవసరాల కోసం తెలంగాణకు 23.48 టీఎంసీలు, ఏపీకి 10 టీఎంసీల జలాలను కేటాయించింది. శ్రీశైలంలోని 5.27 టీఎంసీలను తెలంగాణకు, సాగర్లోని 28.21 టీఎంసీలలో ఏపీకి 10, తెలంగాణకు మిగతా 18.21 టీఎంసీలను విడుదల చేయాలని నిన్న జరిగిన సమావేశంలో నిర్ణయించారు. బంగారము, ఇతర విలువైన లోహాలపై పెంచిన దిగుమతి సుంకాలు ఈరోజు నుండి అమల్లోకి రానున్నాయి. బంగారం, వెండిపైన 5%, ప్లాటినంపైన 5.4% పన్ను విధిస్తూ ఆర్థిక మంత్రిత్వ శాఖ నిర్ణయం తీసుకోగా, నిబంధనలకు లోబడి మెటల్ స్పెంట్ క్వాట్లిస్ట్పై 4.35% సుంకం వర్తిస్తుంది. ఐపీఎల్ క్రికెట్లో భాగంగా ఈరోజు రాయ్పూర్ వేదికగా జరిగే మ్యాచ్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, కోల్కతా నైట్ రైడర్స్ జట్లు తలపడతాయి. ఈ మ్యాచ్ రాత్రి 7:30 ప్రారంభమవుతుంది. తెలంగాణలో నేటి నుండి తీవ్ర వడగాల్పులు మొదలవుతాయి. ఉత్తర జిల్లాల్లో 45 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉండగా హైదరాబాద్లో 43 డిగ్రీలకు చేరవచ్చు. మరోవైపు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో అక్కడక్కడ ఉరుములతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. థాయిలాండ్ ఓపెన్ ప్రపంచ టూర్ సూపర్ 500 టోర్నీలో భారత స్టార్ డబుల్స్ సాత్విక్ సాయిరాజ్, చిరాగ్ శెట్టి శుభారంభం చేశారు. నిన్న పురుషుల డబుల్స్ తొలి రౌండ్లో టాప్ సీడ్ సాత్విక్ చిరాగ్ జోడీ 21-19, 21-23, 21-10తో ఇండోనేషియా జోడీని ఓడించింది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @ANNews_HVDని ఫాలో అవ్వండి. ఏఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం.

ఆకాశవాణి భక్తి సంగీత కార్యక్రమంలో ఇప్పుడు వినండి శ్రీమతి ఎంవి అనంతలక్ష్మి గారు పాడిన భక్తి గీతాలు. వాద్య సహకారం వైలిన్ శ్రీ పి కౌండిన్య గారు, మృదంగం శ్రీ పెరవళి జయభాస్కర్ గారు.

ఇంతవరకు మీరు ఎంవి అనంతలక్ష్మి గారు పాడిన భక్తి గీతాలు విన్నారు. వాద్య సహకారం శ్రీ పి కౌండిన్య, వైలిన్ మృదంగం శ్రీ పెరవళి జయభాస్కర్ గారు. ఇప్పుడు కొన్ని వాణిజ్య సందేశాలు విందాం.

0: विधिक सेवा प्राधिकरण अधिनियम 1987 की धारा 12 के तहत पात्र नागरिक निशुल्क कानूनी सहायता न्याय बंधु मोबाइल ऐप और www.probono-doj.in से प्राप्त कर सकते हैं।
1: మీ సొంత ఇంటి కల సాకారానికి యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారి అద్భుత అవకాశం.
2: అతి తక్కువ వడ్డీ రేటు 7.15% గృహ రుణాలను అందిస్తోంది.
1: అంతేకాక మీ యొక్క అత్యవసరాలకై బంగారంపై తక్షణ రుణ సదుపాయం, అతి తక్కువ వడ్డీ రేటుతో పాటు గ్రాముకి అత్యధిక రుణం అందిస్తుంది.
2: మీ సమీపంలోని యూనియన్ బ్యాంక్ బ్రాంచ్ ని నేడే సంప్రదించండి.

0: सामाजिक सेवा प्राधिकरण अधिनियम 1987 की धारा 12 के तहत पात्र नागरिक निःशुल्क कानूनी सहायता न्याय बंधु मोबाइल ऐप और www.probono-toj.in से प्राप्त कर सकते हैं।
1: మీ సొంత ఇంటి కల సాకారానికి యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారి అద్భుత అవకాశం.
2: అతి తక్కువ వడ్డీ రేటు 7.15% గృహ రుణాలను అందిస్తోంది.
1: అంతేకాక మీ యొక్క అత్యవసరాలకై బంగారంపై తక్షణ రుణ సదుపాయం, అతి తక్కువ వడ్డీ రేటుతో పాటు గ్రాముకి అత్యధిక రుణం అందిస్తుంది.
2: మీ సమీపంలోని యూనియన్ బ్యాంక్ బ్రాంచ్ ని నేడే సంప్రదించండి.
3: వాణిజ్య సందేశాలు విన్నారు కదా, ఇప్పుడు కొన్ని భక్తి గీతాలు విందాం. సినీ భక్తి గీతాలు. ముందుగా ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన ఈ పాటతో ప్రారంభిద్దాం.
4: గోవింద నిశ్చలానంద మందార మకరంద, నీ నామం మధురం, నీ రూపం మధురం, నీ సరస శృంగార కీర్తి.

భక్తి గీతాలు విన్నారు. ఆకాశవాణి హిందుస్థానీ శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో శ్రీమతి అమూల్య యోషా గారి గానం విందాం. వాద్య సహకారం హార్మోనియం శ్రీ రాహుల్ అరవింద్ దేశ్పాండే, తబలా శ్రీ నరసింగరావు పంచ్పోటి.

ఇంతవరకు మీరు హిందుస్థానీ శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో శ్రీమతి అనుముల యోషా గారి గానం విన్నారు. వాద్య సహకారం హార్మోనియం శ్రీ రాహుల్.

0: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం స్టూడియోలో సమయం 12:10:56. మీడియం వేవ్ 738 kHz 6.5 meters డిఆర్ఎం రిసీవర్ మరియు న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ 729 kHz పై మీరు వింటున్నారు యువతరంగం కార్యక్రమం. అందరికీ నమస్కారం, నేను మీ కావ్యశ్రీ. ఈరోజు మన మాటల్లోకి వెళ్ళిపోతే, మొన్న మా ఫ్రెండ్ లేపాక్షి గుడికి వెళ్ళిందంట. అక్కడ ఒక స్తంభం నేలను పూర్తిగా తాకకుండా ఉంది. అందరూ దాని కింద పేపర్లని బట్టని పెట్టి అటునుంచి తీసుకొస్తున్నారు అని చెప్పింది. అలానే ఆ నంది విగ్రహం భారతదేశంలో అతిపెద్ద విగ్రహాల్లో ఒకటిగా గుర్తింపు పొందింది అని చెప్పింది. విజయనగర సామ్రాజ్య కాలంలో కట్టారి గుడిని రామాయణంతో కూడా సంబంధం ఉంది, చాలా కథలు దీని చుట్టూ ఉన్నాయని చెప్పింది. అలా నేను కూడా కొన్నిటి గురించి ఆలోచిస్తూ మన భారతదేశంలో ఉన్న కొన్ని విభిన్న చరిత్రలు, కథలు, ఇంకా ఇలాంటి వింతల గురించిన కొన్ని కట్టడాల గురించి చెప్పడానికి వచ్చేసాను. ముందుగా తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ నగరంలో ఉన్న గోల్కొండ కోట ఒకప్పుడు కుతుబ్షాహీ రాజుల ప్రధాన కేంద్రంగా ఉండేది. మొదట కాకతీయులు నిర్మించిన ఈ కోటను తర్వాత కుతుబ్షాహీలు మరింత విస్తరించారు. ఈ కోట ప్రవేశ ద్వారం దగ్గర చప్పట్లు కొడితే పైభాగంలో ఉన్న వారికి ఈ శబ్దం వినిపించడం అప్పటి ఇంజనీరింగ్ ప్రతిభకు నిదర్శనం. శత్రువులు ఉన్నారని తెలియజేయడానికి ఈ శబ్ద వ్యవస్థను ఉపయోగించేవారని చెప్తారు. ప్రపంచ ప్రసిద్ధి చెందిన కోహినూర్ వజ్రం కూడా ఇక్కడే దొరికింది. కోటలోని రహస్య మార్గాలు, నీటి సరఫరా వ్యవస్థలు ఇప్పటికీ ప్రజల్ని ఆశ్చర్యపరుస్తూనే ఉన్నాయి. తర్వాత ఒడిశా రాష్ట్రం కోనార్క్లో ఉన్న సూర్యదేవాలయం భారతీయ శిల్పకళకు అద్భుత ఉదాహరణగా నిలుస్తుంది. 13వ శతాబ్దంలో గంగావంశానికి చెందిన నరసింహదేవుడు ఈ ఆలయాన్ని నిర్మించాడు. ఆలయాన్ని సూర్యుడి రథంలా తీర్చిదిద్దడం దీని ప్రత్యేకత. ఒకప్పుడు గుడి పైభాగంలో భారీ అయస్కాంతం ఉండేదని, అది సముద్ర నౌకల దిశను ప్రభావితం చేసేదని కథలు వినిపిస్తాయి. ఈ గోడలపైన చెక్కిన శిల్పాలు అప్పటి జీవనశైలిని అద్భుతంగా చూపిస్తాయి. కాలక్రమేణా కొంత భాగం ధ్వంసమైనా దాని అందం ఇప్పటికీ ప్రపంచాన్ని ఆకర్షిస్తుంది. అలానే కర్ణాటక రాష్ట్రంలోని తుంగభద్ర నదీ తీరాన ఉన్న హంపి ఒకప్పుడు విజయనగర సామ్రాజ్యానికి రాజధానిగా ఉండేది. 14వ శతాబ్దంలో ఈ నగరం ప్రపంచంలోనే సంపన్న నగరాల్లో ఒకటిగా ఉంది. దీనిలోని సంగీత స్తంభాలు తాకితే వేర్వేరు శబ్దాలు రావడం ఇప్పటికీ ఆశ్చర్యంగా భావిస్తారు. రాళ్లతో నిర్మించిన రథం ఈ ప్రాంతానికి ప్రత్యేక గుర్తుగా మారింది. యుద్ధాల తర్వాత ఈ మహానగరం పూర్తిగా ధ్వంసం కావడంతో చరిత్రలో ఒక విషాదంగా మిగిలిపోయింది. కానీ ఇప్పుడు అక్కడ శిథిలాలు కూడా గత వైభవాన్ని గుర్తు చేస్తూ నిలిచిపోయాయి.
1: యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారు అందిస్తున్నారు అద్భుతమైన 444 రోజుల డిపాజిట్ పథకం.
2: ఆకర్షణీయమైన వడ్డీ రేటుతో వృద్ధులకు 7.10% మరియు వయోవృద్ధులకు అదనంగా 0.25% వడ్డీ రేటు.
1: మరిన్ని వివరాలకు మీ దగ్గరలో ఉన్న యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్రాంచ్ ను సంప్రదించండి.
0: తరువాత తాజ్మహల్ గురించి మనందరికీ తెలిసిందే. తాజ్మహల్లో వింత ఏంటి అంటే, ఇది మొఘల్ చక్రవర్తి షాజహాన్ 1632లో కట్టించారు. సుమారు 20 సంవత్సరాల పాటు వేలాది మంది కళాకారులు కలిసి ఈ అద్భుతాన్ని నిర్మించారు. యమునా నది అవతల బ్లాక్ తాజ్మహల్ నిర్మించాలని షాజహాన్ అనుకున్నాడన్న కథ ఇప్పటికీ ప్రజల్లో వినిపిస్తుంది. అలాగే తాజ్మహల్లోని గదులను ఇప్పటికీ మూసివేసించడం కూడా ఎన్నో వింతలకు కారణమైంది. తెల్లటి మార్బుల్పై పడే సూర్యకాంతిగా ఇది వేరువేరు రంగుల్లో మెరుస్తూ ఉంటుంది. తర్వాత దేశ రాజధాని ఢిల్లీలో ఉన్న కుతుబ్ మినార్

ప్రపంచంలోనే ఎత్తైన మినార్లలో ఒకటిగా గుర్తింపు పొందింది. 1193లో కుతుబుద్దీన్ ఐబక్దీన్ నిర్మాణాన్ని ప్రారంభించారని తెలుస్తుంది. 5 అంతస్తులను నిర్మించిన ఈ మినార్ అప్పటి ఇస్లామిక్ శిల్పకళను గొప్ప ఉదాహరణగా నిలుస్తుంది. ఇది విజయానికి గుర్తుగా నిర్మించబడిందా లేదా ప్రార్థనల కోసం నిర్మించబడిందా అనేది ఇప్పటికీ చర్చల్లో కొనసాగుతున్నాయి. దగ్గరలో ఉన్న ఇనుప స్తంభం ఎన్నో శతాబ్దాలుగా ఉన్నా కూడా దానికి తుప్పు పట్టకుండా ఉండడం శాస్త్రవేత్తలను కూడా ఆశ్చర్యపరుస్తుంది. భూకంపాలు వచ్చినా కూడా ఈ కట్టడం ఇప్పటికీ గర్వంగా నిలిచింది. మహారాష్ట్రలో ఔరంగాబాద్ సమీపంలో ఉన్న ఎల్లోరా గుహలు భారతీయ కళా వైభవానికి గొప్ప నిదర్శనం. 6వ శతాబ్దం నుంచి 10వ శతాబ్దం మధ్యలోని ఈ గుహలను నిర్మించారు. హిందూ, బౌద్ధ, జైన మతాలకు చెందిన గుహలన్నీ ఒకే ప్రాంతంలో ఉండడం దీని ప్రత్యేకత. ముఖ్యంగా కైలాసనాథ ఆలయాన్ని ఒకే రాత్రి నుంచి పైనుంచి కింద వరకు తొలుస్తూ కట్టడమే ఒక గొప్ప విషయం. ఇది ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచింది. దీన్ని అప్పట్లోనే ఎలా కట్టారు అనేది చాలామందికి ఆశ్చర్యమే. గుహల గోడలపైన ఉన్న శిల్పాలు కూడా అద్భుత శిల్పకళను తెలియజేస్తాయి. తర్వాత బీహార్ రాష్ట్రంలో ఉన్న నలంద విశ్వవిద్యాలయం ప్రపంచంలో అత్యంత పురాతన విద్యా కేంద్రాల్లో ఒకటిగా గుర్తింపు పొందింది. 5వ శతాబ్దంలో గుప్త రాజుల కాలంలో ఇది అభివృద్ధి చేశారు. ప్రపంచం నలుమూలల నుంచి విద్యార్థులు వచ్చి ఇక్కడ విద్య నేర్చుకునేవాళ్ళు. వేలాది పుస్తకాలతో నిన్న గ్రంథాలయం నెలల తరబడి కాలిపోయిందని చరిత్ర చెబుతోంది. జ్ఞానం పరిశోధనలకు ఇది గొప్ప చిహ్నంగా నిలిచింది. తర్వాతది రాజస్థాన్ రాష్ట్రంలోని జైసాల్మేర్ నగరంలో ఉన్న జైసాల్మేర్ కోట. దీన్ని గోల్డెన్ ఫోర్ట్ అని కూడా పిలుస్తారు. 1156లో రావల్ జైసల్ ఈ కోటను నిర్మించారు. ఎడారి మధ్యలో ఉన్న ఈ కోటపై సూర్యకాంతి పడితే బంగారు రంగులో మెరిసిపోతుంది. ఇప్పటికీ ఈ కోటలో ప్రజలు నివసించడం దీని ప్రత్యేకత. కోట లోపల ఉన్న చిన్న వీధులు, పురాతన ఇల్లు రాజస్థానీ సంస్కృతిని ప్రతిబింబిస్తాయి. తర్వాత గుజరాత్ రాష్ట్రంలోని పాటన్ నగరంలో ఉన్న రాణికీ వావ్, ఇది ఒక అద్భుతమైన మెట్ల బావిగా ప్రసిద్ధి చెందింది. 11వ శతాబ్దంలో రాణి ఉదయమతి తన భర్త జ్ఞాపకార్థంగా దీనిని నిర్మించారని చెబుతారు. నీటిని నిల్వ చేయడానికి నిర్మించినప్పటికీ దీనిని ఒక కళాఖండంలా తీర్చిదిద్దారు. గోడలపై చెక్కిన శిల్పాలు ఎంతో అందంగా కనిపిస్తాయి. ఎన్నో సంవత్సరాలు ఇది మట్టి లోపలనే దాగి ఉండిపోయింది. తర్వాత పునరావాస్తు శాఖ వాళ్ళు దీన్ని వెలికి తీసి ప్రపంచ వారసత్వ కట్టడంగా గుర్తింపు తీసుకొచ్చారు.

తిరిగి మన మాటలకు వచ్చేస్తే, తర్వాత మహాబలిపురంలో ఉన్న రాతి శిల్పాలు, ఇవి 7వ శతాబ్దంలో అభివృద్ధి చేశారు. 7 పగోడాస్ అనే కథతో ఈ ప్రదేశం ఇంకా మిస్టీరియస్గా మారింది. సముద్రంలో మునిగిపోయిన ఆలయాలు ఇక్కడే ఉన్నాయని ప్రచారం చాలా కాలంగా వినిపిస్తుంది. 2004 సునామీ తర్వాత కొన్ని పురాతన నిర్మాణ అవశేషాలు బయటపడడం ఈ కథలకి మరింత బలాన్ని ఇచ్చింది. సముద్ర తీరాన నిలిచిన రాతి ఆలయాలు ఒక పురాతన ప్రపంచంలోకి తీసుకెళ్లినట్టు చేస్తాయి. తర్వాత రాజస్థాన్ రాష్ట్రంలో అల్వార్ జిల్లాలో ఉన్న బంగార్ కోట, ఇది భారతదేశంలోనే అత్యంత భయానక ప్రదేశాల్లో ఒకటిగా చెబుతారు. 16వ రాజా మాధవ్ సింగ్ ఈ కోటను నిర్మించినట్టు ఒక మాంత్రికుడు కోటను శపించాడనే కథ ఇప్పటికీ ప్రజల్లో వినిపిస్తుంది. సూర్యాస్తమైన తర్వాత ఈ ప్రాంతానికి ఎవరూ వెళ్ళకూడదని పురావస్తు శాఖ వారు కూడా హెచ్చరిస్తారు. రాత్రివేళ వింత శబ్దాలు వినిపించడం కూడా దీన్ని ఇంకా మిస్టీరియస్గా మారుస్తాయి. ఉత్తరాఖండ్ రాష్ట్రంలో హిమాలయ పర్వతాల్లో ఉన్న రూప్కుండ్ సరస్సు స్కెల్టన్ లేక్ అని కూడా పిలుస్తారు. సముద్ర మట్టానికి దాదాపు 16,000 అడుగుల ఎత్తులో ఈ సరస్సు ఉంటుంది. 1942లో ఇక్కడ వందలాది మానవ అస్థి పంజరాలు కనుగొని ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచింది. మొదట అవి యుద్ధంలో చనిపోయేవారని భావించిన తర్వాత భారీ వడగళ్ల వాన వల్ల మరణించారని శాస్త్రవేత్తలు గుర్తించారు. మహారాష్ట్రంలోని పూణే నగరంలో ఉన్న శనివారవాడ మరాఠా చరిత్రకు ముఖ్య గుర్తుగా నిలుస్తుంది. 1732లో పేష్వా బాజీరావు ఈ కోటను నిర్మించారు. రాజభవనంలో జరిగిన రాజకీయ కుట్రలు హత్యల కారణంగా ఈ ప్రదేశం మరింత భయానక కథలకు కారణమైంది. కాకా మాలా వాచ్వా అనే అరుపులు రాత్రివేళ వినిపిస్తాయని ఇప్పటికీ ప్రచారంలో ఉంది. ఒక యువరాజు హత్యకు గురైన తర్వాత తన ఆత్మ అక్కడే తిరుగుతుందని కథలు వినిపిస్తాయి. ఇప్పుడు శిథిలాలుగా మిగిలిపోయిన ఈ కోట పర్యాటకులను, చరిత్ర ప్రేమికులను బాగా ఆకర్షిస్తుంది. మనకి చాలామందికి తెలిసిన కేరళ రాష్ట్రంలోని తిరువనంతపురంలో ఉన్న పద్మనాభ స్వామి గుడి ప్రపంచంలోని అత్యంత సంపన్న ఆలయాల్లో ఒకటిగా గుర్తింపు పొందింది. ఈ ఆలయ చరిత్ర 1000 సంవత్సరాల నాటిగా భావిస్తారు. గుడిలోని రహస్య కథలు తెరిచినప్పుడు కోట్ల విలువైన బంగారం, ఆభరణాలు బయటపడటం ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచింది. కానీ ఒక రహస్య గది మాత్రం ఇప్పటికీ తెరవలేదు. ఎందుకంటే దాన్ని తెరిస్తే ఏం జరుగుతుంది?

0: వస్తుందన్న కథలు ఇప్పటికీ ప్రజల్లో వినిపిస్తూ ఉంటాయి.
1: మీ సొంత ఇంటి కల సాకారానికి యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారి అద్భుత అవకాశం.
2: అతి తక్కువ వడ్డీ రేటు 7.15% గృహ రుణాలను అందిస్తోంది.
1: అంతేకాక మీ యొక్క అత్యవసరాలకై బంగారంపై తక్షణ రుణ సదుపాయం, అతి తక్కువ వడ్డీ రేటుతో పాటు గ్రాముకి అత్యధిక రుణం అందిస్తుంది.
2: మీ సమీపంలోని యూనియన్ బ్యాంక్ బ్రాంచ్ ని నేడే సంప్రదించండి.
0: తరువాతది అండమాన్ నికోబార్ దీవుల్లో ఉన్న రాస్ ఐలాండ్. ఇది ఒకప్పుడు బ్రిటిష్ అధికారుల ప్రధాన కేంద్రంగా ఉండేది. 19వ శతాబ్దంలో బ్రిటిష్ వారు ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేశారు, కానీ భూకంపాలు, ప్రకృతి విపత్తుల కారణంగా ఈ ద్వీపం ఖాళీ అయిపోయింది మెల్లమెల్లగా. ఇప్పుడు అక్కడ పాత భవనాలు, భారీ చెట్లు పెరిగి ఒక భయానక వాతావరణం సృష్టిస్తున్నాయి. దీన్ని సినిమా సెట్స్లా కూడా ఉపయోగిస్తున్నారు. రాజస్థాన్ రాష్ట్రంలోని జైపూర్ నగరంలో ఉన్న జంతర్ మంతర్ ఒక అద్భుతమైన ఖగోళ పరిశోధనా కేంద్రం. మహారాజా జైసింగ్ 18వ శతాబ్దంలో దీన్ని నిర్మించారు. అప్పటి కాలంలోని నక్షత్రాలు, గ్రహాలు, సమయాన్ని ఖచ్చితంగా తెలుసుకోవడానికి భారీ రాతి పరికరాలను ఉపయోగించడం ఆశ్చర్యకరం. ఇక్కడ సూర్యుడి గడియారం ప్రపంచంలోనే అతిపెద్ద రాతి సన్డైల్స్లో ఒకటిగా గుర్తింపు పొందింది. ఆధునిక టెక్నాలజీ లేకుండానే ఇంత ఖచ్చితమైన లెక్కలు వేయడం అప్పటి శాస్త్రజ్ఞుల ప్రతిభను చూపిస్తోంది. శాస్త్రం, చరిత్ర కలిసిన ప్రదేశంగా ఇది ప్రసిద్ధి చెందింది. రాజస్థాన్ రాష్ట్రంలోని జైసల్మర్ సమీపంలో ఉన్న కుల్దారా గ్రామం ఒక మిస్టీరియస్ ప్రదేశంగా ప్రసిద్ధి చెందింది. దాదాపు 200 సంవత్సరాల క్రితం ఈ గ్రామ ప్రజలు ఒక రాత్రిలోనే గ్రామాన్ని విడిచి వెళ్ళిపోయారని చెబుతారు. వెళ్లే ముందు ఈ గ్రామాన్ని శపించారనే కథ ఇప్పటికీ వినిపిస్తుంది. అప్పటి నుంచి ఇది పూర్తిగా ఖాళీగా మారిపోయింది. పాడైపోయిన ఇల్లు, ఖాళీ వీధులు ఈ గ్రామాన్ని మరింత భయానకంగా మార్చుతాయి. తమిళనాడు రాష్ట్రంలోన్న మహాబలిపురం పురాతన శిల్పకళలకు ప్రసిద్ధి చెందింది. ఇక్కడే 7 పగోడాస్ అనే కథ మరింత ప్రసిద్ధి చెందింది. గుజరాత్ రాష్ట్రంలోని కచ్ ప్రాంతంలో ఉన్న ధోలవీరా సింధు నాగరికతకు చెందిన పురాతన నగరంగా గుర్తింపు చెందింది. దాదాపు 4500 సంవత్సరాల క్రితం ఈ నగరం అభివృద్ధి చెందిందని పురావస్తు శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అప్పటి కాలంలోనే ఇక్కడ అద్భుతమైన నీటి నిర్వహణ వ్యవస్థలు ఉండడం ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. భారీ జలాశయాలు, రాతి నిర్మాణాలు అప్పటి నాగరికతని ఎంత అభివృద్ధి చెందాయో తెలియజేస్తాయి. వేల సంవత్సరాల తర్వాత కూడా ఈ నగర అవశేషాలు బయటపడడం చరిత్రలో ఒక ముఖ్య సంఘటనగా నిలిచింది. భారతీయ పురాతన శాస్త్రీయ ఆలోచనలకు ధోలవీరా గొప్ప ఉదాహరణగా నిలుస్తుంది.
3: మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఎల్ఐసి ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2,500 రూపాయల ప్రీమియం తో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 50లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది. లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. ఎల్ఐసి, హర్ పల్ ఆప్కే సాథ్.
0: ఇవి ఈరోజుటి భారతదేశ కట్టడాల చరిత్రల కబుర్లు. మరిన్ని విషయాల గురించి మాట్లాడుకోవడానికి తర్వాత యువతరంగం కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. ఇట్లు మీ కావ్యశ్రీ.

0: ఆకాశవాణి సమయం 12:30 కావస్తుంది. జాతీయ స్థాయిలో తెలుగులో వార్తలు విందాం.
1: ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. దౌత్యపరమైన ఉద్రిక్తతలు, పశ్చిమాసియా సంక్షోభం నేపథ్యంలో బంగారం, ఇతర విలువైన లోహాలపై దిగుమతి సుంకాన్ని పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. తమిళనాడు అసెంబ్లీలో సి జోసెఫ్ విజయ్ నేతృత్వంలోని టీవీకే ప్రభుత్వం విశ్వాస పరీక్షలో విజయం సాధించింది. ఆల్ ఇండియా ఎన్ఆర్ కాంగ్రెస్ నేత ఎన్ రంగస్వామి ఈరోజు పుదుచ్చేరి ముఖ్యమంత్రిగా 5వ సారి ప్రమాణ స్వీకారం చేశారు. ఐపీఎల్ క్రికెట్లో భాగంగా ఈరోజు రాయ్పూర్లో జరగనున్న మ్యాచ్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కోల్కతా నైట్ రైడర్స్తో తలపడుతుంది. దౌత్యపరమైన ఉద్రిక్తతలు, పశ్చిమాసియా సంక్షోభం నేపథ్యంలో బంగారం, ఇతర విలువైన లోహాలపై దిగుమతి సుంకాన్ని పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ సవరించిన ధరలు ఈరోజు నుండే అమల్లోకొస్తాయని ఆర్థిక మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. బంగారం, వెండిపై 5%, ప్లాటినంపై 5.4% దిగుమతి సుంకం విధించింది. పశ్చిమాసియాలో నెలకొన్న సంక్షోభ పరిస్థితుల దృష్ట్యా దేశ ఆర్థిక స్థితిని కాపాడడానికి ప్రజలు బంగారం కొనుగోళ్లను సాధ్యమైనంత వరకు నివారించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇంతకుముందు విజ్ఞప్తి చేసిన సంగతి తెలిసిందే. దిగుమతులపై ఆధారపడ్డాన్ని తగ్గించడం ద్వారా దేశ ఆర్థిక వ్యవస్థపై భారాన్ని తగ్గించడమే ఈ నిర్ణయం వెనుక ఉన్న ప్రధాన ఉద్దేశం. తమిళనాడు అసెంబ్లీలో సి జోసెఫ్ విజయ్ నేతృత్వంలోని తమిళగవెట్రి కళగం టీవీకే ప్రభుత్వం విశ్వాస పరీక్షలో విజయం సాధించింది. ఈ బల పరీక్షలో ప్రభుత్వానికి మద్దతుగా 144 మంది ఎమ్మెల్యేలు ఓటు వేశారు. వ్యతిరేకంగా 22 మంది ఎమ్మెల్యేలు ఓటు వేశారు. 5 ఎమ్మెల్యేలు ఓటింగుకు దూరంగా ఉన్నారు. ఈ విజయంతో తమిళనాడు శాసనసభలో విజయ్ నేతృత్వంలోని ప్రభుత్వం తన మెజారిటీని నిరూపించుకుంది. నీట్ పరీక్షా పత్రాల లీక్ ఆరోపణలపై దర్యాప్తు చేసేందుకు సిబిఐ బృందం జైపూర్ చేరుకుంది. రాజస్థాన్ పోలీసుల స్పెషల్ ఆపరేషన్స్ గ్రూప్ ఎస్ఓజీ అదుపులోకి తీసుకున్న పలువురిని సిబిఐ అధికారులు విచారించారు. మరోవైపు ఈ దర్యాప్తులో భాగంగా సీకర్, దాని పరిసర ప్రాంతాల్లో ఎస్ఓజీ 100లాది మందిని విచారించింది. కేసు మూలాలను వెలికితీసేందుకు సిబిఐ, రాజస్థాన్ పోలీసులు సమన్వయంతో దర్యాప్తును ముమ్మరం చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇటీవలి దేశీయ పర్యటనల సమయంలో తన కాన్వాయ్ పరిమాణాన్ని గణనీయంగా తగ్గించారు. అయితే స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ నిబంధనల ప్రకారం అవసరమైన అన్ని భద్రతా ఏర్పాట్లను మాత్రం యథావిధిగా కొనసాగిస్తున్నారు. ప్రధానమంత్రి ఇటీవలి గుజరాత్, అస్సాం పర్యటనల సమయంలో వాహనాల సంఖ్యను తగ్గించే నిర్ణయాన్ని అమలు చేసినట్టు అధికార వర్గాలు తెలిపాయి. పశ్చిమాసియా సంక్షోభం నేపథ్యంలో దిగుమతి చేసుకునే ఇంధనంపై ఆధారపడ్డాన్ని తగ్గించాలని, పర్యావరణ అనుకూల ప్రత్యామ్నాయాలను అవలంబించాలని ప్రధానమంత్రి దేశ ప్రజలకు చేసిన 7 విజ్ఞప్తులకు అనుగుణంగా ఈ చర్య తీసుకున్నారు. కాన్వాయ్ పరిమాణం తగ్గించినప్పటికీ ప్రధానమంత్రి భద్రతకు సంబంధించి ఎటువంటి రాజీ పడలేదు. ఎస్పీజీ ప్రోటోకాల్స్ ప్రకారం అవసరమైన అన్ని కీలక భద్రతా విభాగాలు యథావిధిగా ఉన్నాయి. సాధ్యమైన చోటల్లా తన కాన్వాయ్లో ఎలక్ట్రిక్ వాహనాలను చేర్చాలని ప్రధానమంత్రి అధికారులను ఆదేశించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేసిన విజ్ఞప్తికి స్పందిస్తూ కేంద్ర హోంమంత్రి అమిత్ షా తన కాన్వాయ్ని సగానికి పైగా తగ్గించుకున్నారు. పశ్చిమాసియా సంక్షోభం నేపథ్యంలో ఇంధన దిగుమతులపై ఆధారపడ్డాన్ని తగ్గించి ఆర్థిక స్థిరత్వాన్ని సాధించాలని, అలాగే పర్యావరణ అనుకూల ప్రత్యామ్నాయాలు అనుసరించాలని ప్రధానమంత్రి దేశ ప్రజలకు చేసిన 7 విజ్ఞప్తుల్లో ఇదొకటి. ఇంధన పొదుపు ద్వారా దేశ ఆర్థిక వ్యవస్థకు ఊతమివ్వడంతో పాటు పర్యావరణ సుస్థిరతను పెంపొందించే లక్ష్యంతో హోంమంత్రి తన వాహనాల సంఖ్యను గణనీయంగా తగ్గించారు. ప్రధానమంత్రి స్వయంగా తన కాన్వాయ్ని తగ్గించుకుని ఆదర్శంగా నిలవగా, ఇప్పుడు కేంద్ర హోంమంత్రి కూడా అదే బాటలో నడిచి ఈ పొదుపు చర్యను అమలు చేస్తున్నారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు.

0: ఆల్ ఇండియా ఎన్ఆర్ కాంగ్రెస్ నేత ఎన్ రంగస్వామి ఈరోజు పుదుచ్చేరి ముఖ్యమంత్రిగా 5వసారి ప్రమాణ స్వీకారం చేశారు. రాజ్ నివాస్ లో జరిగిన ఈ కార్యక్రమంలో పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ కె కైలాస్ నాథన్ ఆయన చేత పదవీ ప్రమాణం చేయించారు.
1: నా రంగస్వామి కడవలేని పేరాల్ ఉరుది కురుదావదే நான் நேர்முகமாகவோ அல்லது மறைமுகமாகவோ ஒருவருக்கோ அல்லது பலருக்கோ இந்திய ஒன்றியத்தின் புதுச்சேரி ஆட்சி பரப்பின் முதலமைச்சர் என்ற முறையில் என் கவனத்திற்கு கொண்டுவரப்படும் அல்லது எனக்கு தெரியவரும் எந்த செய்தியையும் மேற்கூறிய முதலமைச்சர் என்ற வகையில் என்னுடைய கடமைகளை முறையாக ஆற்றுவதற்கு தேவைப்பட்டவரன்றி தெரிவிக்கவோ அல்லது வெளிப்படுத்தவோ மாட்டேன்.
0: ரங்கசாமிதோ பாட்டு பார்ட்டிக்கு சென்ற மல்லாடி கிருஷ்ணாராவ், బీజేపీకి చెందిన ఏ నమశివాయం కూడా మంత్రులుగా ప్రమాణం చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జాతీయ అధ్యకులు నితిన్ నబీన్, బీజేపీ జాతీయ ప్రధాన

0: రంగస్వామితో పాటు పార్టీకి చెందిన మల్లాడి కృష్ణారావు, బీజేపీకి చెందిన ఏ నమశివాయం కూడా మంత్రులుగా ప్రమాణం చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జాతీయ అధ్యకులు నితిన్ నబీన్, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బిఎల్ సంతోష్, రాష్ట బీజేపీ అధ్యకుడు విపి రామలింగం, ఇతర ఉన్నతాధికారులు, పార్టీ నాయకులు పాల్గొన్నారు. 1998లో ఇదే రోజున భారత్ నిర్వహించిన అణు పరీక్షలను ప్రధానమంత్రి నరేంద్రమోదీ స్మరించుకున్నారు. ఆ అణు పరీక్షలు దేశ అచంచలమైన సంకల్పాన్ని ప్రపంచానికి చాటి చెప్పాయని ప్రధానమంత్రి సామాజిక మాధ్యమ పోస్టులో పేర్కొన్నారు. పోఖ్రాన్ అణు పరీక్షలు భారతదేశ ఆత్మవిశ్వాసానికి, దృఢ నిశ్చయానికి నిదర్శనమని అన్నారు. ఆ పరీక్షల తర్వాత ప్రపంచ దేశాలన్నీ భారతదేశంపై తీవ్రమైన ఒత్తిడిని తీసుకొచ్చాయని గుర్తు చేశారు. ఎంతటి ఒత్తిడులు ఎదురైనప్పటికీ ఏ శక్తి కూడా భారతదేశాన్ని లొంగదీసుకోలేదని, ఆనాటి పరీక్షల ద్వారా నిరూపితమైందని మోదీ స్పష్టం చేశారు. ఇండోనేషియా విదేశాంగ మంత్రి సుగియోనో భారత్లో 2 రోజుల పర్యటన నిమిత్తం ఈరోజు న్యూఢిల్లీకి చేరుకున్నారు. రేపటి నుండి ప్రారంభం కానున్న బ్రిక్స్ విదేశాంగ మంత్రుల సమావేశంలో పాల్గొనేందుకు ఆయన భారత్కు వచ్చారు. ఈ సమావేశానికి భారత విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ అధ్యక్షత వహిస్తారు. బ్రిక్స్ సభ్యదేశాల విదేశాంగ మంత్రులు, భాగస్వామ్య దేశాల ప్రతినిధి బృందాల అధిపతులు ఈ సమావేశంలో పాల్గొంటారు. వీరంతా ప్రధానమంత్రి నరేంద్రమోదీని కూడా కలుస్తారు. ఈ సమావేశంలో బ్రిక్స్ సభ్యదేశాల విదేశాంగ మంత్రులు పరస్పర ఆసక్తి ఉన్న ప్రాంతీయ, అంతర్జాతీయ అంశాలపై తమ అభిప్రాయాలు పంచుకుంటారు. భారత విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ ఈరోజు చిలీ విదేశాంగ మంత్రి ఫ్రాన్సిస్కో పెరెజ్ మకెన్నాతో సమావేశమయ్యారు. మార్కెట్లను విస్తరించడం, వనరుల సేకరణను పెంచడం, ప్రాధాన్యత కలిగిన వస్తువుల ఎగుమతులను ప్రోత్సహించడమే కాకుండా సేవా రంగాన్ని బలోపేతం చేయడంపై చర్చించినట్టు జయశంకర్ సామాజిక మాధ్యమ పోస్టులో పేర్కొన్నారు. ఐపీఎల్ క్రికెట్లో భాగంగా ఈరోజు రాయ్పూర్లో జరగనున్న మ్యాచ్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కోల్కతా నైట్ రైడర్స్తో తలపడుతుంది. ఈ మ్యాచ్ రాత్రి 7:30 ప్రారంభమవుతుంది. కాగా నిన్న రాత్రి అహ్మదాబాద్లో జరిగిన మ్యాచ్లో గుజరాత్ టైటాన్స్ జట్టు సన్ రైజర్స్ హైదరాబాద్పై 82 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ విజయంతో గుజరాత్ టైటాన్స్ పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి చేరుకుంది. రాజస్థాన్లో ఈరోజు తీవ్రమైన వడగాల్పులు వీచే అవకాశం ఉన్నందున భారత వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. గుజరాత్, మహారాష్ట, పశ్చిమ మధ్యప్రదేశ్లలో రేపటి వరకు వడగాల్పులు కొనసాగే అవకాశం ఉందని తెలిపింది. దేశంలోని ఈశాన్య రాష్ట్రాలు, అండమాన్ నికోబార్ దీవుల్లో ఈరోజు భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని కూడా వాతావరణ శాఖ పేర్కొంది. హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్లలో ఈరోజు ఉరుములతో కూడిన వడగళ్ల వానలు పడే అవకాశం ఉందని తెలిపింది. ఢిల్లీ, చండీగఢ్, హర్యానా, ఛత్తీస్గఢ్, తూర్పు ఉత్తరప్రదేశ్, జార్ఖండ్, పంజాబ్లలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. జమ్మూకాశ్మీర్, లక్షద్వీప్, తీరప్రాంత ఆంధ్రప్రదేశ్, కేరళ, మాహే, ఒడిశా, తమిళనాడు, పుదుచ్చేరి, కారైకాల్ ప్రాంతాల్లో కూడా ఇటువంటి పరిస్థితులే ఉంటాయని పేర్కొంది. కైలాస మానస సరోవర యాత్రకు వెళ్లాలనుకునే ఆసక్తి కలిగిన భక్తులు ఈ నెల 19వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ కోరింది. ఈ యాత్రకు సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకోవడానికి, రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి దరఖాస్తుదారులు అధికారిక వెబ్సైట్ను సందర్శించవచ్చు. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. దౌత్యపరమైన ఉద్రిక్తతలు, పశ్చిమాసియా సంక్షోభం నేపథ్యంలో బంగారం, ఇతర విలువైన లోహాలపై దిగుమతి సుంకాన్ని పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. తమిళనాడు అసెంబ్లీలో సి జోసెఫ్ విజయ్ నేతృత్వంలోని టీవీకే ప్రభుత్వం విశ్వాస పరీక్షలో విజయం సాధించింది. ఆల్ ఇండియా ఎన్ఆర్ కాంగ్రెస్ నేత ఎన్ రంగస్వామి ఈరోజు పుదుచ్చేరి ముఖ్యమంత్రిగా 5వసారి ప్రమాణ స్వీకారం చేశారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.
1: ఆకాశవాణి ఎన్సీఆర్టీ వారి ప్రాయోజిత కార్యక్రమం విందాం.

జయంతిని పురస్కరించుకుని కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆధ్వర్యంలో హిందూ ఏకతా యాత్ర ఘనంగా నిర్వహించారు. బీఆర్ఎస్ సభ్యత్వ నమోదును శాస్త్రీయంగా చేపట్టేందుకు ప్రతి నియోజకవర్గానికి ప్రత్యేక సమన్వయకర్తలు నియమించాలని గులాబీ పార్టీ నేత కె చంద్రశేఖరరావు నిర్ణయించారు. గోదావరి కృష్ణా నదుల్లో రాష్ట్రానికి ఉన్న పూర్తి వాటాను వాడుకోవాలని టీఆర్ఎస్ అధినేత్రి కల్వకుంట్ల కవిత ప్రభుత్వాన్ని కోరారు. వేసవిలో తాగునీటి సమస్య తలెత్తకుండా పకడ్బందీ చర్యలు చేపట్టాలని మిషన్ భగీరథ అధికారులను మంత్రి జూపల్లి కృష్ణారావు ఆదేశించారు. వనపర్తి జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభితో కలిసి వివిధ మండలాల ఇంజనీరింగ్ అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. 2040 జనాభా అంచనాలతో రూపొందించిన పథకం 2026 నాటికే ప్రజలకు పూర్తి స్థాయిలో అందకపోవడంపై అధికారులను ప్రశ్నించారు. క్షేత్రస్థాయిలో పర్యటించి సమస్యను పరిష్కరించాలని, ప్రజలకు ఇబ్బంది కలగకుండా చూడాలని సూచించారు. ఇదే క్రమంలో ఆర్ఎండ్బి శాఖకు మంజూరైన వివిధ పనుల పురోగతిని కూడా మంత్రి సమీక్షించి త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. తెలంగాణలో ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్ని ప్రోత్సహించేందుకు 2030 నాటికి 6,000, 2035 నాటికి 12,000 ఛార్జింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. రాష్ట్రంలో ప్రస్తుతం 2,80,000 పైగా ఈవీలుండగా వీటి మార్కెట్ విలువ 6,297 కోట్ల రూపాయలకు చేరింది. ఈ వాహనాలకు రోడ్ ట్యాక్స్, రిజిస్ట్రేషన్ ఫీజుల నుంచి పూర్తి మినహాయింపిస్తున్నట్లు ఇంధన శాఖ కార్యదర్శి నవీన్ మిత్తల్ తెలియజేశారు. హైదరాబాద్లో 2027 నాటికి 2,800 ఎలక్ట్రిక్ బస్సులను అందుబాటులోకి తెచ్చేలాగా ప్రణాళికలు సిద్దమయ్యాయి. పీఎం ఈ డ్రైవ్ పథకం కింద మరో 116 ప్రాంతాల్లో కొత్త ఛార్జింగ్ స్టేషన్ల ఏర్పాటుకు నిధులు మంజూరయ్యాయని ఆయన వివరించారు. కృష్ణానదిపై 123 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మిస్తున్న వంతెన పనులను రాష్ట మంత్రి వాకిటి శ్రీహరి నిన్న పరిశీలించారు. ఈ వంతెన నిర్మాణంతో ఆత్మకూరు ప్రాంతానికి మహర్దశ పడుతుందని, వచ్చే ఏడాది నాటికి దీన్ని అందుబాటులోకి తీసుకురావడమే ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. వంతెన పూర్తయితే హైదరాబాద్ నుంచి మంత్రాలయం వరకు దూరం 60 కిలోమీటర్లు తగ్గుతుందని, రవాణా వ్యాపార రంగాల్లో ఆత్మకూరు గద్వాల ప్రాంతాలు అభివృద్ది చెందాయని వివరించారు. వర్షాకాలంలోపు పిల్లర్ల పనులు పూర్తి చేసి నాణ్యతతో పనులు వేగవంతం చేయాలని మంత్రి అధికారులను ఆదేశించారు. హనుమాన్ జయంతిని పురస్కరించుకుని కరీంనగర్లో కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆధ్వర్యంలో హిందూ ఏకతా యాత్ర ఘనంగా నిర్వహించారు. వైశ్యభవన్ నుంచి ప్రారంభమైన ఈ యాత్రకు హంపి పీఠాధిపతి విద్యారణ్య భారతి ముఖ్య అతిథిగా హాజరు కాగా, వేలాదిగా తరలివచ్చిన భక్తులతో నగరం కాషాయమైంది. హిందువుల ఐక్యతను చాటి చెప్పేందుకే గత 16 ఏళ్లుగా ఈ యాత్ర నిర్వహిస్తున్నట్లు సంజయ్ పేర్కొన్నారు. జై శ్రీరామ్ నినాదం హిందూ ధర్మానికి రక్షణగా నిలుస్తుందని, సమాజానికి ఆపద కలిగితే ధైర్యంగా పోరాడతామని అన్నారు. తెలంగాణ ఇంటర్మీడియట్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలో భాగంగా ఈరోజు మధ్యాహ్నం జరిగే ద్వితీయ సంవత్సరం ద్వితీయ భాష పేపర్ 2 పరీక్షకు అధికారులు సెట్ సి ప్రశ్న పత్రాన్ని ఎంపిక చేశారు. రాష్ట ఇంటర్ విద్యామండలి కార్యదర్శి ఈ మేరకు ఒక ప్రకటనలో తెలియజేశారు. విద్యార్థులు ఎటువంటి ఇబ్బందులు పడకుండా అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. రెండో సంవత్సరం రెండో ద్వితీయ భాష పేపర్ 2 పరీక్షకు సెట్ సి ప్రశ్న పత్రాన్ని ఎంపిక చేశారు. విద్యార్థులు గమనించాలి, ఏప్రిల్ నెల ద్రవ్యోల్బణం గణాంకాల్లో దక్షిణాది రాష్ట్రాలు దేశంలోనే మొదటి 4 స్థానాల్లో నిలిచాయి. దేశవ్యాప్త సగటు 3.48% ఉండగా తెలంగాణ 5.81% అగ్రస్థానంలోనూ, ఆంధ్రప్రదేశ్ 4.20% రెండో స్థానంలోనూ ఉన్నాయి. పట్టణ ప్రాంతాల కంటే గ్రామీణ ప్రాంతాల్లోనే ధరల పెరుగుదల ప్రభావం ఎక్కువగా కనిపిస్తోంది. జనవరి నుంచి ద్రవ్యోల్బణం క్రమంగా పెరుగుతూ వస్తోందని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. టొమాటో ఆభరణాల ధరలు పెరగగా ఉల్లి పప్పు ధాన్యాల ధరలు తగ్గుముఖం పట్టాయి. తెలంగాణ ఇంటర్మీడియట్ విద్యామండలి ఇంటర్ ప్రవేశాల సమయంలో మాదక ద్రవ్యాల నిరోధానికి సంబంధించి విద్యార్థులు తల్లిదండ్రులు నోటరీ ఇచ్చేసిన అఫిడవిట్లు సమర్పించవలసిన అవసరం లేదని స్పష్టం చేసింది. కేవలం అవగాహన కోసం సాధారణ డిక్లరేషన్ ఫామ్ ఇస్తే సరిపోతుందని, దీనికోసం నోటరీల వద్దకు వెళ్లి అదనపు ఖర్చు చేయవద్దని సూచించింది. ఇప్పటికే ఈ మేరకు అన్ని కళాశాలల ప్రిన్సిపాళ్లకు ఆదేశాలు జారీ చేసినట్లు కార్యదర్శి తెలియజేశారు. డిక్లరేషన్ ఫారంలను బోర్డు అధికారిక వెబ్సైట్లో అందుబాటులో ఉంచామని, ప్రవేశాల ప్రక్రియలో విద్యార్థులను ఇబ్బందులకు గురి చేయవద్దని కళాశాల యాజమాన్యాలను ఆదేశించారు. నిబంధనలను అతిక్రమించకుండా పకడ్బందీగా అమలు చేయాలని బోర్డు స్పష్టం చేసింది. మొక్కలలో వైరస్ సంక్రమణను అడ్డుకునే కీలక రక్షణ వ్యవస్థను హైదరాబాద్లోని సిసిఎంబి శాస్త్రవేత్తలు గుర్తించారు. డాక్టర్ మందార్ దేశ్ముఖ్ నేతృత్వంలోని బృందం నిర్వహించిన ఈ పరిశోధన ప్రకారం మొక్కలు వైరస్ జన్యు పదార్థాన్ని బంధించడానికి ద్రవరూపంలో ఉండే జిగురు వంటి ప్రోటీన్ బిందువులను ఉపయోగిస్తాయి. ఈ ప్రోటీన్లలో ఉండే ప్రత్యేక విద్యుత్ ఆవేశాలు ఒకదానికొకటి ఆకర్షించుకుని దట్టమైన జెల్ వంటి పొరలను ఏర్పరుస్తాయి. ఇవి వైరల్ ఆర్ఎన్ఏను బంధించి అది వృద్ధి చెందకుండా నిలువరిస్తాయి. ఈ ఆవిష్కరణ భవిష్యత్తులో మేలైన వంగడాల అభివృద్ధికి
మానవ వ్యాధుల చికిత్సకు దోహదపడుతుంది.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఆకాశవాణి హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYD ఫాలో కండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. మాజీ ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు అధ్యక్షతన జరిగిన కీలక సమావేశంలో బీఆర్ఎస్ సభ్యత్వ నమోదు ప్రక్రియపై ప్రధాన నిర్ణయాలు తీసుకున్నారు. డిజిటల్ పద్దతిలో నిర్వహించనున్న ఈ 2 దశ సభ్యత్వ నమోదును శాస్త్రీయంగా చేపట్టాలని, ప్రతి నియోజకవర్గానికి ప్రత్యేక సమన్వయకర్తను నియమించాలని నిర్ణయించారు. ఈ ప్రక్రియలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సుమారు 35,000 పోలింగ్ కేంద్రాల్లో 2 చొప్పున డిజిటల్ సహాయకులు నియమించి వారికి ప్రత్యేక శిక్షణ ఇవ్వనున్నారు. ఓటర్ల జాబితా సవరణతో సమన్వయం చేసుకుంటూ పార్టీ సభ్యత్వ వివరాలను ఎప్పటికప్పుడు ఆన్లైన్లో నమోదు చేసేలాగా పక్కా ప్రణాళికను సిద్ధం చేశారు. నియోజకవర్గాల వారీగా పార్టీ యంత్రాంగాన్ని ఈ ప్రక్రియలో భాగస్వాములు చేస్తూ సభ్యత్వ నమోదును విజయవంతం చేయాలని కేసీఆర్ పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. వేసవి తీవ్రత వల్ల అగ్ని ప్రమాదాలు పెరిగే అవకాశం ఉన్నందువల్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని రాజన్న సిరిసిల్ల జిల్లా ఫైర్ ఆఫీసర్ నరేందర్ సూచించారు. ఆకాశవాణి ప్రతినిధి రాచర్ల లక్ష్మీనారాయణతో మాట్లాడిన ఫైర్ ఆఫీసర్, ప్రమాదం సంభవించినప్పుడు ఆస్తి నష్టం కంటే ప్రాణరక్షణకే మొదటి ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. మంటల బారి నుండి ప్రాణాలను కాపాడుకోవడం అత్యంత ముఖ్యమని తెలియజేశారు.
1: అగ్ని ప్రమాదాలు సంభవించినప్పుడు ఎట్టి పరిస్థితుల్లోనూ లిఫ్ట్ను వాడకూడదు. మెట్లు లేదా ర్యాంప్ ద్వారా మాత్రమే బయటకు రావాలి. కాబరా పడి పరిగెత్తకూడదు. దానివల్ల డోర్స్, ఎమర్జెన్సీ ఎగ్జిట్స్, మెట్లు మొదలగు ప్రదేశాల్లో తొక్కీసలాట జరిగే ప్రమాదం ఉంది. కేవలం స్పీడ్ వాక్ చేసుకుంటూ మాత్రమే బయటికి రావాలి.
0: రాష్ట ప్రభుత్వం నీటి ప్రాజెక్టుల పూర్తికి అత్యంత ప్రాధాన్యతనిచ్చి నిధులు విడుదల చేయాలని టీఆర్ఎస్ అధినేత్రి కల్వకుంట్ల కవిత కోరారు. పొరుగున ఉన్న ఆంధ్రప్రదేశ్ ప్రాజెక్టుల విషయంలో ప్రత్యామ్నాయాలు ఆలోచిస్తుంటే తెలంగాణ ప్రభుత్వం ఎందుకు విఫలమవుతుందని ఆమె ప్రశ్నించారు. గత ప్రభుత్వం భారీగా నిధులు ఖర్చు చేసిందని, ప్రస్తుత ప్రభుత్వం కూడా 1,000 కోట్లు కేటాయిస్తామని చెబుతున్నప్పటికీ కృష్ణా గోదావరి నదుల్లో మన రాష్ట్రానికి ఉన్న పూర్తి వాటాను వినియోగించుకోలేకపోతున్నామని కవిత ఆవేదన వ్యక్తం చేశారు. నీట్ పేపర్ లీకేజ్పై విప్ ఆది శ్రీనివాస్ ముస్తాబాద్లో ఆగ్రహం వ్యక్తం చేశారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలోనూ పేపర్ లీకేజీలు జరిగాయని విమర్శిస్తూ రేవంత్ రెడ్డి నాయకత్వంలో రాష్ట్రంలో 70,000 ఉద్యోగ నియామకాలు ఒక్క లీకేజ్ లేకుండా పారదర్శకంగా జరిగాయని పేర్కొన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం ఇందిరమ్మ కాలనీలోని గిరిజన సంక్షేమ గురుకుల బాలికల జూనియర్ కళాశాలలో ఇంటర్ ప్రథమ సంవత్సరం ప్రవేశాలకు దరఖాస్తులు కోరుతున్నట్లు రీజనల్ కోఆర్డినేటర్ వెంకన్న చెప్పారు. ఎంపీసీ, బైపీసీ, ఏటీ వొకేషనల్ గ్రూపుల్లో నేరుగా అడ్మిషన్ల ప్రక్రియ 18వ తేదీన ఉదయం 10 గంటలకు ప్రారంభం కానుంది. రాజన్న సిరిసిల్ల జిల్లాలో నాణ్యమైన విద్యుత్ సరఫరా కోసం ఎంపీడీసీఎల్ ఎస్సీ వేణుమాధవ్ కీలక చర్యలు చేపట్టారు. జిల్లాలోని 26 గ్రామాల్లో సింగిల్ ఫేజ్ ఏబీ స్విచ్లు ఏర్పాటు చేయడం ద్వారా ఎక్కడైనా సాంకేతిక లోపం తలెత్తితే లైన్ మొత్తం నిలిపివేయకుండా కేవలం సంబంధిత ట్రాన్స్ఫార్మర్ వద్దే సమస్యను పరిష్కరించే వీలుంటుందని ఆయన తెలియజేశారు. అకాల వర్షాల నేపథ్యంలో కొనుగోలు చేసిన ధాన్యం దెబ్బతినకుండా గోదాముల్లో భద్రపరుస్తున్నట్లు మంచిర్యాల జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ తెలియజేశారు. చెన్నూరు మార్కెట్ యార్డ్ గోదామును అధికారులతో కలిసి సందర్శించిన కలెక్టర్ ధాన్యాన్ని త్వరితగతిన రైస్ మిల్లులకు తరలించాలని ఆదేశించారు. ఆసిఫాబాద్ జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతూ 10వ తరగతి ఫెయిల్ అయిన విద్యార్థుల కోసం ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నట్లు జిల్లా విద్యాధికారి లలిత తెలియజేశారు. జిల్లా కేంద్రంలోని జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో 3వ తేదీ వరకు నిర్వహించే ప్రత్యేక తరగతులను ప్రారంభించారు. నల్గొండ జిల్లాలో ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ పరీక్షలు ప్రశాంతంగా ప్రారంభమయ్యాయని జిల్లా విద్యాధికారి దశరు నాయక్ చెప్పారు. మొత్తం 29 కేంద్రాల్లో మొదటి సంవత్సరం నుంచి 6,046 మంది, రెండో సంవత్సరం నుంచి 4,032 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరవుతున్నారు. విశేషాలు మరొకసారి. వేసవిలో తాగునీటి సమస్య తలెత్తకుండా చర్యలు చేపట్టాలని మిషన్ భగీరథ అధికారులను మంత్రి జూపల్లి కృష్ణారావు ఆదేశించారు. కరీంనగర్లో హనుమాన్ జయంతి సందర్భంగా కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆధ్వర్యంలో హిందూ ఏకతా యాత్ర జరిగింది. బీఆర్ఎస్ సభ్యత్వ నమోదును శాస్త్రీయంగా చేపట్టేందుకు ప్రతి నియోజకవర్గానికి ప్రత్యేక సమన్వయకర్తను నియమించాలని గులాబీ పార్టీ నేత కె చంద్రశేఖరరావు నిర్ణయించారు. గోదావరి కృష్ణా నదుల్లో రాష్ట్రానికి ఉన్న పూర్తి వాటాను వాడుకోవాలని టీఆర్ఎస్ అధినేత్రి కల్వకుంట్ల కవిత ప్రభుత్వాన్ని కోరారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
2: ఆకాశవాణి చేను కబుర్లు ప్రాయోజిత కార్యక్రమం.
3: జయశంకర్, తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం వారి చేను కబుర్లు ప్రాయోజిత కార్యక్రమం వింటారు.

0: చేను కబుర్లు,
1: పంట సాగు, ఇంటి బాగు,
2: చేను కబుర్లు.
3: ఆలకించు, ఆలోచించు, ఆచరించు.
4: చేను కబుర్లు మీ చింత
5: లేదిక మీ ఇంట చింత.
6: ఓ తెలంగాణ రైతన్న, నీకోసమేనే ఈ వ్యవసాయ గృహ విజ్ఞాన తర

0: శ్రోతలకు నమస్కారం. ప్రొఫెసర్ జయశంకర్, తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం వారి చేను కబుర్లు కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. మేము ఆహార విజ్ఞాన శాస్త్ర మరియు సాంకేతిక కళాశాలలో తృతీయ మరియు ద్వితీయ సంవత్సరం చదువుతున్నాము. ఈరోజు తీసుకున్న అంశం ఉసిరికాయ విలువ ఆధారిత ఉత్పత్తులు, రైతులకు లాభదాయక మార్గాలు.
1: పాత్రలు: అమ్మమ్మ రామవ్వగా ప్రసన్న, ఉపాధ్యాయురాలు లక్ష్మిగా సుష్మిత, మనుమడు రాహుల్గా కార్తిక్, గాయత్రి మన్మరాలు గాయత్రిగా హారిక, రైతూర్ రామయ్యగా రిషిత్. అనగనగా పర్వతాపురం అనే ఊరిలో రామవ్వ, లక్ష్మి, రాహుల్, గాయత్రి, రామయ్య నివసించేవారు. ఉసిరికాయ గురించి అందరికీ తెలియజేస్తూ గాయత్రి, రామయ్య, రామవ్వ, రాహుల్, లక్ష్మి మధ్య జరిగిన సంభాషణని చూద్దాం.
2: అమ్మమ్మ, మన తోటలో ఉన్న ఉసిరికాయలు చాలా పండాయి, ఇవి అమ్మితే ఎక్కువ డబ్బు వస్తుందా?
0: మామూలుగా అమ్మితే తక్కువ ధరే వస్తుంది బాబు, కానీ తెలివిగా ఉపయోగిస్తే మంచి లాభం వస్తుంది.
1: అమ్మమ్మ, ఉసిరికాయ తింటే ఏం లాభం?
0: ఉసిరికాయలో విటమిన్ సి చాలా ఉంటుంది. ఇది జలుబు, దగ్గు తగ్గిస్తుంది, శరీరానికి బలం ఇస్తుంది, జీర్ణక్రియ మెరుగుపరుస్తుంది.
2: అమ్మమ్మ, దీన్ని ఎలా తింటారు?
0: దీనితో పచ్చడి, జ్యూస్, క్యాండీ, పొడి ఇంకెన్నో తయారు చేస్తారు.
1: రైతు రామయ్య అక్కడికి వస్తాడు.
3: నమస్తే అమ్మమ్మ గారు.
0: అయ్యో రామయ్య, రా బిడ్డ, ఎలా ఉన్నావు?
3: బాగున్నానమ్మమ్మ గారు. ఈసారి నా పొలంలో ఉసిరికాయలు చాలా బాగా పండాయి.
2: మామయ్య, ఉసిరికాయ పండిస్తే రైతులకి లాభమా?
3: అవును బాబు, ఉసిరికాయ చెట్లకు ఎక్కువగా నీళ్లు అవసరం లేకుండా పెరుగుతాయి. ఒక్కసారి పెరిగితే సంవత్సరాల పాటు పండ్లు ఇస్తాయి.
1: అంటే రైతులకి ఆదాయం ఎక్కువ వస్తుందా?
3: అవును, పండ్లు మార్కెట్లో అమ్మితే డబ్బు వస్తుంది, అలాగే కంపెనీలు కూడా కొనుగోలు చేస్తాయి.
4: హలో పిల్లలు, మీరేం మాట్లాడుతున్నారు?
2: మేడం, ఉసిరికాయల గురించి మాట్లాడుకుంటున్నాం.
4: చాలా మంచి విషయం. ఉసిరికాయలతో విలువ ఆధారిత ఉత్పత్తులు తయారు చేస్తే రైతులకి మరింత లాభం వస్తుంది.
1: మేడం, అవి ఏవి?
4: ఉసిరికాయ జ్యూస్, క్యాండీ, పచ్చడి, పొడి, ఆయుర్వేద ఔషధాలు.
3: అవును మేడం, ఇప్పుడు చాలా కంపెనీలు ఉసిరికాయలను కొనుగోలు చేసి ఉత్పత్తులు చేస్తున్నాయి.
0: మా కాలంలో కూడా ఉసిరికాయలతో చాలా వంటలు చేసేవాళ్ళం.
2: అమ్మమ్మ, నువ్వేం చేసేవాళ్ళు?
0: ఉసిరికాయ పచ్చడి, ఉసిరికాయ రసం, ఉసిరికాయ పొడి చేసేవాళ్ళం.
1: అమ్మమ్మ, ఉసిరికాయ రసంలో అంతగా ఏముంటది?
0: ఉసిరికాయలో చాలా శక్తి ఉంది.
1: అవునా, అంత శక్తి ఉందా?
0: అవును, నీకు చెప్తాను విను.
1: సరే అమ్మమ్మ.
0: ఉసిరికాయ విటమిన్ సితో నిండినది, ఇవి రోగ నిరోధక శక్తిని పెంచుతుంది.
2: అంటే ఇది జలుబు, దగ్గు రాకుండా చూస్తుందా?
0: అవును బాబు, ఇది సహజమైన ఔషధం లాంటిది.
1: నేను చదివాను ఇది చర్మం, జుట్టుకి కూడా మంచిదని.
0: సరైన మాట, ఇది చర్మాన్ని కాంతివంతంగా మరియు జుట్టుని దృఢంగా ఉంచుతుంది.
1: అవునమ్మమ్మ.
2: అమ్మమ్మ, నువ్వు మాకు ఉసిరికాయ తినడం వల్ల ఆరోగ్యానికి ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయో వివరిస్తావా?
0: అలాగే బాబు.
2: అమ్మమ్మ, ఇంకొక ప్రశ్న, ఉసిరికాయ ద్వారా ఏమైనా ఉత్పత్తులు ఉన్నాయా?
0: ఉసిరికాయ రసం రోగ నిరోధక శక్తిని పెంచుతుంది.
1: అవునా అమ్మమ్మ? అట్లా అయితే జుట్టు సమస్య కూడా ఉసిరికాయ రసం పెడితే జుట్టు పెరుగుతుందా?
0: అవును తల్లి, జుట్టు పెరుగుదలకు మేము ఉసిరికాయ నూనె ఇంట్లోనే చేసి జుట్టుకు పెట్టుకునే వాళ్ళం.
1: అవునా అమ్మమ్మ?
0: అప్పటి కాలంలో ఉసిరికాయనే షాంపూగా వాడేవాళ్ళం.
2: మరి నాన్న ఎప్పుడు కూడా మాంసాహారం తింటారు కదా, అది ఎప్పుడు త్వరగా జీర్ణించదు, దానికి ఉసిరికాయతో ఏమన్నా పరిష్కారం ఉందా?
0: హా, ఎందుకు లేదు, ఉసిరికాయ పొడి చేసుకోవచ్చు, ఇది జీర్ణించేలా చేస్తుంది.
1: అవునా అమ్మమ్మ? మరి ఉసిరికాయ పొడి చేసే విధానాన్ని వివరించవా?
0: హా, అలాగే, కావాల్సిన పదార్థాలు చెప్తాను విను.
1: అలాగే అమ్మమ్మ.
0: 1 కేజీ పొడికి కావాల్సిన పదార్థాలు: 3 కిలోలు ఉసిరికాయలు, నీరు 5 నుంచి 7 లీటర్లు, మెంతులు 50 గ్రాములు, జీలకర్ర 100 గ్రాములు.

0: మిరియాలు 50 గ్రాములు, ఎండుమిర్చి 180 గ్రాములు, నూనె 150 మిల్లీలీటర్లు, ఉప్పు 100 గ్రాములు, పసుపు 50 గ్రాములు.
1: అమ్మమ్మ, తయారు చేసే విధానాన్ని కూడా వివరించావా అమ్మమ్మ?
0: హా తల్లి, ఉసిరికాయలను శుభ్రంగా కడిగి ముక్కలుగా కొయ్యాలి. నీటిని పూర్తిగా ఆరిపోయే వరకు ఎండలో ఆరబెట్టాలి. పూర్తిగా పొడిగా అయిన ఉసిరికాయ ముక్కలను మిక్సీలో వేసి పొడి చేసుకోవాలి. ఒక చిన్న పాత్రలో పసుపు, మెంతులు, జీలకర్ర, మిరియాలు, ఎండుమిర్చి వేయించి వీటిని కూడా పొడి చేసుకోవాలి. ఈ పొడిని ఉసిరికాయ పొడిలో కలిపి రుచికి తగ్గట్టు ఉప్పు కలపాలి. అన్ని పదార్థాలను బాగా కలిపి గాలి ప్రవేశించని గాజు సీసాలో భద్రపరచాలి. విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు మరియు ఫైబర్ పుష్కలంగా ఉంటాయి.
1: అమ్మమ్మ, ఉసిరికాయలో అన్ని వగర్ పదార్థాలైనా ఏవైనా తీయటి కూడా ఉంటాయా?
0: హా ఉంటాయి కదా, మనము ఉసిరికాయ క్యాండీ చేసుకోవచ్చు. ఇది తీయగా మరియు ఆరోగ్యకరంగా ఉంటుంది.
1: సరే అమ్మమ్మ, ఉసిరికాయ క్యాండీకి కావలసిన పదార్థాలు వివరించవా?
0: 1 కేజీ క్యాండీకి కావలసిన పదార్థాలు: 1 కిలో ఉసిరికాయలు, 600 నుండి 700 గ్రాములు చక్కెర, 2 లీటర్లు నీరు, యాలకుల పొడి 2 చెంచాలు.
1: అమ్మమ్మ, తయారు చేసే విధానాన్ని కూడా వివరించు.
0: హా తల్లి, ఉసిరికాయలను శుభ్రంగా కడిగి ముద్దగా మరిగించాలి. ఒక పాత్రలో నీరు పోసి ఉసిరికాయలను 5 నుంచి 7 నిమిషాలు ఉడకబెట్టాలి. ఉడికించిన ఉసిరికాయలను గట్టిగా వత్తి విత్తనాలను తొలగించి చిన్న ముక్కలుగా చేయాలి. మళ్ళీ 1 పాత్రలో 1 కప్పు నీరు పోసి అందులో చక్కెర వేసి మరిగించాలి. చక్కెర పూర్తిగా కరిగి కొంత చిక్కపడే వరకు కరిగించాలి. ఉసిరికాయ ముక్కలను చక్కెర పాకంలో వేసి 1 రోజంతా ఉంచి మరుసటి రోజు నీటిని వడకట్టాలి. వడకట్టిన ఉసిరికాయ ముక్కలను శుభ్రమైన పాత్రపై పెట్టి నీళ్లు పోయే వరకు ఉంచాలి. 2-3 రోజులు ఎండలో ఆరనివ్వాలి. పూర్తిగా ఆరిన ఉసిరికాయ ముక్కలను యాలకుల పొడి కలిపి గాలి జ్వరబడిన డబ్బాలో భద్రపరచాలి. అదనపు రుచికి కొంత పంచదార పొడి చల్లి కలుపుకోవచ్చు. ఉసిరి క్యాండీలో విటమిన్ సి, ఐరన్ మరియు యాంటీ ఆక్సిడెంట్లు వంటి పోషకాలు పుష్కలంగా ఉండటం వల్ల ఇది చక్కెర క్యాండీలకు ఆరోగ్యకరమైనది. ఉసిరి క్యాండీ జీర్ణక్రియ, రోగనిరోధక శక్తి మరియు రక్తంలో చక్కెర నియంత్రణకు సహాయపడుతుంది.
2: అవునా అమ్మమ్మ, నేను తీయగా ఉంటుందని విన్నాను, కానీ ఆరోగ్యానికి ఎలా ఉపయోగపడుతుందో తెలియదు.
0: సరే బాబు, ఉసిరికాయలు శుభ్రంగా కడిగి ఆరపెట్టాలి. 1 పాత్రలో నీళ్లు తీసుకొని ఉసిరికాయలను మృదువుగా అయ్యే వరకు మరిగించాలి. నీటిని పూర్తిగా తీసేసి ఉసిరికాయలను పూర్తిగా గాలి పొడిగా ఆరనివ్వాలి.
2: అవునా అమ్మమ్మ, నేను తీయగా ఉంటుందని విన్నాను, కానీ ఆరోగ్యానికి ఎలా ఉపయోగపడుతుందో తెలియదు.
0: మనకు ఎప్పుడైనా వాంతులైనప్పుడు నోరు మొత్తం చేదుగా అనిపిస్తుంది కదా, అప్పుడు క్యాండీ ప్రశాంతతను ఇస్తుంది.
1: అమ్మమ్మ, నాకు మామిడికాయ పచ్చడి తినాలని ఉంది.
0: ఎప్పుడు మామిడికాయ పచ్చడే కాకుండా ఉసిరికాయ పచ్చడి కూడా చేసుకుంటే బాగా రుచిగా ఉంటుంది, మరియు ఈ పచ్చడి చేయడంలో పోషకాలు కూడా లభిస్తాయి.
2: అమ్మమ్మ, మామిడికాయ పచ్చడి తింటే కూడా అవే పోషకాలు వస్తాయి కదా.
0: మామిడికాయ పచ్చడితో పోలిస్తే ఉసిరికాయ పచ్చడి ఎక్కువ కాలం నిల్వ ఉంటుంది.
2: అమ్మమ్మ, మరి ఉసిరికాయ పచ్చడి కావలసిన పదార్థాలు వివరిస్తావా?
0: 1 కిలో ఉసిరికాయ పచ్చడికి కావలసిన పదార్థాలు: 1 కిలో ఉసిరికాయలు, 50 గ్రాములు మెంతులు, 50 గ్రాములు జీలకర్ర, 100 గ్రాములు ఆవుల పొడి, 100 గ్రాములు మిరపకాయ పొడి, ఉప్పు 50 గ్రాములు, 250 మిల్లీలీటర్ల నువ్వుల నూనె, 1 చెంచా ఇంగువ.
2: అమ్మమ్మ, మరి ఉసిరికాయ పచ్చడి ఎలా చేస్తారో వివరించవా?
0: సరే బాబు, ఉసిరికాయను శుభ్రంగా కడిగి ఆరపెట్టాలి. 1 పాత్రలో నీళ్లు తీసుకొని ఉసిరికాయలను మృదువుగా అయ్యే వరకు మరిగించాలి. నీటిని పూర్తిగా తీసేసి ఉసిరికాయలను పూర్తిగా గాలికి పొడిగా ఆరనివ్వాలి.
2: అమ్మమ్మ, ఎందుకు ఉసిరికాయలని ఆరనివ్వాలి?
0: ఎందుకంటే ఎన్ని రోజులు ఆరబెడితే ఉసిరికాయ పచ్చడి అన్ని రోజులు ఎక్కువ నిల్వ ఉంటుంది.
2: అవునా అమ్మమ్మ, అయితే పూర్తి విధానాన్ని కూడా వివరించవా?
0: అలాగే బాబు, మెంతులు, జీలకర్రను కొద్దిగా వేయించి పొడి చేసుకోవాలి. పెద్ద గిన్నెలో ఉసిరికాయలను, ఆవాల పిండి, మిరపకాయ పొడి, ఉప్పు, మెంతు, జీలకర్ర పొడి వేసి బాగా కలపాలి. చిన్న పాత్రలో నువ్వుల నూనె వేడి చేసి అందులో ఇంగువ వేసి గాలి పోయే వరకు వేడి చేయాలి. ఈ వేడి నూనెను ఉసిరికాయ మిశ్రమంలో పోసి బాగా కలిపి సీసాలో భద్రపరచాలి. 1-2 రోజులు ఆవిరి పోకుండా మూత పెట్టి ఉంచాలి. 2 రోజుల తర్వాత రుచికి చక్కబెట్టుకొని వాడుకోవచ్చు. ఉసిరి ఊరగాయ అనేక ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉంది. వాటిలో మెరుగైన జీర్ణక్రియ, రోగనిరోధక శక్తి

0: మరియు గుండె సమస్యలు తగ్గుతాయి.
1: అంటే అందరూ దీన్ని వినియోగించుకోవచ్చు అన్నమాట.
0: దీన్ని పిల్లలు పెద్దలు అందరూ తినొచ్చు.
2: ఇది గుండె ఆరోగ్యానికి కూడా మంచిదా అమ్మమ్మ?
1: అవును, ఇది కొలెస్ట్రాల్ ను తగ్గిస్తుంది. అమ్మమ్మ, మరి బరువు తగ్గేందుకు కూడా ఉపయోగపడుతుందా?
0: ఖచ్చితంగా, ఇది జీవక్రియను పెంచుతుంది.
2: బాబాయ్, ఉసిరికాయలు అంత శక్తి ఉందా?
0: అందుకే మన పెద్దలు దీన్ని ప్రతిరోజు తినమంటారు.
1: కంటి చూపుకి కూడా మంచిదని విన్నాను.
0: సరైన మాట, ఇది విటమిన్ ఏతో నిండి ఉంటుంది.
1: అవునా?
0: అంతేకాదు, ఇది షుగర్ నియంత్రణలో కూడా సహాయపడుతుంది.
2: అమ్మమ్మ, ఉసిరికాయని తినే వాటిలో కాకుండా పండగలకు కూడా ప్రత్యేకంగా వాడుతారా?
0: అవును, సంక్రాంతి పండుగ కూడా వాడతారు.
2: ఎలా అమ్మమ్మ?
0: భోగి రోజు కొన్ని ప్రాంతాలలో ఉసిరికాయ పచ్చడి తయారు చేసి భోజనాల్లో భాగంగా తీసుకుంటారు. ఇది శీతాకాలం చివరిగా శరీర రోగ నిరోధక శక్తిని పెంచడానికి సహాయపడుతుంది.
2: అమ్మమ్మ, ఉసిరికాయతో పులిహోర కూడా చేస్తావా?
0: హా బాబు.
2: ఉసిరికాయ పులిహోర చేసే విధానం వివరించవా?
0: 1 కిలో అన్నంకి కావలసిన పదార్థాలు: అన్నం 1 కిలో, ఉసిరికాయలు 250 గ్రాములు, పచ్చిమిర్చి 8 నుండి 10, నూనె 100 మిల్లీలీటర్లు, ఆవాలు 2 చెంచాలు, మినప్పప్పు 2 చెంచా, శనగపప్పు 2 చెంచా, ఎండుమిర్చి 4 నుండి 5, కరివేపాకు 2 రెమ్మలు, ఇంగువ 1/2 చెంచా, పసుపు 1/2 చెంచా, జీలకర్ర 1 చెంచా, ఉప్పు తగినంత, కొబ్బరి తురుము 3 చెంచాలు, వేరుశనగ 2 చెంచాలు.
2: అమ్మమ్మ, తయారు చేసే విధానాన్ని వివరించవా?
0: ముందుగా ఉసిరికాయలను మెత్తగా తురిమి లేదా మిక్సీలో గ్రైండ్ చేయాలి. పెనం వేడయ్యాక నూనె వేసి పోవు పదార్థాలు వేసి వేయించాలి. తర్వాత పచ్చిమిర్చి, ఉసిరికాయ తురుము, పసుపు, ఉప్పు వేసి మిశ్రమాన్ని మెత్తగా అయ్యే వరకు వేయించాలి. తర్వాత ఈ మిశ్రమాన్ని వండిన అన్నంలో కలిపి బాగా మిక్స్ చేయాలి. చివరిగా నిమ్మరసం చల్లి కరివేపాకు వేసి మళ్ళీ కలిపి 10 నిమిషాలు నాననివ్వాలి. వేడిగా లేదా చల్లగా వడ్డించండి.
2: అవునా అమ్మమ్మ?
0: పండుగ అంటే పద్ధతిగా ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం కూడా ఇందులో భాగమే. ఉసిరికాయను ఆయుర్వేదంలో పవిత్రమైనదిగా, రోగ నివారణ లక్షణాలు కలిగినదిగా భావిస్తారు.
2: అమ్మమ్మ, పచ్చిగా కాకుండా ఉసిరికాయని రసంగా కూడా తాగవచ్చా?
0: హా, అవును బాబు, ఉసిరికాయనే రసంగా కూడా తాగవచ్చు.
2: కానీ అమ్మమ్మ, ఉసిరికాయ చాలా వగరుగా ఉంటుంది కదా?
0: అలా కాదు బాబు, ఉసిరికాయ రసాన్ని తేనెతో కలిపి తాగితే రుచిగా ఉంటుంది.
2: అలాగే అమ్మమ్మ, ఉసిరికాయని రోజూ తీసుకోవచ్చా?
0: హా, నువ్వు ఉసిరికాయ రసం లేదా నేరుగా ఉసిరికాయనే వాడవచ్చు. విటమిన్ సి ఇది ఉసిరిలో చాలా ఎక్కువగా ఉంటుంది. శరీరానికి రోగ నిరోధక శక్తిని పెంచుతుంది, జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది, మలబద్ధకాన్ని నివారిస్తుంది. యాంటీ ఆక్సిడెంట్లు శరీరంలో కణాలను దెబ్బతీసే ఫ్రీ రాడికల్స్ నుండి రక్షిస్తాయి. వృద్ధాప్య ప్రభావాలను తగ్గిస్తాయి. కంటి చూపును మెరుగుపరుస్తుంది. చర్మం ఆరోగ్యంగా ఉండటానికి సహాయపడుతుంది. కాలుష్యం ఎముకలను మరియు దంతాలను బలంగా ఉంచుతుంది. ఐరన్ రక్తంలో హిమోగ్లోబిన్ ఉత్పత్తికి సహాయపడుతుంది.
2: అంటే ఉసిరికాయలో ఎన్ని పోషకాలు ఉన్నాయన్నమాట.
0: ఆ బాబు.
1: అమ్మమ్మ, ఇప్పటి వరకు ఆరోగ్య ప్రయోజనాల గురించి చెప్పావు, కానీ ఈ ఉసిరికాయలు ఎక్కువ ఉత్పత్తి ఎక్కడ ఉత్పత్తి చేస్తారో తెలుసా?
0: ఎక్కడ చేస్తారు తల్లి?
1: అమ్మమ్మ, ఈ ఉసిరికాయలు మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, బీహార్, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల్లో ఎక్కువ ఉత్పత్తి చేస్తారు.
2: ఎక్కువగా ఉసిరికాయలను ఉత్పత్తి చేసే రాష్ట్రం ఏది? ఏడాదికి ఎంత ఉత్పత్తి చేస్తుంది?
1: ఉత్తరప్రదేశ్లో ఏడాదికి 379,000 మెట్రిక్ టన్నుల ఉత్పత్తి చేస్తుంది.
0: అవునా తల్లి? మరి సంవత్సరానికి ఎంత ఉత్పత్తి చేస్తుందంటావు?
1: అమ్మమ్మ, నీకు తెలుసా, మన దేశంలో ఇంచుమించుగా 573.19 లక్షల టన్నుల ఉత్పత్తి చేస్తున్నారు.
0: మరి దీనికి ఎగుమతి ఎంత ఉంటుందంటావు?
1: అమ్మమ్మ, మన దేశం నుండి మనం 58.9 లక్షలు ఇక్కడ నుండి ఎగుమతి చేస్తున్నాము.
0: మరి నువ్వు ఉసిరికాయ గురించి ఇంతగా తెలుసుకున్నావు, కానీ ఎందుకు తినాలని అనిపించలేదు?
2: అవునా అమ్మమ్మ, ఇప్పటి నుండి తింటాం.
0: మీరే కాదు, అందరూ ఉసిరికాయ విలువ తెలుసుకోవడంతో పాటు దీన్ని ఉపయోగించాలని కోరుకుంటున్నాను.
3: ముగింపు. ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని అందరికీ తెలుసు. ఇదే కాకుండా విటమిన్ సి, కాల్షియం, ఫాస్ఫరస్, ఐరన్, బి కాంప్లెక్స్తో పాటు ఇతర విటమిన్స్, మినరల్స్ పుష్కలంగా ఉంటాయి. ఉసిరికాయలోని పోషకాలు ఆరోగ్యాన్ని, సౌందర్యాన్ని పెంచడానికి ఎంతో ఉపయోగపడుతుంది.

0: జ్ఞాని ఎంతో మేలు చేస్తుందని అందరికీ తెలుసు. ఇదే కాకుండా విటమిన్ సి, కాల్షియం, ఫాస్ఫరస్, ఐరన్, కెరోటిన్, బి కాంప్లెక్స్తో పాటు ఇతర విటమిన్, మినరల్స్ పుష్కలంగా ఉంటాయి. ఊసిరికాయలోని పోషకాలు ఆరోగ్యాన్ని, సౌందర్యాన్ని పెంచడానికి ఎంతో ఉపయోగపడుతుంది. అందరూ కలిసి ఊసిరికాయ తినండి, ఆరోగ్యాన్ని పెంచండి.
1: ఈరోజు మన చేను కబుర్లలో అంతర్జాతీయ కుటుంబ దినోత్సవం అనే అంశం గురించి మాట్లాడుకుందాం. కుటుంబం అనేది ప్రతి మనిషి జీవితానికి

పెద్దల ఆశీర్వాదం, పిల్లల ఆనందం కలిసి కుటుంబాన్ని ఆనందనీయంగా మారుస్తాయి. ప్రపంచవ్యాప్తంగా కుటుంబ వ్యవస్థ యొక్క ప్రాముఖ్యతను తెలియజేయడానికి ప్రతి సంవత్సరం మే 15న అంతర్జాతీయ కుటుంబ దినోత్సవాన్ని జరుపుకుంటారు. కుటుంబ బంధాలను బలోపేతం చేయడం, సమాజంలో కుటుంబ విలువలను కాపాడటం ఈ దినోత్సవం ముఖ్య ఉద్దేశం. ప్రస్తుత కాలంలో ఆధునిక జీవన శైలి, ఉద్యోగ ఒత్తిడులు, వలసలు, మొబైల్ ఫోన్లు మరియు సామాజిక మాధ్యమాల వాడకం పెరగడం వల్ల కుటుంబ సభ్యులు కలిసి గడిపే సమయం తగ్గుతుంది. ఈ పరిస్థితుల్లో కుటుంబ సంబంధాలను కాపాడుకోవడం చాలా అవసరం. కుటుంబం అనేది కేవలం ఒక ఇంట్లో నివసించే వ్యక్తుల సమూహం మాత్రమే కాదు, అది ప్రేమ, త్యాగం, అనుబంధం, పరస్పర అవగాహన కలిసి ఒక పవిత్ర బంధం. కుటుంబం సంతోషంగా ఉంటే వ్యక్తి జీవితంలో ఆనందం పెరుగుతుంది, వ్యక్తి సంతోషంగా ఉంటే సమాజం కూడా సంతోషంగా ఉంటుంది. మన భారతీయ సంస్కృతిలో కుటుంబానికి ఎంతో ప్రాధాన్యత ఉంది. పెద్దలను గౌరవించడం, చిన్నవారిని ప్రేమగా చూసుకోవడం, కష్ట సమయాల్లో పరస్పరం సహాయం చేసుకోవడం వంటి నుంచి విలువలు మన కుటుంబం వ్యవస్థలు కనిపిస్తాయి. అంతర్జాతీయ కుటుంబ దినోత్సవాన్ని ఎందుకు జరుపుకుంటారు? ప్రపంచవ్యాప్తంగా కుటుంబ వ్యవస్థలో అనేక మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఆధునిక జీవన శైలి, ఉద్యోగ ఒత్తిడులు, పట్టణీకరణ, వలసలు, సాంకేతిక పరిజ్ఞానం, అధిక వినియోగం వల్ల కుటుంబ సభ్యులు కలిసి గడిపే సమయం తగ్గిపోతుంది. ఈ పరిస్థితుల్లో కుటుంబ బంధాలను కాపాడుకోవడం ఎంతో అవసరం. అందుకే ఐక్యరాజ్య సమితి ప్రతి సంవత్సరం మే 15న అంతర్జాతీయ కుటుంబ దినోత్సవాన్ని నిర్వహిస్తోంది. ఈ దినోత్సవం ద్వారా కుటుంబాల ప్రాముఖ్యతను గుర్తు చేయడం, కుటుంబ సభ్యుల మధ్య ప్రేమాభిమానాలను పెంపొందించడం ప్రధాన లక్ష్యం. ఈ దినోత్సవం జరుపుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలు: కుటుంబ బంధాలు బలపడతాయి, కుటుంబ సభ్యులు ఒకరితో ఒకరు సమయం గడపడం వలన అనుబంధం పెరుగుతుంది, పెద్దల పట్ల గౌరవం పెరుగుతుంది, వృద్ధుల అనుభవం, సేవలను గుర్తించి వారిని గౌరవించే భావన పెరుగుతుంది, పిల్లల అభివృద్ధికి సహాయపడుతుంది. కుటుంబ విలువలను నేర్చుకున్న పిల్లలు మంచి పౌరులుగా ఎదుగుతారు. సమాజంలో ఐక్యత పెరుగుతుంది. మంచి కుటుంబాలు మంచి సమాజ నిర్మాణానికి దోహదపడతాయి. మానసిక ప్రశాంతత పెరుగుతుంది. కుటుంబ సభ్యుల ప్రేమ సహకారం వలన ఒత్తిడి తగ్గి మానసిక ఆరోగ్యం మెరుగుపడుతుంది. కుటుంబ దినోత్సవం సందర్భంగా చేయవలసినవి: కుటుంబ సభ్యులతో కలిసి భోజనం చేయడం, పెద్దలను సన్మానించడం, పిల్లలకు మంచి కథలు చెప్పడం, కుటుంబ సభ్యులతో కలిసి మొక్కలు నాటడం, కుటుంబ సమావేశాలు నిర్వహించడం, కుటుంబ ఆరోగ్యంపై చర్చలు నిర్వహించడం. ఈ విధంగా అంతర్జాతీయ కుటుంబ దినోత్సవాన్ని జరుపుకోవడం వలన కుటుంబ విలువలు మరింత బలపడతాయి. కుటుంబం అంటే ఏమిటి? కుటుంబం అనేది ప్రేమ, అనుబంధం, బాధ్యతలతో ఏర్పడిన ఒక సామాజిక వ్యవస్థ. తల్లిదండ్రులు, పిల్లలు, తాతయ్య, అమ్మమ్మ, అన్నదమ్ములు, అక్క చెల్లెలు కలిసి జీవించే సమూహాన్ని కుటుంబం అంటారు. ప్రతి మనిషి జీవితంలో మొదటి పాఠశాల కుటుంబమే. పిల్లలు మొదట మాట్లాడటం, నడవటం, మంచి చెడు తెలుసుకోవడం కుటుంబంలోనే నేర్చుకుంటారు. కుటుంబం వల్ల కలిగే ప్రయోజనాలు: ప్రేమ మరియు ఆప్యాయత. కుటుంబ సభ్యులు ఒకరిపై ఒకరు ప్రేమ చూపించుకోవడం వలన మానసిక ఆనందం కలుగుతుంది. ప్రేమతో కూడిన కుటుంబంలో పెరిగిన పిల్లలు మంచి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు. భద్రత. కష్ట సమయాల్లో కుటుంబ సభ్యులు ఒకరికొకరు ధైర్యం చెబుతారు. కుటుంబం మనిషికి మానసిక బలాన్ని ఇస్తుంది. మంచి విలువలు: నిజాయితీ, గౌరవం, క్రమశిక్షణ వంటి మంచి లక్షణాలు కుటుంబంలోనే అలవడతాయి. సామాజిక అభివృద్ధి. మంచి కుటుంబాలు మంచి సమాజ నిర్మాణానికి దోహదపడతాయి. కుటుంబం బలంగా ఉంటేనే సమాజం కూడా బలంగా ఉంటుంది. మానసిక ఆరోగ్యం. సంతోషకరమైన కుటుంబం మానసిక ప్రశాంతతను ఇస్తుంది. ఒత్తిడి తగ్గి ఆనందం పెరుగుతుంది. భారతీయ కుటుంబ వ్యవస్థ ప్రత్యేకత. భారతీయ సంస్కృతిలో కుటుంబానికి ఎంతో ప్రాధాన్యత ఉంది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో సంయుక్త కుటుంబ వ్యవస్థ ఎక్కువగా కనిపిస్తుంది. సంయుక్త కుటుంబ వ్యవస్థ. సంయుక్త కుటుంబంలో తాతయ్య, అమ్మమ్మలు, తల్లిదండ్రులు, పిల్లలు అందరూ కలిసి జీవిస్తారు. ఈ కుటుంబ వ్యవస్థలో పరస్పర సహకారం ఎక్కువగా ఉంటుంది. సంయుక్త కుటుంబం వల్ల కలిగే ప్రయోజనాలు: పెద్దల అనుభవం. పెద్దల అనుభవం కుటుంబానికి మార్గదర్శకంగా ఉంటుంది. పిల్లల పెంపకం. పిల్లలు పెద్దల సాన్నిధ్యంలో మంచి సంస్కారాలను నేర్చుకుంటారు. ఆర్థిక సహకారం. కుటుంబ ఖర్చులు తగ్గి ఆర్థిక స్థిరత్వం పెరుగుతుంది. భద్రత. కుటుంబ సభ్యులు ఒంటరితనాన్ని అనుభవించరు. పరస్పర సహాయం. కష్ట సమయాల్లో అందరూ ఒకరికొకరు తోడుగా ఉంటారు. గ్రామీణ కుటుంబాల్లో పండుగలు, శుభకార్యాలు అందరూ కలిసి నిర్వహించడం వలన కుటుంబ బంధాలు మరింతగా బలపడతాయి. తల్లిదండ్రుల బాధ్యతలు. తల్లిదండ్రులు పిల్లలకు మంచి విద్య, ఆరోగ్యం, సంస్కారం అందించాలి. పిల్లలకు నేర్పవలసిన విషయాలు: పెద్దలకు గౌరవించడం, నిజాయితీగా ఉండటం, పరిశుభ్రత పాటించడం, సమయపాలన చేయడం, కష్టపడి పనిచేయడం, ఇతరులకు సహాయం చేయడం. పిల్లలతో ప్రతిరోజు కొంత సమయం గడపాలి. వారి సమస్యలను తెలుసుకోవాలి. ప్రేమతో మార్గనిర్దేశం చేయాలి. పిల్లల బాధ్యతలు. తల్లిదండ్రులను గౌరవించాలి. చదువుపై శ్రద్ధ పెట్టాలి. ఇంటి పనుల్లో సహాయం చేయాలి. పెద్దల మాట వినాలి. మంచి అలవాట్లు అలవర్చుకోవాలి. తల్లిదండ్రులు
పిల్లలు కేవలం విద్యనే కాకుండా

మంచి విలువలను కూడా నేర్పాలి. కుటుంబంలో నేర్చుకున్న విలువలే జీవితంలో వారికి ఉపయోగపడతాయి. వృద్ధుల పాత్ర కుటుంబంలో. వృద్ధులు కుటుంబంలో మూల స్తంభాలు. వారి అనుభవం కుటుంబానికి ఎంతో ఉపయోగపడుతుంది. వృద్ధులను గౌరవించాల్సిన విధానం. వారితో ప్రేమగా మాట్లాడాలి. ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకోవాలి. ఒంటరిగా ఉండనివ్వకూడదు. వారి అభిప్రాయాలను గౌరవించాలి. వృద్ధులను గౌరవించే కుటుంబం ఎప్పుడూ ఆనందంగా ఉంటుంది. మహిళల పాత్ర కుటుంబంలో. మహిళలు కుటుంబానికి హృదయం వంటిది. ఆమె కుటుంబ సభ్యులందరికీ ప్రేమతో కలిపి ఉంచుతుంది. మహిళల బాధ్యతలు: పిల్లల సంరక్షణ, కుటుంబ ఆరోగ్య పరిరక్షణ, పోషకాహార తయారీ, కుటుంబ బంధాల పరిరక్షణ, ఆర్థిక సహకారం. ప్రస్తుత కాలంలో మహిళలు ఉద్యోగాలు చేస్తూ కుటుంబ బాధ్యతలను కూడా సమర్థవంతంగా నిర్వహిస్తున్నారు. ఆధునిక కాలంలో కుటుంబ సమస్యలు: ప్రస్తుత కాలంలో కొన్ని కుటుంబాలలో అనేక సమస్యలు కనిపిస్తున్నాయి. కుటుంబ సమస్యలకు కారణాలు: కుటుంబ సభ్యులు కలిసి సమయం గడపకపోవడం, ఉద్యోగాలు, చదువులు, మొబైల్ ఫోన్ల వాడకం వలన కుటుంబ సభ్యులు ఒకరితో ఒకరు మాట్లాడుకున్న సమయం తగ్గుతోంది. మొబైల్ ఫోన్ ప్రభావం: ప్రస్తుత కాలంలో ప్రతి ఒక్కరూ మొబైల్ ఫోన్ను ఎక్కువగా సమయం గడుపుతున్నారు. దీని వలన కుటుంబ బంధాలు బలహీనపడుతున్నాయి. ఆర్థిక ఒత్తిడులు: ఆర్థిక సమస్యలు కుటుంబాల గొడవలకు కారణమవుతున్నాయి. వలసలు: ఉద్యోగాల కోసం ఇతర ప్రాంతాలకు వెళ్ళడం వలన కుటుంబ సభ్యులు విడిగా జీవించాల్సి వస్తుంది. పరస్పర అవగాహన లోపం: ఒకరి భావనలను మరొకరు అర్థం చేసుకోకపోవడం వలన కుటుంబాల్లో విభేదాలు ఏర్పడుతున్నాయి. కుటుంబ బంధాలను బలపరచడానికి పాటించవలసినవి: కలిసి భోజనం చేయాలి. రోజుకు కనీసం ఒకసారి కుటుంబ సభ్యులందరూ కలిసి భోజనం చేయాలి. పరస్పరం మాట్లాడుకోవాలి. సమస్యలను ఒకరితో ఒకరు పంచుకోవాలి. పండుగలు కలిసి జరుపుకోవాలి. ఇది కుటుంబ సభ్యుల మధ్య అనుబంధాన్ని పెంచుతుంది. పెద్దలను గౌరవించాలి. వారి సలహాలు వినాలి. పిల్లలతో సమయం గడపాలి. వారి భావాలను అర్థం చేసుకోవాలి. మొబైల్ వినియోగాన్ని తగ్గించాలి. కుటుంబ సభ్యులతో ప్రత్యక్షంగా మాట్లాడే అలవాటు చేసుకోవాలి. కోపాన్ని తగ్గించుకోవాలి. ప్రేమగా మాట్లాడడం వలన సమస్యలు సులభంగా పరిష్కారమవుతాయి. కుటుంబం ఆరోగ్యం: ఆరోగ్యవంతమైన కుటుంబం ఆనందకరమైన కుటుంబం. కుటుంబ ఆరోగ్యానికి అవసరమైనవి: పరిశుభ్రత, పోషకాహారం, శుభ్రమైన తాగునీరు, వ్యాయామం, మానసిక ప్రశాంతత. పరిశుభ్రత ప్రాముఖ్యత: ఇంటి పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలి. చెత్తను ఎక్కడ పడితే అక్కడ పారవేయకూడదు. పోషకాహారం: పిల్లలు, గర్భిణీలు, వృద్ధులు పోషకాహారం తీసుకోవాలి. సమతుల్య ఆహారం తీసుకోవడం వలన ఆరోగ్యం మెరుగుపడుతుంది. వ్యాయామం: ప్రతి కుటుంబ సభ్యుడు రోజు కొంతసేపు వ్యాయామం చేయాలి. పిల్లల భవిష్యత్తు కుటుంబం పైన ఆధారపడి ఉంటుంది. పిల్లలకు నేర్పవలసిన మంచి అలవాట్లు: ఉదయం త్వరగా లేవడం, చేతులు కడుక్కోవడం, పెద్దలకు నమస్కారం చేయడం, పుస్తకాలు చదవడం, మొక్కలు నాటడం, పరిశుభ్రత పాటించడం. పిల్లలతో ప్రేమగా వ్యవహరించాలి. పిల్లలను కొట్టడం, భయపెట్టడం కంటే ప్రేమతో చెప్పడం మంచిది. పిల్లల అభిప్రాయాలను వినాలి. వారిని ప్రోత్సహించాలి. విద్య ప్రాముఖ్యత: పిల్లలకు విద్యతో పాటు మంచి సంస్కారం కూడా అవసరం. కుటుంబం పిల్లల భవిష్యత్తును తీర్చిదిద్దే కేంద్రంగా ఉంటుంది. కుటుంబం మరియు సమాజం: సమాజ అభివృద్ధికి కుటుంబం ఎంతో అవసరం. మంచి కుటుంబం వల్ల సమాజానికి కలిగే ప్రయోజనాలు: నేరాలు తగ్గుతాయి, పిల్లల అభివృద్ధి పెరుగుతుంది, సామాజిక ఐక్యత పెరుగుతుంది, వృద్ధులకు గౌరవం పెరుగుతుంది. కుటుంబంలో పరస్పర గౌరవం: కుటుంబ సభ్యులు ఒకరినొకరు గౌరవించుకోవాలి. గౌరవం పెంపొందించడానికి కోపాన్ని తగ్గించుకోవాలి. ప్రేమగా మాట్లాడాలి. ఇతరుల భావాలను అర్థం చేసుకోవాలి. సమస్యలను శాంతియుతంగా పరిష్కరించుకోవాలి. మంచి కుటుంబం సమాజానికి ఆదర్శంగా నిలుస్తుంది. కుటుంబంలో సాంకేతిక పరిజ్ఞాన ప్రభావం: ప్రస్తుతం మొబైల్ ఫోన్లు, టీవీలు, ఇంటర్నెట్ వాడకం పెరిగింది. ఇవి ఉపయోగకరమైనవే. అయినప్పటికీ అధిక వినియోగం కుటుంబ బంధాలపై ప్రభావం చూపుతుంది. జాగ్రత్తలు: భోజన సమయంలో మొబైల్ ఫోన్లు ఉపయోగించకూడదు. పిల్లలకు మొబైల్ వినియోగంపై పరిమితులు పెట్టాలి. కుటుంబ సభ్యులతో ప్రత్యక్షంగా మాట్లాడే అలవాటు పెంచుకోవాలి. రోజులో కొంత సమయం ఫ్యామిలీ టైంగా కేటాయించాలి. కుటుంబంలో సంభాషణ యొక్క ప్రాముఖ్యత: కుటుంబ సభ్యుల మధ్య సరైన సంభాషణ లేకపోతే అపార్థాలు పెరిగి అవకాశం ఉంటుంది. అందువలన ప్రతి ఒక్కరూ తమ భావాలను స్పష్టంగా తెలియజేయాలి. సంభాషణ వల్ల కలిగే ప్రయోజనాలు: కుటుంబ సభ్యుల మధ్య నమ్మకం పెరుగుతుంది. సమస్యలు త్వరగా పరిష్కారమవుతాయి. పిల్లలు ధైర్యంగా తమ అభిప్రాయాలను చెప్పగలుగుతారు. కుటుంబంలో ఆనందకరమైన వాతావరణం ఏర్పడుతుంది. కుటుంబం మనిషి జీవితానికి బలమైన ఆధారం. ప్రేమ, గౌరవం, పరస్పర సహకారం ఉన్న కుటుంబం ఆనందంగా ఉంటుంది. కుటుంబ బంధాలను కాపాడుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత. ప్రస్తుత కాలంలో కుటుంబ సభ్యులు ఒకరితో ఒకరు సమయం గడపడం, పెద్దలను గౌరవించడం, పిల్లలకు మంచి విలువలు నేర్పించడం ఎంతో అవసరం. అంతర్జాతీయ కుటుంబ దినోత్సవం సందర్భంగా ప్రతి కుటుంబం

0: ఐక్యంగా ఉండాలని, ప్రేమాభిమానాలతో జీవించాలని మనం సంకల్పిద్దాం. మంచి కుటుంబం, మంచి సమాజం, మంచి దేశం. అందరం కలిసి కుటుంబ విలువలను కాపాడుకుందాం. కుటుంబ బంధాలను బలంగా ఉంటే సమాజం బలపడుతుంది. కుటుంబం సంతోషంగా ఉంటే దేశం అభివృద్ధి చెందుతుంది. ప్రతి ఒక్కరూ కుటుంబ సభ్యులను ప్రేమగా చూసుకోవాలి. పెద్దలను గౌరవించాలి. పిల్లలను మంచి భవిష్యత్తు అందించాలి. అదే అంతర్జాతీయ కుటుంబ దినోత్సవం యొక్క ముఖ్య ఉద్దేశం. విన్నారు కదా శ్రోతలు, అంతర్జాతీయ కుటుంబ దినోత్సవం అనే అంశం గురించి. వచ్చే వారం మరొక అంశంతో మీ ముందు ఉంటాం. అంతవరకు సెలవు, ధన్యవాదాలు.
1: గత వారం అడిగిన మొదటి ప్రశ్న, వరి పొలంలో ఎక్కువగా వాడే పచ్చి రొట్టె రకం ఏది? ఆప్షన్ ఏ దయించ, ఆప్షన్ బి సున్నపు మొక్కలు. సరైన సమాధానం ఆప్షన్ ఏ దయించ. గత వారం అడిగిన రెండవ ప్రశ్న, పచ్చి రొట్టె మొక్కలను ఎప్పుడు భూమిలో కలపాలి? ఆప్షన్ ఏ పూత దశ, ఆప్షన్ బి గింజ కట్టే దశ. సరైన సమాధానం ఆప్షన్ ఏ పూత దశ.
2: గత వారం ప్రసారం కాబోన్న చేనికవులు కార్యక్రమంలో పాల్గొని అడిగిన రెండు ప్రశ్నలకు సరైన సమాధానాలు రాసి పంపినవారు హైదరాబాద్ దోమలగూడ నుండి డాక్టర్ ఎస్ స్వరూప, హైదరాబాద్ మనకొండ నుండి శ్రీమతి ఝాన్సీ కర్రీ, మహబూబ్ నగర్ జిల్లా నుండి అబ్దుల్ ఖాదర్, ఖాజా ఆరిఫ్, మొహమ్మద్ జాఫర్, బాలరాజ్ పతంగి. గత వారం అడిగిన రెండు ప్రశ్నల్లో కేవలం మొదటి ప్రశ్న మాత్రమే సరైన సమాధానాలు రాసి పంపినవారు బతికేపల్లి నుండి నాగభూషణం కొమకల మహాలక్ష్మి, హైదరాబాద్ మియాపూర్ నుండి ప్రసాదరావు.
1: ఈ వారం ప్రశ్నలు.
3: మొదటి ప్రశ్న, ఉసిరికాయలో ఏ విటమిన్ ఉంటుంది? ఆప్షన్ ఏ విటమిన్ సి, ఆప్షన్ బి విటమిన్ కే.
1: ప్రశ్న మరోసారి.
3: మొదటి ప్రశ్న, ఉసిరికాయలో ఏ విటమిన్ ఉంటుంది? ఆప్షన్ ఏ విటమిన్ సి, ఆప్షన్ బి విటమిన్ కే.
1: రెండవ ప్రశ్న,
3: ఉసిరికాయని ఏ రాష్ట్రంలో ఎక్కువగా పండిస్తారు? ఆప్షన్ ఏ ఉత్తరప్రదేశ్, ఆప్షన్ బి ఆంధ్రప్రదేశ్.
1: ప్రశ్న మరోసారి.
3: రెండవ ప్రశ్న, ఉసిరికాయని ఏ రాష్ట్రంలో ఎక్కువగా పండిస్తారు? ఆప్షన్ ఏ ఉత్తరప్రదేశ్, ఆప్షన్ బి ఆంధ్రప్రదేశ్.
2: గత వారం లాగానే ఈ వారం కూడా మొదటి ప్రశ్నకు సమాధానం ఏ అయితే ఒకటి ఏ అని, బి అయితే ఒకటి బి అని, రెండవ ప్రశ్నకు సమాధానం ఏ అయితే రెండు ఏ అని, బి అయితే రెండు బి అని మీ పేరు ఊరు టైప్ చేసి మీరు ఎస్ఎంఎస్ పంపించవలసిన ఫోన్ నెంబర్ 8333 818 2 3 8 మరొకసారి ఎస్ఎంఎస్ పంపించవలసిన ఫోన్ నెంబర్ 8333 818 2 3 8. వచ్చే వారం చేనికబుల క్విజ్లో పాల్గొని మీరందరూ విజేతలుగా నిలవాలని ఆశిస్తున్నాము.
4: BJTAU అగ్రికల్చరల్ వీడియోస్, ప్రొఫెసర్ జయశంకర్, తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం వారి ఆధునిక వ్యవసాయ సాంకేతిక సలహాలు, పంటల సాంకేతిక పరిజ్ఞానం, సమగ్ర సస్య రక్షణ, రైతు ఆదాయ రెట్టింపు మార్గాలు.
5: చేను కబుర్లు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది. ఆకాశవాణి సమయం 1:50 ఉర్దూలో వార్తలు, హిందీలో వార్తలు, అనంతరం ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి.
6: ఆదాబ్, యే ఆకాశవాణి హై, జమీర్ రజ్వీ సే ఖబరే సునియే. سب سے پہلے اس وقت کی سرخیاں. تمل ناڈو میں سی جوزف وجے کی قیادت والی ٹی وی کے حکومت نے ریاستی اسمبلی میں آسانی سے اکثریت ثابت کرتے ہوئے اعتماد کا ووٹ جیت لیا ہے. وہیں این رنگا سامی نے ریکارڈ 5ویں مدت کے لیے پڈوچیری کے وزیر اعلیٰ کے طور پر حلف لیا. مغربی ایشیا کے تنازع کی وجہ سے پیدا ہوئے توانائی کے عالمی بحران کے درمیان وزیر اعظم نریندر مودی کی اپیل پر مرکز اور ریاستوں نے ایندھن کی بچت کے اقدامات تیز کر دیے ہیں. سی بی ایس ای نے آج 12ویں جماعت کے نتیجوں کا اعلان کر دیا ہے. حکومت کی جانب سے امپورٹ ڈیوٹی کو بڑھا کر قریب 15% کیے جانے کے بعد سونے اور چاندی کی قیمتوں میں 6% کا اضافہ ہو گیا ہے. بھارتی محکمہ موسمیات نے کہا ہے کہ اس سال جنوب مغربی مانسون کی جلد آمد کا امکان ہے. اور آئی پی ایل کرکٹ میں آج شام رائے پور میں رائل چیلنجرز بنگلور کا مقابلہ కోల్కతా నైట్ రైడర్స్.

విన్నారల్లా, ఆకాశవాణికి 90 ఏళ్ళంట. అందుకే ఈ నెల 14వ తారీఖు ఆకాశవాణి వాళ్ళు పల్లె సుద్దుల ప్రోగ్రాం పెట్టిండ్రంట. ఏడా అంటారా, నాంపల్లి తెలుగు యూనివర్సిటీలా పొద్దుకంగా.

0: దాంట్లో ఏనుగుల ధర్మయ్య సారేమో ఒగ్గుగా తినిపిస్తాడంట.
1: ఎవరి నెత్తర చేపెడితే వాళ్లే మరణం అవుతురు కాక అని కోరుకున్నారమ్మా. శంకరుడు నెత్తర చేయబెట్టని కురుకుతున్నారట. శంకరుడు కళ్ళ చూసినాడే.
0: మళ్ళా మన గడ్డం రమేష్ అన్ననేమో పల్లె సుద్దులు వాడతాడంట. కుండ్రుల్లా 14వ తారీఖు పొద్దుకంగా 6 గంటలకి పల్లె పాటల పండుగ, అందరు రావాలి.

0: विधिक सेवा प्राधिकरण अधिनियम 1987 की धारा 12 के तहत पात्र नागरिक निशुल्क कानूनी सहायता न्याय बंधु मोबाइल ऐप और www.probono-toj.in से प्राप्त कर सकते हैं।
1: తెలంగాణ ఆవిర్భావం తర్వాత రాష్ట్రం మొదటిసారిగా జనాభా లెక్కింపునకు సిద్దమవుతోంది. మొదటి దశ జనగణన April 26 నుంచి June 9 వరకు, May 11 నుంచి June 9 వరకు జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఇంటింటి సర్వేలో ఎనుమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు, మీ ఇండ్ల సమాచారం ఇవ్వటం పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎన్యూమరేటర్ కు అందజేయండి. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
2: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన అభివృద్ధి.

0: నమస్కారం. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. తమిళనాడు శాసనసభలో సి జోసెఫ్ విజయ్ నేతృత్వంలోని టీవీకే ప్రభుత్వం విశ్వాస పరీక్షలో విజయం సాధించింది. ఆల్ ఇండియా ఎన్ఆర్ కాంగ్రెస్ నేత ఎన్ రంగస్వామి ఈరోజు పుదుచ్చేరి ముఖ్యమంత్రిగా ఐదోసారి ప్రమాణ స్వీకారం చేశారు. 1998లో ఇదే రోజున భారత్ నిర్వహించిన పోఖ్రాన్ అణు పరీక్షలను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్మరించుకున్నారు. ఆ అణు పరీక్షలు దేశ అచంచలమైన సంకల్పాన్ని ప్రపంచానికి చాటిచెప్పాయని ప్రధానమంత్రి సోషల్ మీడియా పోస్టులో పేర్కొన్నారు. దౌత్యపరమైన ఉద్రిక్తతలు, పశ్చిమాసియా సంక్షోభం నేపథ్యంలో బంగారం, ఇతర విలువైన లోహాలపై దిగుమతి సుంకాన్ని పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. నీట్ పరీక్షా పత్రాల లీక్ ఆరోపణలపై దర్యాప్తు చేస్తున్న సీబీఐ బృందం రాజస్థాన్ పోలీసుల స్పెషల్ ఆపరేషన్స్ గ్రూప్ అదుపులోకి తీసుకున్న పలువురిని ఈరోజు ప్రశ్నించింది. తెలంగాణ ఇంటర్మీడియట్ అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షలో భాగంగా ఈ మధ్యాహ్నం జరుగుతున్న ద్వితీయ సంవత్సరం ద్వితీయ భాష పేపర్ 2 పరీక్షకు అధికారులు సెట్ సి ప్రశ్న పత్రాన్ని ఎంపిక చేశారు. రెండో సంవత్సరం ఇంటర్మీడియట్ సెకండ్ లాంగ్వేజ్ పేపర్ 2 పరీక్షకు సెట్ సి ప్రశ్న పత్రాన్ని ఎంపిక చేశారు. విద్యార్థులు గమనించగలరు. వేసవిలో తాగునీటి సమస్య తలెత్తకుండా పకడ్బందీ చర్యలు చేపట్టాలని మిషన్ భగీరథ అధికారులను మంత్రి జూపల్లి కృష్ణారావు ఆదేశించారు. కృష్ణానదిపై 123 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మిస్తున్న వంతెన పనులను రాష్ట మంత్రి వాకిటి శ్రీహరి పరిశీలించారు. ఈ వంతెన నిర్మాణంతో ఆత్మకూరు ప్రాంతానికి మహారదశ పడుతుందని, వచ్చే ఏడాది నాటికి దీన్ని అందుబాటులోకి తీసుకురావడమే ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు. రేపు ప్రారంభం కానున్న బ్రిక్స్ విదేశాంగ మంత్రుల సమావేశంలో పాల్గొనేందుకు ఇండోనేషియా విదేశాంగ మంత్రి సుగియామో ఈరోజు న్యూఢిల్లీ చేరుకున్నారు. భారత విదేశాంగ శాఖ మంత్రి డాక్టర్ జయశంకర్ ఈ ఉదయం చిలీ విదేశాంగ మంత్రితో సమావేశం అయ్యారు. కైలాస్ మానసరోవర్ యాత్రకు వెళ్లాలనుకునే ఆసక్తి గల భక్తులు ఈ నెల 19వ తేదీలోపుగా దరఖాస్తు చేసుకోవాలని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ కోరింది. ఈ యాత్రకు సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకోవడానికి, రిజిస్టర్ చేసుకోవడానికి దరఖాస్తుదారులు అధికారిక వెబ్సైట్ను సందర్శించవచ్చు. రాజస్థాన్లో ఈరోజు తీవ్రమైన వడగాడ్పులు విచ్చే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఐపీఎల్ క్రికెట్లో ఈరోజు రాయ్పూర్లో జరగనున్న మ్యాచ్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కోల్కతా నైట్ రైడర్స్తో తలపడుతుంది. వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. మరిన్ని వార్తలు సాయంత్రం 4 గంటలకు.
1: ఆకాశవాణి సమయం 3:02 దాటి 57 సెకండ్లు అయింది. ఈ ప్రసారం ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంకాలం 5 గంటలకి 406.5 మీటర్లు 738 కిలోహెర్ట్స్ మీడియం వైపు మనం మళ్ళీ కలుసుకుందాం. అందాక సెల్వా మరి, అందరికీ నమస్కారం.

0: దాంట్లో ఏనుగుల ధర్మయ్య సారేమో ఒగ్గుక తినిపిస్తాడంట.
1: ఎవరి నెత్తల చేపెడితే వాళ్లే మరణం అవుతురు కాక అని కోరుకున్నారమ్మా. శంకరుడు నెత్తల చేయిబెట్టని కురుకుతున్నారట. శంకరుడు కళ్ళ చూసినాడే.
0: మళ్ళా మన గడ్డం రమేష్ అన్ననేమో పల్లె సుద్దులు వాడతాడంట. మర్వకుండ్రుల్లా 14వ తారీఖు పొద్దుకంగా 6 గంటలకి పల్లె పాటల పండుగ, అందరు రావాలి.

0: చాలా బాగా పాడుతున్నారే.
1: పై షెడ్యూ మందరం.
0: చూడండి.

ఇంతవరకు మీరు చిత్రసీమ సినీ గీతాలు విన్నారు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. ఈపూట రేపు ప్రసారం కానున్న కార్యక్రమాల వివరాలు. ఈపూట ప్రసారాల్లో సాయంకాలం 6:30 డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం వారి ప్రాయోజిత కార్యక్రమం. 6:50 వ్యవసాయ సూచనలు. రాత్రి 7:15 ఇల్లు వాకిలే కార్యక్రమంలో వ్యవసాయ పరిశ్రమలో చెత్తను వినియోగించడం ఎలా, వనపర్తి జిల్లా మోజల్ర వ్యవసాయ కళాశాల శాస్త్రవేత్త డాక్టర్ కె మిథున్ గారి ప్రసంగం. ఆ తర్వాత ప్రకృతి వ్యవసాయంతో లాభాలు. ఈ అంశం గురించి సిరిసిల్ల బాబు జగ్జీవన్ రామ్ వ్యవసాయ కళాశాలలో వ్యవసాయ విభాగం సహాయ ఆచార్యులు డాక్టర్ తాళ్ల అరుణ్ బాబు గారి ప్రసంగం. ఇక 7:45 వికసిత్ భారత్, ప్రధానమంత్రి మత్స్య కిసాన్ సమృద్ధి సహయోజన గురించి నెల్లూరు కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త శ్రీ హరుసాధు గారితో పరిచయం. ఈ కార్యక్రమం ఆకాశవాణి నెల్లూరు కేంద్ర సమర్పణ. 8:03 పెళ్ళైపోయింది నాటిక వింటారు. రచన శ్రీ డి నాగేశ్వరరావు. నిర్వహణ డాక్టర్ సంబశీర కండ్రాతి. ఇక 9:15 స్పాట్ లైట్, 9:30 చర్చాక విషయహై. ఈ రెండు కార్యక్రమాలు ఢిల్లీ కేంద్రం నుంచి రిలే అవుతాయి. రాత్రి 10:00 కర్ణాటక శాస్త్రీయ సంగీత సభ కార్యక్రమం విజయవాడ కేంద్రం నుంచి రిలే. ఇవి ఈ పూట ప్రసారం కానున్న కార్యక్రమాల వివరాలు.

రేపటి ప్రసారాల్లో రేపు ఉదయం 6:10 వేదపఠనం గావిస్తారు శ్రీ ఏ మురళీకృష్ణ శర్మ గారు. 6:15 భక్తిరంజనిలో గణేష్ భుజంగ స్తోత్రం, వినాయక కీర్తనలు వింటారు. 6:35 పొలం పనులు. 7:00 హనుమకొండ జిల్లా సమాచార లేఖ అందిస్తారు డి వీణా వాణి గారు. 7:15 ఉదయ తరంగిణిలో స్వయంకృతం కథానిక, చేరవేల భార్గవ శర్మ గారి కథానిక స్వయంకృతం వింటారు. ఆరోగ్య జీవనం, ఓసిడి ఈ సమస్య గురించి డాక్టర్ మధుసూదన్ జోషి గారితో పరిచయ కార్యక్రమం ఉంటుంది. పరిచయకర్త శ్రీ ఎస్ రమేష్ సుంకసారి. 8:30 కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో శ్రీ వాసా గోపీనాథరావు గారి గాత్రం వింటారు. 10:03 9 దశాబ్దాల ప్రచార ప్రసార సౌరభం, ఆకాశవాణి వైభవం, 90 ఏళ్ల ఆకాశవాణి మహోత్సవాలలో భాగంగా అందిస్తున్న ప్రత్యేక కార్యక్రమం లైట్ మ్యూజిక్. వాద్ది ప్రభాకర్ గారి, ప్రసన్నలక్ష్మి గారి గాత్రం. 11:03 యువవాణి సంగీత కార్యక్రమం శ్రీ కె శ్రీజ గారి సంతవార వాద్యం, తబలా శ్రీ రిషికేష్ మహుకర్. 11:30 సుగం సంగీత్. 12:10 యువవాణి ఆంగ్ల కార్యక్రమం. 12:40 ఎన్సీఈఆర్టి వారి ప్రాయోజిత కార్యక్రమం. 1:20 వనితాలోకం. 2:30 కస్తూరి కన్నడ కార్యక్రమం. ఇక సాయంకాలం 5:30 జానపద సంగీత కార్యక్రమం. 6:30 డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం వారి ప్రాయోజిత కార్యక్రమం. 6:50 వ్యవసాయ సూచనలు. రాత్రి 7:15 ఇల్లు వాకిలి. 7:45 వికసిత్ భారత్. ఇవి రేపు ప్రసారం కానున్న కార్యక్రమాల వివరాలు. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. ఇప్పుడు సమయం 5:50 కావస్తుంది. కొద్ది క్షణాల్లో ఉర్దూలో ప్రాంత

0: Zayed Al Nahyan. He said the two leaders will exchange views on bilateral issues, in particular energy cooperation. And with that, we end this news bulletin.
1: ఆకాశవాణి సమయం 6:10. తెలుగులో ప్రాంతీయ వార్తలు వినే ముందు వాణిజ్య ప్రకటన.
2: अब टेलीलॉ के माध्यम से न सिर्फ घर बैठे मुफ्त कानूनी सलाह ले सकते हैं बल्कि अनुभवी वकीलों से कोर्ट में कानूनी सहायता भी पा सकते हैं.
3: तो डाउनलोड करें आज ही टेलीलॉ फॉर सिटीजंस मोबाइल ऐप अथवा लॉगिन करें www.tele-law.in या अपने नजदीकी CSC सेंटर से संपर्क करें. न्याय विभाग, भारत सरकार द्वारा जनहित में जारी.
1: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది తురగా ఉషారమణి. ప్రధాన నగరాల్లో పెరుగుతున్న పార్కింగ్ సమస్యను పరిష్కరించేలాగా మల్టీలెవెల్ పార్కింగ్ కేంద్రాల ఏర్పాటుకు ముందుకు రావాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఊబర్ సంస్థ ప్రతినిధులకు సూచించారు. నైపుణ్యాభివృద్ధి, భాష, వృత్తిపరమైన శిక్షణ ద్వారా యువతకు ప్రపంచ స్థాయి ఉద్యోగావకాశాలు కల్పించడం టామ్కామ్ ప్రధాన లక్ష్యమని కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి చెప్పారు. ఈ నెల 20వ తేదీ నుంచి 30వ తేదీ వరకు నిర్వహించనున్న మహిళా వారోత్సవాలను విజయవంతంగా నిర్వహించేలాగా సమగ్ర కార్యాచరణ రూపొందించాలని మంత్రి సీతక్క అధికారులను ఆదేశించారు. వచ్చే 3 రోజుల పాటు రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు అక్కడక్కడా కురిసే అవకాశం ఉందని ప్రాంతీయ వాతావరణ కేంద్రం తెలియజేసింది. ప్రధాన నగరాల్లో పెరుగుతున్న పార్కింగ్ సమస్యపై దృష్టి పెట్టాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తనను కలిసిన ఒక ప్రైవేట్ సంస్థ ప్రతినిధులకు సూచించారు. అవకాశం ఉంటే మల్టీలెవెల్ పార్కింగ్ కేంద్రాల ఏర్పాటుకు ముందుకు రావాలని ఆయన కోరారు. జూబ్లీహిల్స్ నివాసంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో ఈరోజు ఒక వాహన సంస్థ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ దారా ఖుస్రోషాహీ నేతృత్వంలోని ప్రతినిధి బృందం సమావేశమైంది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రికి తెలంగాణలో తమ సంస్థ వ్యాపార కార్యకలాపాలను దారా ఖుస్రోషాహీ వివరించారు. హైదరాబాద్లో తాము ఏర్పాటు చేసిన సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్లో 600 మంది ఇంజనీర్లు పనిచేస్తున్నట్లు వివరించారు. నైపుణ్యాభివృద్ధి, భాష, శిక్షణ, వృత్తిపరమైన శిక్షణ ద్వారా స్థానిక యువతకు ప్రపంచ స్థాయి ఉద్యోగావకాశాలు కల్పించడం తెలంగాణ ఓవర్సీస్ మ్యాన్ పవర్ కంపెనీ లిమిటెడ్ ప్రధాన లక్ష్యమని కార్మిక శాఖ మంత్రి వివేక వెంకటస్వామి చెప్పారు. జర్మనీలో ఉద్యోగావకాశాల కోసం ప్రత్యేక శిక్షణ తరగులు 15వ తేదీ నుంచి ప్రారంభమవుతాయని వెల్లడించారు. మంచిర్యాల జిల్లా మందమర్రిలోని స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ సెంటర్లో నిర్వహించిన జర్మనీ జాబ్ ట్రైనింగ్ క్యాంపులో పాల్గొని మంత్రి మాట్లాడుతూ,
4: బయట దేశంలో పోయినప్పుడు ఎక్స్పీరియన్స్ అవసరము. సో వీళ్ళ ఎక్స్పీరియన్స్ లాంగ్వేజ్ తో కూడగట్టుకుంటే అందరికి ఉద్యోగాలు అవకాశాలు ఉన్నాయి. సో మేము అందరికి కూడా మందమరి ప్రజలు, చెన్నూరు ప్రజలు, ఇంకా మన రాష్ట్రంలో ఉన్న ఎవరైతే బయటికి పోవాలి, నేర్చుకోవాలని చెప్పి ఒక పట్టుదల ఉంటుందో వాళ్ళందరికీ కూడా అవకాశం కల్పించడానికి మన టామ్కామ్ సంస్థ పనిచేస్తుంది.
1: ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా ఈ నెల 20వ తేదీ నుంచి 30వ తేదీ వరకు నిర్వహించనున్న మహిళా వారోత్సవాలను రాష్ట్ర వ్యాప్తంగా విజయవంతంగా నిర్వహించేలాగా సమగ్ర కార్యాచరణ రూపొందించాలని మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి ధనసరి అనసూయ సీతక్క అధికారులను ఆదేశించారు. మహిళల సాధికారత కోసం రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు, జీవనోపాధి కార్యక్రమాలు, ఆర్థిక స్వావలంబన చర్యలు ప్రజలకు స్పష్టంగా తెలియజేసేలాగా వారోత్సవాలు ఉండాలని సూచించారు. ప్రతిరోజు భిన్న రంగాల్లో మహిళలు సాధిస్తున్న విజయాలను చాటి చెప్పే విధంగా షెడ్యూల్ రూపొందించాలన్నారు. కనీసం 4,000 గ్రామాల్లో మహిళా భవనాల నిర్మాణానికి శంకుస్థాపన జరిగేలాగా ఏర్పాట్లు చేయాలన్నారు. విద్యార్థుల భవిష్యత్తు కోసం ప్రజాప్రతినిధులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు సమిష్టిగా కృషి చేయాలని సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు. విద్యా వారోత్సవాల్లో భాగంగా ధర్మపురి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మంత్రి మాట్లాడుతూ,
5: జగిత్యాల జిల్లాకు సంబంధించిన విద్యా వారోత్సవాల్లో గ్రామాల్లో ఉంటే పిల్లలు ప్రభుత్వ పాఠశాలలో ప్రైమరీ స్కూల్ నుంచి 10th వరకు బ్రేక్ఫాస్ట్ పథకాన్ని అమలు చేయాలి. ఆ కుటుంబానికి ఆ పిల్లలు ప్రభుత్వ పాఠశాలకు పంపిస్తే ఇబ్బంది జరగకుండా మన బ్రేక్ఫాస్ట్ పథకాన్ని అమలు చేయడం అనేది అది గొప్ప సంకల్పం. దాన్ని జూన్ లో అమలు చేస్తున్నారు. వెల్కమ్ కిట్ అని చెప్పి ప్రభుత్వమే కొనుగోలు చేసి ప్రభుత్వమే వారికి అందించే విధంగా పథకాన్ని అమలు చేయడం.
1: నారాయణపేట జిల్లా నర్వ మండలంలో ఏర్పాటు చేసిన మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని క్రీడాశాఖ మంత్రి వాకిటి శ్రీహరి ఈరోజు ఆకస్మికంగా తనిఖీ చేశారు. కొనుగోలు ప్రక్రియను మంత్రి స్వయంగా పరిశీలించి రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. గన్ని బ్యాగుల కొరత ఉన్న విషయాన్ని రైతుల మంత్రి దృష్టికి తీసుకురాగా వెంటనే మార్క్ఫెడ్ జిల్లా మేనేజర్ శ్రీలతకు ఫోన్ చేసి అవసరమైన గన్ని బ్యాగులు తక్షణమే అందుబాటులో ఉంచాలన్నారు.

0: దర్శించారు. భారత స్కౌట్స్ అండ్ గైడ్స్ తెలంగాణ రాష్ట్ర బృందం ఈరోజు రాజ్భవన్లో గవర్నర్ బీఎస్జీ చీఫ్ ప్యాట్రన్ శివప్రతాప్ శుక్లాను కలుసుకుంది. బీఎస్జీ రాష్ట్ర ప్రధాన కమిషనర్ దానకిషోర్, రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ నవీన్ నికోలస్తో కూడిన బృందం రాష్ట్రంలో సంస్థ విస్తరణ, అభివృద్ది కార్యక్రమాలు, భవిష్యత్ కార్యాచరణపై గవర్నర్కు వివరించింది. బీఎస్జీ మౌలిక సదుపాయాల అభివృద్ధికి కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ నిధులు, గవర్నర్ ఫండ్ సహాయంతో చర్యలు చేపడుతున్నామని దానకిషోర్ తెలియజేశారు. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 1200 భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ యూనిట్లు పనిచేస్తుండగా 30,000 మందికి పైగా విద్యార్థులు స్కౌటింగ్ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నారని చెప్పారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఆకాశవాణి హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYD ఫాలో కండి. AIR న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. తెలంగాణలోని మోడల్ స్కూల్స్, జూనియర్ కళాశాలల్లో మొదటి సంవత్సరం ఇంటర్మీడియట్ కోర్సులకు పాఠశాల విద్యాశాఖ అడ్మిషన్ నోటిఫికేషన్స్ విడుదల చేసింది. 10వ తరగతి ఉత్తీర్ణులైన విద్యార్థులు ఇంగ్లీష్ మీడియంలో ఎంపీసీ, బైపీసీ, ఏసీఈ, సిఈసీ గ్రూపుల్లో ఉచితంగా చేరవచ్చు. ప్రతి గ్రూప్లో 40 సీట్లు అందుబాటులో ఉన్నాయి. ఆన్లైన్ దరఖాస్తులను ఈ రోజు నుంచి 25వ తేదీ వరకు సమర్పించవచ్చు. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఆధ్వర్యంలో రేపు సాయంత్రం పల్లెపాటల పండుగ ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ఆకాశవాణి తెలంగాణ రాష్ట్ర రీజనల్ ఛానల్ మేనేజర్ భానోత్ హరిసింగ్ ఒక ప్రకటనలో తెలియజేశారు. ఆకాశవాణి ఆవిర్భావ 90 వసంతాల వేడుకలు దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్న సందర్భంలో గత సంవత్సరం జూన్ నుంచి అనేక సృజనాత్మక కార్యక్రమాలను రూపొందించి నిర్వహిస్తున్నామని, అందులో భాగంగా ఈ ప్రత్యేక కార్యక్రమం రేపు సాయంత్రం తెలుగు విశ్వవిద్యాలయం ప్రాంగణంలోని ఎన్టీఆర్ ఆడిటోరియంలో జరుగుతుందని పేర్కొన్నారు. డాక్టర్ గోరటి వెంకన్న ముఖ్య అతిథిగా పాల్గొనే ఈ కార్యక్రమంలో గడ్డన్ రమేష్ బృందం వారి పల్లెపాటలు, ఏనుగుల నర్సయ్య బృందం వారి ఒగ్గు కథ ఆహూతులను అలరించనున్నాయని హరిసింగ్ వివరించారు. 2026-28 విద్యా సంవత్సరానికి డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్, డిప్లొమా ఇన్ ప్రీ స్కూల్ ఎడ్యుకేషన్ కోర్సుల్లో ప్రవేశానికి టీజీడీఈఈ సెట్ 2026 పరీక్ష నిర్వహిస్తారు. ఈ పరీక్షకు మొత్తం 32,611 దరఖాస్తులు అందినట్లు డీసెట్ కన్వీనర్ కార్యాలయం తెలియజేసింది. వీటిలో తెలుగు మాధ్యమం నుంచి 12,384, ఇంగ్లీష్ మాధ్యమం నుంచి 18,993, ఉర్దూ మాధ్యమం నుంచి 1,234 దరఖాస్తులు వచ్చినట్లు వెల్లడించింది. లారీలు, గన్ని బ్యాగుల కొరతతో రాష్ట్ర వ్యాప్తంగా మొక్కజొన్న కొనుగోలు, ధాన్యం కొనుగోలు చేయకపోవడంతో రైతులు ఆత్మహత్య చేసుకునే పరిస్థితి ఏర్పడిందని బీజేపీ నేత ఎమ్మెల్యే మహేశ్వరరెడ్డి ఆరోపించారు. నిర్మల్ నియోజకవర్గంలో మొక్కజొన్న ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆయన పరిశీలించారు.
1: మరి ఇప్పటి వరకు ఇంకొక సైడ్ ప్యాడీ ప్రొక్యూర్మెంట్ స్టార్ట్ అయింది. ఇప్పటి వరకు ఇంకా మక్కలు పూర్తిగా కొనుగోలు చేయలేని పరిస్థితి ఉన్నది. గన్ని బ్యాగ్స్ లేవు, లారీలు లేవు, అకాల వర్షాలు వస్తా ఉన్నాయి. మరి ప్రభుత్వం ఏం చర్యలు తీసుకుంటా ఉన్నది? కొనుగోలు కేంద్రాలు ఎందుకు దుర్భీర్యమైనటువంటి పరిస్థితి ఉన్నది? ఒకసారి ప్రభుత్వం సమీక్షిస్తున్నదని అడుగుతా ఉన్నాను.
0: పేదల సొంతంటి కలను నిజం చేయడమే ప్రజాప్రభుత్వ లక్ష్యమని ప్రభుత్వ విపాద శ్రీనివాస్ అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలోని పలు గ్రామాల్లో ఇందిరా మేళం ప్రారంభించిన అనంతరం లబ్దిదారులకు నూతన వస్త్రాలను అందజేసిన సందర్భంగా ఆయన మాట్లాడారు. వచ్చే 3 రోజుల పాటు రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు అక్కడక్కడా కురిసే అవకాశం ఉందని ప్రాంతీయ వాతావరణ కేంద్రం తెలియజేస్తుంది. ఎల్లుండి నుంచి ఉత్తర తెలంగాణలోని కొన్ని జిల్లాల్లో వడగాడ్పులు వీల్చే అవకాశం ఉందని తెలియజేస్తుంది. యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్తో ఆధునిక ఇంగ్లీష్ మీడియం విద్యను ఉచితంగా పేద విద్యార్థులకు అందిస్తున్నామని, విద్యార్థుల బోధనా అవసరాలు తీర్చడానికి రాష్ట్రంలో 11,000 మంది ఉపాధ్యాయులు నియమించామని వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య చెప్పారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా ఈ నెల 11వ తేదీ నుంచి 17వ తేదీ వరకు నిర్వహిస్తున్న ప్రత్యేక విద్యావారోత్సవాల్లో ఎంపీ పాల్గొన్నారు. రాబోయే బక్రీద్ పండుగ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పటిష్ట భద్రతా చర్యలు చేపట్టాలని డీజీపీ సివి ఆనంద్ పోలీసు అధికారులను ఆదేశించారు. డీజీపీ కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి పలు కీలక సూచనలు చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా పోలీస్ కార్యాలయం నుంచి ఎస్పీ మహేష్ బి గీతే పాల్గొన్నారు. తెలంగాణ గిరిజన గురుకుల విద్యాలయ సంస్థ ఆధ్వర్యంలో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ కళాశాలలో ప్రవేశానికి నిర్వహించే సిఓఈ సెట్ 2026 ఫలితాలు ఈ రోజు విడుదలయ్యాయి. తమకు కేటాయించిన సిఓఈ ప్రిన్సిపల్ను ఎంపికైన విద్యార్థులు సంప్రదించాలని సంస్థ కార్యదర్శి కె సీతాలక్ష్మి సూచించారు. విశేషాలు మరొకసారి. ప్రధాన నగరాల్లో పెరుగుతున్న పార్కింగ్ సమస్యను పరిష్కరించేలాగా మల్టీ లెవెల్ పార్కింగ్ కేంద్రాల ఏర్పాటుకు ముందుకు రావాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఊబర్ సంస్థ ప్రతినిధులకు సూచించారు. నైపుణ్యాభివృద్ధి, భాష, వృత్తిపరమైన శిక్షణ ద్వారా యువతకు ప్రపంచ స్థాయి ఉద్యోగ అవకాశాలు కల్పించడం టామ్కామ్ ప్రధాన లక్ష్యమని కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి తెలియజేశారు. వచ్చే 3 రోజుల పాటు రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు అక్కడక్కడా కురుస్తాయి. ఆకాశవాణి ప్రాంతీయ.

0: వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఇయం ఆకాశవాణి. సంప్రతి వార్తాః శ్రూయంతాం. ప్రవాచకః పునీత త్రిపాఠి. ఆదౌ ముఖ్య వార్తాః. పశ్చిమేసియా సంఘర్షేణ ఉద్భూతస్య వైశ్విక ఊర్జా సంకటకాలస్య మధ్యే ప్రధానమంత్రిణః నరేంద్రమోదినః ఆవాహనస్యానంతరం కేంద్రరాజ్యయోః ఇంధన సంరక్షణస్యోపాయాః తీవ్రాః జాతాః. కేంద్రీయమంత్రిమండలేన చతుర్దశ ఖరీఫేతి గ్రైష్మిక సస్యానాం న్యూనతమ సమర్థనమూల్యం స్వీకృతం. సూర్యపుష్పస్య బీజస్య సర్వాధిక వృద్ధిః తదనంతరం కర్పాసతిలయోః చ. తమిళనాడురాజ్య సి జోసెఫ్ విజయస్య నేతృత్వే టీవీకే సర్వకారేణ రాజ్య విధానసభాయాం సహజ బహుమతేన శక్తి పరీక్షణం విజితం. ఎన్ రంగసామి పంచమం వారం పుడుచేరి రాజ్యస్య కార్యకాలాయ ముఖ్యమంత్రి రూపేణ శపథం స్వీకృతవాన్. అపి చ సిబిఎస్ఈ ద్వారా అఖిల భారతీయ వరిష్ఠ మాధ్యమిక వర్గస్య ద్వాదశీ కక్షాయాః పరీక్షా పరిణామాః ఘోషితాః. అథ వార్తాః విస్తరేణ. ప్రధానమంత్రి నరేంద్రమోదీ విశేష రక్షా సమూహస్య SPG ప్రోటోకాల్ ఇత్యస్యాంతర్గతం సర్వాః ఆవశ్యకాః సురక్షావ్యవస్థాః అవలంబ్య సద్యః ఏవ ఆంతరికయాత్రాసు స్వస్య యాత్రావాహనానాం సంఖ్యా న్యూనీకృతవాన్. సూత్రానుసారం ప్రధానమంత్రిణః యాత్రావాహనానాం సంఖ్యాయాం న్యూనీకరణం తస్య సద్యః గుజరాతస్య అసమరాజ్యస్య చ భ్రమణకాలె కార్యాన్వితం. ఆర్థిక స్థిరతాయై యోగదానాయ నాగరికాన్ ప్రతి ప్రధానమంత్రిణః సప్తాగ్రహాణాం అనురూపం ఏతదభవత్. ప్రధానమంత్రిణః నరేంద్రమోదినః ఆగ్రహానంతరం కేంద్రీయగృహమంత్రి అమితశాహేన ఉత్తరప్రదేశస్య మధ్యప్రదేశస్య దిల్ల్యాః చ ముఖ్యమంత్రిభిః విధాయకైః జనప్రతినిధిభిః చ ఆధికారికయానానాం సంఖ్యా 50% యావత్ న్యూనీకర్తుం ఆదేశ ప్రదత్తః. ప్రధానమంత్రి నరేంద్రమోదీ శుక్రవాసరే సంయుక్త అరబ్ అమీరాత్ నెదర్లాండ్స్ స్వీడన్ నార్వే ఇటలీ దేశానాం 6-దివసీయయాత్రాం కరిష్యతి. అద్య సాయంకాలే నవదిల్ల్యాం ప్రసారమాధ్యమాన్ సంబోధయన్ విదేశమంత్రాలయస్య సచివః CV George సంసూచితవాన్ యత్ 5 దేశానాం యాత్రాయాః ప్రథమే చరణే శ్రీమోదీ శుక్రవాసరే సంయుక్త అరబ్ అమీరాత్ దేశం ప్రాప్స్యతి. యత్ర హి సః రాష్ట్రపతినా షేఖ్ మొహమ్మద్ బిన్ జాయద్ అల్ నహ్యాన్ ఇత్యనేన సహ మేళనం కరిష్యతి. సహ అవదత్ యత్ ఉభౌ నేతారౌ ద్వైపాక్షిక విషయేషు విశేషతః ఊర్జా సహకారే అపి చ పరస్పర హిత సంబద్ధేషు క్షేత్రీయ అంతరాష్ట్రీయ విషయేషు చ విచార వినిమయం కరిష్యతః. ప్రధానమంత్రిణా నరేంద్ర మోదినా అద్య 98-90 శతమే వర్షే అస్మిన్నేవ దిన భారతే కృత పరమాణు పరీక్షణస్య స్మరణం కృతం. సామాజిక మాధ్యమేషు ఏకం సంస్కృత సుభాషితం వినిమయీకూర్వన్ ప్రధానమంత్రి ఉక్తవాన్ యత్ ఏతత్ పరమాణు పరీక్షణం దేశస్య అవిచల సంకల్పం ప్రదర్శయతి. శ్రీమోదీ అవదత్ యత్ అస్య పరీక్షణస్యానంతరం సంపూర్ణేన విశ్వేన భారతం సంపీడితం, పరంచ దేశేన సిద్ధీకృతం యత్ కాపి శక్తిః భారతం అవరోద్ధుం న శక్నోతి. కేంద్రీయమంత్రిమండలేన విపణన సత్రస్య 26-27 తమవర్షయోః కృతే 14 ఖరీఫ్ ఇతి గ్రైష్మిక సస్యానాం న్యూనతమ సమర్థనమూల్యే వృద్ధిం స్వీకృతం. కేంద్రీయమంత్రిమండలస్య సభాయాః అనంతరం ప్రసారమాధ్యమాన్ సంబోధయన్ సూచనా ప్రసారణమంత్రి అశ్వినీ వైష్ణవః అవదత్ యత్ సర్వకారేణ గ్రైష్మిక సస్యానాం న్యూనతమ సమర్థనమూల్యం వర్ధితం అస్తి, యేన ఉత్పాదకేభ్యః తేషాం ఉత్పాదానాం కృతే లాభప్రదం మూల్యం సునిశ్చితం భవిష్యతి. సహ అవదత్ యత్ గ్రైష్మికకాలస్య కృతే కృషకాణాం కృతే ప్రాయః 60-2 లక్ష కోటి రూప్యకాణి ప్రదీయంతే. సహ అవదత్ యత్ అస్మిన్ రితౌ 24-800 లక్ష మెట్రిక్ టన్ ఇత్యతోప్యధికాని సస్యాని ప్రాప్తాని భవిష్యంతి. శ్రీ వైష్ణవః అవదత్ యత్ MSP మధ్యే సర్వాధికం 2-20-600 రూప్యకాణి ప్రతి క్వింటల్ వృద్ధి సూర్యముఖీ బీజానాం కృతే అనుశంసితం. తదనంతరం

మీరు ఇంతవరకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం వారి ప్రాయోజిత కార్యక్రమం విన్నారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి వెలువడింది. ఇప్పుడు ఒక సినీ గీతం విందాం. చిత్రం అతిథి దేవో భవ.

ఆకాశవాణికి 90 ఏళ్ళంట. అందుకే ఈ నెల 14వ తారీఖు ఆకాశవాణోళ్ళు పల్లె సుద్దుల ప్రోగ్రాం పెట్టిండ్రంట. ఏడా అంటారా, నాంపల్లి తెలుగు యూనివర్సిటీలా పొద్దుకంగా 6 గంటలకు.

0: చేస్తాము.
1: దాంట్లో ఏనుగుల ధర్మయ్య సారేమో ఒగ్గుగా తినిపిస్తాడంట.
2: ఎవరి నెత్తిన చేపెడితే వాళ్ళే మరణం అవుతురు కాక అని కోరుకున్నారమ్మా. శంకరుడు నెత్తిన చేయిబెట్టని కురుకుతున్నారట. శంకరుడు కళ్ళ చూసినాడే.
1: మళ్ళా మన గడ్డం రమేష్ అన్ననేమో పల్లె సుద్దులు వాడతాడంట. యాదమర్వకుండ్రుల్లా 14వ తారీఖు పొద్దుకంగా 6 గంటలకి పల్లె పాటల పండుగ, అందరు రావాలి.
3: ఆకాశవాణి ప్రొఫెసర్ జయశంకర్, తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం వారి సౌజన్యంతో రైతులకు వ్యవసాయ సూచనలు.

ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు, నిపుణులు, పరిశోధకులు మిరప పంటలో సమస్యలు తర్వాత ఏ విధంగా నివారించుకోవాలి, నిర్వహించుకోవాలి అన్న వివరాలు మనకు ఇలా అందజేస్తున్నారు. ప్రస్తుత వాతావరణ పరిస్థితులలో మిరప పండించే ప్రాంతాలలో రైతులు ఎదుర్కొంటున్న బూడిద తెగులు, కాయమచ్చ తెగులు, కొమ్మ ఎండు తెగులు, కోయనోఫోరా, రసం పీల్చే పురుగులు, కాయ తొలిచే పురుగులు, జెమినీ వైరస్ వంటి సమస్యలు గమనించడం జరుగుతుంది. వీటి నివారణకు ఇప్పుడు చెప్పబోయే చర్యలు చేపట్టుకుంటే రైతులకు చక్కగా పంట పండి లాభాలు పొందుతారు అని తెలియజేస్తున్నారు. ఇక బూడిద తెగులు విషయానికి వస్తే, చలి వాతావరణం మొదలైనప్పటి నుండి ఆకుల అడుగు భాగంలో బూడిద వంటి మచ్చలు ఏర్పడి క్రమంగా ఆకులు పసుపు వర్ణంలోకి మారి రాలిపోతాయి. దీని నివారణకు మైక్లోట్ బ్యూటనాల్ 1 గ్రాము లీటర్ నీటికి లేదా అజాక్సిస్ట్రోబిన్ 1 మిల్లీలీటరు లేదా టెబికోనజోల్ 1.2 మిల్లీలీటర్లు లీటర్ నీటికి కలిపి 1-2 సార్లు 7 నుండి 10 రోజుల వ్యవధిలో పిచికారి చేసుకుంటే ఈ బూడిద తెగులను నివారించవచ్చు. ఇక కాయమచ్చ, కొమ్మ ఎండు తెగులు గురించి ఈ విధంగా. కొమ్మ లేత చిగుర్లపై నల్లని మచ్చలు ఏర్పడి క్రమేణా కొమ్మ క్రిందికి ఎండిపోతుంది. ఈ తెగులు పండిన కాయలపై ఆశించినప్పుడు గోధుమ రంగు వలయాకార మచ్చలు ఏర్పడి కాయలు రాలిపోతాయి, కాయ నాణ్యత దెబ్బతింటుంది. దీని నివారణకు ప్రొపికోనజోల్ 1 మిల్లీలీటరు, డైఫెనోకోనజోల్ 0.5 మిల్లీలీటర్లు లీటర్ నీటికి కలిపి 1-2 సార్లు పిచికారి చేసుకుంటే ఈ కాయమచ్చ తెగులు, కొమ్మ ఎండు తెగులును చక్కగా నివారించుకోవచ్చు. ఇక కోయనోఫోరా బ్లైట్, ఇది వర్షపు జల్లులు, గాలిలో తేమ ఎక్కువగా ఉన్నప్పుడు ఈ తెగులు ఉధృతంగా ఉంటుంది. లేత కొమ్మ చిగుర్లపై నల్లగా మచ్చలు ఏర్పడి క్రమేణా క్రిందికి కుళ్ళిపోతాయి. దీనిపైన శిలీంద్ర బీజాలు వృద్ధి చెందడం ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. ఈ తెగులు రాకుండా వర్షం కురిసిన తర్వాత గాలిలో తేమ శాతం ఎక్కువ ఉన్నప్పుడు తెగులు లక్షణాలు గమనించిన వెంటనే కాపరాక్సిక్లోరైడ్ 30 గ్రాములు, ఇంకా ఫ్లాంటామైస్ 2 గ్రాములు 10 లీటర్ల నీటిలో లేదా పైరాక్లోస్ట్రోబిన్ ఇంకా మెటిరామ్ 3 గ్రాములు లీటరు నీటికి కలిపి పిచికారి చేసుకోవాలి. ఇలా పిచికారి చేసినట్లయితే కోయినోఫోరా బ్లైట్ను నివారించుకోవచ్చు. ఇక రసం పీల్చే పురుగుల గురించి ఈ విధంగా తెలియజేస్తున్నారు. తామర పురుగులు నల్లి ఉన్నట్లయితే ఆకులు ముడుచుకుపోయి మొక్క పెరగకుండా ఉంటుంది. వీటి నివారణకు డైఫెన్ థయూరాన్ 1.5 గ్రాములు లేదా క్లోరీపెన్ఫిర్ 2 మిల్లీలీటర్లు లీటర్ నీటికి కలిపి పిచికారి చేయాలి. తెల్లదోమ ఉన్నట్లయితే ట్రైజోపాస్ 1.5 మిల్లీలీటరు లీటర్ నీటికి కలిపి పిచికారి చేసుకున్నట్టయితే రసం పీల్చే పురుగులను నివారించవచ్చు. ఇక కాయ తొలిచే పురుగులు, శనగపచ్చ పురుగు, పొగాకు లద్దె పురుగు ఆకులపై కాయలకు రంధ్రాలు చేసి తొలిచి తింటాయి. ఈ పురుగులను నియంత్రించటకు ప్రొఫెనోపాస్ 2 మిల్లీలీటర్లు లేదా ఫ్లూబెండమైడ్ 0.2 మిల్లీలీటర్లు లేదా ఇమామెక్టిన్ బెంజోయేట్ 0.4 మిల్లీలీటర్లు లీటర్ నీటికి పిచికారి చేసుకుంటే కాయ తొలిచే పురుగులను నియంత్రించవచ్చు. ఇక మిరప ఆకుముడత, అదే జెమిని వైరస్ అంటారు. ఆకులు చిన్నగా మారి ఈ నెల ఆకుపచ్చ

0: మచ్చగా ఉండి ఈ నెల మధ్య పసుపు వర్ణం మచ్చలతో పైకి ముడుచుకుపోతాయి. మొక్కలు గిడసబారిపోయి కాత పూత రాకుండా పోతుంది. ఈ దశలో వచ్చే వైరస్ వల్ల నష్టం అధికంగా ఉంటుంది. ఇది తెల్లదోమ వల్ల ఇతర మొక్కలకు తోటంతటా వ్యాపిస్తుంది. కావున వైరస్ సోకిన మొక్కలను తీసివేసి ఈ విధంగా సూచించిన పురుగు మందులను పిచికారీ చేసి తెల్లదోమను నివారించవచ్చు. పసుపు రంగు జిగురు అట్టలను పొలంలో అమర్చుకుంటే కూడా చాలా బాగుంటుంది. మిరప పంటలో నష్టాన్ని తగ్గించడానికి కూడా కొన్ని సూచనలు చేస్తున్నారు మన శాస్త్రవేత్తలు, నిపుణులు, పరిశోధకులు. ఈ మిరప పంటలో పండిన కాయలను వెంటనే కోసుకుని టార్బాలిన్ సీట్లపై ఆరబెట్టాలి. దీనివల్ల కాయలపై మచ్చ తాలుకాయలు తగ్గుతాయి. కోతకు ముందు మందులు ఎట్టి పరిస్థితుల్లో పిచికారీ చేయరాదు. నీటి తడులను ఎడంగా ఇవ్వాలి. భూమిలో తేమ ఎక్కువగా ఉండకూడదు. వైరస్ సోకిన మొక్కలను తక్షణమే పీకి నాశనం చేయాలి. తెల్లదోమ, తామర పురుగులను సకాలంలో నివారించాలి. సిఫారసు చేసిన మందులను పిచికారీ చేసుకోవాలి. బయో మందులను పిచికారీ చేయరాదు. కాంప్లెక్స్ ఎరువులను పైపాటుగా వేయకూడదు. సూక్ష్మ పోషకాల మిశ్రమాన్ని 1-2 సార్లు పిచికారీ చేసుకోవాలి. పిచికారికి పిచికారికి మధ్య కనీసం 7-10 రోజుల వ్యవధి ఉండాలి. మంచు పడకుండా రాత్రిపూట మిరప కల్లాలపై పట్టాలు కప్పుకోవాలి. ఈ విధంగా మిరప పంటలో చక్కటి ఈ సమస్యలను ఈ విధంగా నిర్వహించుకుంటే చక్కటి ఫలసాయాన్ని రైతులందరూ పొందగలరని ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు, పరిశోధకులు మనకు తెలియజేశారు.
1: ఇంతవరకు మీరు వ్యవసాయ సూచనలు విన్నారు.
2: ఆకాశవాణికి 90 ఏళ్ళంట. అందుకే ఈ నెల 14వ తారీఖు ఆకాశవాణి పల్లె సుద్దుల ప్రోగ్రాం పెట్టిండ్రంట. ఏడా అంటారా, నాంపల్లి తెలుగు యూనివర్సిటీలా పొద్దుకంగా 6 గంటలకి.

0: దాంట్లో ఏనుగుల ధర్మయ్య సారేమో ఒక్కొక్క తినిపిస్తాడంట.
1: ఎవరి నెత్తిన చేపెడితే వాళ్లే మరణం అవుతురు కాక అని కోరుకున్నారమ్మా. శంకరుడు నెత్తిన చేయబెట్టని కురుకుతున్నారట. శంకరుడు కళ్ళ చూసినాడే.
0: మళ్ళా మన గడ్డం రమేష్ అన్ననేమో పల్లె సుద్దులు వాడతాడంట. మర్వకుండ్రుల్లా 14వ తారీఖు పొద్దుకంగా 6 గంటలకి పల్లె పాటల పండుగ, అందరు రావాలి.

ఈనాటి వ్యవసాయ సూచనలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి వెలువడింది. ఈరోజు రాత్రి 7:15 ఇల్లు వాగిలి కార్యక్రమంలో వ్యవసాయ పరిశ్రమలో చెత్తను వినియోగించడం ఎలా, మోజల్ర వ్యవసాయ కళాశాల శాస్త్రవేత్త డాక్టర్ కె మిథున్ గారి ప్రసంగం వింటారు. ఆ తర్వాత ప్రకృతి వ్యవసాయంతో లాభాలు, మోజర్ల వ్యవసాయ కళాశాల శాస్త్రవేత్త డాక్టర్ తాళ్ళ అరుణ్ గారి ప్రసంగం వింటారు. ఈరోజు రాత్రి 7:15 ఇల్లు వాకిలి కార్యక్రమంలో

ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. ఇప్పుడు ఒక సినీ గీతం విందాం. చిత్రం సిపాయి చిన్నయ్య, గానం ఘంటసాల, గీతరచన ఆరుద్ర, సంగీతం ఎంఎస్ విశ్వనాథన్.

ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం, ఇప్పుడు సమయం 7:05 కావస్తుంది. తెలుగులో వార్తలు విందాం కొద్ది క్షణాల్లో.

0: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది దుర్గా ఉషారమణి. 2026-27 ఖరీఫ్ సీజన్కి 14 పంటలకు కేంద్ర ఆర్థిక వ్యవహారాల కేబినెట్ సంఘం కనీస మద్దతు ధరను ఆమోదించింది. నీట్ పరీక్ష పేపర్ లీకేజ్కి సంబంధించి ఈరోజు మహారాష్ట్రలో ఒక వ్యక్తిని అరెస్ట్ చేశారు. బంగారం వెండి ధరలు ఈరోజు పెరిగాయి. ఐపీఎల్ క్రికెట్లో ఇంకొద్దిసేపట్లో ప్రారంభమయ్యే మ్యాచ్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు కోల్కతా నైట్ రైడర్స్తో రాయ్పూర్లో తలపడుతుంది. 2026-27 ఖరీఫ్ మార్కెటింగ్ సీజన్కు గాను 14 పంటలకు కనీస మద్దతు ధర పెంపు చేసేందుకు ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ ఆమోదం తెలియజేసింది. న్యూఢిల్లీలో జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశం అనంతరం సమాచార ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ మీడియాతో మాట్లాడుతూ, సాగుదారులకు వారి ఉత్పత్తులకు గిట్టుబాటు ధర లభించేలా చూసేందుకు ప్రభుత్వం ఖరీఫ్ పంటల ఎంఎస్పీని పెంచిందని చెప్పారు.
1: खरीफ के लिए जो फैसला लिया गया उसमें जितने भी खरीफ के क्रॉप्स हैं उन सब में कॉस्ट प्लस 50% या 50 से अधिक टोटल 260,000 करोड़ रुपए किसानों को पे आउट जाएगा इस पूरे फैसले से. और इस साल का एनुअल खरीफ प्रोक्योरमेंट होगा 824 लाख मेट्रिक टन LMT.
0: ఈ ఖరీఫ్ సీజన్లో రైతులకు సుమారు 2,60,000 కోట్ల రూపాయల చెల్లింపులు జరుగుతాయని పేర్కొన్నారు. 2004-05 నుండి 2013-14 వరకు జరిగిన 475,000 కోట్ల రూపాయల చెల్లింపులతో పోలిస్తే 2014-15 నుంచి 2025-26 కాలంలో 14 ఖరీఫ్ పంటలు పండించే రైతులకు చెల్లించిన ఎంఎస్పీ మొత్తం 18,99,000 కోట్ల రూపాయలని అశ్విని వైష్ణవ్ వివరించారు. అలాగే 37,500 కోట్ల రూపాయల ఆర్థిక వ్యయంతో సర్ఫేస్ కోల్ లిగ్నైట్ గ్యాసిఫికేషన్ ప్రాజెక్టుల ప్రోత్సాహక పథకానికి కూడా కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలియజేసింది. ఈ పథకం ద్వారా కేవలం గనుల తవ్వకం నుండి 7,63,00,000 కోట్ల రూపాయల ఆదాయం సమకూరుతుందని, ప్రస్తుత భౌగోళిక రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో ఇది ఆత్మ నిర్భర్ భారత్ మేక్ ఇన్ ఇండియా కార్యక్రమాలకు ఉత్తమిస్తుందని అశ్విని వైష్ణవ్ చెప్పారు. ఖరీఫ్ పంటల కనీస మద్దతు ధర పెంచేందుకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలియజేయడం పట్ల ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పందిస్తూ, ఈ నిర్ణయం వల్ల దేశంలోని కోట్లాది మంది అన్నదాతలకు తమ ఉత్పత్తులకు గిట్టుబాటు లాభదాయకమైన ధరలు లభిస్తాయని పేర్కొన్నారు. సోషల్ మీడియా పోస్టులో ఆయన, ఈ నిర్ణయం దేశంలోని రైతుల జీవితాల్లోకి మరింత శ్రేయస్సు తీసుకువస్తుందని అన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుక్రవారం నుంచి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, నెదర్లాండ్స్, స్వీడన్, నార్వే, ఇటలీ దేశాల్లో 6 రోజుల పర్యటన ప్రారంభిస్తారు. న్యూఢిల్లీలో ఈ పర్యటన వివరాలను మీడియాకు వివరిస్తూ విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖలో పశ్చిమ వ్యవహారాల కార్యదర్శి సివి జార్జ్, 5 దేశాల పర్యటనలో భాగంగా మొదటి దశలో ప్రధానమంత్రి శుక్రవారం నాడు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ చేరుకుంటారని, అక్కడ ఆ దేశ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్తో సమావేశమవుతారని తెలియజేశారు.
2: The visit to the 4 European countries comes in the backdrop of the India-EU FTA that we finalized earlier this year. During the visit, the 3rd India-Nordic summit will also take place. India considers these countries as important partners in our Make in India initiative aimed at transforming India into a manufacturing hub. These visits will focus on our 3 T's, trade and investment, technology, particularly green technology, innovation, startups, and of course, again,
0: పర్యటనలో 2 దశగా ప్రధానమంత్రి అదే రోజు నెదర్లాండ్స్ చేరుకుంటారు. 2017 పర్యటన తర్వాత ప్రధానమంత్రి నెదర్లాండ్స్ లో పర్యటించడం ఇది 2వ సారి. ఈ పర్యటనలో భాగంగా మోదీ కింగ్ విలియం అలెగ్జాండర్, క్వీన్ మాక్సిమాలను కలుసుకుంటారని, ప్రధానమంత్రి రాబ్ జెటన్తో చర్చలు జరుపుతారని సిబి జార్జ్ తెలియజేశారు. తన పర్యటనను 3వ దశలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆదివారం స్వీడన్లోని గొథెన్బర్గ్కు వెళ్లి స్వీడన్ ప్రధానమంత్రి ఉల్ఫ్ క్రిస్టసన్తో ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. వాణిజ్యం, గ్రీన్ ట్రాన్సిషన్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, అభివృద్ధి చెందుతున్న సాంకేతికతలు, స్టార్టప్లు, రక్షణ, అంతరిక్షం, క్లైమేట్ యాక్షన్, ప్రజా సంబంధాల రంగాల్లో సహకారాన్ని పెంపొందించుకోవడానికి ఇద్దరు నాయకులు కొత్త మార్గాలు అన్వేషిస్తారు. యూరోపియన్ కమిషన్ ప్రెసిడెంట్ ఉర్సులా ఫాండర్ లెన్తో కలిసి ఇద్దరు

ప్రధాన మంత్రులు యూరోపియన్ రౌండ్ టేబుల్ ఫర్ ఇండస్ట్రీ వేదికను ఉద్దేశించి ప్రసంగిస్తారు. పర్యటనలో నాలుగో భాగంగా మూడవ భారత నార్టిక్ సమ్మిట్ ద్వైపాక్షిక కార్యక్రమాల్లో పాల్గొనేందుకు ప్రధానమంత్రి సోమవారం నార్వే చేరుకుంటారు. ప్రధానమంత్రి మోదీ నార్వేలో పర్యటించడం ఇది తొలిసారి కాగా 43 ఏళ్ల తర్వాత భారత ప్రధానమంత్రి నార్వేలో పర్యటిస్తున్నారు. మంగళవారం మూడవ భారత నార్డిక్ సమ్మిట్ జరుగుతుందని సిబిజాష్ తెలియజేశారు. పర్యటన చివరి దశలో ప్రధానమంత్రి మంగళవారం ఇటలీలో అధికారిక పర్యటన చేపడతారు. ఈ పర్యటనలో మోదీ ఇటలీ అధ్యక్షుడు సెర్గియో మట్టరెల్లాను కలుసుకుని ప్రధానమంత్రి జార్జియా మెలోనీతో కూడా చర్చలు జరుపుతారు. అలాగే యునైటెడ్ నేషన్స్ ఆహార వ్యవసాయ సంస్థ ప్రధాన కార్యాలయాన్ని కూడా మోదీ సందర్శిస్తారు. 1945 సంవత్సరం నుంచి భారతీయ సంస్థలో వ్యవస్థాపక సభ్య దేశంగా ఉంది. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఆకాశవాణి హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HVD ఫాలో కండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. మహారాష్ట్రలోని అహల్యానగర్ జిల్లాలోని రాహురి తెహసిల్కు చెందిన ఒక వ్యక్తిని సిబిఐ అదుపులోకి తీసుకుంది. నీట్ పేపర్ లీకేజ్కి సంబంధించి సిబిఐ ఈ అరెస్టు జరిపింది. ధనంజయ్ లోఖండే అనే ఈ వ్యక్తిని అహల్యానగర్ పోలీస్ సూపరింటెండెంట్ కార్యాలయానికి తరలించి అక్కడ సిబిఐ అధికారులు విచారిస్తున్నారు. ప్రత్యేక సిబిఐ బృందం అహల్యానగర్కు చేరుకుని స్థానిక పోలీసుల సహాయంతో నీట్ పేపర్ లీకేజ్ నిందితుడిని అరెస్ట్ చేసింది. అసం ప్రభుత్వం ఈ నెల 26వ తేదీన రాష్ట్ర శాసనసభలో ఉమ్మడి పౌరస్మృతి బిల్లును ప్రవేశపెడుతుంది. కొత్త పదవీకాలంలో జరిగిన మొదటి కేబినెట్ సమావేశానికి అధ్యక్షత వహించిన అనంతరం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ మీడియాతో మాట్లాడుతూ ఈ విషయం ప్రకటించారు. డాక్టర్ విశ్వశర్మ నిన్ననే వరుసగా 2వ సారి అసోం ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన సంగతి శ్రోతలకు తెలుసు. మే 21వ తేదీ నుంచి 26వ తేదీ వరకు అసోం అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలు జరుగుతాయని, ఆ సమయంలో కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలు ప్రమాణ స్వీకారం చేస్తారని ముఖ్యమంత్రి తెలియజేశారు. సమావేశాల చివరి రోజున ఉమ్మడి పౌరస్మృతి బిల్లును సభలో ప్రవేశపెట్టనున్నట్లు ముఖ్యమంత్రి చెప్పారు. ఎయిర్ ఇండియా అంతర్జాతీయ విమానాల సంఖ్యను తగ్గించాలని నిర్ణయించింది. దీనిలో భాగంగా కొన్ని విదేశీ మార్గాల్లో విమాన సేవలను తాత్కాలికంగా నిలిపివేసింది. గగనతల ఆంక్షలు, విమాన ఇంధనం ధరలు భారీగా పెరగడం వల్ల ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ ఏడాది జూన్ నుంచి ఆగస్టు వరకు అంతర్జాతీయ సేవల హేతుబద్ధీకరణ అమల్లో ఉంటుందని ఎయిర్ ఇండియా తెలియజేసింది. ఢిల్లీ షికాగో, ముంబై న్యూయార్క్, ఢిల్లీ షాంఘై, చెన్నై సింగపూర్ మరో 2 మార్గాల్లో విమాన సేవలను తాత్కాలికంగా నిలిపివేయనున్నట్లు ఎయిర్ ఇండియా పేర్కొంది. బంగారం, వెండి ధరలు ఈరోజు 6% వరకు భారీగా పెరిగాయి. మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్ ఫ్యూచర్స్ మార్కెట్లో తాజా నివేదికల ప్రకారం జూన్లో అమ్మకానికి ఉద్దేశించిన బంగారం ధర దాదాపు 6% పెరిగి 10 గ్రాములకు 162,597 రూపాయల వద్ద ట్రేడ్ అవుతోంది. అదేవిధంగా జూలై కాంట్రాక్ట్ వెండి ధర సుమారు 6.4% పెరిగి కిలోకు 296,821 రూపాయల వద్ద కొనసాగుతోంది. ప్రభుత్వం బంగారం, వెండి పైన సెస్తో కలిపి దిగుమతి సుంకాన్ని 6% నుంచి 15% పెంచింది. ప్లాటినంపై కూడా దిగుమతి సుంకాన్ని 6.4% నుంచి 15.4% పెంచారు. పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం బంగాళాదుంపలు, ఉల్లిపాయలు, పళ్ళు, కూరగాయలు, నూనె గింజలు, ఆహార ధాన్యాలు, జంతు ఉత్పత్తులు, ఇతర నిత్యావసర వస్తువుల అంతర్రాష్ట్ర రవాణాపై ఉన్న ఆంక్షలను తొలగించింది. గతంలో అధికారంలో ఉన్న తృణమూల్ కాంగ్రెస్ ప్రభుత్వం ఈ ఆంక్షలు విధించింది. ఈ ఆంక్షల వల్ల బంగాళాదుంప రైతులు, ఇతర వర్గాలు భారీ నష్టాలు చవిచూసినట్లు తెలుస్తోంది. అధికారంలోకి రావడానికి ముందే ఈ ఆంక్షలు తొలగిస్తామని భారతీయ జనతా పార్టీ రైతులకు హామీ ఇచ్చింది. ప్రత్యేక రక్షణ దళం ఎస్పీజీ నిబంధనల ప్రకారం అవసరమైన అన్ని భద్రతా ఏర్పాట్లను యథావిధిగా కొనసాగిస్తూనే స్వదేశీ పర్యటన సమయంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన కాన్వాయ్ పరిమాణాన్ని గణనీయంగా తగ్గించుకున్నారు. ప్రధానమంత్రి ఇటీవల గుజరాత్ అసోం రాష్ట్రాల్లో పర్యటించినప్పుడు ఆయన కాన్వాయ్లోని వాహనాల సంఖ్యను తగ్గించే నిర్ణయం అమల్లోకి వచ్చినట్లు అధికార వర్గాలు తెలియజేశాయి. ఐపీఎల్ క్రికెట్లో ఈ సాయంత్రం రాయ్పూర్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు కోల్కతా నైట్ రైడర్స్తో తలపడుతుంది. ఇంకొద్దిసేపట్లో 7:30 ఈ మ్యాచ్ ప్రారంభమవుతుంది. నిన్న రాత్రి అహ్మదాబాద్లో జరిగిన మ్యాచ్లో గుజరాత్ టైటన్స్ సన్ రైజర్స్ హైదరాబాద్ను 82 పరుగుల తేడాతో ఓడించి పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి చేరుకుంది. విశేషాలు మరొకసారి. 2026-27 ఖరీఫ్ సీజన్కి 14 పంటలకు గాను కేంద్ర ఆర్థిక వ్యవహారాల కేబినెట్ సంఘం కనీస మద్దతు ధరను ఆమోదించింది.
నీట్ పరీక్ష పేపర్ లీకేజ్కి సంబంధించి ఈరోజు

0: మహారాష్ట్రలో ఒక వ్యక్తిని అరెస్ట్ చేశారు. బంగారం వెండి ధరలు ఈరోజు గణనీయంగా పెరిగాయి. ఐపీఎల్ క్రికెట్లో ఈరోజు జరిగే మ్యాచ్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కోల్కతా నైట్ రైడర్స్తో తలపడుతుంది. రాయ్పూర్లో 7:30 ఈ మ్యాచ్ ప్రారంభమవుతుంది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి ఇల్లు వాకిలి. ఈనాటి ఇల్లు వాకిలి కార్యక్రమంలో వ్యవసాయ పరిశ్రమలో చెత్తను వినియోగించడం ఎలా, మోచల్ర వ్యవసాయ కళాశాల శాస్త్రవేత్త డాక్టర్ కె మిథున్ గారి ప్రసంగం, ఆ తర్వాత ప్రకృతి వ్యవసాయంతో లాభాలు, మోచల్ర వ్యవసాయ కళాశాల శాస్త్రవేత్త డాక్టర్ తాళ్ల అరుణ్ గారి ప్రసంగం. కార్యక్రమాలు వినబోయే ముందు ఇప్పుడు ఒక వాణిజ్య ప్రకటన.
2: ఆవిర్భావం తర్వాత రాష్ట్రం మొదటిసారిగా జనాభా లెక్కింపునకు సిద్ధమవుతోంది. మొదటి దశ జనగణన 1 ఏప్రిల్ 26 నుంచి జూన్ 9 వరకు, May 11 నుంచి జూన్ 9 వరకు జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఇంటింటి సర్వేలో ఎనుమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు, మీ ఇండ్ల సమాచారం ఇవ్వటం పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎన్యూమరేటర్ కు అందజేయండి. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
3: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన అభివృద్ధి.
4: నమస్కారం. తెలంగాణ రైతు సోదరులందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ మిథున్. వ్యవసాయ ఇంజనీరింగ్ విభాగం, ఫుడ్ ప్రాసెసింగ్ స్పెషలైజేషన్, కాలేజ్ ఆఫ్ హార్టికల్చర్, మోజర్ల, వనపర్తి జిల్లా. ఇవాళ మనం మాట్లాడుకోబోయే విషయం అంటే హార్టికల్చర్ ఇండస్ట్రియల్ వేస్ట్ నుంచి మనం బయోడిగ్రేడబుల్ ప్యాకేజింగ్ ఫిల్మ్ ఎట్లా తయారు చేసుకుంటామని చెప్పేసి విషయాన్ని గురించి క్షుణ్ణంగా పరిశీలించుదాం. హార్టికల్చర్ ఇండస్ట్రియల్ వేస్ట్ ఏదైతే, హార్టికల్చర్ పంటలు ఏమైతే ఉంటాయి, కూరగాయలు, పండ్లు, మన తర్వాత పూల తోటలు, ఇవన్నీ వాడకం ఇండస్ట్రీ లెవెల్లో మనం ప్రాసెస్ చేసినప్పుడు మనకు వివిధ రకాల ముడి పదార్థాలు వస్తా ఉంటాయి. ఆ వివిధ రకాల ముడి పదార్థాలు అనే దాంట్లో మనకు ఏదైతే ప్యాకేజింగ్ మనము ఫుడ్ ప్యాకేజింగ్ కోసం వాడుతూ ఉన్నామో, ఆ ఫుడ్ ప్యాకేజింగ్ తయారు చేసుకునే దాంట్లో సెల్యులోస్, పెక్టిన్, హెమిసెల్యులోస్, లిగ్నిన్, స్టార్చ్ ఇలాంటి కాంపోనెంట్స్ ఉంటాయి. ఇలాంటి కాంపోనెంట్స్ ను మనం ఏం చేస్తున్నాం అంటే డైరెక్ట్ ఫీల్డ్ లెవెల్లో మనం డిస్కార్డ్ చేస్తూ ఉన్నాము. ఆ డిస్కార్డ్ చేయడం వల్ల వాతావరణానికి హాని జరుగుతూ ఉన్నది. నీరు, గాలి, మళ్ళీ ఇలా ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్ కి దారితీస్తా ఉన్నది. ఇలాంటివి మనం అరికట్టడానికి వరల్డ్ ఎన్విరాన్మెంట్ డే కూడా ఈ సంవత్సరం ఏం చెప్తా ఉన్నదంటే ప్లాస్టిక్ పొల్యూషన్ బీట్ చేయాలని చెప్పేసి చెప్తా ఉన్నది. ఇలాంటి తరుణంలో రైతు సోదరులందరూ కూడా ఈ హార్టికల్చర్ ఇండస్ట్రియల్ వేస్ట్ ఏదైతే ఉన్నదో, ఈ హార్టికల్చర్ ఇండస్ట్రియల్ వేస్ట్ నుంచి బయోడిగ్రేడబుల్ ప్యాకేజింగ్ ఫిల్మ్ ఏదైతే భూమికి హానికరం కాకుండా ఉండేది, ఫుడ్ కూడా హానికరంగా కాకుండా ఉండేది ఏదైతే ఉన్నదో, ఈ హార్టికల్చర్ ఇండస్ట్రియల్ వేస్ట్ ఏదైతే మనం తెలంగాణలో మేజర్ గా చూసుకున్నట్టయితే ఆయిల్ పామ్ సాగు చేస్తూ ఉన్నారు. ఆయిల్ పామ్ లో కూడా ఇండస్ట్రియల్ స్కేల్లో మనం ప్రాసెస్ చేసినప్పుడు వివిధ రకాల ఎంటీ ఫుడ్ బంచెస్, షెల్స్ అలాంటివి వస్తూ ఉంటాయి. ఇవన్నిట్లో కూడా సెల్లోస్ అనేది ఉంటది. ఇప్పుడు మనం నిమ్మగడ్డి ఉంటది, నిమ్మగడ్డిలో కూడా సెల్లోస్ అనేది ఉంటది. మామిడి పండ్లు ఉంటది, మామిడి పండ్లు ప్రాసెస్ చేసుకున్నప్పుడు ఆ పిక్క ఏదైతే వస్తూ ఉన్నదో ఆ పిక్కలో కూడా స్టార్చ్ కంటెంట్ ఉంటది. ఇట్లా స్టార్చ్, సెల్లోస్ ఇలాంటి కంటెంట్స్ ఉన్న ఏ హార్టికల్చర్ పదార్థమైనా కానీ దాని నుంచి మనము విలువ ఆధారిత పదార్థమైన బయోడిగ్రేడబుల్ ప్యాకేజింగ్ ఫిల్మ్ డెవలప్ చేసుకోవచ్చు. దీనిలో మేజర్ గా 2 స్టెప్స్ ఉంటాయి. దాంట్లో ఏంటంటే ఫస్ట్ మనకు కావాల్సింది సెల్లోస్ కావాలి. ఈ సెల్లోస్ కావాలంటే మనము హార్టికల్చర్ ఇండస్ట్రియల్ వేస్ట్ ఏదైతే ఉద్యాన రంగ వేస్ట్ ఏదైతే ఉంటుందో దానికి యాసిడ్ ట్రీట్మెంట్ ఇవ్వాలి, తర్వాత ఆల్కలైన్ ట్రీట్మెంట్ ఇవ్వాలి. అంటే యాసిడ్ కలపాలి, మనం బేస్ కూడా కలపాలి. ఆ 2 ట్రీట్మెంట్స్ ఇచ్చిన తర్వాత దానిలో ఏమవుతుందంటే మనకు ప్యూర్ సెల్యులోస్ ఫామ్ అనేది తయారైతుంది. ఆ ప్యూర్ సెల్యులోస్ ఫామ్ బై డిఫాల్ట్ దాని నేచర్ ఏంటంటే దానికి ఒక లేయర్ గా ఫామ్ అయ్యే గుణం ఉంటుంది. ఆ లేయర్ గా ఫామ్ అయ్యే గుణం ఉంటుంది కాబట్టి దాన్ని మనము ఫుడ్ ప్యాకేజింగ్ కోసం వాడుకోవచ్చు. కాబట్టి ఇలా స్టార్చ్ బేస్డ్ కానీ మళ్ళీ తర్వాత సెల్యులోస్ బేస్డ్ కానీ డిఫరెంట్ ప్యాకేజింగ్ ఫిల్మ్స్ అనేది మనం డెవలప్ చేసుకోవచ్చు.

0: ఇప్పుడు విందాం ప్రకృతి వ్యవసాయంతో లాభాలు. మోజల్ర వ్యవసాయ కళాశాల శాస్త్రవేత్త డాక్టర్ తాళ్ల అరుణ్ గారి ప్రసంగం.
1: తెలంగాణ రైతు సోదరులకు నమస్కారము. నా పేరు డాక్టర్ తాళ్ల అరుణ్ బాబు. నేను బాబు జగజ్జీవన్ రామ్ వ్యవసాయ కళాశాల సిరిసిల్లలో అగ్రానమీ అసిస్టెంట్ ప్రొఫెసర్గా పనిచేస్తున్నాను. ఈరోజు రైతులు ముందుకు రావడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే, రోజు రోజుకి వ్యవసాయంలో పెరుగుతున్న కాలుష్యాలు, వాటి నివారణకు రైతులు కొన్ని ప్రకృతి వ్యవసాయం వైపు దృష్టి మరల్చినట్లయితే వాటినన్నింటి నుంచి తప్పించుకోవచ్చు అనే ముఖ్య ఉద్దేశంతో ఈరోజు మీతో ప్రకృతి వ్యవసాయం అంటే ఏమిటి, దాన్ని ఏ విధంగా మనం చెయ్యాలి, దానివల్ల కలిగే లాభాలేంటి అన్న ముఖ్య ఉద్దేశం పైన మీ ముందుకు రావడం జరిగింది. ప్రకృతి వ్యవసాయము ఇది మనకి మరీ కొత్తదేం కాదు. మన పూర్వీకులు ఈ ప్రకృతి వ్యవసాయంలో చాలా వరకు ఏదైతే మనం కొన్ని పద్ధతులను చెప్పుకుంటామో ఆ పద్ధతులను మన పూర్వీకులు ముందు నుంచే అవలంబించారు. ఆ పద్ధతుల్నే ఇంకొంచెం మార్పు చేసి ఇప్పుడు వాటిని మనం వ్యవసాయంలో ఉపయోగించినట్లయితే దిగుబడులను అదేవిధంగా కాలుష్యాన్ని తగ్గించి భూమిలో ఉండే సారవంతాన్ని పెంచవచ్చు అనే ముఖ్య ఉద్దేశంతో ప్రకృతి వ్యవసాయం అనే ఒక కొత్త దీంతో మీ ముందుకు రావడం జరుగుతుంది. రోజు రోజుకి మనం వ్యవసాయంలో గనక చూసుకుంటే 1960-70 తరువాత రైతులు ముఖ్యంగా రసాయనిక ఎరువులు, రసాయనిక కీటకనాశనులు, రసాయనిక చీడపీడలు వాటిని నివారించడానికి ఎక్కువగా రసాయనిక మందులను ఉపయోగించేవాళ్ళు. ఆ విధంగా రైతులు ఎక్కువగా రసాయనిక మందులపైన ఆధారపడడం వలన రోజు రోజుకి గానికి మనం చూసుకుంటే 1970 నుంచి ఇప్పటి వరకు పంట దిగుబడి పెరుగుతూ ఉంది. అదేవిధంగా మనకేదైతే భూమి అయితే ఎంత ముఖ్యమైనదో భూమిలో కాలుష్యం కూడా అట్లానే పెరుగుతూ ఉంది. ఈ భూమిలో కాలుష్యం పెరగడం వలన భూమిలో ఉండే సూక్ష్మజీవులు, అదేవిధంగా సూక్ష్మ స్థూల పోషక లభ్యత రోజు రోజుకు తగ్గిపోవచ్చింది. అందువల్ల రైతులు ఇంకొకసారి గమనించినట్లయితే, మీరు ఒక 10-20 సంవత్సరాల ముందు ఎంత ఎరువులు వేస్తే అంత పంట వచ్చేది, ఇప్పుడు మీరు అంతే ఎరువులు వేస్తే అంత పంట రావట్లేదు. దీనికి ముఖ్యమైన కారణం ఏంటంటే భూమిలో ఉండే కర్బన శాతం అనేది రోజు రోజుకు తగ్గిపోతుంది. కర్బన శాతం తగ్గిపోవడానికి ముఖ్యమైన కారణాలు ఏంటంటే మనము భూమిలో సారవంతం పైన ఎక్కువ దృష్టి పెట్టకపోవడం వలన. సో ఇప్పుడు మనం ప్రకృతి వ్యవసాయంలో భూమి సారవంతం ఏ విధంగా పెంచాలి అనేది చాలా ముఖ్యమైన భాగం. భూమి సారవంతం పెంచడానికి ప్రకృతి వ్యవసాయంలో సాధారణంగా మనము ఒక 9 సూత్రాలను మనం పాటించవలసి ఉంటుంది. ఆ 9 సూత్రాలు ఒక్కొక్కటిగా రైతులు గనుక అవలంబించినట్లయితే భూమిలో సారవంతంతో పాటు పంట దిగుబడి, అదేవిధంగా వాతావరణంలో వచ్చే మార్పులను తట్టుకొని పంట పెరిగే విధంగా అవకాశం ఉంటుంది. ఈ ప్రకృతి వ్యవసాయంలో సూత్రాలను గనక మనం చూసినట్లయితే మొట్టమొదటిది పంటలు నేలను సేంద్రియ పదార్థంతో సంవత్సరం పొడవున 365 రోజులు కప్పి ఉంచడం. ఇది చాలా మటుకు చాలా ముఖ్యమైన అంశము. నేలను ఇప్పుడు రైతులు గనక మనం చూసుకుంటే పంట ఉండే సమయంలో కాకుండా మిగతా సమయంలో చాలా వరకు నేల అనేది వాతావరణంకి ఎక్స్పోజ్ అయి ఉంటుంది. ఆ విధంగా ఉండడం వలన సూర్యరశ్మి ఈ వీటి వల్ల చాలా వరకు భూమి పైపొర అనేది దెబ్బతినే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఉష్ణోగ్రత అనేది లోపలికి వెళ్లి భూమి పైపొర అనేది దెబ్బతినే అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఇప్పుడైతే నేలపైన పంట అనేది ఉండదో, నేల అనేది డైరెక్ట్ గా వాతావరణానికి ఎక్స్పోజ్ అవుతాదో, వర్షం పడేటప్పుడు ఆ వర్షం నీటి ధాటికి సాయిల్లో ఉండే చిన్న చిన్న సాయిల్ ఎగ్రిగేట్స్, చిన్న చిన్న సాయిల్ ముద్దలు అనేవి విడిపోయి ఎరోజన్ అంటే నీటితో పాటు కొట్టుకుపోతాయి. అలా కొట్టుకుపోవడాన్ని మనం సాయిల్ ఎరోజన్ అంటాం. అలా అవ్వడం వలన నేల పైపొర అనేది చాలా సారవంతమైన పొర, ఆ సారవంతమైన పొర అనేది నీటితో పాటు కొట్టుకుపోతుంది. ఇది కొట్టుకుపోకుండా ఉండడానికి పంట ఉన్నా పంట లేని సమయంలో ముఖ్యంగా 365 రోజులు మనము ఆ నేలను కప్పి ఉంచాలి. దీనికి అనుగుణంగా మనము మల్చింగ్ అనే ఒక పద్ధతి ఉంది. ఇది భూమి పైపొరను మనం ఏదో ఒక దానితో సేంద్రియ పదార్థాలు అంటే పంట కోసిన తర్వాత వచ్చే అవశేషాలు ఏవైతే ఉన్నాయో వాటిని వాటి పైపొరగా ఉంచి చాలా వరకు మనం కప్పి ఉంచవచ్చు. వీటి వల్ల అట్లా చేయడం వలన భూమిలో ఉండే తేమ అనేది వాతావరణంలోకి పోకుండా, అదేవిధంగా భూమిలో ఉండే సూక్ష్మజీవులు ఏవైతే ఉన్నాయో ఆ సూక్ష్మజీవులు డైరెక్ట్ గా వాతావరణానికి ఎక్స్పోజ్ కాకుండా ఉండే అవకాశం ఉంటుంది. ఈ విధంగా కొంత

వరకు భూమిలో ఉండే నాణ్యతను కాపాడగలిగిన వాళ్ళం అవుతాం. అందువలన ఇది చాలా ముఖ్యమైన అంశము. సంవత్సరం పొడవునా భూమి పై పొరను ఏదో ఒక వ్యర్థాలతో, అది సేంద్రియ వ్యర్థాలతో కప్పి ఉంచాలి. అది మొదటిది. రెండవది, రెండవ సూత్రంగానే మనం చూసినట్లయితే విభిన్న చెట్లతో కూడిన వైవిధ్య పంటలు వ్యవస్థలు. ఎప్పుడైతే మనము భూమిలో ఒకే రకమైన పంటను మనం పండిస్తూ ఉంటామో, అలా పండించడం వలన భూమిలో ఉన్న నాణ్యత అనేది తగ్గి, సో మన దిగుబడులు తగ్గడమే కాకుండా భూమి సారవంతం కూడా కోల్పోయే అవకాశం ఉంటుంది. అలా కాకుండా మనకు భూమి పైన ఒకసారి మనం వరి, మొక్కజొన్న అట్లాంటివి వేసుకుంటే దానికి తరువాత ఏదైనా మనకి లెగ్యూమ్ జాతి పంటలు వేసుకోవడము, అదేవిధంగా నూనె గింజల పంటలు వేసుకోవడము, కొన్నిసార్లు కూరగాయలు వేసుకోవడము, కొన్నిసార్లు చిన్న చిన్న పంట మొక్కలు వేసుకోవడము, ఇట్లా వేసుకోవడం వలన, రకరకాల పంటలు వేసుకోవడం వలన వైవిధ్యం అనేది పెరిగి భూమిలో సారవంతం అనేది పెరుగుతూ ఉంటుంది. అది కూడా ఒక ముఖ్యమైన అంశము ఈ సహజ ప్రకృతి వ్యవసాయంలో. ఇంకొకటి, నేలను తక్కువగా దున్నడం. మూడవ సూత్రం మనం గనక మనం చూసినట్లయితే నేలను తక్కువగా దున్నడం. మనము ఇప్పుడు చూస్తే గనక రైతులు 3-4 సార్లు కంప్లీట్ గా నేలను దున్నడం వలన సాయిల్లో ఉండే ఎగ్రిగేట్స్, భూమిలో ఉండే ఎగ్రిగేట్స్ అనేవి బద్దలయ్యి చిన్న చిన్న సాయిల్ పార్టికల్స్ అనేవి విడిపోతాయి. విడిపోవడం వలన ఆ చిన్న పార్టికల్స్ అనేవి వర్షపు నీటికో లేకపోతే గాలికో ఎక్కువగా ఒక ప్రాంతం నుంచి వేరే ప్రాంతం వైపు వెళ్ళిపోతూ ఉంటాయి. అందువల్ల సాయిల్, మట్టి యొక్క పైపొర అనేది చాలా వరకు నాశనమవుతూ ఉంటుంది. అలా కాకుండా మనం తక్కువగా దున్నినట్లయితే, సో సాయిల్ ని మనం ఎక్కువ డిస్టర్బెన్స్ కాకుండా తక్కువ సార్లు దున్నడం వలన ఈ సాయిల్ నాణ్యత అనేది కోల్పోకుండా ఉండవచ్చును. సో అది నేలను తక్కువగా దున్నడం. ఇంకొకటి, నాలుగవ సూత్రం ఏంటంటే నేలపై అచ్చాదన, నేలను తక్కువగా దున్నడము, ఎక్కువ ఉష్ణోగ్రత లేకుండా చూసుకోవడం. ఇది కూడా చాలా ముఖ్యమైన అంశము. ఎప్పుడైతే భూమిలో ఉష్ణోగ్రత అనేది పెరుగుతూ ఉంటుందో, అప్పుడు భూమిలో ఉండే సూక్ష్మజీవులు అనేవి ఆ ఉష్ణోగ్రతకు కొన్నిసార్లు చనిపోయే, నశించిపోయే అవకాశం ఉంటుంది. ఆ ఉష్ణోగ్రత భూమిలో పెరగకుండా, సో భూమిపైనే కొన్ని చర్యలు చేపట్టడం ద్వారా భూమి లోపల ఉష్ణోగ్రతను మనం చాలా వరకు పెరగకుండా నివారించవచ్చును. అలా నివారించడం వలన సూక్ష్మజీవులు అనేవి బాగా పెరిగి భూమిలో కార్బన్ శాతం అనేది పెరిగే అవకాశం ఉంటుంది. ఆ విధంగా ఉష్ణోగ్రతను భూమి లోపల పెరగకుండా చూసుకోవాలి. అది నాలుగవ అంశము. ఇంకొకటి, నేలలో సూక్ష్మజీవులు పెంచే జీవ పోషకాల వాడకము. ఇది చాలా ముఖ్యమైన అంశము. రైతులు, పూర్వీకులు గాని మనం చూసుకుంటే ప్రతి ఇళ్లలో మనకి దేశీయ ఆవు ఉండేది. ఆ ఆవు రోజువారీ విడిచిపెట్టే పెండ, మూత్రము, వాటిని మళ్ళీ పొద్దున్నే కొలెక్ట్ చేసి పంటలో వేసుకోవడం ద్వారానో, లేకపోతే ఒక దగ్గర పెట్టడం ద్వారానో, తర్వాత మళ్ళీ భూమిలో వేసుకోవడం వలన కొంతవరకు భూమి సామర్థ్యాన్ని వాళ్ళు కాపాడుకునేవాళ్ళు. కానీ ఈ రోజుల్లో మనం చూసుకుంటే రోజు రోజుకి మన గ్రామాల్లో గానీ, పర్టికులర్ గా నగరాల్లో గానీ రోజు రోజుకి ఈ ఆవులు ఇవన్నీ తగ్గిపోతున్నాయి. కానీ మనము కొన్ని ఉపయోగించినట్లయితే, అంటే బీజామృతం గాని జీవామృతం గాని అట్లా ఉపయోగించినట్లయితే నేలలో సహజ పోషకాలు పెంచే అవకాశం ఉంటుంది. జీవామృతము అనేసంటే ఇదేమి పెద్దదేం కాదు. జీవామృతం అనేది ఒక దేశీయ ఆవు పెండ, అదే విధంగా దాని మూత్రాన్ని కొలెక్ట్ చేసి దానిలో కొంతవరకు బెల్లాన్ని వేసి, తర్వాత శనగపిండిని వేసి అండ్ ఇంకొంచెం మట్టిని వేసి దాన్ని కలియబెట్టి దాన్ని మనం జీవామృతంగా, సహజ ఎరువుగా మనం భూమికి అందించడం. ఇందులో అన్ని సేంద్రియ పదార్థాలే ఉన్నాయి కాబట్టి భూమిలో ఉండే పోషకాలతో పాటు మొక్కకు మరిన్ని పోషకాలు ఈ జీవామృతం ద్వారా అవి మొక్కకు అందుబాటులో ఉంటాయి. ఇంకొకటి కూడా మనం చూడొచ్చు, అది నేల లోపల సేంద్రియ పదార్థం పెంచడం. సో ఇది చాలా ముఖ్యమైన అంశం అండి. నేలలో సేంద్రియ పదార్థం ఎంత ఎక్కువ ఉంటే నేల సామర్థ్యత అంత ఎక్కువ ఉంటుంది. సేంద్రియ పదార్థం ఎక్కువ ఉన్నప్పుడు ఆ పోషకాలు అదే విధంగా అందుబాటులో ఉంటాయి. నేలలో సేంద్రియ పదార్థం పెంచడం కోసము మనం బీజామృతము, జీవామృతం లాంటివి ఉపయోగించుతూ ఉండాలి. ఇంకొకటి, స్థానిక పరిస్థితులకు అనుగుణంగా రైతులు విత్తనాలను వాడాల్సి వస్తుంది. ఇప్పుడైతే రైతులు అనే వాళ్ళు ప్రతి సంవత్సరానికి లేకపోతే సీజన్ కి వాళ్ళకు కావలసిన విత్తనాలను దగ్గరలో ఉన్న మార్కెట్లకు లేకపోతే రైతు సంఘాల దగ్గరికి వెళ్లి తీసుకుంటున్నారు. అలా కాకుండా పూర్వం రోజుల్లో రైతులు వాళ్ళ విత్తనాలను వాళ్ళు ముందు పంట వేసిన తర్వాత వచ్చే ఏదైతే దిగుబడి ఉందో, ఆ దిగుబడిలో కొంత భాగాన్ని తర్వాత పంట కోసం ఉంచుకునేవాళ్ళు. ఆ విధంగా రైతులు చేపట్టాలి. స్థానిక పరిస్థితులకు అనుగుణంగా అనువైన విత్తనాలను, స్థానిక పరిస్థితులు, వాతావరణ పరిస్థితులకు ఎక్కువగా నిలబడి దిగుబడినిచ్చే విత్తనాలను రైతులు ఎంచుకోవడం ద్వారా కొంతవరకు ఆ దిగుబడిని పెంచే అవకాశం.
ఉంటుంది. అందువల్ల రైతులనే వాళ్ళు తమకొచ్చిన ఏదైతే దిగుబడి ఉందో ఆ దిగుబడిలో మొత్తం

0: అమ్మేయడం కాకుండా కొంత దేశీయ రకాలు ఏవైతే ఉన్నాయో వాటిని కాపాడుకుంటూ తర్వాత వచ్చే సీజన్ లో మన పంట వేయడం ద్వారా ఆటోమేటిక్ గా ఎక్కువ దిగుబడి అవకాశం ఉంటుంది. మరియు ఆ దేశీయ విత్తనాలు ఆ సహజ పరిస్థితులు ఏవైతే ఉన్నాయో వాటికి రెసిస్టెంట్ గా ఎక్కువగా నిలబడతాయి. అందువల్ల అటువంటి విత్తనాలను వాడాలి. తరువాత మెల్లమెల్లగా రైతులు రసాయనిక ఎరువులు, పురుగు మందులు, జీఎం పంటకాలకు దూరం కావడం. సో రైతులు ఈ విధమైన పద్ధతులను చేపట్టినట్లయితే మెల్లమెల్లగా రసాయనిక పురుగులు, అదే విధంగా రసాయనిక కీటకాలు, పురుగులు, కలుపు మొక్కలు రావడం తక్కువ ఉంటుంది. కాబట్టి రైతులు రసాయనిక ఎరువుల వాడకము, పురుగు మందులు, జీఎం పంటలకు అనేవి కొద్ది కొద్దిగా తగ్గించుకోవచ్చు. చివరగా జీవ ఆ వృక్ష సంబంధిత కషాయాలతో చీడ పురుగుల యాజమాన్యం. మనకిప్పుడు నీమ్ ఆయిల్ వేప నూనెని, అదే విధంగా వేప గింజల నుంచి తీసిన ఎక్స్ట్రాక్ట్ గాని, లేకపోతే వేప గింజల నుంచి తీసిన వేరే వేరే అవశేషాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఉంచడం ద్వారా, వాటిని తయారు చేసి నేలలో వేయడం వలన నేల ఆరోగ్యం అనేది పెరుగుతూ ఉంటుంది. ఇంకొక మనం సూత్రం చూసుకుంటే పంట అవశేషాలు ఏవైతే ఉన్నాయో పంట అవశేషాలను దున్నకుండా వాటిని సరైన పద్ధతిలో అదే పంటలో కలిపెట్టడం ద్వారా అవి మనకి డికంపోజన్ అయ్యి కొన్ని ముఖ్యమైన పోషకాలను నేలకిచ్చే అవకాశం ఉంటుంది. సో ఈ విధంగా చేయడం వలన ఎన్నో రకాల లాభాలు కలుగుతాయి. అదేవిధంగా రైతులు తగినంత పరిమాణంలో విత్తనం అందుబాటుతో పాటు రైతుకు సకాలంలో విత్తనాల లభ్యత అవన్నీ కొంచెం చూసుకోవాలి. ప్రకృతి వ్యవసాయంలో ఈ 9 సూత్రాలను గాని మనం పాటించినట్లయితే ఇప్పుడు ఏదైతే వ్యవసాయంలో మనం చూసుకునే భూమి కాలుష్యము, నేల కాలుష్యము, నీటి కాలుష్యము, వాటి ద్వారా వచ్చే రసాయన పురుగులు అనేవి వాటి ద్వారా మన శరీరంలోకి ప్రవేశించి మనకి క్యాన్సర్ అట్లాంటి రోగాలు అనేవి రావడానికి అవకాశం ఉంటుంది, అవకాశం అవుతున్నాయి. వాటినంతటికీ తగ్గించడానికి రైతులు ముఖ్యంగా ఈ ప్రకృతి వ్యవసాయం వైపు మరలితే వాటి దుష్ప్రభావాలను తగ్గించడం తో పాటు నేల, నీరు, అదేవిధంగా ప్రకృతి వీటి నాణ్యతను పెంచవచ్చు. మరొకసారి ప్రకృతి వ్యవసాయంలో ఈ 9 సూత్రాలను రైతులు పాటించాలి. మొదటిది పంటలు, నేలను సేంద్రియ పదార్థంతో కప్పి ఉంచడం 365 రోజులు మొదటిది. రెండు, విభిన్న చెట్లతో కూడిన వైవిధ్య పంటలు వ్యవస్థలనేవి నేలలో పండించాలి. మూడు, నేలను ఎక్కువ సార్లు కాకుండా తగినంత తక్కువ సార్లు దున్నడం వలన నేల భూమి పైపొర అనేది దెబ్బతినకుండా ఉంటుంది. అది మూడు. నాలుగు, నేలపై ఆచ్ఛాదన, నేలను తక్కువగా దున్నడము, అదేవిధంగా ఎక్కువ ఉష్ణోగ్రత అనేది నేల లోపలి పొరాల్లో కాకుండా ఉంటుంది. అందువల్ల సూక్ష్మజీవులు అనేవి చనిపోకుండా ఉంటాయి. అది తరువాత నేలలో సూక్ష్మజీవులు పెంచే జీవ పోషకాలు, జీవామృతము, ద్రవామృతము, జీవామృతము, బీజామృతము వంటివి ఉపయోగిస్తూ ఉండాలి. ఈ బీజామృతం అనేది ఉపయోగించడం ద్వారా కొన్నిసార్లు ఈ బీజామృతంతో మనము సీడ్ ట్రీట్మెంట్, విత్తన శుద్ధి కూడా చేసుకోవచ్చు. సో ఇందులో మనకి కౌ యూరిన్ అంటే ఆవు పెండ, ఆవు మూత్రము అన్ని ఉంటాయి. కాబట్టి వీటిని ఉపయోగించి మనం విత్తన శుద్ధి కూడా చేసుకోవచ్చు. ఇది కొన్ని రకాలుగా పెస్ట్ డిసీజ్ అంటే పురుగు కీటక ఆశని తగ్గిస్తుంది. ఇంకొకటి, నేలలో సేంద్రియ పదార్థాన్ని పెంచడం. ఇది చాలా ముఖ్యమైనది. నేలలో ఎంత సేంద్రియ పదార్థం ఎక్కువ ఉంటే అంత ఎక్కువ నాణ్యత ఉన్నట్టు. అందువల్ల రకరకాల సేంద్రియ పదార్థాలను ఉపయోగించి నేలలో సేంద్రియ పదార్థం అనేది పెంచాలి, కార్బన్ శాతం అనేది పెంచాలి. తర్వాత స్థానిక పరిస్థితులకు అనుగుణంగా ఏవైతే రకాలు ఆ స్థానిక పరిస్థితులకు అనుగుణంగా ఉంటాయో అటువంటి రకాలను రైతులు అనేవాళ్ళు సాగు చేయాలి. సో పూర్వకాలంలో రైతులు ఏ విధంగానైతే మొత్తం పంటలో కొంత మొత్తాన్ని తర్వాత సీజన్కు ఉపయోగించేవాళ్ళు, ఆ విధంగా కొంత పంటను తర్వాత సీజన్కు ఉపయోగించడం వలన అవి సహజ పద్ధతుల్లో పెరుగుతాయి. కాబట్టి సో ఎటువంటి పీడ, కీటక, అదేవిధంగా కలుపు మొక్కల ఆశించడం అనేది చాలా తక్కువ ఉంటుంది. ఇది కూడా ఒక రకమైన ముఖ్యమైన అంశము. ఈ విధంగా సహజ పద్ధతులను రైతులు చేసినప్పుడు మెల్లమెల్లగా రసాయనిక ఎరువుల వాడకము, రసాయనిక ఎరువులు, అదేవిధంగా రసాయనిక పెస్టిసైడ్స్ తగ్గడం వలన భూమిలో కొంత మనకి నాణ్యత అనేది పెరుగుతూ ఉంటుంది. చివరగా జీవ మరియు వృక్ష సంబంధిత కషాయాలతో అంటే మనకి బీజామృతము, జీవామృతము వాటిని ఉపయోగించి భూమిలో నాణ్యత పెంచాలి. అదేవిధంగా విత్తన శుద్ధి చేయడం వలన చాలా వరకు చీడ పురుగుల నాశనం అనేది తగ్గించవచ్చు. ఈ విధంగా చేయడం వలన పంట దిగుబడితో పాటు నేలలో నాణ్యత కూడా పెరిగే అవకాశం ఉంటుంది. రైతులు ఈ విధంగా మనకి రసాయనిక ఎరువుల నుంచి దూరంగా వచ్చి ఈ సహజ పద్ధతులను ఉపయోగించడం వలన ఈ ప్రకృతి వ్యవసాయం ద్వారా దిగుబడి, అదేవిధంగా మీకు కూడా ఆరోగ్యం అనేది మంచిగా ఉంటుంది. ధన్యవాదాలు.
1: మీరింత

వరకు ప్రకృతి వ్యవసాయంతో లాభాలు మోజల్ర వ్యవసాయ కళాశాల శాస్త్రవేత్త డాక్టర్ తాళ్ల అరుణ్ గారి ప్రసంగం విన్నారు. ఇప్పుడు జానపద గేయాలు.

0: పరిచయకర్త శ్రీ తమనం నాగేశ్వరరావు.
1: శ్రోతలకు నమస్కారం. ఈనాటి వికసిత్ భారత్ కార్యక్రమంలో ప్రధానమంత్రి మత్స్య కిసాన్ సమృద్ధి సహయోజన పథకం గురించి మనతో మాట్లాడటానికి నెల్లూరు కృషి విజ్ఞాన కేంద్రం మత్స్య విభాగం శాస్త్రవేత్త శ్రీ హరి సాధు గారు మన ఆకాశవాణి స్టూడియోస్లో మనతో ఉన్నారు. ఈ పథకం వల్ల కలిగే ప్రయోజనాల గురించి హరి సాధు గారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం సార్.
2: నమస్కారం సార్.
1: హరి సాధు గారు, ముఖ్యంగా మన దేశంలో ఆంధ్రప్రదేశ్ మత్స్య సంపద విషయంలో అగ్రస్థానంలో ఉంది.
2: అవును సార్.
1: ఇంకో విషయం ఏమిటంటే మత్స్య సంపదలో మన నెల్లూరుకి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. దీనికి గల ప్రధాన కారణం ఏమిటండి?
2: ఒక ప్రత్యేకమైన స్థానానికి నెల్లూరు జిల్లా రైతాంగానికి ఒక ప్రత్యేకత కూడా ఉంది సార్. రిస్క్ని తీసుకోగలగడం, ఎంటర్ప్రీనర్షిప్ అనేది నెల్లూరు జిల్లా రైతులకి కొండంతుంది. అదే దీనికి ప్రధాన కారణం. తర్వాత తదనుగుణంగా మనకు వనరులు కూడా చాలా అనుకూలంగా ఉన్నాయి సార్. వనరుల్లో భాగంగా మంచినీటి వనరులు. ఇక్కడ మంచినీటి వనరులు అంటే సెలినిటీ అంటే లవణీయత 0.5 PPT పార్ట్స్ పర్ 1000 ఉండేటటువంటి నీటి వనరులను మనం మంచినీటి వనరులుగా పరిగణిస్తాం. అయితే 0.5 PPT నుండి 30 PPT లవణీయత ఉండేటటువంటి నీటిని బ్రాకిష్ వాటర్గా పరిగణిస్తాం. 30 PPTకి మించి ఉండేటటువంటి నీటి లవణీయత ఉండే వాటిని సముద్రం నీటిగా పరిగణిస్తాం. నెల్లూరు జిల్లా ప్రత్యేకత ఏంటంటే ఈ 3 రకాల నీటి వనరులు మనకు పుష్కలంగా ఉన్నాయి సార్.
1: ఈ 3 రకాల నీటి వనరుల లభ్యత మనకు నెల్లూరుకు ఉండటం వల్ల ఇక్కడ ఆక్వారంగం గణనీయమైన ప్రగతి సాధించింది కదండి.
2: అవును సార్.
1: ఇక ఈ ఆక్వారంగాన్ని అభివృద్ధి చేసే దిశగా కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన పథకాన్ని ప్రవేశపెట్టింది. ఆ తర్వాత ప్రధానమంత్రి మత్స్య కిసాన్ సమృద్ధి సహయోజన పథకాన్ని కూడా ప్రవేశపెట్టింది కదండి.
2: అవును సార్.
1: ఈ పథకాన్ని ఎప్పుడు ప్రారంభించారు? ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటండి?
2: సార్, మన భారతదేశంలో ఆక్వా రంగానికి అత్యున్నతంగా బలోపేతం చేసే నిమిత్తం ఈ ప్రధానమంత్రి మత్స్య కిసాన్ సమృద్ధి సహయోజన అనేది కేంద్ర కేబినెట్ 8 ఫిబ్రవరి 2024 ఆమోదించింది సార్. దీని యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటంటే ఆక్వా రంగంలో ఉండేటటువంటి అసంఘటితమైనటువంటి వర్గాన్ని క్రమంగా సంఘటితంగా రంగంగా మార్చుకోవడం అనేది దీంట్లో ప్రధానమైన అంశం. అంటే మనందరికీ తెలుసు, అసంఘటిత రంగం అంటే అన్ఆర్గనైజ్డ్, అంటే ఒక నియమం, ఒక నిబద్ధత, ఒక ప్రణాళిక, ఒక గవర్నమెంట్ సపోర్టు అలాంటి అంశాలు, ఒక ప్రొసీజర్ ప్రోటోకాల్ ఏం లేకుండా జరిగేటటువంటి ఒక రంగం. అదే సంఘటితం అంటే ఆర్గనైజ్ సెక్టార్ అంటే ఇక్కడ ప్రతిదీ కూడా ఒక ప్రణాళిక మేరకు, ఒక నిబద్ధత మేరకు, గవర్నమెంట్ సపోర్టు వీటన్నిటితో ముడిపడి ఉండి ముందుకు పోయేటటువంటి అవకాశంగా మారేటటువంటి రంగం అంటే సంఘటిత రంగం కింద చెప్పుకోవచ్చు.
1: జిల్లా వ్యాప్తంగా ఎన్ని ఎకరాల్లో ప్రస్తుతం చేపలు రొయ్యల పెంపకం జరుగుతుందండి?
2: చేపల పరంగా మాట్లాడితే జిల్లా వ్యాప్తంగా 20,000 నుంచి 25,000 ఎకరాల్లో సాగు జరుగుతుంది సార్. అదే రొయ్యల విషయం, దాదాపు 50,000 నుంచి 60,000 ఎకరాల వరకు
1: సాగు జరుగుతుంది.
2: 60,000 ఎకరాల వరకు ఉంది సార్. 50,000 నుంచి 60,000 ఎకరాలు ఉంది.
1: ముఖ్యంగా ఈ చేపల విషయం తీసుకుంటే గనక ఎకరాకు ఎంత ఖర్చు అవుతుంది, ఎంత లాభం ప్రస్తుతం వస్తుందండి?
2: చేపల సాగులో సార్ ప్రస్తుత పరిస్థితుల్లో మనం నెల్లూరు జిల్లాలో గమనించినట్లయితే 3 టన్నులు పండించే పరిస్థితుల్లో ఎకరా మీద సుమారు 1 లక్ష రూపాయలు, 4 టన్నులు పండించే పరిస్థితుల్లో 1,20,000 రూపాయలు 1,20,000 వచ్చే అవకాశం ఉంది సార్.
1: ఇక రొయ్యల సాగులో అయితే అండి,
2: అంటే 4 టన్నులు మనం పండించే పరిస్థితుల్లో మనకు ఎకరా మీద 4 లక్షల వరకు కూడా ఆదాయం వచ్చే అవకాశం ఉంది సార్.
1: ఈ ఆక్వా రంగం ప్రస్తుతం చాలా ఒడిదుడుకులు కూడా ఎదుర్కొంటూ ఉంది.
2: వాస్తవం సార్.
1: సరే, లాభం ఒకటైతే నష్టాలు వచ్చే ప్రమాదం ఏమన్నా ఉందండి దీంట్లో?
2: ఆదాయం తక్కువ రావడం, నష్టాలు మెండుగా ఉండడం అనేది సర్వసాధారణం సార్. వెన్నామీ రొయ్యల్లో అయితే, అదే చేపల్లో అయితే స్టేబుల్గా ఉంటుంది సార్. నష్టాలేం ఉండదు, ఆదాయం అనేది ఒక స్టేబుల్గా వస్తుంది. ఈ రొయ్యల పరంగా మాట్లాడితే ఇది ఖచ్చితంగా రిస్క్తో కూడింది, ఆదాయం కూడా ఒడిదడుగులు ఉండేది.
1: వీటన్నిటినీ పరిగణలోకి తీసుకునే ఈ ప్రధానమంత్రి మత్స్య కిసాన్ సమృద్ధి సహయోజన పథకాన్ని ప్రవేశపెట్టారు కదా?
2: అవును సార్.
1: ఈ పథకం ముఖ్య ఉద్దేశం మీరు ఇందాకే చెప్పారు, అసంఘటిత రంగాన్ని సంఘటిత రంగంగా మార్చే ఉద్దేశం మొదటిదని. అంటే వీటిలో ఉన్న ప్రధాన అంశాలు ఏమిటి, వాటిని కొంచెం మాకు వివరిస్తారా?
2: ప్రధానమంత్రి మత్స్య కిసాన్ సమృద్ధి సహయోజనలో ప్రధానంగా

0: ఈనాటి ఇల్లు బాకిలీ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి వెలువడింది. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఇప్పుడు సమయం 7:45. తర్వాతి కార్యక్రమం వెంటనే.
1: ఆకాశవాణి ఈనాటి వికసిత్ భారత్ కార్యక్రమంలో ప్రధానమంత్రి మత్స్య కిసాన్ సమృద్ధి సహయోజన గురించి నెల్లూరు కృషి విజ్ఞాన కేంద్రం మత్స్య విభాగం శాస్త్రవేత్త శ్రీ హరిసాధు గారితో పరిచయం వింటారు.

0: నాలుగు కాంపొనెంట్స్ ఉన్నాయి సార్. ఆ మొదటి కాంపొనెంట్లో రెండు సబ్ కాంపొనెంట్స్ ఉన్నాయి. అందులో మొదటి సబ్ కాంపొనెంట్ ఏం చేస్తుందంటే, ఈ ఒక ఫార్మలైజేషన్ అండ్ క్రెడిట్ యాక్సెస్, అంటే ఈ అసంఘటిత రంగంలో ఉండేటటువంటి ఈ స్టేక్ హోల్డర్స్కి ఒక డిజిటల్ ఐడి ఇవ్వడం, రిజిస్ట్రేషన్ ఇచ్చి ఫార్మలైజేషన్ చేస్తుంది. ఇది మొదటి సబ్ కాంపొనెంట్. రెండో కాంపొనెంట్ ఏంటంటే, వీరికి ఇన్సూరెన్స్ అనేది చాలా అవసరం కాబట్టి ఆ ఇన్సూరెన్స్కి కావాల్సినటువంటి ప్రోత్సాహం అనేది ఇస్తుంది. తర్వాత రెండవ కాంపొనెంట్కి వచ్చినట్లయితే, ఈ వాల్యూ చైన్ ఎఫిషియన్సీస్ని ఎస్టాబ్లిష్ చేస్తుంది. ఆక్వా రంగంలో ప్రొడక్షన్, ప్రాసెసింగ్, స్టోరేజ్, ట్రాన్స్పోర్ట్, మార్కెటింగ్ వీటన్నిటిలో కూడా ఈ వాల్యూ చైన్ ఎఫిషియన్సీని ఎస్టాబ్లిష్ చేసి దీన్ని సస్టైనబుల్గా, అంటే 10 కాలాల పాటు ఈ యొక్క రంగం ముందుకు పోయే విధంగా చూడడం అనేది దీని ఉద్దేశం. తర్వాత మూడవ అంశం ఏంటంటే, సేఫ్టీ అండ్ క్వాలిటీ స్టాండర్డ్స్. అంటే ఇక్కడ మనం ఎంత పండించామనేది ముఖ్యం కాదు, మనం ఈ సేఫ్టీ క్వాలిటీ సిస్టమ్స్ అనేది పర్ఫెక్ట్గా ఉన్నాయా లేదనేది ఒక మానిటర్ చేయాల్సిన అంశం ఉంది కాబట్టి, అది ఈ చేపలు మరియు చేపల ఉత్పత్తిలో భద్రత మరియు నాణ్యత హామీ వ్యవస్థను స్టాండర్డైజ్ చేయడం, వాటికి సర్టిఫికేషన్ ఇవ్వడం, ట్రేసబిలిటీ ఏర్పాటు చేయడం. ట్రేసబిలిటీ అంటే రైతు విత్తనం చెరువులో వదిలింది మొదలుకొని పంట బయటకు తీసి అది మళ్ళీ ట్రాన్స్పోర్ట్ అయ్యి మళ్ళీ స్టోరేజీ మళ్ళీ ఎక్స్పోర్టు అన్ని అంశాలలో ఏ రోజు ఏ విధంగా జరిగింది అనేటటువంటి ఒక సర్టిఫికేషన్ అన్నమాట. ఇది కూడా ఈ యొక్క మూడవ కాంపొనెంట్ చూస్తుంది. తర్వాత చివరి కాంపొనెంట్ ఏం చేస్తుందంటే, ఏది చేయాలన్నా ఒక ప్రాజెక్ట్ నిర్వహణ కావాలి, మానిటరింగ్ కావాలి, వీటికి సంబంధించినటువంటి సపోర్ట్స్ని అలానే వాటికి కావాల్సిన ఎఫిషియన్సీని ఈ యొక్క అసంఘటిత రంగంలో ఉండి పనిచేసే వారందరికి కూడా అందజేస్తుంది సార్.
1: సార్, ఇక ఈ నేషనల్ ఫిషరీస్ డిజిటల్ ప్లాట్ఫామ్ NFDP పోర్టల్ ఉంది, అది కూడా కాకుండా మొబైల్ యాప్ కూడా రూపొందించారు కదా. ఈ యాప్ లో కానీ పోర్టల్లో కానీ రిజిస్టర్ చేసుకోవటం వల్ల ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయండి?
0: నేషనల్ ఫిషరీస్ డిజిటల్ ప్లాట్ఫామ్ అనేది ఒక గవర్నమెంట్ ప్లాట్ఫామ్ సార్. ఇది దీంట్లో రైతులు ఎవరైతే రిజిస్ట్రేషన్ చేసుకుంటారో వారి డేటా అనేది పొందుపరచబడుతుంది, వాళ్ళు ఆక్వా రైతులుగా అక్కడ నిర్దేశితం అవుతారు.
1: సార్, ఈ ఆక్వా రంగాన్ని తీసుకుంటే గనక ముందు చేపలు పండించేవాళ్ళు కానీ చేపలు పట్టేవాళ్ళు కానీ అట్లా ఏ స్థాయిల్లో ప్రజలు పనిచేస్తూ ఉంటారండి?
0: ఈ ఆక్వా రంగంలో సార్ రెండు విధాలుగా మనం చెప్పాలి సార్ ఈ అంశాన్ని. ఒకటి క్యాప్చర్ ఫిషరీస్, రెండోది కల్చర్ ఫిషరీస్. అంటే వలలు బోట్ల సహాయంతో మనం ఆ చేపలు నదీ జలాలు కానీ సముద్ర జలాల్లో కానీ ఉండేటటువంటి చేపలను మనం పట్టుకునేదాన్ని క్యాప్చర్ ఫిషరీస్గా భావిస్తాం. తర్వాత మనకు కల్చర్ ఫిషరీస్కి వస్తే ఇది చాలా భారీ అంశం. ఈ కల్చర్ ఫిషరీస్లో మనకు హ్యాచరీస్ అనేవి ఉంటాయి, ప్రధానంగా సీడ్ ప్రొడ్యూస్ చేయాలి. ఆ హ్యాచరీస్లో చాలామంది సిబ్బంది పనిచేస్తారు. ఈ కల్చర్ పాండ్స్లో, అది చేపలు కానివ్వండి రొయ్యలు కానివ్వండి, ఇక్కడ ఈ కల్చర్ పాండ్స్లో చాలామంది సిబ్బంది పనిచేయడం జరుగుతుంది. అలానే వీటిని హార్వెస్ట్ చేసేదానికి కూడా కొంత సిబ్బంది కావాలి. తర్వాత వాటిని ఐసింగ్ చేయడం, తర్వాత స్టోరేజ్ చేయడం, ప్రాసెసింగ్ చేయడం, తర్వాత ట్రాన్స్పోర్ట్ చేయడం. సో ఈ అన్ని యొక్క దశలలో కూడా దానికి తగ్గ వ్యక్తులు పనిచేస్తూనే ఉంటారు సార్.
1: ప్రజలతో పాటు టెక్నాలజీ కూడా, అంటే కోల్డ్ స్టోరేజీలు కానీ ప్రాసెసింగ్ యూనిట్లు కానీ, దీనికున్న టెక్నాలజీకున్న ప్రత్యేకత ఏంటండి దీంట్లో?
0: ఇక్కడ టెక్నాలజీ పరంగా సార్ ఈ ప్రాసెసింగ్ ప్లాంట్స్కి వస్తే చాలా 1000 కోట్లతో కూడింది. అలానే దీంట్లో సిబ్బంది కూడా టెక్నికల్లీ ఎక్స్పర్టైజ్ పీపుల్ మాత్రమే పనిచేస్తారు సార్. అంటే ఫిషరీస్ ప్రొఫెషనల్స్ పనిచేస్తారు ప్రధానంగా. అంటే క్వాలిటీ స్టాండర్డ్స్, మైక్రోబయాలజీ ల్యాబ్స్ అయితేనేమి, అలానే ఆ గ్రేడింగ్ అయితేనేమి, గ్రేడింగ్లో కూడా ఎక్స్పీరియన్స్డ్ పీపుల్ పనిచేయాలి, స్టాండర్డ్స్ని మెయింటైన్ చేసే విధంగా తీసుకుంటారు. అలానే హ్యాచరీస్ కూడా అలానే ఉంటుంది సార్. హ్యాచరీస్లో కూడా మీరు గమనించినట్లయితే ఆ బ్రూడర్ తల్లి రొయ్యను మనం తీసుకొచ్చి దాన్ని బ్రీడింగ్ చేయడం, తర్వాత వాటిని మనం ఆ లారల్ స్టేజెస్ని హ్యాచరీలో వివిధ దశల్లో డెవలప్ చేసే నిమిత్తం టెక్నికల్ ఎక్స్పర్టైజ్ అనేది చాలా అవసరం సార్. అలా చేయగలిగితేనే దానికి తగ్గ ఫీడ్స్ విషయం అయితేనేమి అన్ని విషయాల్లో ఆ టెక్నికల్ ఎక్స్పర్టైజ్తో పాటు ఆ బ్రోడర్ యొక్క క్వాలిటీ ఇవన్నీ ఉంటేనే కూడా ఆ హ్యాచరీలో ఉండే పిల్ల అనేది నాణ్యమైంది వస్తుంది. ఎప్పుడైతే హ్యాచరీ పిల్ల నాణ్యమైంది వస్తుందో కల్చర్ అనేది ఆటోమేటిక్గా సక్సెస్ అవుద్ది సార్.
1: ఇంత చేయాలి కాబట్టి చాలా ఖర్చుతో కూడిన విషయం.
0: అవును.

0: ఇవన్నిటిని.
1: అవునండి.
0: ఈ మధ్య ముఖ్యంగా ఈ ఆక్వారంగం ఎలాంటి ఒడిదుడుకుల్ని ఎదుర్కొంటుందండి?
1: ఈ ఆక్వారంగంలో ఒడిదుడుకులు చెప్పాలంటే, మనం ముందుగా అనుకున్న విధంగా రైతుకి గిట్టుబాటు ధర రావట్లేదు. ప్రధానంగా ఎంతో వ్యయ ప్రయాసాలతో రైతు సాగు చేస్తున్నాడు. ఎప్పుడైతే పంట చేతికి వచ్చే లోపల రేట్ అనేది పడిపోవడం,
0: ఇలాంటి ఇబ్బందులన్నింటినీ అధిగమించే ఉద్దేశంతోనే ఈ ప్రధానమంత్రి మత్స్య కిసాన్ సమృద్ధి సహయోజన పథకాన్ని ప్రవేశపెట్టారు కదా,
1: అవునండి.
0: వీరందరికీ ఈ రుణ సదుపాయాన్ని కల్పించడానికి ఈ పథకంలో ఏమన్నా అవకాశం ఉందండి? మరో విషయం ఏమిటంటే, ఈ ఆక్వా పరిశ్రమలో ఇన్సూరెన్స్ కూడా చాలా కీలకమైనది కదా,
1: అవునండి.
0: దీనికి సంబంధించి ఈ పథకంలో ఏమన్నా అవకాశం ఉందండి?
1: సార్, ఇది దీని ప్రధాన ఉద్దేశ్యమే అసంఘటిత రంగంలో ఉండే వారందరికీ రుణాలు ఏర్పరచడం, సబ్సిడీలు ఏర్పరచడం, ఇన్సూరెన్స్ ఇవ్వడం.
0: ప్రభుత్వ పరంగా ఇన్సూరెన్స్ కి ఏమన్నా సహాయం అందిస్తున్నారా ఆక్వా రైతుల కోసం?
1: ఆక్వా రైతుల కోసం వారికి ఇన్సూరెన్స్ని కట్టేదానికి వాళ్ళకి ఎంకరేజ్ చేసే నిమిత్తం వారు కట్టవలసిన ప్రీమియంలో దాదాపు సుమారు 40% వరకు లేదా గరిష్టంగా హెక్టార్కి 25,000 రూపాయలు ఇన్సూరెన్స్ అమౌంట్ అనేది గవర్నమెంటే భరిస్తుంది సార్. కనీసం 100,000 హెక్టార్లకి ఈ ఇన్సూరెన్స్ ఇవ్వాలి అనేది లక్ష్యంగా పెట్టుకున్నారు. అంతే కూడా కాకుండా ఎస్సీ ఎస్టీ మరియు మహిళలకు కూడా ఈ 40% కాక మరొక 10% కూడా ఇన్సూరెన్స్ను ప్రోత్సాహంగా అందజేస్తున్నారు సార్.
0: మిగతా రైతుల్లాగానే ఈ ఆక్వా రైతుల్లో కూడా చాలా తక్కువ ప్రాంతంలో చేపలు గాని రొయ్యల పెంపకం చేసే రైతులు ఎక్కువ మంది ఉంటారు. ఇలాంటి పరిస్థితుల్లో ఈ చిన్న రైతులకి ఈ పథకం ద్వారా ఎలాంటి ప్రోత్సాహకాలు లభిస్తున్నాయండి?
1: వాళ్ళు కోఆపరేటివ్స్గా మారితే ఈ పథకం కింద సుమారు 5,500 ఫిషరీస్ కోఆపరేటివ్స్కి, అలానే ఎఫ్పిఓస్కి, అలానే సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్కి కూడా బలోపేతం చేయడానికి వీరి యొక్క అజెండాలో ఒక భాగం ఉంది సార్. తర్వాత సహకార సంఘాలు ఏర్పడి వారికి భారీ పెట్టుబడుల్లో భాగంగా ప్రాసెసింగ్ అయితేనేమి, కోల్డ్ స్టోరేజ్ అయితేనేమి, వాల్యూ అడిషన్ అయితేనేమి, వీటన్నిటికి కూడా చేయడానికి కావాల్సినటువంటి ఈ స్కీమ్స్ను కూడా వారికి అందజేస్తుంది సార్. అంతే కూడా కాకుండా ఈ ఇన్స్టిట్యూషనల్ క్రెడిట్ ఇవ్వడం అయితేనేమి, మార్కెట్ లింకేజెస్ వారికి అందజేయడం అయితేనేమి, వాటన్నిటితో పాటు ఎక్స్టెన్షన్ యాక్టివిటీస్లో భాగంగా ట్రైనింగ్, కెపాసిటీ బిల్డింగ్ వారి కూడా కల్పించి వారికి ఒక ప్రత్యేకత అనేది గవర్నమెంట్ ఇస్తుంది సార్, బాగా ఎంకరేజ్ చేస్తుంది.
0: ఇక ఈ ప్రధానమంత్రి మత్స్య కిసాన్ సమృద్ధి సహయోజనలో వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోవటానికి రుణ సదుపాయం ఏమన్నా కల్పిస్తుందండి?
1: ఈ మైక్రో మరియు అంటే చిరు చిన్న యూనిట్లకి ఇన్స్టిట్యూషనల్ ఫైనాన్స్ ఇవ్వడం, క్రెడిట్ లింక్డ్ సపోర్ట్ ఇవ్వడం, తర్వాత ఈ ఫెసిలిటేషన్ సర్వీస్ ఇవ్వడం, ఇవన్నీ కూడా మనం ముందు మాట్లాడుకున్నటువంటి కాంపోనెంట్ 1, కాంపోనెంట్ 2 ద్వారా అందిస్తున్నారు సార్. నెక్స్ట్ రెండవ అంశానికి వస్తే, వివిధ బ్యాంకులు, సహకార సంస్థలు, ఎన్బిఎఫ్సిల ద్వారా వర్కింగ్ క్యాపిటల్ ఇవ్వడం, టర్మ్ లోన్ ఇవ్వడం వంటి అనుకూలతలు కూడా బాగా అందజేస్తున్నారు సార్.
0: హరిసాధు గారు ఇవాళ మా ఆకాశవాణి స్టూడియోస్కు వచ్చి ఈ ప్రధానమంత్రి మత్స్య కిసాన్ సమృద్ధి సహయోజన పథకం గురించి చాలా విలువైన సమాచారాన్ని మా రైతులకు అందించారు. ధన్యవాదాలు సార్.
1: థాంక్ యూ సో మచ్ సార్.
2: మీరు ఇంతవరకు వికసిత్ భారత్ కార్యక్రమంలో ప్రధానమంత్రి మత్స్య కిసాన్ సమృద్ధి సహయోజన గురించి నెల్లూరు కృషి విజ్ఞాన కేంద్రం మత్స్య విభాగం శాస్త్రవేత్త శ్రీ హరిసాధు గారితో పరిచయం విన్నారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి నెల్లూరు కేంద్ర సమర్పణ.
3: ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి వెలువడింది.

పంటలకు కనీస మద్దతు ధర పెంపు చేసేందుకు ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ ఆమోదం తెలియజేసింది. 2025-26 రబీ సీజన్లో ఇప్పటి వరకు 30 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసినట్లు రాష్ట్ర పౌర సరఫరాల శాఖ తెలియజేసింది. కనీస మద్దతు ధర కింద 4,520 కోట్ల రూపాయలు నేరుగా రైతుల ఖాతాల్లో జమ చేసినట్లు వెల్లడించింది. ప్రత్యేక రక్షణ దళం ఎస్పీజీ నిబంధనల ప్రకారం అవసరమైన అన్ని భద్రతా ఏర్పాట్లను యథావిధిగా కొనసాగిస్తూనే ఇటీవలి స్వదేశీ పర్యటన సమయంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన కాన్వాయ్ పరిమాణాన్ని గణనీయంగా తగ్గించుకున్నారు. రాష్ట్రంలోని ప్రభుత్వ ప్రైవేట్ పాలిటెక్నిక్ కళాశాలల్లోని ఇంజనీరింగ్, నాన్ ఇంజనీరింగ్, వ్యవసాయ, ఉద్యానవన, వెటర్నరీ డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన పాలిసెట్ 2026 పరీక్ష ఈవేళ 293 పరీక్షా కేంద్రాల్లో జరిగింది. 106,439 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా 98,028 మంది పరీక్షకు హాజరయ్యారు. రాష్టంలో ఈవేళ జరిగిన ఇంటర్మీడియట్ అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షలో భాగంగా ఉదయం జరిగిన మొదటి సంవత్సరం సెకండ్ లాంగ్వేజ్ పరీక్షకు 92.25% మంది హాజరయ్యారు. మధ్యాహ్నం జరిగిన సెకండ్ ఇయర్ సెకండ్ లాంగ్వేజ్ పరీక్షకు 87.59% మంది హాజరయ్యారు. పదో తరగతి ఇంటర్ మొదటి 2వ సంవత్సరం ఫలితాల్లో అత్యధిక మార్కులు సాధించిన బీసీ గురుకుల, బీసీ హాస్టల్ విద్యార్థులకు రేపు బంజారాహిల్స్లోని కుమ్మరంపీ ఆదివాసీ భవన్లో ప్రతిభా పురస్కారాలు అందిస్తున్నామని మంత్రి పొన్నం ప్రభాకర్ చెప్పారు. విద్యార్థుల సమగ్ర అభివృద్దికి క్రీడలను చదువుతో సమన్వయం చేయడం అత్యంత అవసరమని మాజీ డీజీపీ శివధారెడ్డి అన్నారు. విద్యా వారోత్సవాల భాగంగా డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం ఆడిటోరియంలో నిర్వహించిన స్పోర్ట్స్ అండ్ వెల్బీయింగ్ డే కార్యక్రమంలో పాల్గొన్నారు. ఉస్మానియా యూనివర్సిటీలోని ఎంప్లాయ్మెంట్ బ్యూరో ఆధ్వర్యంలో ఈ నెల 16వ తేదీన జాబ్ మేళా నిర్వహిస్తారు. 15 సేల్స్ అండ్ మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ పోస్టులను ఈ జాబ్ మేళా ద్వారా భర్తీ చేస్తారు. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఆధ్వర్యంలో రేపు సాయంత్రం పల్లె పాటల పండుగ ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ఆకాశవాణి తెలంగాణ రాష్ట రీజనల్ ఛానల్ మేనేజర్ భానుతు హరిసింగ్ తెలియజేశారు. ఈ కార్యక్రమం రేపు సాయంత్రం తెలుగు విశ్వవిద్యాలయం ప్రాంగణంలోని ఎన్టీఆర్ ఆడిటోరియంలో జరుగుతుంది. పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం బంగాళాదుంపలు, ఉల్లిపాయలు, పళ్ళు, కూరగాయలు, నూనె గింజలు, ఆహార ధాన్యాలు, జంతు ఉత్పత్తులు, ఇతర నిత్యావసర వస్తువుల అంతర్రాష్ట రవాణాపై ఉన్న అన్ని ఆంక్షలను తొలగించింది. గతంలో అధికారంలో ఉన్న తృణమూల్ కాంగ్రెస్ ప్రభుత్వం ఈ ఆంక్షలు విధించింది. ఎయిర్ ఇండియా అంతర్జాతీయ విమానాల సంఖ్యను తగ్గించాలని నిర్ణయించింది. దీనిలో భాగంగా కొన్ని విదేశీ మార్గాల్లో విమాన సేవలను తాత్కాలికంగా నిలిపివేశారు. వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. రేపు 7:05 జాతీయ వార్తలతో కలుసుకుందాం.

ఆకాశవాణి పెళ్ళైపోయింది నాటిక వింటారు. రచన శ్రీ డి నాగేశ్వరరావు. నిర్వహణ డాక్టర్ సాంబశివరావు కండ్రాతి. సహకారం శ్రీ జి సురేష్ బాబు. ఇందలి పాత్రలు పాత్రధారులు ప్రద్యుమ్నయ్య, శ్రీ పాలెటి సత్యనారాయణ, విశ్వనాథ్, శ్రీ దాసరి ఆనంద్, సువర్ణ, శ్రీమతి బుర్రా పద్మశ్రీ, పూర్ణయ్య, శ్రీ బి ఉదయ్ కుమార్, లక్ష్మి, కుమారి చెల్లే స్వప్న, కళాధర్, డాక్టర్ సాంబశివరావు కండ్రాతి. వినండి పెళ్ళైపోయింది నాటిక.

0: ప్రయోజనం అనేది ఒక యోజనం దూరాన ఉందని తెలిస్తే చాలు, జనం ప్రభంజనంలా దూసుకొచ్చి నీరాజనం పడతారన్నది నా నమ్మకం అండి. ఇప్పుడు మన సిటీలో ఎన్నో మ్యారేజ్ బ్యూరోలు ఉన్నాయి కదా, మరి జనం మన దగ్గరికి ఎందుకు వస్తున్నారంటారు? ఇక్కడ ప్రయోజనం ఉండబట్టే కదా, ఏమంటారు?
1: అయ్యో అంతే కదండి, మరి మాకు తెలీదు.
0: అయ్యా విశ్వనాథం గారు, మన దగ్గర కుదిరిన సంబంధం అంటే అది ముమ్మూర్తలా శ్రేష్టమైనది అన్నది జనం యొక్క అభిప్రాయం.
1: అవును మరి, అందులో ఆవగించంత అనుమానం లేదు. మన దగ్గరకొచ్చిన పార్టీలు ఆడపిల్ల కావాలన్నా మగపిల్లవాడు కావాలన్నా మీరు మీ మనుషులను నియమించి ఆ సంబంధాలకు సంబంధించిన వివరాలన్నీ విచారించి ఆయా పార్టీలకు చెబుతారని గట్టి నమ్మకమండి.
0: బాగా అర్థం చేసుకున్నారు మీరు. మన ప్రత్యేకత ఏదో ఒక సంబంధం చూసి వాళ్ళని కలిపేయటం కాకుండా ఆ పిల్లలు 10 కాలాల పాటు పచ్చగా ఉండి సంసారం చక్కగా చేసుకోవాలన్నది మా ఉద్దేశం అండి.
1: మీరు సంబంధాల విషయంలో ఇంత శ్రద్ధ తీసుకుంటారనే మాకు మీరంటే అభిమానం. అందుకే మీ దగ్గరికి వస్తాం.
0: అది ఇంతకీ మీరు వచ్చిన పని ఏడో చెప్పండి.
1: అదే అదే, మాకు ఒక అమ్మాయి ఉందండి.

0: తనకి మంచి అబ్బాయి కావాలి. ఏవో సంబంధాలు చూశాము కానీ అవేవి మాకు నచ్చలేదు.
1: ఓహో,
0: ఎవరు సలహా ఇచ్చారు? మన ప్రజ్ఞయ్య గారిని కలవమని.
1: మంచిది. ఏది, అమ్మాయి ఫోటో ఏమైనా ఇచ్చారా?
0: తెచ్చానండి, ఇదిగోండి.
1: అమ్మాయికే కొందరు బొమ్మలా ఉంటాను. సరే సరే, ఇకపోతే అబ్బాయి ఎలా ఉండాలంటారు? అంటే మీకు కోరికలు అవి ఉంటాయి కదా.
0: ఉన్నాయండి. కుర్రవాడు మంచి ఉద్యోగం చేస్తుంటే మంచిది.
1: ఓహో,
0: ఒకవేళ ఉద్యోగం లేకపోతే మంచి ఆస్తి పాస్తులైనా ఉండాలండి.
1: ఇంతేనంటారా? ఇంకేమైనా స్పెషల్ కోరికలు ఏమైనా ఉన్నాయా? అంటే ఆహారం పట్ల, వ్యవహారం పట్ల మొహమాటం ఉండకూడదు కదా.
0: మొహమాటం ఉండకూడదు, కానీ ఈ విషయం ఎలా చెప్పాలా అని చూస్తున్నానండి.
1: ఏ విషయం? పర్లేదు, చెప్పండి.
0: అది సబబో కాదో నాకు తెలీదు, అందుకే.
1: అయ్యో, అంత సందేహం ఎందుకు? మీ భార్య గారు ఏం కోరుతున్నారో అదైనా చెప్పండి.
0: అది అబ్బాయికి తల్లిదండ్రులు ఉండకూడదని.
1: ఓహో, అదే విషయం.
0: తల్లిదండ్రులు లేకపోవటం అంటే నా ఉద్దేశం ఇప్పుడు ఉండకూడదు అని.
1: అర్థమైందిలేండి. అబ్బాయి పుట్టగానే ఏ యాక్సిడెంట్ లోనో తల్లిదండ్రులు పోయారనుకోండి, అప్పుడు అతడు తల్లిదండ్రులు లేని అబ్బాయే కదా, ఏమంటారు?
0: ఇంచుమించు అలాంటిదే. కానీ పిల్లవాడు పెళ్లిడికొచ్చాక గాని పోయారనుకోండి, అప్పుడు తల్లిదండ్రులు లేనట్టేగా.
1: కానీ ఒక్క మాట అండి, ఒకవేళ ఇద్దరూ పోకుండా తల్లో తండ్రో ఒకరు ఉన్నా పర్వాలేదంటారా?
0: అయ్యో, మరి తప్పనిసరి అయితే అలా అడ్జస్ట్ కావాలి కదా, తప్పదు మరి.
1: జీవితం అంటేనే అడ్జస్ట్మెంట్, లేదంటే రాజీ. అదేం తప్పు కాదులేండి.
0: తప్పేదేముదిలేండి.
1: కానీ రాజీ పడటంలో కూడా ఇంకో విధానం ఉందండి. తల్లి ఉంటే బెటరా, తండ్రి ఉంటే బెటరా?
0: ఎవరున్నా కానీ వారు చావుకి సమీపంలో ఉంటే మంచిది.
1: అంటే మృత్యుముఖంలో ఉండాలనా మీ కోరిక?
0: అబ్బే, నేనంత దుర్మార్గుణ్ణి కాదులేండి. ఏదైనా వృద్ధాప్యంలో ఉంటే మంచిది, లేదా ఏదైనా జబ్బుతో ఉంటే పర్లేదండి.
1: జబ్బుతోనో ఇంకోటో పోవటానికైతే సిద్ధంగా ఉండాలి, అంతే కదండి.
0: అంతేనా అంటే మరి అంతేనండి. ఒకవేళ మా అదృష్టం బాగుంటే ఇలాంటి సంబంధం దొరకొచ్చు, ఏమంటారు?
1: ఇంకేమంటానండి, సరే అంటాను. కాకపోతే వెంటనే అంటే ఇది కొంచెం కష్టం, టైం పడుతుంది.
0: అయితే సంబంధం మాత్రం దొరుకుతుంది, నాకు ఆ నమ్మకం ఉంది. ఇకపోతే అమ్మాయి ఫోటో ఇచ్చా కదండి, ఆ ఫోటో వెనకనే నా కాంటాక్ట్ నెంబర్ ఉంది.
1: ఓహో,
0: మీరు ఒక్క కాల్ చేస్తే చాలు, వచ్చేస్తాను.
1: చూడండి విశ్వనాథం గారు, మనం ఏం చెయ్యాలన్నా ముందు డబ్బు ఉండాలి కదండి.
0: ఓహో, అదా సంగతి, మరి చెప్పరే.
1: ఇప్పుడు మీకోసం అబ్బాయిని చూడాలంటే మరి అది ప్రత్యేక లక్షణాలున్న, మీరు కోరిన అబ్బాయిని వెతకాలంటే కనీసం 50,000 ఖర్చు అవుతుందండి, అది విషయం.
0: ఆ 50,000 ఇవ్వాలంటారు?
1: మరి అంతే కదండి, ఒక 50,000 ఇచ్చి వెళ్ళండి. మీకు ఫారెన్ సంబంధమైన ఒక నెల రోజుల్లో ఖాయం చేస్తాను.
0: చాలా సంతోషం అండి, ఇదిగో తీసుకోండి.
1: శోభం, ఇకపోతే మరి కట్నాలు అవి అని ఉంటాయి కదండి, మీరు ఎంతవరకు వెళ్ళగలరు? అంటే వచ్చిన పార్టీలు అడుగుతారు కదండి, అందుకని మనం ఇంతలో ఉన్నామంటే అది చెప్పడానికి బాగుంటుంది.
0: అది నిజమేరండి, మనలో మాట. అది ఎంతవరకు ఉంటుందంటారు?
1: అది అబ్బాయిల స్టేటస్ని బట్టి ఉంటుందండి, అది పార్టీ వచ్చి మాట్లాడాక గానీ అది తెలియదు.
2: అయ్యా నమస్కారం అండి.
1: నమస్కారం నమస్కారం, రండి రండి, ఇలా కూర్చోండి.
2: అదే, మొన్న ఒక వారం క్రితం వచ్చాను, మీరు సవ్యంగా మాట్లాడారు కూడాను. నా పేరు పూర్ణయ్యలండి. ఇక విషయం ఏమిటంటే, మా వాడు ఉద్యోగ నిమిత్తం పరదేశంలో ఉన్నాడని చెప్పాను కదండి.
1: అవునవును చెప్పారు, గుర్తుందండి.
2: అదే అదే, మరి మా వాడు కాస్త తొందరపడుతున్నాడండి, మనం ఎప్పుడు రమ్మంటే అప్పుడు వస్తారంటున్నాడు.
1: అదేలేండి, కాకపోతే ఇక్కడ ఏదైనా ఒక పార్టీ వచ్చి ఉంటే రమ్మనవచ్చు, అందాక కాస్త మరి ఆగాలి.
2: నేను అదే అంటున్నానండి, అన్నట్టు నేనే మాట్లాడేస్తున్నా, ఇంతకీ వీరెవరు?
1: వీరి పేరు విశ్వనాథం గారు, ఈరోజే వచ్చారు లేండి.
0: నమస్కారం అండి.
2: నమస్కారం నమస్కారం. మరేమీ లేదులేండి, ఇక్కడికి వచ్చేవారు ఎవరైనా ఏదో పెళ్లి పని మీద వస్తూ ఉంటారు కదండి, అందుకే అడిగాను. ఏమీ అనుకోవద్దు సుమా.
0: అయ్యో, ఇందులో అనుకోవడానికి ఏముంది లేండి, మన ప్రజ్ఞయ్య గారు పరిచయం చేస్తారని చూస్తున్నానంతే.
1: విశ్వనాథం గారు, వీరి పేరు పూర్ణయ్య గారు, అంతే కదండి?
2: అవునండి, మీరు మర్చిపోలేదు, ఒక వారం క్రితమే పరిచయం విశ్వనాథ్ గారు, అయినా గుర్తుంచుకున్నారు ప్రద్యుమ్నయ్య గారా, మజాకానా?
1: ఏమిటో, పాపం విశ్వనాథం గారు వచ్చి చాలా సేపు అయింది, మీరు వెళ్ళకండి, నేను మాట్లాడి వారిని పంపిస్తాను.
0: ఇంకేం మాట్లాడతారండి, పైగా

0: మీ మధ్యలో నేందుకు?
1: ఉంటే ఏమవుతుంది, ఉండండి మాట్లాడదాం.
2: అది కాదులేండి, విశ్వనాథ్ గారిని వెళ్ళనిద్దాం, ఆయనది ఒక ప్రత్యేక పంధాలేండి.
1: ఓహో అలాగా, అయితే సరే.
0: అలాగేనండి, మరి వస్తానండి.
2: మంచిది మంచిది. ఆ విశ్వనాథ్ గారు వెళ్ళటమే మంచిదిలేండి పూర్ణయ్య గారు. మళ్ళీ మనం ఏం మాట్లాడుకుంటామో ఆయన ఎందుకు వినడం అని వెళ్ళమనకుండా పంపించేశాను.
1: అదే అనుకున్నానులేండి, మంచి పనే చేశారు మీరు.
2: ఆయనకు ఒక ఆడపిల్ల ఉంది, సంబంధం వెతకమని నా దగ్గరకు వచ్చాడు. సరే చూద్దామలే అన్నాను. మీ మేనల్లుడు కదూ పెళ్లికి సిద్ధంగా ఉన్నది?
1: అవునండి, మా చెల్లెలు గారి అబ్బాయి.
2: అదే అదే. ఉద్యోగం ఎక్కడన్నారు?
1: అమెరికాలోనండి, సాఫ్ట్వేర్ ఇంజనీర్.
2: ఓహో, అయితే ఈ పాప ఫోటో చూడండి.
1: ఏదండి?
2: ఇదిగోండి.
1: చూస్తా, బాగానే ఉందండి.
2: అయితే మంచిదే. ఆ పాప చదువు అది కొంచెం జాగ్రత్తగా ఎంక్వైరీ చేసి అప్పుడు మాట్లాడదాంలేండి.
1: సరేనండి, వీలున్నంత తొందరలో అయితే ఇంకా మంచిది.
2: సరేలేండి, అయితే మనలో మన మాట, మీరు ఏమి ఆశిస్తున్నారు?
1: అమ్మాయి బాగుంది, మా వాడికి డబ్బాస్ లేదులేండి.
2: ఓహో,
1: సంబంధం మంచిదైతే చాలు.
2: అలా అన్నారు, బాగుంది. అయితే వాళ్ళ మాటలను బట్టి పెద్దగా ఇచ్చుకునే స్థితిలో అయితే లేరనుకుంటాను. సరే చూద్దాం, రాసి పెట్టుకుంటే సెట్ అవుతుంది.
1: అది ఇంకోసారి ఆలోచించండి సార్, ఇదేమీ అమలాపురం సంబంధం కాదు, అమెరికా సంబంధం. మరీ ఇచ్చుకోలేని వాళ్ళు అమెరికా సంబంధానికి ఎలా వస్తారు?
2: అది నిజమే, కానీ మీ వాడేమో కాస్త తొందరపడుతున్నాడు అంటున్నారు. కళ్యాణం వచ్చినా కక్కొచ్చినా ఆగదన్నట్టు. ఏమో, ఈ సంబంధమే సెట్ అవ్వచ్చేమో, చూద్దాం. మరి నేను మీకు ఫోన్ చేసి పిలుస్తాను, అప్పుడు రండి, సరేనా?
1: సరేనండి, మరి ఉంటాను. నమస్కారం.
2: నమస్కారం నమస్కారం, జాగ్రత్తగా వెళ్ళిరండి.
1: నమస్కారం అండి.
2: నమస్కారం నమస్కారం. ఫోన్ అయినా చేయకుండా వచ్చారు, ఏమైనా విశేషమా ఏమిటి అని.
1: విశేషమే మరి, ఏం లేదండి. మా వాడు అమెరికా నుంచి ఊడిపడ్డాడు, అది విశేషం.
2: ఆహా, ఏమిటట?
1: ఏముంది, వాడు చెప్పడానికి ఏదో కారణం చెప్పినా వాడు వచ్చింది మాత్రం పెళ్లి చేసుకోవడానికేనండి.
2: అలాగా, సంబంధం చూసి మనమే ఫోన్ చేద్దాం అనుకున్నాం కదండి, ఇంతలోనే ఏం తొందర వచ్చింది మీ వాడికి?
1: సరే, వాడు ఆగొద్దు.
2: సరే, మొన్న మీకు పరిచయం చేశాను చూడండి, విశ్వనాథ్ గారని. వారి దగ్గర ఒక అమ్మాయి ఉందండి, వాళ్ళు కూడా తొందరలో సంబంధం కుదిరితే బాగుండు అనుకుంటున్నారు.
1: సరే, మాట్లాడదాం. వారికి ఒకసారి ఫోన్ చేస్తారా?
2: అలాగే. హలో హలో, విశ్వనాథ్ గారేనా మాట్లాడేది?
0: అవునండి, మాట్లాడుతున్నాను.
2: నేనండి, ప్రద్యుమ్నయ్యను. ఒక్కసారి మీరు ఇటు రాగలరా? ఏదో సంబంధం వచ్చింది మాట్లాడదామని. అలాగేనండి, రండి రండి.
1: వస్తున్నారా అండి?
2: రాకేం చేస్తాడు. అది సరే, మనలో మన మాట, ఇప్పుడు కట్న కానుకల విషయం మాట్లాడతారు కదా.
1: వారికి ఇష్టమైతే మాట్లాడదాం మరి.
2: ఇదిగోండి, అది మీ వాడికి డబ్బు మీద ఆశ లేదు అన్నారు మీరు. మీకు ఆశ లేకపోవచ్చు, కానీ కట్నం అక్కర్లేదంటే అబ్బాయికి ఏదైనా లోపం ఉందేమో అనుకుంటారేమోనని నా అనుమానం అండి.
1: అవునవును, అది నిజమే మరి.
2: కనుక సాధ్యమైనంత వరకు ఎక్కువ రాబట్టుకోవడానికే చూద్దాం.
1: అయ్యో, దానికి ఏముందండి, అలాగే.
2: అంటే ఇందులో ఏమండో, నా స్వార్థం కూడా ఉందండి, అందుకే చెబుతున్నా మీకు. మీరు పుచ్చుకున్న కట్నం నుంచి నాకు ఒక 10% ఇవ్వాల్సి ఉంటుందండి, అది మీరు గమనించి మాట్లాడాలి.
1: అలాగే, మీరు మా దగ్గర తీసుకుంటున్నందుకు నాకేం బాధ లేదు, అది ఎవరైనా ఇవ్వాల్సిందే.
2: అది మీరు కాస్త ఎక్కువ చెప్పండి, దాన్ని బట్టి వారు తగ్గించే ప్రయత్నం చేస్తారు, సరేనా?
1: సరే, ఓ 5 కోట్లు అడుగుదామా?
2: అది మీ ఇష్టం, మీ స్టేటస్ ని బట్టి అడగండి. వాళ్ళు ఎలాగూ మీరు అడిగినంత ఒప్పుకోరు గనక. అదీగాక ఆయన కోరికలకు 10 కోట్లు పెద్ద ఎక్కువేం కాదు.
1: అలాగా, అయితే 20 అడుగుదామా?
2: అడగొచ్చు, కానీ అడగగానే ఇది మనకు కుదరదులే అనుకుని కాడి పారేస్తారేమో, అది కూడా చూడాలి మరి.
1: పోనీ 15 అందామంటారా?
2: భేషుగ్గా ఉంది, ఆ మాట మీదే ఉండండి.
1: సరేనండి.
0: నమస్కారం అండి.
3: నమస్కారం అండి.
2: నమస్కారం అమ్మా, నమస్కారం. రండి, ఇలా కూర్చోండి.
0: ఏదో అర్జెంటుగా రమ్మన్నారని.
2: ఇదిగో, వీరు పూర్ణయ్య గారు, మీకు ఇంతకు ముందే పరిచయం చేశాను కదండి.
0: అవునవును, పూర్ణయ్య గారు, మొన్న మీరే కదా పరిచయం.
2: అవునవును. ఇప్పుడు విషయానికి వద్దామండి విశ్వనాథం గారు.
0: చెప్పండి సార్.
2: వీరి దగ్గర ఒక అబ్బాయి ఉన్నాడు, పేరు కళాధర్. అమెరికాలో సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా పనిచేస్తున్నాడు. ఇక మీ పాప పేరు?
0: మా పాప పేరు లక్ష్మీకుమారి. ఈ ఏడే డిగ్రీ చేరింది, బిఏ చేస్తోందండి.
1: అలాగా చాలా సంతోషం.

0: అయ్యా విశ్వనాథ్ గారు, సరిగ్గా మీరు కోరుకున్న అర్హతలు ఉన్న అబ్బాయి, అందుకే మీకు ఫోన్ చేశాను. ఇప్పుడు ఆ కళాధర్ అనే అబ్బాయి వీరికి మేనల్లుడండి, అంటే చెల్లెల కొడుకు అన్నమాట. పాపం ఆ అబ్బాయికి తల్లిదండ్రులు లేరు, అంటే మేనమామ గారు అంటే వీరే పూర్ణయ్య గారు. తల్లిగారు కాలం చేసినప్పటి నుండి కూడా వీరి పెంపకంలోనే పెరిగాడు. చదివించడం, ఉద్యోగం ఇప్పించడం అంతా కూడా వీరే చేశారు.
1: అదేలేండి, అర్థమైంది. అబ్బాయి ఫోటో ఏమన్నా ఉంటే?
2: అయ్యో ఎంత మాట, చూడండి.
1: ఆ బాగున్నాడండి, చూడు సువర్ణ.
3: ఏది ఇలా ఇవ్వండి. ఆ ఫోటోలో బాగున్నాడండి.
2: ఫోటోలో బాగుంటాం కాదమ్మా, అసలు మనిషి కూడా అంతే బాగుంటాడు. కావాలంటే పిలిపిస్తాను, చూడండి.
1: అదేంటి, ఆయన ఎక్కడో అమెరికాలో ఉంటున్నాడన్నారు.
2: అంటే వేరే పని మీద వచ్చాడులేండి. ఇక పనిలో పనిగా సంబంధం కుదిరితే వివాహం కూడా చేసి పంపించేద్దామని అనుకుంటున్నాం.
0: అది విషయం, మీరు చూడాలంటే పిలిపిద్దాంలేండి.
3: ఇప్పుడు అంత అర్జెంటుగా చూడాలి ఏమిటండి? ఈ రోజు కాకపోతే రేపు చూద్దాం, ఏమంటారండి?
0: అంటే అబ్బాయి వచ్చి ఇక్కడే ఉన్నాడు విశ్వనాథం గారు, ఇక పోతే పూర్ణయ్య గారేమో మీ అమ్మాయి నచ్చింది అంటున్నాడు, ఆయనకేమో వేరే సంబంధం వాళ్ళు వెంట పడుతున్నారట. పూర్ణయ్య గారి ఉద్దేశం ప్రకారం ముందు మీ పాపని చూసి ఆ తర్వాతే వేరే సంబంధం విషయం చూడాలని అందుకే ఇంత తొందర పడుతున్నారండి విశ్వనాథం గారు.
2: అందుకే మీకు ఫోన్ చేయించానండి, విషయం చెప్పొద్దు.
3: అదేలేండి, మాకు అర్థమైంది. ఎలాగూ ఇప్పుడు ఇక్కడే ఉన్నాడు కనుక ఓసారి మీరు వెంట పెట్టుకుని వస్తే మంచిదేమో కదండి. అబ్బాయి కూడా అమ్మాయిని చూసినట్టు ఉంటుంది, ఏమంటారు?
2: అది మంచి పనే, కాకపోతే వేరే సంబంధం వాళ్ళు వెంట పడుతున్నారని చెప్పాను కదమ్మా, ఈలోపుగా వాళ్ళు ఏమైనా వచ్చి చూస్తే. అయితే నాకేమో మీ పాప బాగా నచ్చింది అందుకు.
1: పెద్ద చిక్కే వచ్చిందే, ఒక పని చేద్దాం, ఆ వేరే పార్టీకి ఓ 2 రోజులు గడువు పెడదాం.
0: సరేలేండి విశ్వనాథం గారు, ఇక వేరే పార్టీతో పని లేకుండా ఇలా చేస్తే బాగుంటుందని పూర్ణయ్య గారి ఉద్దేశం. ఎటొచ్చి మీకు చెప్పకపోవడం ఏమిటి, ఆ వేరే సంబంధం వాళ్ళ వీరికి బీరకాయ పీచు చుట్టరికం, అందుకే పూర్ణయ్య గారు కొద్దిగా ఆలోచిస్తున్నారు. ఇక దాపరికం ఏముంది ఇందులో, వాళ్ళ బంధుత్వాన్ని అడ్డం పెట్టుకుని చవగ్గా కొట్టేయాలని చూస్తున్నారట, అందుకే ఇన్ని దంటాలు పడుతుంది.
1: బాగుందండి, అయితే మీరు ఎంతలో ఉన్నారు అది తెలిస్తే మేము తూగుతామో లేదో మాకు తెలుస్తుంది, తప్పంటారా?
2: అయ్యో తప్పే ఉందండి.
0: అయితే మొన్న కలిసిన ఇంకో సంబంధం వాళ్ళు, అంటే ఈ బంధువులు కాదులేండి, అది ఇంకో సంబంధం వాళ్ళకై వాళ్ళు వచ్చి 10 కోట్లని బయట పెట్టారట, కానీ పూర్ణయ్య గారు ఒప్పుకోలేదు అనుకోండి.
1: ఓ అబ్బా అలాగా, అంటే అంతకంటే ఎక్కువ కావాలనేగా పూర్ణయ్య గారి ఉద్దేశం?
2: అది కాదులేండి, నాకు ఆ అమ్మాయి నచ్చలేదు అది.
3: సరే అండి, ఆ అమ్మాయి నచ్చలేదు, మా అమ్మాయి నచ్చింది. సరే మరి మేము అంత ఇచ్చుకోలేం కదండి.
1: అదే నేను చెప్పబోతున్నా సువర్ణ.
0: అయ్యా ఇక మీ ఇష్టం మరి, ఇక నేను మాట్లాడలేను మరి.
2: సరేలేండి, ఇక ఏదో అమ్మాయి బాగుంది కదా అని నేను అనుకుంటున్నాను. అమ్మాయి బాగుందన్నానని మీరు మరి కాస్త ఆలోచనలో పడ్డట్టున్నారు. సరేలేండి, అన్నీ మనం అనుకున్నట్లు జరగవు కదా, ఇంతకీ మా వాడికి ఎక్కడ రాసి పెట్టి ఉందో లేండి.
3: సరేలేండి, మా అమ్మాయికి ఎక్కడ రాసి పెట్టి ఉందో, మరి మీ అబ్బాయికి ఎక్కడ రాసి పెట్టి ఉందో ఎవరు చెప్పగలరు?
0: ఇంతవరకు వచ్చాక ఈ సంబంధం కుదరలేదు అంటే అది నాకు చాలా బాధగా ఉందండి. అసలు మీ అమ్మాయి ఫోటోని పూర్ణయ్య గారికి చూపించకపోయి ఉంటే బాగుండేదేమో అనిపిస్తుంది నాకు ఇప్పుడు.
2: అయ్యో చూపించకపోవడం ఏమిటి?
1: నేను అదే అంటున్నానండి, చూపించకపోవడం ఏమిటి అని.
0: ఆ ఫోటోని ఆయన చూడకపోయి ఉంటే మీ అమ్మాయే కావాలని ఆయన అంత పట్టుపట్టి ఉండకపోదురు కదా.
1: అదంటారా మంచివారే.
0: మీరు ఫోటో ఇచ్చారు, ఆయన చూసి ఈ అమ్మాయి కావాలని ఫిక్స్ అయిపోయారు. అయ్యా ఇక ఇప్పుడు వచ్చిన చిక్కంతా ఏమిటంటే?
1: ఏమిటి?
0: కట్న కానుకల విషయంలోనే ఇక నేను మీకు ఒక మాట చెప్తాను, వింటారా?
1: అయ్యో చెప్పండి సార్. దానికి
0: మీరు 10 కోట్లు కూడా ఇవ్వలేమంటున్నారు, సరే అసలు మీ మనసులో ఏముందో చెప్పండి.
3: ఏమండి, ఏదో కాస్త ఇంచుమించుగా అలా ఉంటే సరే, మీ బోటు పెద్దలు మధ్యలో ఒక మాట చెప్పి సరిచేస్తారు. అసలు ఆ అమౌంటే మా ఆలోచనలో లేదు, ఇంకేం చెప్పగలం?
0: అమ్మా అందరూ అంత అమౌంట్ ఇవ్వగలరా ఏమిటి? పోనీ ఏదో కాస్త తగ్గించమంటే సరే, ఏమంటారు? మీ ఇష్టం, మీ మనసులో ఏముందో చెప్పండి. అంతగా పూర్ణయ్య గారు కాదంటే మరి అప్పుడు ఆలోచిద్దాం, ఏమంటారు?
1: అయ్యో వదిలేండి.
3: ఎందుకొచ్చిన బాధ, వదిలేండి వదిలేయండి.
2: వాళ్ళెవరు ఇంత అమౌంట్ని ప్రపోజ్ చేశారని అన్నాను కానీ మిమ్మల్ని ఇంత ఇమ్మని అన్నానా? ఆ అమ్మాయి ఎక్కడ, మీ అమ్మాయి ఎక్కడ, పిల్ల బాగుందని కదూ ఇంతగా ఆలోచించేది. సరేలేండి అది మీ ఇష్టం.
0: అయ్యా పూర్ణయ్య గారు ఇక వదిలేయండి, వారి అమ్మాయికి అమెరికా చూసే యోగం లేనట్టుంది.
2: చూడండి నాకు డబ్బు ముఖ్యం కాదండి,

0: కాని ఊరికే చేసుకోవడానికి నేను సిద్ధంగా లేను. నేను చెప్పవలసింది చెప్పాను, వారికి ఇష్టం లేకపోతే ఇక బలంతో చేయొద్దులేండి.
1: అయ్యా విశ్వనాథం గారు, మీరు ఎంతవరకు తూగగలరో చెప్పండి అండి. దానికి ఏమీ మాట్లాడటం లేదు, మరి ఇంకెలా?
2: ఏం మాట్లాడగలమండి? మీరా 10 కోట్లని ఒక అంకె చెప్పారు, అది మాకు అందుబాటులో లేదని మేము అనుకుంటున్నాం అంతే.
0: అయ్యా ప్రద్యుమ్నయ్య గారు, నాకు వీళ్ళ అమ్మాయి నచ్చింది. అసలు ఈ అమ్మాయి తప్ప ఇక వేరే సంబంధం అక్కర్లేదు. కనుక మీరు ఎంత ఇవ్వగలరో అంత ఇవ్వండి, నేనేమీ మాట్లాడను. రేపు మా వాణి తీసుకుని మీ ఇంటికే వస్తాం, మనం మాట్లాడి పెళ్లి చేద్దాం.
1: మరింకే ఏమండి విశ్వనాథం గారు, మీరేమంటారు?
3: ఆయన అంత ఇదిగా చెప్తుంటే ఎలా కాదంటాం. సరే అలాగే కానివ్వండి. ఏమై సువర్ణ?
2: అలాగేనండి, ఆయన ఇంత ఇదిగా చెప్తుంటే మనం మాత్రం ఇంకేమంటాం, అలాగే కానివ్వండి.
1: శోభో, అయ్యా పోణయ్య గారు, మీరు మీ వాడితో ఇంకేమి మాట్లాడవలసిన పని లేదుగా.
0: ఏమీ లేదండి, నా ఇష్టమే మా వాడిష్టం.
1: అది మాట, పోణయ్య గారు మాట అంటే అది అంతే. మరి విశ్వనాథం గారు, మీరు కూడా మీ అమ్మాయితో ఇంకా ఏమైనా మాట్లాడవలసింది ఉందంటారా?
3: అదే, ఏమీ లేదండి, మా ఇష్టమే మా అమ్మాయి ఇష్టం అంతే.
0: నమస్కారం.
3: అలాగేనండి, మరి వస్తాం.
0: ప్రద్యుమ్నయ్య గారు, మీరు ఏమీ దిగులు పడకండి, మిమ్మల్ని అసంతృప్తి పరచకుండా నేను చూసుకుంటాను.
1: అలాగేనండి, నాకు తెలియదు పూర్ణయ్య గారి మాట అంటే ఇక అంతే మరి.

0: పాలు తీసుకోండి.
1: పాలా? ఎందుకు?
0: ఏమో నాకు తెలీదు, వారిచ్చారు నేను తెచ్చాను.
1: ఏంటి, వారిస్తే తెచ్చేయటమేనా?
0: అంటే అది ఇలా ఫస్ట్ నైట్కి పాలు తీసుకుని రావటం ఆడపిల్ల బాధ్యత అనుకుంటాను.
1: బాధ్యత? ఇంకా నయం లక్ష్మి, అది బాధ్యత కాదు. ఈ రోజున పాలు అవసరం ఉంది, అందుకే పెద్దవాళ్ళు పంపిస్తారు.
0: ఏములేండి, తీసుకోండి.
1: చూడు లక్ష్మి, పాలు తాగితే హుషారు వస్తుందని పంపిస్తారు, నీకు ఇది కూడా తెలియదంటే మరేం తెలుసు?
0: ఏములేండి, పాలు తీసుకోండి.
1: ఒకసారి చెప్పినప్పుడు అర్థం చేసుకోవాలి. ఊరికే నన్ను విసికించక ఆ పాల గ్లాస్ అక్కడ పెట్టి నువ్విట్రా.
0: ఏంటండి, పాలు అక్కడ పెడితే మరి మీరెప్పుడు తాగుతారు? అందుకే మీరు ముందు పాలు తీసుకోండి ప్లీజ్.
1: అబ్బబ్బా, పాలు పాలు, నేను ఇదిగో ఆటోమేటిక్గా హుషారు రావటం కోసం మంచి మందునే తీసుకున్నాలే.
0: మందా? ఏం మందు?
1: అదే హుషారొచ్చే మందులే లక్ష్మి.
0: హుషారొచ్చే మందా? అదేంటి, నేనెప్పుడు వినలేదే.
1: హుషారు మందంటే తెలీదా? దాని పేరే విస్కీ.
0: ఏంటి, మీరు తాగొచ్చారా ఫస్ట్ నైట్కి?
1: అవునులే, గాని రా ముందుగా ఇట్లారా.
0: ఎక్కడికొచ్చేది? మీరు తాగొస్తే నేను రావాలా?
1: రావాలి లక్ష్మి, అదే రూలు.
0: రూలా? ఇంకా నయం.
1: నీకు తెలియదులే, ఇలా రా నాకు పిచ్చెక్కిపోతుంది.
0: నిజంగానే పిచ్చెక్కినట్టుంది, లేకపోతే ఏంటి పిచ్చి మాటలు, ఏంటి పిచ్చి చేష్టలు?
1: ఏయ్, ఏమిటే వాగుతున్నావు? నావి పిచ్చి మాటలు పిచ్చి చేష్టలా? ఏం కొవ్వెక్కిందా నీకు?
0: కొవ్వెక్కింది నాకు కాదు, నీకు. జాగ్రత్తగా మాట్లాడు.
1: జాగ్రత్తగా మాట్లాడాలా? లేకపోతే ఏం చేస్తావే?
0: ఏం చేస్తానా? బయటికి వెళ్ళిపోతాను.
1: బయటికి వెళ్ళిపోవటానికా నిన్ను చేసుకుంది?
0: ఆహా కాదు, తాగి రావటానికి.
1: ఏయ్, అట్టే వాగానంటే నేను మంచోని కాదు. నీ సోది కాస్త పక్కన పెట్టి రా, ఇలా రా. చూస్తున్నావే,
0: ఇంకెలా చూడాలి? నన్ను నా తల్లిదండ్రులే ఒక తాగుబోతికి బలిచ్చారు, అందుకే ఏమీ చేయలేక చూస్తున్నా. అమెరికా సంబంధం అనగానే మా వాళ్ళు ఎగిరి గంతేసి మరీ ఇలా నన్ను చేశారు.
1: మరి ఇండియా వాడిని చేసుకోలేకపోయావు?
0: నా కర్మ ఇలా కాలిందిలే. నేను వెళ్ళిపోతాను.
1: ఎక్కడికి వెళ్ళిపోతావు?
0: ఎక్కడికేంటి, బయటికి.
1: బయటికి వెళ్తే వదిలేస్తాననుకున్నావా? నేను బయటకు వచ్చి మీ అమ్మా నాన్నల్ని నిలదీసి అడుగుతాను. ఏంటి తమాషాగా ఉందా? అంత చేతగాని వాడిని అనుకున్నావా నువ్వు?
0: ఏంటి బెదిరిస్తున్నావేంటి? మా అమ్మా నాన్నల్ని ఏదో అడుగుతానన్నావుగా. నువ్వు అడిగేదేదో అడుగు, నేను చెప్పాల్సింది చెప్తాను.
1: ఏం చెప్తావే? ఫస్ట్ నైట్కు వెళ్ళి మొగుణ్ణి వదిలేసి వచ్చానని చెప్తావా?
0: ఇది అసలు ఫస్ట్ నైట్ వాతావరణమేనా? ఇంతవరకు ముక్కు మొహం తెలియని కొత్త భార్య దగ్గరికి తాగొస్తావా? బుద్ధున్నవాడు ఎవడైనా ఇలా చేస్తాడా?
1: ఏయ్ రా, ముందురా, ఏదైనా ఉంటా తర్వాత మాట్లాడుకుందాం రా.
0: తర్వాత మాట్లాడడానికి ఏమి ఉండదు, కానీ ఇక మాట్లాడకుండా ఉండు.
1: ఏయ్, ఏమిటే మాట్లాడకుండా ఉండేది?
0: ఏయ్, ఏంటి ఏమీ గీమే అనకు, మర్యాదగా ఉండదు.
1: ఏమిటే నీకు మర్యాద ఇచ్చేది? నువ్వు నా పెళ్ళానివని మర్చిపోయావా?

0: యూజ్లెస్ ఫెలో.
1: అవును, నేను నిజంగానే యూజ్లెస్ ఫెలోని. లేకపోతే నీలాంటి వాడితో తల వంచుకుని తాళ్ళు కట్టించుకుంటానా? ఓకే ఓకే, అయ్యిందేదో అయ్యింది. ఇదేదో ముందే తెలిసింది కనుక నేను సేఫ్, వస్తాను.
0: ఎక్కడికే, బయటకేనా? నిన్ను
1: ఆగో. ఏంటి చెయ్యలేస్తోంది? కొడతావా? కొట్టు కొట్టు చూద్దాం. బ్లడీ ఈడియట్.
0: ఏంటి ఈడియట్? నా
1: ఒట్టి ఈడియట్వి కాదు, బ్లడీ ఈడియట్వి కాదా? కాకపోతే ఈ పరిస్థితి ఎందుకు వచ్చేది? నువ్వు నిజంగా ఈడియట్వి కాకపోతే మొదటి రాత్రి భార్య దగ్గరికి ఇలా తాగి వస్తావా?
0: అరే మళ్ళీ అదే మాట. నేను నా భార్య దగ్గరికి తాగి వస్తే అదేదో పెద్ద నేరం అన్నట్లు నన్ను బ్లడీ ఈడియట్ అంటావా?
1: అక్కడితో సరిపెట్టాను, సంతోషించు. అసలు నిన్నేమనుకోవాలి? నువ్వు చేసింది ఎంత నేరమో తెలుసుకోకపోగా అదేదో పెద్ద నేరం కానట్టు అంటావా? మరి నిన్నేమనాలి?
0: ఓకే, అయితే అది నేరమే కావచ్చు, కానీ ఇక్కడున్నది నా భార్య, ఆ స్వతంత్రంతోనే వచ్చాను. సరే, ఐఎమ్ సారీ. సారీ చెప్పేశానుగా, ఇంకెప్పుడు ఇలా తాగిరాను. ఓకేనా?
1: నువ్వు సారీ చెప్తే నేను సరిపెట్టుకోవాలా? నో, నేను అలా అస్సలు సరిపెట్టుకోలేను.
0: నేనేదో తాగి ఉన్నాను గనక నోరు జారానులే. ప్లీజ్ లక్ష్మి, నన్ను క్షమించు, నన్ను సరిగా అర్థం చేసుకో. నేను స్వతహాగా మంచివాణ్ణి, చెడ్డవాణ్ణి కాను. ఇంకా చెప్పాలంటే ఓ అమాయకుణ్ణి. అదే నేను తెలివైన వాణ్ణి అయితే ఇలా తొలి రాత్రి భార్య దగ్గరకు తాగి వస్తానా? నన్ను అర్థం చేసుకో లక్ష్మి, ప్లీజ్.
1: నేనిప్పుడు బయటకు వెళ్ళిపోతే అందరూ నిన్నేమంటారో తెలుసా? అది తెలుసుకో ముందు.
0: ఓ, బిల్డప్పే గాని బిజినెస్ లేదని అనుకుంటారు. నేనదంతా ఆలోచించలేదు, నీ మీద స్వతంత్రంతో ఇలా చేశాను. అసలు నేనంటే తెలిస్తే నువ్విలా మాట్లాడవు.
1: నువ్వేంటో చెప్పగానే చెప్పావుగా, తెలిసిందిలే.
0: ఏం తెలుసు నీకు? ఊరికే ఏదేదో ఊహించుకొని సంసారాన్ని పాడు చేసుకుంటావా?
1: నేనేమీ పాడు చేసుకోలేదు, నువ్వే పాడు చేసావు. భర్త అంటే దైవ సమానుడని అమాయకంగా నమ్మిన భార్యను ఇలా మోసం చేయడం మంచి పనేనా? మరి ఫస్ట్ నైటే తాగొచ్చి, చిచి, ఎంత దురదృష్టం.
0: ఏదో తప్పైపోయిందని చెప్పానుగా, ఇంకా నువ్వు దాన్నే పట్టుకుని సాగదీస్తే ఎలా చెప్పు?
1: అమెరికా సంబంధం అనగానే మా వాళ్ళు కళ్ళు మూసుకుని ఒప్పుకున్నారు. ఇదా అమెరికా సంబంధం అంటే? అవ్వా అవ్వా, నువ్వు అమెరికా వెళ్లి నేర్చుకుని వచ్చిన సంస్కారం ఇదేనా?
0: చూడు లక్ష్మి, నేను సంస్కారహీనుణ్ణి కాదు, ఏదో అనుకోకుండా అలా పొరపాటు చేశాను. ఇది అంత తప్పని నిజంగా నాకు తెలియదు లక్ష్మి. ఇక ముందు ఇలా జరగదని మాటిస్తున్నాను.
1: నువ్వు మాటిస్తే నేను నమ్మాలా? ఏంటేంటి ఇంకా మాటిస్తున్నావా? నువ్వు మాటిస్తే నేను నమ్మాలా?
0: చూడు లక్ష్మి, నాకు ముఖ్యంగా ఈ తాగుడలవాటు లేనేలేదు. ఎప్పుడైనా సరదాగానో సందర్భం వచ్చినప్పుడో తప్పితే రోజూ నేను త్రాగను. ఈరోజు ఫస్ట్ నైట్ కదా అని కాస్త ఖుషీగా ఉంటుందని తాగొచ్చాను, అంతే లక్ష్మి. ఇది అంత ప్రాబ్లం అవుతుందని నాకు తెలీదు, నన్ను నమ్ము ప్లీజ్ లక్ష్మి.
1: ఈ మాటలు నాకు చెప్పదు.
0: నేను ఇంతగా బతిమిలాడుతున్నా గాని నన్ను క్షమించవే. ఓకే, అయితే బయటకు వెళ్లి ఈ అవమానం తట్టుకోలేక నేను ఆత్మహత్య చేసుకుంటాను. అప్పుడైనా సంతోషించు.
1: ఏంటి బెదిరిస్తున్నావా?
0: కాదు, బతిమిలాడుతున్నా. తొలి రాత్రే భార్య బయటకు వెళ్లిపోయిందంటే ఇక నా పరువేం కావాలి. అందుకే నేను ఆత్మహత్య చేసుకోవడానికి నిర్ణయించుకున్నా.
1: అసలు నిన్నేమనుకోవాలో అర్థం కావటం లేదు నాకు. తొలి రాత్రి భార్య దగ్గరికి డ్రింక్ చేసి వెళ్లాలని నీకెందుకు అనిపించింది? అదేంటంటే నేను ఆత్మహత్య చేసుకుంటాను అంటున్నావు. ఇది ఇంకా తప్పని కూడా నీకు తెలీదు.
0: అబ్బబ్బబ్బా, తెలిస్తే ఎందుకు తాగొస్తాను నీతో ఇలా అనిపించుకోవడానికా? అసలు అమెరికాలో అయితే ఇద్దరు మొగుడు పిల్లలు కలిసి కూర్చొని తాగుతారు, అది అక్కడ తప్పు కాదు, ఇక్కడ మాత్రం తప్పు.
1: అసలు మనం ఎక్కడ పుట్టాం? అమెరికా సంస్కృతి మనకెందుకు? ఇండియాలో అయితే ఫస్ట్ నైట్ అంటే అది జీవితంలో మరచిపోలేని రోజు కదా. అటువంటిది నువ్వు తాగొచ్చి ఇంత రచ్చ చేస్తావా?
0: తప్పైపోయింది, ఈ రోజుకి క్షమించమని నిన్ను బతిమిలాడుతున్నాను.
1: తాగినోడు ఎన్ని అబద్ధాలైనా చెప్పొచ్చు.
0: ఇందులో అబద్ధమేముంది? నేను తాగిందాని తాలూకు పవర్ ఎప్పుడో దిగిపోయింది, ఇప్పుడు చెప్తుంది నిజం. మళ్లీ చెప్తున్నాను, నాకు తాగుడు అలవాటు లేదు, ఏదో పొరపాటున ఈరోజు తాగాను అంతే.
1: నిజంగా అంతేనా?
0: అయ్యా బాబు, నిజంగా అంతే లక్ష్మి, ప్లీజ్ నన్ను నమ్ము. ఇక ఇవన్నీ వదిలేసేయి లక్ష్మి, ప్లీజ్.
1: ఓకే, వదిలేస్తున్నాను.
0: అమ్మయ్యా, గుడ్ గర్ల్. లక్ష్మి రామరి, ఓ పక్క తెల్లారిపోతుంది, ఇలా రా.
1: తెల్లవర్నియక ఏం చేస్తాం?
0: అదేంటి లక్ష్మి, క్షమించానన్నా?
1: క్షమించాను గనుకనే ఇంతసేపు మాట్లాడాను.
0: మాట్లాడావులే, సరే మరి అన్ని ఒట్టి మాటలేనా?
1: ఒట్టి మాటలు కాక ఇంకేముంటుంది?
0: ఏముంటుందంటే

0: ఎలా చెప్పాలి లక్ష్మి, ఏమో ఇదే ఏం మాట్లాడితే ఏం కొంప మునుగుతుందో. అందుకే సరేలే, మరి మన ఫస్ట్ నైట్?
1: ఫస్ట్ నైట్ ఇక నెక్స్ట్ నైటే.
0: అమ్మో అదేంటి?
1: సరే ఈ రోజుకి అయిపోయిందిగా నీ దయ వల్ల.
0: అదిగో మళ్ళీ నా దయ వల్ల అంటున్నావు.
1: మరి ఎవరి దయ వల్ల?
0: నా దయ వల్లనే. సరేనా?
1: అందుకే నేను అంటుంది ఈ రోజు ఎలాగో గడిచిపోయిందిగా, ఇంకేం చేస్తాం. అందుకే ఇక రేపే మన ఫస్ట్ నైట్. చెప్పలేదనుకోవద్దు సుమా, రేపు తాగకుండా వస్తేనే మన ఫస్ట్ నైట్ జరుగుతుంది. ఓకేనా?
0: డబల్ ఓకే. ఏదైనా ఆడవాళ్ళ మాట గౌరవించాలి కదా, అందుకే నేను ఓకే అంటున్నాను.
1: పోని, నా మాటలు గౌరవించాలి అంటున్నారు కదా. అలాగే, చాలా సంతోషం. మరి నేను వెళ్ళొస్తాను, తెల్లారిపోయిందిగా. అందుకే బాయ్ బాయ్.
0: బాయ్.

0: మీరింతవరకు పెళ్ళైపోయింది నాటిక విన్నారు. రచన శ్రీ డి నాగేశ్వరరావు, నిర్వహణ డాక్టర్ సాంబశివరావు కండ్రాతి, సహకారం శ్రీ జి సురేష్ బాబు. ఇందలి పాత్రలు పాత్రధారులు ప్రద్యుమ్నయ్య, శ్రీ పాలెట్టి సత్యనారాయణ, విశ్వనాథ్, శ్రీ దాసరి ఆనంద్, సువర్ణ, శ్రీమతి బుర్రా పద్మశ్రీ, పూర్ణయ్య, శ్రీ బి ఉదయ్ కుమార్, లక్ష్మి, కుమారి చెల్లే స్వప్న, కళాధర్, డాక్టర్ సాంబశివరావు కండ్రాతి. ఇది ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణ.
1: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. చిత్రసీమ సినీ గీతాలు విందాం. ముందుగా ఘర్షణ చిత్రం నుంచి టిప్పు శాలిని సింగ్ ఆలపించిన గీతం.
2: చెలిమను పరిమళం

ఇప్పుడు విందాం ప్రేమికుడు చిత్రంలో ఏఆర్ రెహమాన్, సురేష్ పీటర్స్ ఆలపించిన రాజశ్రీ గీతం. సంగీతం ఏఆర్ రెహమాన్.

0: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. ఇప్పుడు సమయం 8:45 కావస్తుంది. హిందీలో వార్తా ప్రసారం ఢిల్లీ కేంద్రం నుంచి రిలే.
1: నమస్కార్, ఆకాశవాణి సే సమాచార్ సంధ్యా కే సాత్ మే ప్రియాంక అరోడా. मुख्य समाचार. केंद्रीय मंत्रिमंडल ने विपणन सत्र 2026-27 के लिए 14 खरीफ फसलों के न्यूनतम समर्थन मूल्य में बढ़ोतरी को मंजूरी दी. मंत्रिमंडल ने 37,500 करोड़ रुपए की कोयला और लिग्नाइट गैसीकरण परियोजनाओं के संवर्धन को भी स्वीकृति दी. सीबीआई ने नीट यूजी 2026 पेपर लीक मामले में

రాగం తానం పల్లవి. ఈనాటి కార్యక్రమంలో శ్రీమతి కె రవిప్రభ, శ్రీమతి కె ఈశ్వరీ బృందం వారి నాదస్వర ద్వయం వింటారు. శ్రీ ఎం మునిరత్నం ప్రత్యేక డోలు సహకారం. షణ్ముఖ ప్రియ రాగాలాపన తానం. నీరజాక్షి కామాక్షి అఖిలలోక జనని అనే పల్లవి. తిస్రజాతి త్రిపుట తాళం.

0: మీరింతవరకు శ్రీమతి కె. రవిప్రభ, శ్రీమతి కె. ఈశ్వరీ బృందం వారి నాదస్వరం విన్నారు. శ్రీ ఎం. మునిరత్నం ప్రత్యేక డోలు సహకారం. ఈనాటి రాగం తానం పల్లవి కార్యక్రమం ఆకాశవాణి కడప కేంద్ర సమర్పణలో ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి వెలువడింది.
1: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. ఇప్పుడు మధుర గీతాలు విందాం. ముందుగా ఈడు జోడు చిత్రం నుంచి

0: సేవలకు సంబంధించిన హక్కులు 1987 సెక్షన్ 12 లీగల్ సర్వీసెస్ అథారిటీ యాక్ట్ ప్రకారం దేశ పౌరులు ఎటువంటి ఫీజు లేకుండా న్యాయ సహాయాన్ని న్యాయబంధు మొబైల్ యాప్ మరియు www.probono-dog.in ద్వారా పొందవచ్చు.
1: మా ఇఎన్టీ హాస్పిటల్స్ హైదరాబాద్.
2: కాక్లియర్ ఇంప్లాంట్ సర్జరీలో మా ఇఎన్టీ హాస్పిటల్స్ ప్రత్యేకత.
1: మా బ్రాంచెస్ జూబ్లీ హిల్స్, సోమాజిగూడ, మల్కాజ్గిరి, కేపీహెచ్బి, దిల్సుఖ్ నగర్, బాలానగర్, మెహదీపట్నం ఇంకా కోల్కతాలో.
2: అపాయింట్మెంట్ కోసం 9100185185 కు కాల్ చేయండి. మా ఇఎన్టీ హాస్పిటల్స్ హైదరాబాద్.
3: ఇప్పుడు విందాం అమర శిల్పి జక్కన్న చిత్రం నుంచి ఘంటసాల పి సుశీల ఆలపించిన గీతం.

0: ఎలాంటి రుసుము లేకుండానే న్యాయ సలహాలు టెలీలా యాప్ www.tele-law.in వెబ్సైట్ లేదా టోల్ ఫ్రీ నంబర్ 14454 ద్వారా పొందవచ్చు.
1: తెలంగాణ ఆవిర్భావం తర్వాత రాష్ట్రం మొదటిసారిగా జనాభా లెక్కింపునకు సిద్ధమవుతోంది. మొదటి దశ జనగణన April 26 నుంచి June 9 వరకు, May 11 నుంచి June 9 వరకు జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఇంటింటి సర్వేలో ఎనుమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు, మీ ఇండ్ల సమాచారం ఇవ్వటం పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎన్యూమరేటర్ కు అందజేయండి. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
2: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన అభివృద్ధి.
1: తెలంగాణ ఆవిర్భావం తర్వాత రాష్ట్రం మొదటిసారిగా జనాభా లెక్కింపునకు సిద్ధమవుతోంది. మొదటి దశ జనగణన April 26 నుంచి June 9 వరకు, May 11 నుంచి June 9 వరకు జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఇంటింటి సర్వేలో ఎనుమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు, మీ ఇండ్ల సమాచారం ఇవ్వటం పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎన్యూమరేటర్ కు అందజేయండి. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
2: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన అభివృద్ధి.
3: ఇప్పుడు విందాం బందిపోటు చిత్రం నుంచి ఘంటసాల ఆలపించిన గీతం.

ఇంతవరకు మీరు మధుర గీతాలు విన్నారు. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం, ఇప్పుడు సమయం 11 గంటలు కావస్తుంది. హిందీలో వార్తా ప్రసారం ఢిల్లీ కేంద్రం నుంచి రిలే.

0: Price MSP for kharif crops for the marketing season 2026-27 will ensure that crores of food providers in the country receive fair and profitable prices for their produce. In a social media post, Mr. Modi said that this decision will bring greater prosperity to the lives of the farmers of the country. The Central Bureau of Investigation, CBI, has arrested five accused persons in connection with the alleged irregularities and paper leak related to the NEET UG 2026 examination. The five accused persons in the case, three from Jaipur, one from Gurugram, and one from Nashik, and several other suspects are currently being examined. The agency has also carried out searches today at multiple locations across the country based on emerging leads. During the searches and arrests, several incriminating materials and electronic devices, including mobile phones, have been seized. The agency is also coordinating with the Special Operations Group Rajasthan, which had conducted a preliminary inquiry in the case. Prime Minister Narendra Modi's appeal to reduce the consumption of fuel has made a profound influence, resulting in curtailing the use of petrol and diesel. Setting an example, the Prime Minister himself significantly reduced his convoy size, prompting several BJP chief ministers and other leaders to adopt similar measures. In keeping with the Prime Minister's appeal, Uttar Pradesh Chief Minister Yogi Adityanath has directed an immediate 50% reduction in the fleet of vehicles. Madhya Pradesh Chief Minister Mohan Yadav has also announced that he will use a minimum number of vehicles for his convoy and asked his ministerial colleagues to do the same. Delhi Chief Minister Rekha Gupta has announced limits on official vehicles used by ministers, MLAs and other public representatives. Rajasthan Chief Minister Bhajan Lal Sharma also announced to reduce his convoy size. Gujarat Governor Acharya Devrat announced that he will travel within Gujarat using trains, state transport buses and public transport. Bihar Deputy Chief Minister Vijay Kumar Chaudhary has announced that he will undertake official travel only when necessary. Foreign Minister of the Islamic Republic of Iran, Sayyed Abbas Araghchi, arrived in New Delhi this evening to participate in the meeting of the foreign ministers of the BRICS member country. In IPL cricket, Kolkata Knight Riders have set a target of 193 runs for Royal Challengers Bengaluru and Raipur. In reply, RCB were 71 for 1 in 7.1 overs when reports last came in. Put into bat first, Kolkata Knight Riders posted 192 for 4 in the stipulated 20 overs. Earlier, Royal Challengers Bengaluru won the toss and elected to field after rain and a wet outfield delayed the start of the match. In weightlifting, India's Gyaneshwari Yadav bagged two medals, a silver and a bronze, at the Asian Senior Championship in Gandhinagar today. And that is the end of this news bulletin.
1: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం రేపటి ప్రసార విశేషాలు. రేపు ఉదయం 6:10 వేద పఠనం గావిస్తారు శ్రీ ఏ మురళీకృష్ణ శర్మ. 6:15 భక్తిరంజనిలో గణేష్ భుజంగ స్తోత్రం, వినాయక కీర్తనలు. 6:35 పొలంపణలు. 7:00 హన్మకొండ జిల్లా సమాచార లేఖ అందిస్తారు డి వీణావాణి గారు. 7:15 ఉదయ తరంగిణిలో స్వయంకృతం చేరువేల భార్గవ శర్మ గారి కథానిక వింటారు. ఆ తర్వాత ఆరోగ్య జీవనం, ఓసిడి గురించి డాక్టర్ మధుసూదన్ జోషి గారితో పరిచయం. పరిచయకర్త శ్రీ ఎస్ రమేష్ సుంగసారి. 8:30 కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో శ్రీ వాసా గోపీనాథరావు గారి గాత్రం వింటారు. 10:03 తొమ్మిది దశాబ్దాల ప్రజా ప్రసార సౌరభం, ఆకాశవాణి వైభవం, 90 ఏళ్ల ఆకాశవాణి మహోత్సవాలలో భాగంగా అందిస్తున్న ప్రత్యేక కార్యక్రమం లైట్ మ్యూజిక్, వాదంతి ప్రభాకర్, ప్రసన్నలక్ష్మి గాత్రం. 11:03 యువవాణి సంగీత కార్యక్రమంలో కె శ్రీజ గారి సంతురువాద్యం వింటారు. తబల శ్రీ రిషికేష్ మహూర్కర్. 11:30 పగలు సుగం సంగీత్, ఖవాలి వినిపిస్తారు శ్రీ మోయిన్ దిల్షాద్ వారి బృందం. 12:10 యువవాణి ఆంగ్ల కార్యక్రమం. 12:40 ఎన్సీఈఆర్టీ వారి ప్రాయోజిత కార్యక్రమం. 1:20 వనితాలోకంలో సోషల్ యాక్టివిస్ట్ డాక్టర్.

రాధాకుసుమగారితో పరిచయ కార్యక్రమం ఉంటుంది. పరిచయకర్త శ్రీమతి లావణ్య సునీల్ దమ్ము. 2:30 కస్తూరి కన్నడ కార్యక్రమం. సాయంకాలం ప్రసారాల్లో 5:03 నల్లపోచమ్మ కథ. శ్రీ సాయిల్ల వెంకటయ్య బృందం వారిచే నల్లపోచమ్మ కథ ఒక కథ వినిపిస్తారు జానపద సంగీత కార్యక్రమంలో. 6:30 డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం వారి ప్రాయోజిత కార్యక్రమం. 6:50 వ్యవసాయ సూచనలు. వ్యాధి నిరోధక శక్తిని పెంచే పోషకాలు ఆరోగ్యానికి పండ్లు కూరగాయలు. 7:15 ఇల్లు వాకిలి ప్రత్యక్ష ఫోన్ కార్యక్రమం ఉంటుంది. అనుసంధానకర్త శ్రీ ఎస్ రామగోపాల్. 7:45 వికసిత్ భారత్ మిషన్ శక్తి పథకం గురించి ICDS CDPO శ్రీ పి సుధామారుతి గారితో పరిచయం ఉంటుంది. ఈ కార్యక్రమం మార్కాపురం కేంద్ర సమర్పణ. 8:03 కరెంట్ అఫైర్స్. 9:15 స్పాట్ లైట్. 9:30 కంట్రీ వైడ్ ప్లస్ ఇన్సైట్స్. ఈ రెండు కార్యక్రమాలు ఢిల్లీ కేంద్రం నుంచి రిలీ అవుతాయి. రాత్రి 10:00 మధుర గీతాలు. ఇవి రేపు ప్రసారం కానున్న కార్యక్రమాల వివరాలు. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. ఇప్పుడు సమయం 11:13 దాటి 37 సెకండ్లు. ఈనాటి ప్రసారాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 5:50 మీడియం వేవ్ 406.5 మీటర్లు 738 కిలోహెర్ట్స్ మరియు డిఆర్ఎం రిసీవర్ 729 కిలోహెర్ట్స్ పై మా ప్రభాత ప్రసారం ప్రారంభమవుతుంది. అంతవరకు సెలవు. నమస్తే. జై హింద్.